ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 30వ రోజు క్రీస్తు శకం 2026 జూలై 21వ తేదీ మంగళవారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై మీడియం వేవ్ 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెర్ట్స్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినొచ్చు. నిలయంలో సమయం 5:56.32. శ్రోతలకు నమస్కారం, శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం దేశభక్తి గీతం. అవిగో అవిగో బృందగానం. రచన శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి గారు. సంగీతం శ్రీ డి నిశ్చల్.

దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:04:30. మరికొద్ది క్షణాలలో అఖిల భారత ఆంగ్ల వార్తా ప్రసారం ఢిల్లీ నుండి రిలీ.

0: నెట్టిగంటి ఆంజనేయ స్వామి వారి సుప్రభాతం విన్నారు భక్తిరంజంలో. వీరింతవరకు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చింతన వ్యాఖ్యాత్రి శ్రీమతి వేము సుబ్బలక్ష్మి గారు.
1: నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అన్నారు పెద్దలు. మనిషికి మనిషిని దగ్గర చేయాలన్నా దూరం చేయాలన్నా అది కేవలం మాటల వల్లనే సాధ్యం. మృదువైన మాట క్రోధాన్ని చల్లార్స్తుంది, నొప్పించే మాట కోపాన్ని రేపుతుంది అంటారు పెద్దలు. కోపపు అత్యధిక స్థాయి అయిన క్రోధాన్ని సైతము మృదువైన మాట చల్లార్చగలదంటే ఆ మార్ధవం ఎంతో గొప్పది. దానిని సొంతం చేసుకోగలిగిన వాళ్ళు ఎంత శాంతమూర్తిలో చెప్పలేం. నాలుక మన అవయవాలన్నిటిలోనూ అతి చిన్నదైనప్పటికీ కత్తి కంటే చాలా పదునైనది. నాలుక అగ్ని వంటిది. కొంచెము నిప్పు విస్తారమైన అడవిని తగులబెట్టినట్లే నాలుక కూడా మన మానవ సంబంధాలను చిచ్చు పెడుతుంది. కొన్ని సందర్భాలలో ఈ చిచ్చు తరతరాలకు రగులుతూనే ఉంటుంది. కొంతమంది కోపిష్టి వారిని ఏమండి బాగున్నారా అని పలకరించడం కూడా తప్పుగా తలుస్తారు. బుద్ధిహీనుడై తన నోటితో మూర్ధంగా మాట్లాడే ధనవంతుని కంటే శాంతంగా నవ్వుతో మాట్లాడే పేదవాడే శ్రేష్ఠుడు అంటారు సోక్రటీస్ గారు. నోరు మాట్లాడుతుంటే నొసలు వెక్కిరిస్తుంది అంటారు. అంటే అది ఎదుటివారిని నొప్పించే మాటలు. మాటలు ఎన్నో రకాలు. కత్తిపోటు వంటి మాటలు, విషం చిమ్మే మాటలు, గుండెల్లో గుచ్చుకునే తోటల్లాంటి మాటలు, గాయాలను రేపే ఘాటుకారం మాటలు, ఓదార్చే మాటలు, క్షమించే మాటలు, నిరాశానిశీదులో ఆశలు వెలిగించే చిరుదీపము లాంటి మాటలు. అసలు నోరు వాడిగా వేడిగా చెలరేగిపోవడానికి, మృదువుగా మాధవంగా మధురంగా గుండెకు హత్తుకోవడానికి కారణం ఏమిటి? మనసులో నిండి ఉన్న పదార్థాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. గుండెల్లో అమృతం ఉంటే అమృత భాషణం వస్తుంది. గుండెల్లో విషం ఉంటే పరుషమైన మాటలే వస్తాయి. నేటి ఆధునిక సమాజంలో కడుపులో విషం నింపుకొని అమృతవాక్కులు మాట్లాడే మనుషులు కూడా చాలామంది మనకు తరచూ తటస్థపడుతూ ఉంటారు. ఏ గూటి చిలక ఆ గూటి మాటే పలుకుతుంది అంటారు పెద్దలు. ఓ సంస్కారవంతుడు ఇంట్లో పెరిగిన చిలక ఇంటికి అతిథులు వస్తే రండి కూర్చోండి ఏమి తీసుకుంటారు వంటి మృదువైన మాటలు మాట్లాడుతుంది. అదే ఒక హంతకుడు ఇంట్లో పెరిగిన చిలక చంపుతా నరుకుతా వంటి మాటలు మాట్లాడుతుంటే మనం ఆశ్చర్యపోవని అవసరం లేదు. పూర్వకాలంలో

రాజులు మృదుభాషణం చేసే వారిని రాయబారులుగా నియమించేవారు. వారి అవసరం వచ్చినప్పుడు చాకచక్యంగా మాట్లాడి రాజుగారి కార్యాలను సఫలం చేసేవారు. మానవ జీవితంలో మాట అనేది అత్యంత శక్తివంతమైన సాధనం. ఎంత మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడడం ఆపాలి అనేది తెలుసుకోవడమే విజ్ఞత. పెద్దలు అది సర్వత్ర వజయేత్ అంటారు. అది మాటలకు కూడా వర్షిస్తుంది. మనం చెప్పేది ఎదుటివారు ఉత్సాహంగా వింటున్నారా, పిసుగ్గా వింటున్నారో అన్నది కూడా గమనించుకోవాలి. తక్కువ మాట్లాడడం వల్ల శక్తి ఆదా అవుతుంది, శ్రవణ శక్తి పెరుగుతుంది. ఇతరులు చెప్పేది ఓపికగా వినడం వల్ల కొత్త విషయాలు నేర్చుకోవచ్చును, ఆలోచన శక్తి వృద్ధి చెందుతుంది. తక్కువ మాట్లాడడం వల్ల గౌరవం పెరుగుతుంది, శత్రువులు తగ్గుతారు. తక్కువ మాట్లాడు, ఎక్కువ పనిచేయి అనేది ఒక నానుడి. మితభాషణ మనిషికి ప్రశాంతతను, పరిపక్వతను ఇస్తుంది. మితంగా, మధురంగా ఎవరినీ నొప్పించకుండా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా ఎదుటివారు ఏదైనా చెబుతున్నప్పుడు పూర్తిగా విన్న తర్వాతే సమాధానం ఇవ్వడం అలవాటు చేసుకోవాలి. ప్రశాంతంగా, స్పష్టమైన ఉచ్చారణతో, తక్కువ మాటలతో ఎక్కువ అర్థం వచ్చేట్లు మాట్లాడడం కూడా ఒక కళ. మాటలు అర్థవంతంగా ఉండాలి.

0: ఉండటంతో ఇతరులను ముగ్ధులను చేసేవారిని వ్యవహారవేత్త అంటారు. పెద్దలు ఆచీచూచి మాట్లాడాలి అంటారు. ఒక మాట మాట్లాడే ముందు అది అవసరమా, వారు నొచ్చుకుంటారా అని ఆలోచించుకొని మాట్లాడాలి. స్వామి వివేకానంద చెప్పినట్లు అవివేకులు నిరంతరము మాట్లాడే మాటల కన్నా జ్ఞానులు మాట్లాడే ఒక్క మాటకు విలువ ఉంటుంది. అందంగా మాట్లాడడం ఒక కళ, శ్రద్ధగా వినడం కూడా ఇంకా పెద్ద కళ. వినదగు ఎవ్వరు చెప్పినా అన్న సుమతీశతక పెద్యం కూడా మనం గుర్తుంచుకోవాలి. గట్టిగా అరిచినంత మాత్రాన తప్పు ఒప్పైపోదు. సుభాషణం అంటే మితభాషణం, ప్రియభాషణం ముఖ్యమైనది.
1: శ్రీమతి వేము సుబ్బలక్ష్మి గారి వ్యాఖ్యానంతో చింతన విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పొలం పనులు.
2: విత్తన శుద్ధుల గురించి మనము అనేక దశాబ్దాలుగా వింటున్నాం. మన నాన్న వాళ్ళకి కూడా అప్పుడున్నటువంటి వ్యవసాయాధికారులు ఈ విత్తన శుద్ధుల గురించి చెప్పేవాళ్ళు. సరే, కొంతమంది చేసేవాళ్ళు. కానీ ఇప్పటికీ కూడా మనం గమనిస్తే గ్రామాల్లో అన్ని పంటలకి అందరూ రైతులు విత్తన శుద్ధులు చేస్తున్నారా అంటే చేయటం లేదనే చెప్పాలి. ఎందుకు? ఎందుకు చేయటం లేదు? వాళ్ళకి నమ్మకం రాలేదా? లేదా అవగాహన లేదా? లేకపోతే దాంట్లో ఏదన్నా సమస్యలున్నాయా? ఇది మటుకు అధికారులుగా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. సరే, రైతుగా మనం మాట్లాడుకుంటే అసలు విత్తన శుద్ధులు ఎలా పనిచేస్తాయి అనే దాని మీద కనుక ఇంకా అవగాహన లేకపోతే ఆ విషయం గురించి మటుకు మనం తెలుసుకోవాలి. గతంలో ముఖ్యంగా మనం తెగుళ్ళు సంబంధించి విత్తన శుద్ధుల గురించే మాట్లాడుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మనం తెగుళ్ళు రాకుండా విత్తన శుద్ధి, కొన్ని రకాలైనటువంటి రసం పీల్చే పురుగులు పంట మొదటి దశలో రాకుండా విత్తన శుద్ధులు, వేరు పురుగు నియంత్రించడానికి విత్తన శుద్ధులు, అలాగే మనము కొన్ని జీవ నియంత్రణ రసాయనాలతోటి, అంటే ఉదాహరణకి ట్రైకోడర్మా విరిడి అని, సుడోమోనస్ అని, ఇలా జీవ శీలేంద్ర నాశనతోటి కానీ జీవ బ్యాక్టీరియాతో కానీ మనము విత్తన శుద్ధులు చేసుకుంటా ఉన్నాం. వాటితో పాటుగా నేలలో ఉన్నటువంటి పోషకాలు తిరిగి మొక్క తీసుకునే రూపంలోకి మార్చడానికి ఉపయోగపడేటువంటి జీవన ఎరువులు సంబంధించినటువంటి సూక్ష్మజీవులతో కూడా విత్తన శుద్ధులు చేసుకుంటున్నాం. ఇన్ని రకాల విత్తన శుద్ధులు మనము చాలా పంటలకు చేసుకోవచ్చు. ప్రధానంగా అసలు విత్తన శుద్ధి చేసినప్పుడు మరి మనం వాడేటువంటి మందు ఒక కిలో విత్తనానికి 3 గ్రాములు లేకపోతే 2 గ్రాములు అంతే వాడేది మనం. అదే నీళ్ల మందు అనుకోండి, 2 మిల్లీలీటర్లు 5 మిల్లీలీటర్లు అంతే వాడతాం. మామూలుగా మనం మందులు కొట్టేటప్పుడు లీటర్ల మందులు కొడతాం, 1/4 కిలోనో లేకపోతే 1/2 లీటరో 1/2 లీటరో లీటరో ఇంత మందు మోతాదు వాడి మనం మందులు కొడతా ఉంటాం. అప్పుడే సరిగ్గా పురుగులు తెగుళ్ళు నివారించబడవు. మరి కేజీ విత్తనానికి 1-2 గ్రాముల 3 గ్రాముల మందు వాడితే ఎట్ట సరిపోద్ది అనేటువంటి

0: అనుమానం మటుకు చాలామంది రైస్ సోదరులు ఉన్నట్టు నాకు అనిపించింది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, అసలు ఈ విత్తన శుద్ధి చేసినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మామూలుగా మనం వాడేటువంటి విత్తనం పై పొరలో మనకు కనపడనటువంటి కొన్ని రకాల శిలీంధ్రాలు కానీ లేకపోతే ఇతర రకాలటువంటి సూక్ష్మజీవులు, హాని చేసే సూక్ష్మజీవులు కానీ ఉండుండొచ్చు. అవి నిల్వ చేసినప్పుడు పట్టుండొచ్చు, లేకపోతే తేమ ఎక్కువైనప్పుడు కూడా బూజు వచ్చి ఉండొచ్చు. ఏదేమైనా ఆ విత్తనాన్ని మళ్ళీ తిరిగి మనం భూమిలో వేసినప్పుడు, భూమిలో మనం ఎప్పుడు వేస్తాం విత్తనం? తేమ ఉన్నప్పుడు, పదునున్నప్పుడు వేస్తాం. అంటే ఆ పదును విత్తనం మొలకెత్తడానికి ఉపయోగపడ్డట్టే ఈ బూజు కారకాలు కూడా మొలకెత్తడానికి ఉపయోగపడుతుంది. అప్పుడు అవి కూడా విత్తనం మీదే మొలకెత్తి విత్తనం మరి వాటికి ఆహారం కదా, అక్కడే ఆహారం తీసుకోవడం మొదలు పెడతాయి. ఇంకా తర్వాత విత్తనం లోపలికి పోవటము, విత్తనం పైపురంతా కప్పేయటము చేస్తాయి. ఇంకా అప్పుడు మొలక సరిగ్గా రాదు, ఒకవేళ వచ్చినా కూడా ఆరోగ్యంగా ఉండదు, ఒకవేళ కాస్త కొంత తగ్గినా కూడా మొలకలు బాగా పెరగవు. అదే మనము చాలా కాస్త మందుని విత్తనానికి పైపొరగా చుట్టూ గనక పట్టించినట్లయితే, ఏదన్నా మనకు కనపడకుండా ఉన్నటువంటి కొన్ని రకాల ఈ సూక్ష్మజీవులు ఉన్నా కూడా అవి చనిపోతాయి. కాబట్టి మనకు తర్వాత విత్తనం మొలకెత్తడానికి ఇబ్బంది ఉండదు. అదొక ప్రయోజనం. ఈ మందు పొర విత్తనం చుట్టూ పట్టించి భూమిలో వేసినప్పుడు భూమి లోపల తేమ ఉంటుంది కదా, మరి భూమి లోపల కూడా ఈ రోగకారకాలు బూజులు అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా మరి తేమతోటి మొలకెత్తి సిద్ధంగా ఉంటాయి. ఆహారం ఎక్కడ దొరుకుద్దా, ఆహారం ఎక్కడ దొరికిద్దా అని విత్తనం ఎప్పుడైతే వేస్తామో ఆహారం దొరికిందని చెప్పేసి ఇవి కూడా నాని ఉంటుంది కాబట్టి వెంటనే విత్తనంలోకి ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది, అప్పుడు విత్తనానికి సోకుతుంది. అదే విత్తనం చుట్టూరుగా ఒక పొరలాగా మందు పట్టించామనుకోండి, ఆ విత్తనం దగ్గరికి రాదు, వచ్చినా కూడా రే మందు ఉంది ఇక్కడ మనం లోపలికి పోవడానికి లేదు అని అక్కడ ఆగిపోయింది. అంటే ఇది విత్తనం లోపలికి ఈ బూజు కారకాలు కానీ రోగకారకాలు కానీ లోపలికి ప్రవేశించలేవన్నమాట. అందువల్ల మొలక బాగా వస్తుంది. మొలక బాగా వస్తే ఆరోగ్యంగా పెరిగితే మనకు మంచి పంట వస్తుంది. ఎంత ఉపయోగకరమో చూడండి. ఎంత తక్కువ మంది అయినా సరైన పద్ధతిలో తక్కువ మందితోటి తక్కువ ఖర్చుతోటి సులువుగా చేసుకోదగ్గ కార్యక్రమం ఇది. దీన్ని మనము ఎందుకు ఉపయోగించుకోవచ్చు? ముఖ్యంగా భూమి ద్వారా వ్యాపించేటువంటి తెగుళ్ళని నియంత్రించుకోవటానికి చక్కగా వాడుకోవచ్చు. అలాగే రసం పీల్చే పురుగుల్ని పంట మొదటి దశలో నియంత్రించడానికి కొన్ని రకాలైనటువంటి అంతర్వాహిక మందులు, ఇమిడాక్రోపిడ్ అని, థయోమెతాగ్జామ్ అని, ఇలాంటి మందులను ఉపయోగించుకొని పంట మొదటి దశలో ఈ రసం పీల్చే పురుగులు తాకిడిని తగ్గించుకోవచ్చు. అలాగే క్లోరిపైరిఫాస్ లాంటి మందు వాడుకొని వేరుశెనగలో మరి తేలికపాటి నేలల్లో చేయటువంటి ఈ వేరు పురుగును నియంత్రించుకోవటానికి వాడుకోవచ్చు. అన్నిటికన్నా మించి మనము జీవ శిలీంధ్రనాశిని ట్రైకోడర్మా వీడిని వాడుకుంటే మొండి రకమైనటువంటి భూమి ద్వారా వ్యాపించేటువంటి రకరకాల తెగుళ్ళు, వేరుకుళ్ళని, కాండం కుళ్ళని, లేకపోతే వడలు తెగిళ్ళని, ఇలా అనేక రకాల, ఇంకా కాయకుళ్ళని, ఇవన్నీ కూడా భూమి ద్వారా వ్యాపించాయి కాబట్టి భూమిలో ఈ జీవ శిలీంధ్రం అంతా కూడా మొక్క చుట్టూ కూడా పాకిద్ది కాబట్టి రోగకారకాలు అసలు మొక్క దగ్గరకే రాలేవు. అప్పుడు మన పంటను మనం రక్షించుకోవటానికి చాలా సులువు అవుతుంది. ఇన్ని రకాల ప్రయోజనాలతో పాటుగా మనము జీవన ఎరువుల్ని కనుక వాడుకున్నట్లయితే భూమి లోపల పనికి రాకుండా ఉన్నటువంటి కొన్ని రకాల పోషకాలను ఈ సూక్ష్మజీవుల సహాయంతో తిరిగి మొక్క పీల్చుకునే రూపంలోకి మార్చుకోవడానికి ఒక మంచి అవకాశం. కాబట్టి తెగుళ్ళ మందులు, పురుగుల మందులు, జీవ శిలీంధ్రాలు, అలాగే జీవన ఎరువులు, వీటన్నిటితో కూడా మనము ప్రతి పంటకు కూడా అవకాశం ఉన్నప్పుడు అవసరమైన వాటిని చక్కగా వాడుకొని మన పంటని రక్షించుకుందాం. ఆరోగ్యమైనటువంటి పంటని మనము తక్కువ ఖర్చుతో పండించుకోవడానికి అవకాశాన్ని వెతుక్కుందాం.
1: రాగల 24 గంటల వరకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయగోదావరి జిల్లా ప్రాంతాలు, యానాం ప్రాంతపు రైతులకు, మత్స్యకారులకు వాతావరణ సమాచారం. చెప్పుకోదగిన మార్పు ఏమీ లేదు వాతావరణంలో.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన హక్కులు కాపాడేందుకు ప్రాధాన్యం ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తెలంగాణలో కొత్తగా ఎలాంటి మెట్రో రైల్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వలేదని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల పునరుద్ధరణకు అవసరమైన డిజైన్ల రూపకల్పన జరుగుతోందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇక వార్తల వివరాలు. రాష్ట ప్రభుత్వం గిరిజన హక్కులు కాపాడేందుకు ప్రాధాన్యం ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంత ప్రజల సంక్షేమం అభివృద్ది కార్యక్రమాలపై ఆ శాఖ అధికారులతో అమరావతిలోని సచివాలయంలో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. గిరిజనులకు మేలు చేసే విధంగా ప్రభుత్వం ముందు ఉంటుందని, వారు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. జీవో నంబర్ 3పై గత ప్రభుత్వంలో సుప్రీంకోర్టు తీర్పు, తదనంతర పరిణామాలపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. స్థానికులకే ఉద్యోగాలు దక్కడం సహా పలు అంశాలపై ముఖ్యమంత్రి చర్చించారు. జీవో నంబర్ 3కి ఉన్న అన్ని ప్రత్యామ్నాయ అవకాశాలను కూటమి ప్రభుత్వం పరిశీలిస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణలో కొత్తగా ఎలాంటి మెట్రో రైల్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వలేదని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ వెల్లడించారు. ఆయన నిన్న రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ సభ్యులు ఆర్ కృష్ణయ్య అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు. దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న మెట్రో రైల్ ప్రాజెక్టులు, వాటి స్థితిగతులు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతుల గురించి అడిగిన ప్రశ్నకు ఆయన వివరంగా సమాధానమిచ్చారు. దేశవ్యాప్తంగా 26 నగరాల్లో 1,159 కిలోమీటర్ల పొడవైన మెట్రో రైలు నెట్వర్క్ అందుబాటులో ఉందని, హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ద్వారా రాష్ట ప్రభుత్వం పీపీపీ విధానంలో అమలు చేసిందని వివరించారు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుకు వయబిలిటీ గ్యాప్ ఫండ్ కింద కేంద్ర ఆర్థిక శాఖ 1,204 కోట్ల రూపాయలు విడుదల చేసిందని, మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి మెట్రో ప్రాజెక్టు అమల్లో లేదని ఆయన తెలిపారు. గోదావరి పుష్కరాల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో ఆయన నిన్న మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండల పరిధిలోని మునిక్కూడలిని మోడల్ పుష్కర్ పంచాయతీగా తీర్చిదిద్దుతూ సుమారు 7 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పనుల అభివృద్ధిని అధికారులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. మునిక్కూడలి మోడల్ నమూనాతో మిగిలిన పుష్కర పంచాయతీలు తీర్చిదిద్దాల్సి ఉన్నందున పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆదేశించారు. విజయవాడలో 2 రోజుల పాటు నిర్వహించే ఫ్యూచర్ రెడీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిట్రీట్ను హోంమంత్రి వి అనిత ఈరోజు ప్రారంభిస్తారు. ఈ రిట్రీట్లో భవిష్యత్ నేరాలను ఎదుర్కొనేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చెప్పారు. ఇందులో సైబర్ క్రైమ్, ఏఐ టెక్నాలజీ, మహిళలు, పిల్లల భద్రతపై చర్చిస్తామన్నారు. ఉగ్రవాదం, డ్రోన్ ముప్పు, ట్రాఫిక్ నిర్వహణ, పోలీసింగ్ సంస్కరణలపైన సమీక్షిస్తామని డీజీపీ తెలిపారు. రేపు జరిగే ముగింపు సభకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై దిశానిర్దేశం చేస్తారని డీజీపీ చెప్పారు.

0: ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని తల్లికి వందనం పథకం లబ్దిదారులైన విద్యార్థుల తల్లులతో మంగళగిరిలో మంత్రి లోకేష్ నిన్న ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లికి వందనం పథకం అందుతున్న తీరు, తల్లికి వందనం కింద ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం ఏ విధంగా ఉపయోగపడుతుందనే విషయాలపై మంత్రి వారిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల తల్లుల నుంచి పలు సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో 16,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామని, ఈ ఏడాది మరో 3,000 పోస్టులు భర్తీ చేస్తామని వెల్లడించారు. విద్యార్థుల తల్లులతో మంత్రి లోకేష్ మాట్లాడుతూ,
1: అందుకే మీరు చూస్తే ప్రభుత్వ పాఠశాలలో చాగంటి కోటేశ్వర గారు రూపొందించిన నైతిక విలువలపైన పుస్తకాలు మేము ఆయనే రూపొందించింది, ఆయనే రాసి నీట్గా బుక్స్ చేసి చెప్పి ప్రతి సాటర్డే పిల్లలకు చెప్తున్నాం. ఎందుకంటే నాన్నగారు అమ్మగారిని ఎట్లా చూసుకుంటే రోజు చూస్తా కదా. దాంతో అమ్మతో ఇట్లా మాడాలి, భార్యతో ఇట్లా మాడాలి, అక్కతో ఇట్లా మాడాలి, చెల్లితో ఇట్లా మాడాలి తెలుసు. పిల్లలు కూడా అదే అలవాటు. ఏ సమాజం అయితే మహిళల్ని గౌరవిస్తారో ఆ సమాజం అభివృద్ధి చెందిన సమాజం అని నేను బలంగా
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు అవసరమైన డిజైన్ల రూపకల్పన జరుగుతోందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో నల్గొండ కలెక్టరేట్లో నిన్న నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, బ్యారేజీల పునరుద్ధరణలో ప్రభుత్వం పూర్తిగా శాస్త్రీయ విధానాన్ని అనుసరిస్తోందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాంకేతిక పర్యవేక్షణ కమిటీ, జాతీయ జలాశయాల భద్రతా ప్రాధికార సంస్థ, కేంద్ర జలసంఘం సూచనలకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరణ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117700 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ వరకు పంపవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగాన్ని, పొగాకు రంగాన్ని ఆదుకోవాలని రాష్ట్ర మంత్రులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామిలు నిన్న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ని, మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్లను ఢిల్లీలో కలిసి పలు కీలక అంశాలపై వినతిపత్రాలు అందజేశారు. దేశంలోనే రొయ్యల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని, 2.5 లక్షల ఆక్వా రైతుల కుటుంబాలు ప్రత్యక్షంగా ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని, అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యల ధరలు తగ్గడం, ఫీడ్ ధరలు పెరగడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని వివరించారు. 2025లో అమెరికా విధించిన అధిక టారిఫ్లతో భారత రొయ్యలపై మొత్తం 58% సుంకం చేరడంతో సుమారు 25,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని, ఎగుమతి ఆర్డర్లు 50% రద్దు కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని మంత్రులు కేంద్ర మంత్రులకు వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో కొత్తగా 17 కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే అలైడ్ హెల్త్ కేర్ కోర్సులను అమలు చేయనున్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో నిన్న జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ NCAHP నిబంధనల ప్రకారం వీటిని దశల వారీగా ప్రారంభిస్తారు. నైపుణ్యం కలిగిన వైద్య సిబ్బందిని తయారు చేసేందుకే ఈ కోర్సులు ప్రవేశపెడుతున్నట్లు ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం ఉపకులపతి చంద్రశేఖర్ చెప్పారు. వాతావరణం. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తాంధ్రపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ఉపరితల ఆవర్తనంతో పాటు ద్రోణి విస్తరించి ఉందని తెలిపింది. వీటి ప్రభావంతో ఈరోజు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను వివరాలను వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు అందిస్తూ,
2: ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో తేలిపాటించే మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈరోజు భారీ వర్షాలు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈరోజు

0: వస్తే ఆంధ్రప్రదేశ్ యానాం రాయలసీమలో బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: మరోవైపు తెలంగాణలో రాగల 5 రోజుల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడన ప్రభావంతో ఈ వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట ప్రభుత్వం గిరిజనుల హక్కులు కాపాడేందుకు ప్రాధాన్యం ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తెలంగాణలో కొత్తగా ఎలాంటి మెట్రో రైల్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వలేదని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల పునరుద్ధరణకు అవసరమైన డిజైన్ల రూపకల్పన జరుగుతోందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఏం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచిక రిచాజా. అథ వార్తాః రాష్ట్రపతి పదాసీన ద్రౌపదీ ముర్ముహు స్వీయ త్రిరాష్ట్ర అధికారిక యాత్రాయాః ద్వితీయ చరణే ఉత్తర మెసిడోనియా దేశం సంప్రాప్తవతి. కస్యశ్చిత్ భారతీయ రాష్ట్రపతేః ఉత్తర మెసిడోనియా దేశస్య ఏషా ప్రథమా అధికారిక యాత్రా వర్తతే. రాష్ట్రపతిః స్వ సమకక్షయా గోర్డానా సెల్జానోస్కా దావకోవా ఇత్యనయా సహ ద్విపక్షీయ వార్తాం కరిష్యతి. సా ఉత్తర మెసిడోనియా దేశస్య ప్రధానమంత్రి క్రిస్టిజన్ మికోస్కీ తథా సంసదః అధ్యక్షం అఫ్రీం గాషీ ఇత్యేతాభ్యాం సహ అపి మేలిష్యతి. తదనంతరం సా ఉత్తర మెసిడోనియా సంసదం తథా భారతోత్తర మెసిడోనియా వ్యాపార మంచమపి సంబోధయిష్యతి. ఉభయ దేశౌ కృషి ఔషధోద్యోగ విజ్ఞాన ప్రౌద్యోగికీ సూచనా ప్రౌద్యోగికీ సూచనా ప్రౌద్యోగికీ సమర్థిత సేవా క్షేత్రేషు ఆర్థిక సహయోగం ఇతోపి సుదృఢీకర్తుం రుచిం ప్రదర్శితవంతౌ. రాష్ట్రపతిః సెంట్స్ పాస్ చర్చ్ ఇత్యత్ర అపి గమిష్యతి. హ్యః నవదిల్ల్యాం యదా విరోధ ప్రదర్శనం హింసాయాం పరివర్తితః తదా అష్టాదశోత్తరైకశతోప్యధికాః ఆరక్షకాః వ్రణితాః. వ్రణితేషు విశేషారక్షక ఆయుక్తః సంయుక్తారక్షకాయుక్తః అపరాయుక్తః ఉప ఆరక్షకాయుక్తః అన్యే చ వరిష్ఠాధికారిణః సమ్మిళితాః సంతి. ఏకస్మిన్ వక్తవ్యే దిల్ల్యాః ఆరక్షకాః అవదన్ యత్ విరోధ ప్రదర్శన సమయే ప్రదర్శనకారిభిః ఆక్రామకం హింసాత్మకం చ ఆచరణం ప్రదర్శితం. పునః పునః పూర్వసూచనాః విధిసమ్మతాని నిర్దేశాని చ ప్రాప్యపి తే విద్రోహం కృతవంతః. ప్రవర్తమానానాం నిషేధాత్మక ఆదేశానాం చ ఉల్లంఘనం కృతవంతః. దిల్ల్యారక్షిబలేన ఉక్తం యత్ ప్రదర్శనకారిభిః ఆరక్షకాణాం ఉపరి ఆక్రమణం కృతవంతః. ఆరక్షకాణాం ప్రశాసకీయ వాహనాన్ చ భంగం కృత్వా హింసాం ఆచరితవంతః యేన సార్వజనిక వ్యవస్థాయాః కృతే గంభీరా విభీషికా సముత్పన్నాసీత్. బలేన ఉక్తం యత్ అవశిష్ట వ్రణితానాం ఆరక్షక కర్మచారిణాం చికిత్సా విధి పరీక్షణం ప్రచలతి. దిల్ల్యారక్షిబలేన ఉక్తం యత్ కలహ సమయే ప్రాయః 60 ఆందోళనకారిణః అపి వ్రణితాః జాతాః. తే ఉక్తవంతః యత్ ప్రాయః 70 ప్రదర్శనకారిణః నిగడితాః సంతి. సముచిత విధి ప్రక్రియా ఆరబ్ధా అస్తి. సహైవ భారతీయ న్యాయ సంహితాయాః ప్రాసంగికోపబంధైః అథ అన్య ప్రాసంగిక విధిభిః చ ఎఫ్ఐఆర్ ప్రాథమికీతి పంజీకృతమస్తి. యుక్రెయిన్ దేశస్య ఒడేసా పత్తనాత్ ప్రస్థానావధౌ ఎంవీ గోల్డెన్ లియో ఇత్యస్యాం నౌకాయాం కృతాక్రమణస్య భారతేన నిందాకృతా. విదేశమంత్రాలయః ఏకస్మిన్ వక్తవ్యే అవదత్ యచ్చత్వారః భారతీయాః నాగరికాః దుర్దైవవశాత్ మృత్యుముపగతాః. ఏకః గంభీరావస్థాయాం చికిత్సాలయే ఉపచారాధీనః అస్తి. మంత్రాలయేనోక్తం యత్ ఉపలబ్ధ సూచనానుసారం ఘటనాసమయే 5 భారతీయనాగరికైః సహ 17 చాలకదళస్య సదస్యాః ఆసన్. విదేశమంత్రి

0: डॉक्टर एस जयशंकरः नवदिल्ल्यां पनामादेशस्य विदेशमन्त्रिणा हेवियर एडवार्डो मार्टिनेज आचा वास्केज इत्यनेन सह मेलनं कृतवान्। ह्यः जाते उपवेशने डॉक्टर जयशंकरः लैटिन अमेरिका कैरिबियन क्षेत्रयोः प्रवेशद्वाररूपेण पनामादेशेन सह भारतस्य सम्बन्धस्य गहनतायाः महत्त्वम् अधोरेखितवान्। व्यापारोद्योग विकास स्वास्थ्य कृषि शिक्षा आंकिकीय सहयोगादीनां प्रगति विषये उभौ विस्तृतं विमर्शं कृतवन्तौ। बहुपाक्षिक मञ्चेषु सहभागित्वस्य विषये अपि तौ अवदताम्। प्रशासनेन संसूचितं यत् अस्य वर्षस्य जून मास पर्यन्तं देशे प्रायः 49,55,55 कोटि उपयोक्तारः यूपीआई इत्यनेन सह सम्बद्धाः जाताः इति वार्ताः।
1: आकाशवाणी विशाखपट्नం కేంద్రం ఉదయ సమీరలు ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:05 జాతీయ వార్తలు తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుండి ఇది 7:15 ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పణలో కొనసాగుతున్న ఉదయ సమీరాల్లో భాగంగా నేటి మాట తొలి అంశం గిడుగు రాజేశ్వరరావు గారి గురించి ఈరోజు వారి వర్ధంతి. తెలుగు భాష మీద పట్టున్న రచయిత, తర్వాత గంగూబాయ్ హంగల్ ఖయాల్ గాన ప్రసిద్ధురాలు, అనంతరం శ్రీకృష్ణదేవరాయల ఆముక్త మాల్యద విలక్షణం విశిష్టత, డాక్టర్ ఎం ఆదినారాయణ శాస్త్రి గారి ప్రసంగం, మూడవ అంశం భక్తి సంగీతం గానం చలపరాయి చాణక్య చంద్ర గారు, హెచ్ రామ్ చరణ్ గారు వైలెన్, ఏ ఆనంద శ్రీహరి గారు మృదంగం, పుష్పాంజలి సమాచార వాణి. ఎస్ అమర్నారాయణ గారు అందించే నెల్లూరు జిల్లా సమాచార లేఖ 8:30, 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమం, శ్రీమతి ఎస్ జానక్ గారి గానం, ఆర్ జయశంకర్ గారి నాదస్వరం, వలయంపట్ట సుబ్రహ్మణ్యం గారు తబిల్. తరువాత పాటల పల్లకి ప్రత్యేక కార్యక్రమం 10:00, సార్కోమా క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా క్యాన్సర్ వ్యాధి నిపుణులు డాక్టర్ కృష్ణారెడ్డి గారితో కె రాణిగారు జరిపిన పరిచయ కార్యక్రమం. తర్వాత 10:30 నుండి పాటల పల్లకి మధురిమ 11:00, మధుమంజరి 12:10, సంధ్యారాగం 12:40 విశ్రాంత ఉపాధ్యాయుని సామాజికవేత్త శ్రీమతి గూడూరు సీతామహాలక్ష్మి గారితో శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు జరిపిన పరిచయ కార్యక్రమం. 1:30 మహిళావాణి మువ్వన్నల జెండా వ్యాఖ్యాన సహిత కార్యక్రమం, వ్యాఖ్యాత్రి శ్రీమతి డివి మానస. రంగస్థలలో 2:31 గయోపాఖ్యాన నాటకం నుండి అర్జున పాత్ర నిర్వహణ సిహెచ్ నరసింహారావు గారు, హార్మోనియం శ్రీ ఎస్కే కరీం. రెండో ప్రసారం సాయంత్రం 5:00 యువవాణితో మొదలు, సంధ్యారాగాలు 5:30, సాయం సమీరం 6:30, లలిత సంగీతం ఉంటుంది, ఆలాపన శ్రీమతి మూగి నీరజ గారు, యు శివగారు కీబోర్డ్, యు సూర్యనారాయణ గారు తబలా. రాత్రి పల్లిసీమల్లో ఏజెన్సీ రైతుల సేవలో చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, డాక్టర్ డి ఆదిలక్ష్మి గారి అధిపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం చింతపల్లి వారందించే సమాచారం. పార్లమెంటు ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఈ రాత్రి 10:00 అనుసరిస్తూ ఆపాత మధురాలు. ఇవి ఈనాటి ప్రసార విశేషాలు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఈ ఏడాది జూన్ నాటికి దాదాపు 55,49,00,000 మంది వినియోగదారులు యూపీఐలో చేరినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 3 దేశాల పర్యటన భాగంగా 2వ విడతలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర మెసడోనియా చేరుకున్నారు. డెంగ్యూ జ్వరానికి మొదటి టీకాను మన దేశం ఆమోదించింది. దేశంలో అనేక ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. నీట్ పేపర్ లీక్ కేసు ఇతర అంశాలపై ప్రతిపక్షాల నినాదాలు గందరగోళం కారణంగా పార్లమెంటు ఉభయ సభల కార్యకలాపాలు నిన్న పదే పదే వాయిదా పడ్డాయి. ప్రతిపక్షాల నిరసన కారణంగా లోక్సభ 7 సార్లు వాయిదా పడగా రాజ్యసభ 6 సార్లు వాయిదా పడింది. ఈ అంతరాయాల కారణంగా ఉభయ సభల్లోనూ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టలేదు. ప్రతిపక్షాల గందరగోళం మధ్య దిగువ సభలో కేంద్రం తరఫున కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు ప్రస్తుతం ఉన్న 33 మంది న్యాయమూర్తుల సంఖ్యను 37కు పెంచేందుకు 1956 నాటి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య చట్టాన్ని మరింతగా సవరించడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. రాజ్యసభలో ఉదయం 11 గంటలకు కార్యకలాపాలు ప్రారంభమైనప్పుడు 9 మంది నూతనంగా ఎన్నికైన తిరిగి ఎన్నికైన సభ్యులు ఎగువ సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఉభయ సభల్లోనూ నీట్ మొదలైన అంశాలపైన గందరగోళం చెలరేగడంతో సభలు ఇవాళకి వాయిదా పడ్డాయి. ఈ ఏడాది జూన్ నాటికి దాదాపు 55,49,00,000 మంది వినియోగదారులు యూపీఐలో చేరినట్లు ప్రభుత్వం వెల్లడించింది. లోక్సభలో ఒక ప్రశ్నకిచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ విషయం తెలియజేస్తూ 2025-26 ఆర్థిక సంవత్సరంలో యూపీఐ లావాదేవీలు 24,162 కోట్లకు విలువ పరంగా 314,00,000 కోట్ల రూపాయలకు పెరిగినట్లు చెప్పారు. యూపీఐ ఆధారిత లావాదేవీలను సురక్షితంగా పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం, భారత రిజర్వ్ బ్యాంక్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వివిధ కార్యక్రమాలు చేపట్టాయని పంకజ్ చౌదరి వెల్లడించారు. వ్యక్తుల మధ్య P2P వ్యక్తి నుంచి వ్యాపారికి P2M జరిగే చెల్లింపులను సులభతరం చేయడానికి యూపీఐని వివిధ దేశాల చెల్లింపు వ్యవస్థలతో అనుసంధానించినట్లు కూడా మంత్రి తెలియజేశారు. జాతీయ బొగ్గు గ్యాసిఫికేషన్ మిషన్ కింద 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గు గ్యాసిఫికేషన్ సామర్థ్యాన్ని సాధించాలనే అత్యంత ప్రతిష్టాత్మకమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే తెలియజేశారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకి ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో మంత్రి నిన్న ఈ విషయం తెలియజేస్తూ ఇప్పటి వరకు సుమారు 22.6 మిలియన్ టన్నుల వార్షిక బొగ్గు గ్యాసిఫికేషన్ సామర్థ్యం అందుబాటులో ఉందని లేదా అమల్లో ఉందని వెల్లడించారు. జాతీయ లక్ష్యాన్ని సాధించే దిశగా మరింతగా ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం 37,500 కోట్ల రూపాయల ఆర్థిక వ్యయంతో సర్ఫేస్ కోల్ అండ్ లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహం కోసం మరో పథకాన్ని ప్రారంభించిందని కూడా మంత్రి చెప్పారు. తన 3 దేశాల పర్యటనలో భాగంగా 2వ విడతలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర మెసడోనియా చేరుకున్నారు. భారత రాష్ట్రపతి ఉత్తర మెసడోనియాలో పర్యటించడం ఇదే మొదటిసారి. మెసడోనియా అధ్యక్షురాలు గోర్దానా సిల్జానోవ్స్కా డాఫ్కోతాతో ద్రౌపది ముర్ము ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే ఆమె ప్రధానమంత్రిని, అసెంబ్లీ స్పీకర్ను కూడా కలుసుకుంటారు.

0: ఉత్తర మెసడోనియా అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. వ్యవసాయం, ఫార్మాసిటికల్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఐటీ, ఐటీఈఎస్ వంటి ప్రాధాన్య రంగాల్లో ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఇరు దేశాలు ఆసక్తి కలిగి ఉన్నాయి. అంతకుముందు మోల్డోవాలో పర్యటించిన రాష్ట్రపతి ముర్ము అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న అనేక రంగాల్లో సహకారానికి అపారమైన అవకాశం ఉందని పేర్కొంటూ, భారత మోల్డోవాల మధ్య మరింత విస్తృతమైన ఆర్థిక సంబంధాల కోసం ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు.
1: India also offers good business opportunities for Moldovan companies for trade and business. We remain committed to fostering a transparent, predictable and investor-friendly business environment. I invite Moldovan businesses to come and explore India. I also encourage Indian businesses to look at the opportunities in Moldova. Your enterprise, vision and commitment will be instrumental in building enduring economic partnerships.
0: చీసినౌలో జరిగిన భారత మోల్డోవా బిజినెస్ ఫోరంలో ప్రసంగిస్తూ రాష్ట్రపతి తన పర్యటన రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, ప్రజా సంబంధాల రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తుందని ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. యుక్రెయిన్లోని ఒడెసా నౌకాశ్రయం నుంచి బయలుదేరుతున్న ఎంవి గోల్డెన్ లియో అనే నౌకపై జరిగిన దాడిని మన దేశం తీవ్రంగా ఖండించింది. ఈ దుర్ఘటనలో 4 భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోగా మరో వ్యక్తి ఆసుపత్రిలో విషమమైన పరిస్థితుల్లో చికిత్స పొందుతున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. సంఘటన జరిగిన సమయంలో 5 భారతీయ పౌరులతో కలిపి మొత్తం 17 సిబ్బంది ఎంవి గోల్డెన్ లియో నౌకలో ఉన్నట్లు తెలుస్తోంది. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం, అమాయకులైన పౌర సిబ్బందిని ప్రమాదంలో పడేయడం లేదా నౌకాయాన స్వేచ్ఛకు వాణిజ్యానికి ఆటంకం కలిగించడం అత్యంత గర్హనీయమని, దీన్ని నివారించాలని మంత్రిత్వ శాఖ తన సందేశంలో పునరుద్ఘాటించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ న్యూఢిల్లీలో పనామా విదేశాంగ మంత్రి హావియర్ ఎడ్వార్డో మార్టినెజ్ అచావాస్తో సమావేశమయ్యారు. నిన్న జరిగిన సమావేశంలో లాటిన్ అమెరికా, కరీబియన్ ప్రాంతానికి ప్రవేశ ద్వారంగా పనామాతో భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఉందని డాక్టర్ జయశంకర్ చెప్పారు.
2: We hope that your visit will further strengthen our relationship across all domains. We had met recently during the 5th India SICA ministerial meeting, which the two of us had co-chaired. Your current visit builds on the momentum of high-level exchanges that we've had, and I believe that both our governments, both our leaders are very keen at deepening and widening our partnership.
0: పనామా విదేశాంగ మంత్రి పర్యటన అన్ని రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపరుస్తుందని విదేశాంగ మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. టకేడా బయోఫార్మాసిటికల్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ అభివృద్ధి చేసిన క్యూడెంగా వ్యాక్సిన్కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా మార్కెట్ అనుమతి మంజూరు చేయడంతో భారత్లో తన తొలి డెంగ్యూ వ్యాక్సిన్ను దేశం ఆమోదించింది. ప్రతి సంవత్సరం లక్షలాది మందిని ప్రభావితం చేసే దోమల ద్వారా సంక్రమించే డెంగ్యూ వ్యాధితో పోరాడడంలో ఈ వ్యాక్సిన్ భారతదేశంలో ఒక ముందడుగని టకేడా తన ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ వ్యాక్సిన్ను 4 నుంచి 60 సంవత్సరాల వయసు గల వ్యక్తుల కోసం ఆమోదించారని, గతంలో ఎప్పుడైనా డెంగ్యూ జ్వరం సోకిందా లేదా అనే దాంతో సంబంధం లేకుండా ఈ టీకా ఇవ్వచ్చునని సంస్థ పేర్కొంది. క్యూడెంగాకు ముందస్తు టీకా స్క్రీనింగ్ అవసరం లేదు. దీనివల్ల అర్హులైన వ్యక్తులు గతంలో డెంగ్యూ ఇన్ఫెక్షన్ కోసం పరీక్ష చేయించుకోకుండానే వ్యాక్సిన్ను పొందవచ్చు. పట్టణీకరణ, వాతావరణంలో మార్పులు, మారుతున్న దోమలు పెరిగే ప్రాంతాలు, జనాభా పెరుగుదల కారణంగా గత 2 దశాబ్దాల్లో డెంగ్యూ కేసులు బాగా పెరుగుతున్నాయని, ప్రపంచంలోనే అత్యధిక డెంగ్యూ భారం మోస్తున్న దేశాల్లో భారతదేశం ఒకటిగా ఉందని ఈ సంస్థ తెలియజేసింది. క్యూడెంగా అనేది లైవ్ అటెన్యుయేటెడ్ టెట్రావలెంట్ వ్యాక్సిన్, అంటే ఇది 4 డెంగ్యూ వైరస్ సీరోటైపుల నుంచి రక్షించేందుకు రూపొందించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ ఏడాది ప్రతిష్టాత్మకమైన లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. తిలక్ 160 వర్ధంతి సందర్భంగా 1 తేదీన పుణెలో ఈ అవార్డు ప్రదానం చేయనున్నారు. లోకమాన్య తిలక్ స్మారక ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ రోహిత్ తిలక్ ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ విషయం ప్రకటించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మొదలైన వారు ఈ సభకు హాజరవుతారు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్లో అక్కడక్కడ రేపు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది, రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే 2-3 రోజుల్లో మధ్యప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, పశ్చిమ

బెంగాల్ ఈశాన్య భారతదేశంలో కొన్ని భాగాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులు నెలకొంటాయి. ఆఫ్ఘనిస్తాన్లోని తూర్పు ప్రాంతంలో నూరిస్తాన్ ప్రావిన్స్లో నిన్న కురిసిన భారీ వర్షాల కారణంగా సంభవించిన ఆకస్మిక వరదల్లో కనీసం 20 మంది మరణించారు. 100 మందికి పైగా గల్లంతైనట్లు ఆఫ్ఘనిస్తాన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తెలియజేసింది. విశేషాలు మరొకసారి. ఈ ఏడాది జూన్ నాటికి దాదాపు 55.49 కోట్ల వినియోగదారులు యూపీఐలో చేరినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 3 దేశాల పర్యటనలో భాగంగా 2వ విడతలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర మెసడోనియా చేరుకున్నారు. డెంగ్యూ జ్వరానికి మొదటి టీకాను మన దేశం ఆమోదించింది. దీంతో ఈ టీకా 4 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు వారి వరకు అందుబాటులోకి వచ్చింది. దేశంలో అనేక ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.

ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

0: ఉదయ సమీరాల కార్యక్రమానికి స్వరాహ్వానం. నేటి మాట. నేటి మాటలో తొలి అంశం భాషావేత్త గిడుగు రాజేశ్వరరావు గారి వర్ధంతి రోజు, వారి జీవిత విశేషాలు.
1: అసలు గిడుగన్న పేరు వినగానే మనకి భాషోద్యమ పితామహుడైన వెంకటరామమూర్తి మంత్రులు గుర్తొస్తారు. ఆయన మనవడే గిడుగు రాజేశ్వరరావు గారు. చాలా సాహిత్య ప్రక్రియల్లో ఆయన ప్రవీణుడు, మొత్తం 14 పుస్తకాలు. ఆయన ఉదాత్త చరిత్రుడు గిడుగు అన్న పుస్తకం రాశారు. ప్రముఖులందరూ కూడా దాన్ని ప్రశంసించారు. గిడుగు రాజేశ్వరరావు గారికి ఈ భాషా విషయకంగానే కాకుండా సంగీతంలో కూడా ప్రవేశం ఉంది. పాత తెలుగు పాటలు, హిందీ, ఉర్దూ గజళ్ళ మీద చాలా పట్టు. సంగీత సాహిత్య రంగాల్లో పరిశోధకుల సందేహాలు తీర్చడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. కొత్త ప్రదేశాలు సందర్శించడం అన్న ఎంతో ఆసక్తి. 1932 నవంబర్ 2 పుట్టారు ఆయన పర్లాకివీడులో. తల్లిదండ్రులు చల్లాయమ్మ, రామదాసు. ఆయన చిన్నతనం అంతా కూడా ఇటు ఉత్తరాంధ్రలోనే టెక్కలి, విజయనగరాల్లో. నాన్నగారు అధ్యాపకులు. శుద్ధ ముక్కలకు లోటు ఉండదు. గచ్చు మీద బొమ్మలు గీయడం చూశారు తల్లి. రాజేశ్వరరావు గారికి వెంటనే తెలుగు అక్షరాలను పరిచయం చేసింది. ఆవిడ పాడే కృతులు, భజనలు, పద్యాలు వింటూ ఆయన పెరిగారు. అక్కలు, 3 అన్నయ్యలు, ఎవరో ఒకరు ఏవో ఒక

పత్రికల్లో కథల్ని గిడుగు వారికి వినిపిస్తూ ఉండేవారు. 7 ఏళ్లకు బడి చదువు మొదలు. పద్యాలను ఛందోబద్ధంగా ప్రయత్నించి బాగానే రాస్తున్నావురా అని తెలుగు మాస్టారి అభినందనలు అందుకున్నారు. 5th ఫారం వాసయ్యాక ఒక కథ రాసి చిత్రగుప్త పత్రిక పంపితే దాన్ని స్వాతంత్ర దిన ప్రత్యేక సంచికలో వేశారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ కళాశాల చదువులకు విజయనగరం చేరి మెడ్రాస్లో పెదనాన్నగారి ఇంటికి వెళ్ళిన తర్వాత రాజేశ్వరరావు గారు అక్కడికి తరచుగా వచ్చే దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు, తల్లావజ్జల రాయప్రోలు వారిని చూసి సంభాషణలు విని స్ఫూర్తి పొందారు. 1953లో పట్టభద్రులు అయ్యారు. హైదరాబాద్ ఏజీ ఆఫీసు ఉద్యోగంలో చేరి 1991లో ఉద్యోగ విరమణ చేశారు. ఒక్క తెలుగు సాహిత్యమే కాదు, ఆంగ్ల సాహిత్యం కూడా బాగా చదివారు ఆయన. హిందీ కథలకు అమ్మభాషకి తోడుగా అనువదిస్తే చాలా పత్రికల్లో ప్రచురితమయ్యాయి. 4 కథా సంకలనాలు, లలిత గీతాలు, ఇవన్నీ కూడా వారి అక్షర సృష్టి. 2013 జూలై 20 ఆయన ఢిల్లీలో బయలుదేరారు తన స్వరాష్ట్రమైన ఇటు రావడానికి. అదే ఆఖరి ప్రయాణమైంది. నేటి మాటలో తొలి అంశం భాషావేత్త గిడుగు రాజేశ్వరరావు గారి గురించి విన్నారు. దక్షిణాది వారికి ఉత్తరాది సంగీత బాణి హిందుస్థానీ వినే ఆసక్తి ఉంటే పరిచయం ఎక్కువగానే ఉంటుంది. ఆ గమకాలు, అమట్లు, ఖయాల్, ముఖ్యంగా ఖయాల్ గురించి ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాలి అంటే మరి గంగూబాయి హన్గల్ గురించి మాట్లాడుకోవాలి. ఈరోజు ఆమె వర్ధంతి. కిరాణా ఘరానాకు చెందిన హిందుస్థానీ సంగీత విద్వాంసురాలు. లేడీ ఆఫ్ ఖయాల్ అంటే ప్రత్యేకంగా లేడీ ఆఫ్ ఖయాల్ ఎందుకు? ఖయాల్ సంగీతం చాలా వరకు పురుషుద్ది. అలాంటి ఖయాల్ పురుషాధిక్య ప్రపంచంలోకి అడుగుపెట్టారు గంగూబాయి. అందుకే లేడీ ఆఫ్ ఖయాల్. పడవలు నడిపే కుటుంబంలో జనించిన గంగూబాయి ఆనాటి అసమానతలను అన్నింటినీ కూడా త్రోసి రాజని, సంగీత ప్రపంచంలో తిరుగులేని రాణిగా ఖయాల్ సింహాసనాన్ని అధిష్ఠించింది. మగవారికి దీటుగా ఉండే గాత్రం. పుట్టింది కర్ణాటకలోని ధార్వాడ. తల్లి కూడా గాయకురాలే. 1913 మార్చి 5 గంగూబాయి అంగల్ పుట్టినరోజు. చిన్నప్పుడే తల్లి దగ్గర కర్ణాటక సంగీతం నేర్చుకోవడం మొదలెట్టి ఈ కర్ణాటక సంగీతం కన్నా హిందుస్థానీ సంగీతం మీద ఆసక్తి ఎక్కువైంది. సరే, గ్రామ్ఫోన్లో అవి అమ్మే దుకాణాలు ఉంటాయి కదా, అక్కడ వినిపించే మరాఠీ పాటలు వినేవారు ఆవిడే. హిందుస్థానీ సంగీతం కూతురు ఆసక్తిని, అభిరుచిని అర్థం చేసుకున్నారు తల్లిగారు అంబాబాయి. ఆమెను కృష్ణాచార్య హల్లూరు దగ్గర హిందుస్థానీ నేర్చుకోవడం పంపారు. 2 ఏళ్ళు కథకు కూడా నేర్చుకున్నారు గంగూబాయి. అయితే నృత్యాభ్యాసంతో సంగీత సాధన కుంటూ పడుతుందనే భయంతో నాట్యాన్ని వదులుకొని 16వ ఏట సవాయి గంధర్వ దగ్గర సంగీతాభ్యాస ప్రారంభం. 3 ఏళ్ల వాడు కొనసాగింది. గురుదక్షిణగా 20 తులాలు బంగారం సమర్పించుకుంది సంగీతం కోసం. తొలి ప్రదర్శన బెల్గాంలో. కాంగ్రెస్ సభల్లో ఆమె పాడేటప్పుడు బాపూజీ కూడా అక్కడ హాజరై ఈ స్వరంలో స్త్రీత్వం కన్నా పురుషత్వం ఎక్కువ కనిపిస్తుంది, చాలా గంభీరంగా ఉంది అన్నారు. భారత ప్రభుత్వం ఆమెను పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. గాత్రంలో అద్భుత ప్రావీణ్యం గల గంగూబాయి హంగాలి. నేత్రాలు లేని వారి కోసం తన చూపును, చూపు లేని వారి కోసం మరణానంతరం తన నేత్రాలను ఇవ్వాలి అని ఆమె ఆదేశించారు. గంగూబాయి హంగల్ వచ్చిన పురస్కారాలు అసంఖ్యాకం. సంగీత నృత్య అకాడమీ కర్ణాటక రాష్ట్రం వారు ఇచ్చారు. 1971లో పద్మభూషణ్, 2002లో పద్మవిభూషణ్, సంగీత నాటక పురస్కారం, సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్, తాన్సేన్ పురస్కారం, ఇవన్నీ కూడా అందుకున్న గంగూబాయి హంగల్ 2009వ సంవత్సరం ఇదే నెల ఇదే తేదీని అమరురాలయ్యారు. నేటి మాట విశేషాలు విన్నారు.

ఉదయ సమీరాలు వింటున్నారు. ఇప్పుడు ఒక పాట. మంచి మనసులు చిత్రం నుండి ఘంటసాల కంఠంలో.

0: పాట విన్నారు. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయల ఆముక్త మాల్యద వైలక్ష్యం వైశిష్ట్యం ఈ అంశంపై డాక్టర్ ఎం ఆదినారాయణ శాస్త్రి గారి ప్రసంగం.
1: తెలుగు పంచకావ్యాలలో ఆముక్త మాల్యద విశిష్టమైనది, విలక్షణమైనది అని పండిత విమర్శకుల అభిప్రాయం. రాజకవి, కవిరాజు, సాహితీ సమరాంగణ సార్వభౌముడు ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయలచే రచింపబడిన హృద్యమైన కావ్యము ఆముక్త మాల్యద. తెలుగు కావ్యమైనను బహు సంస్కృత సమాస పదభూయిష్టమై ప్రౌఢకావ్యంగా వాసికెక్కింది. ఆముక్త మాల్యదకు విష్ణు చిత్తీయమనే పేరు కూడా ఉంది. ఇది 7 ఆశ్వాసాల ప్రబంధం. వైష్ణవమత ప్రచారకులైన పన్నిద్దరాళ్వారులో విష్ణుచిత్తుడు కూడా ఒకడు. విష్ణుభక్తిని ప్రబోధించే ఈ కావ్యాన్ని రాయలు శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితమిచ్చాడు. ఆముక్త అనగా ధరించి విడిచిన మాల్య పూలదండను ద ఇచ్చునది. గోదాదేవి అనే పేరుకల ఈమె తన తండ్రి విష్ణుచిత్తుడు శ్రీహరి కోసం కట్టిన పూలమాలను ముందుగా తాను ధరించి తర్వాత దేవునికి సమర్పించేది. ఈ కారణం వల్లనే ఈమెకు ఆముక్త మాల్యద అనే పేరు వచ్చింది. ఎన్నిను కూర్త

మిన్నులలోరాయు సువర్ణ సౌధములనెందుంజూడ చెన్నుంది శ్రీ విలుబుత్తూరు చలంగు పాండ్యనగరోర్వీరత్న సీమంతమై. విల్లుబుత్తూరు నగరం భూమి అనే స్త్రీ ధరించిన పాపిటబొట్టులాగా ప్రకాశిస్తోంది. ఉద్యానవనంలోని కోకిలలు చిలుకలు కూస్తున్నాయి. ఆకాశాన్ని తాకుతున్న బంగారు మేడల చూరులందు మణులతో చెక్కబడిన కోకిలలు చిలుకలు వాటికి ప్రతిధ్వని చేస్తున్నట్లుగా ఉన్నాయట. ఇది అలంకారికమైన ప్రయోగం. ఆ విల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడు అను వైష్ణవ భక్తుడున్నాడు. అతడు పండితుడు, మహాతపస్వి, గొప్ప అన్నదాత, న్యాయార్జిత ధనముతో ఆసేతు సీతాచలము నుండి వచ్చిన వైష్ణవులకు భోజనము పెట్టును. ఆ నిష్ఠానిది గేహసీమనుడురే అలించినన్రోయునెంతే నాగేంద్రశయాను పుణ్యకథలు దివ్య ప్రబంధానుసంధానధ్వానము నాస్తి శాఖ బహుతా నాస్త్యుష్ణత నాస్త్యపూపో నాస్త్యోదన సౌష్ఠవంచ కృపయా భోక్తవ్యమన్మాటలు. అతని ఇంటిలో అర్ధరాత్రమునందు కూడా విష్ణువు యొక్క

పుణ్యకథలు, రెండు దివ్య ప్రబంధముల పఠనము, అయా కూరలు ఇతర పదార్థములు చల్లబడినవి, పప్పు అయిపోయినది, భోజన సౌష్ఠవం లేదు, అయినా దయచేసి భోజనం చేయవలసినది అనే ప్రార్థనాపూర్వక అతిథి మర్యాదలు వినిపించును. ఇవి ఆనాటి మర్యాదలు. రాయల కాలమున వీటికి మాత్రం కరవు లేదు. ఈ కావ్యంలో ప్రధానములైనవి ఋతువర్ణనములు, కల్పనలకు అంతులేదు. ఖాండిక్య కేశిధ్వజోపాఖ్యానంలో యోగమునకు ప్రాధాన్యమిచ్చినాడు. ఈ కథలో వేగము కూడా ఉంది. యవనాచార్య చరిత్రంలో ఈ కథకు సంబంధించి విశిష్టాద్వైత తత్వదర్శనము చేయించి దీనిని సముద్ధరించనని చెప్పబడింది. పాండ్యదేశపు రాజు శైవమత తత్పరుడు యామునుడు తన వాదపటిమతో పాండ్యరాజును గెలిచి విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. పాండ్యదేశంలో మేనల్లుడే రాజ్యాధికారి. అందుచేత రాజు తన చెల్లెలిని యమునాచార్యునికిచ్చి వివాహం చేసినాడు. ఆరవ ఆశ్వాసంలోని మాలదాసరి కథలో అనేక విచిత్రములైన అంశాలున్నాయి. మాలదాసరి విష్ణుభక్తుడు, ప్రాతకాలమున విష్ణుదేవుని తన మంగళ కైశికీరాగముతో పాడి సేవించడివాడు. అతడు ఒకనాడు దైవవశమున ప్రాతకాలమునకు ముందే లేచి దేవాలయానికి వెళ్ళుచుండ దారి తప్పి అడవిలోని వేరొక మార్గంలో వెళుతూ ఒక బ్రహ్మరాక్షసుని కంట పడినాడు. వానికి వీనికి కలిగిన పెనగులాటలో మాలదాసరిదే పైచేయి అయినది. మాలదాసరి తాను ప్రతిదినమూ చేయు వ్రతం ఒకటి ఉన్నదని, భగవత్ సంకీర్తనము చేసి వెంటనే వచ్చి ఆ రాక్షసునికి ఆహారం అయ్యదనని తన మాట ప్రకారము వచ్చి నిలుచున్నాడు. అందుకు ఆ రాక్షసుడు దాసరిని అతడా ప్రాతకాలము పాడిన భక్తి సంకీర్తనల ఫలమిమ్మని కోరినాడు. దానికి అతడెట్లో ఒప్పుకుని అతని పూర్వజన్మ వృత్తాంతం అడిగినాడు. తాను పూర్వజన్మమున సోమశర్మను బ్రాహ్మణుడనని, మహాపండితుడనను గర్వముతో అనేక వాదములనందరినీ జయించి అంతులేని ధనము సంపాదించి ఒక కోమటి వద్ద వడ్డీకి ఇచ్చిదినని, ఆ ధనము గ్రహించి ప్రయాణము చేయుచుండగా కొందరు దారిదోపిడీగాండు అడ్డగించి తనకు దేహశుద్ధి చేసినారు అని, బంధువులు కొందరు రక్షించుటకు యత్నించినను సాధ్యము కాలేదని, పరలోకగతుడైన సోమశర్మ తాను బ్రహ్మరాక్షస రూపము పొందితినని, ఇప్పుడు నిష్కల్మషమైన మాలదాసరి సంకీర్తనామృతము చేతాను మళ్లీ సోమశర్మగా రూపము పొందితినని తెలిపినాడు. విష్ణుచిత్తీయమను ఆముక్తమాల్యందల ఈ కథ అన్నీ కూడా భక్తి ప్రధానములై ప్రధాన కథకు బలము చేకూర్చుతూ కావ్య ప్రశస్తిని చాటుతున్నాయి. ఆముక్తమాల్యదలో ప్రధాన రసం శృంగారం, కానీ ఇది దివ్య నాయికానాయకుల శృంగారం కాబట్టి అలౌకికమైంది. నాయకుడైన శ్రీరంగనాథుడు దేవుడు, నాయిక అయిన గోదాదేవి పూర్వజన్మములో భూదేవి. అందువల్ల ఇది ఉదాత్తమైన శృంగారమే. రాయలు తాను సంస్కృత సమాసములతో రచించిన తెలుగు భాషకు, తెలుగువారి ఆచార వ్యవహారాలకే పెద్దపీట వేసినాడు. అందుకే తెలుగు

0: తెలుగు లెస్స అని చాటినాడు. అందుకే ఈనాటికి ఏనాటికి శ్రీరామచంద్రు ప్రభువు వలె రాయలు ప్రజాన రంజక పాలకుడై జన హృదయాలలో చిరంజీవిగా నిలిచినాడు. వజ్రతుల్యమైన ఆముక్తమాల్యదను తెలుగువారికి అందించినాడు.
1: శ్రీకృష్ణదేవరాయల ఆముక్తమాల్యద వైలక్ష్యం వైశిష్ట్యం. ఈ అంశంపై మీరింతవరకు డాక్టర్ ఎం ఆదినారాయణ శాస్త్రి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు భక్తి సంగీతం. గానం చలపరాయి చాణక్య చంద్రగారు, హెచ్ రామచరణ్ గారు వైలెన్, శ్రీ ఏ ఆనంద శ్రీహరి మృదంగం. ముందుగా ఆహిర్భైరవిలో సదాశివ బ్రహ్మేంద్ర స్వామి రచన పిబరే అమరసం ఆదితాడు.

చివరి గై జిఎన్ సుబ్రహ్మణ్యం గారి రచన రాధా సమేత కృష్ణ రాగం యమన్ ఆదితాళం.

చాణక్య చంద్ర గారి గానం విన్నారు. హెచ్ రామచరణ్ గారు వయలిన్, ఏ ఆనంద శ్రీహరి గారు మృదంగం. ఈ ప్రసారంలో 8:35 ఎస్ జానక్ గారి స్వరంలో కర్ణాటక సంగీత కార్యక్రమం ఉంటుంది. ఉదయ సమీరాల్లో ఇప్పుడు పుష్పాంజలి.

0: ఎస్ అమరనారాయణ.
1: కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన వీబీజీ రామ్జీ పథకాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశించారు. నెల్లూరులో జిల్లా నీటి నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో వీబీజీ రామ్జీ పథకంపై అధికారులు సాంకేతిక సిబ్బందికి నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు పూర్తి స్థాయిలో ఈ పథకం అందేలా కృషి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మార్పులకు అనుగుణంగా విధులను నిర్వర్తించాలన్నారు. సమాజంలో పలు రకాలుగా హింసకు గురైన మహిళలకు సఖీ కేంద్రాలు భరోసాగా నిలుస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అన్నారు. జాతీయ మహిళా కమిషన్ రాష్ట మహిళా కమిషన్ల సంయుక్త ఆధ్వర్యంలో నెల్లూరులో 14 జిల్లాల సఖీ వన్ స్టాప్ కేంద్రాల సిబ్బందికి నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శైలజ మాట్లాడుతూ ఆపదలో ఉన్న మహిళలకు సఖీ కేంద్రాలు ఆశ్రయ కేంద్రాలుగా పనిచేస్తున్నాయని తెలిపారు. ఒకే చోట వైద్య సేవలు, న్యాయ సహాయం, పోలీసు సహకారం, ఎఫ్ఐఆర్ నమోదు, కౌన్సిలింగ్ వంటి సమగ్ర సేవలను అందిస్తూ బాధిత మహిళలకు భరోసా కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కేంద్రాలపై మహిళలకు మరింత అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. రాష్ట్రంలో 300 కోట్ల రూపాయలతో ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు గ్రామీణ మండలం దొంతాలి గ్రామంలో ఏర్పాటు చేస్తున్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ నిర్మాణ పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ గత 2 ఏళ్లలో 130 లక్షల టన్నుల చెత్తను తొలగించామన్నారు. గుంటూరు, విశాఖలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంటుల్లో రోజుకి 2800 టన్నుల చెత్త ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందన్నారు. రాష్ట్రాన్ని చెత్తరహితంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో చేపల వేటకు ఇతర రాష్ట్రాలకు చెందిన బోట్లు రావడం చట్టవిరుద్ధమని, అక్రమంగా ప్రవేశించే బోట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా స్పష్టం చేశారు. చేపల వేటకు సంబంధించిన వివాదాలను పరిష్కరించేందుకు నెల్లూరులో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అధికారుల అంతర్రాష్ట్ర కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మత్స్యకారుల సమస్యలు, సముద్ర జలాల్లో అక్రమ ప్రవేశాల వల్ల కలుగుతున్న నష్టం తదితర అంశాలపై ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల ప్రతినిధులు సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా 684 పురాతన ఆలయాలను 808 కోట్ల రూపాయలతో పూర్తి స్థాయిలో ఆధునీకరిస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. చేజర్ల మండలం పెరుమాళ్లపాడులో శ్రీ నాగేశ్వరాలయం, చిత్తలూరులో చెన్నకేశ్వరస్వామి ఆలయాల పునర్నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వందలాది సంవత్సరాల పెన్నానది ఇసుకలో కూరుకుపోయిన శ్రీ నాగేశ్వరాలయాన్ని స్థానికులు వెలికి తీశారని, ప్రస్తుతం నదికి సమీపంలోనే కొత్త ఆలయాన్ని నిర్మిస్తున్నామన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో పురాతన ఆలయాలను గుర్తించి వాటికి పూర్వ వైభవాన్ని తీసుకువస్తామన్నారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని గోదావరి తీరం వెంబడి ఉన్న 52 ఆలయాల పునర్నిర్మాణం, మరమ్మతులు వేగంగా చేపడుతున్నామని మంత్రి వివరించారు. యోగాకు అంతర్జాతీయంగా ప్రాచుర్యం లభించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన కృషే కారణమని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్లోని స్వర్ణభారత్ విద్యామందిర్లో విద్యార్థిని విద్యార్థులతో జరిగిన ముఖాముఖి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవ వల్లే ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రకటించిందన్నారు. చిన్నతనం నుంచే యోగాను జీవితంలో ఒక అలవాటుగా మార్చుకోవాలని ఆయన విద్యార్థులకు సూచించారు. రాష్ట్రంలోని మహిళలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ రాష్ట్ర సీఈఓ వాకాటి కరుణ అన్నారు. నెల్లూరులో డిఆర్డీఏ అధికారులు, సిబ్బందితో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల్లోని పారిశ్రామికవేత్తలను గుర్తించి వారికి రుణాలు అందించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణకు క్షేత్రస్థాయిలో అధికారులు మరింత చురుగ్గా వ్యవహరించాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య ఆదేశించారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలు 2026 వివిధ శాఖల అధికారులకు నెల్లూరులో అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న కృష్ణయ్య మాట్లాడుతూ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలను క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. అధికారులు సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తూ ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని, స్వచ్ఛ గ్రామాలు, స్వచ్ఛ పట్టణాల లక్ష్య సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు నెల్లూరు జిల్లా సమాచార లేఖ విన్నారు. వచ్చే నెల సమాచార లేఖలో మళ్లీ కలుద్దాం. రచన ఎస్ అమర్నారాయణ, వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కర్ణాటక సంగీత కార్యక్రమం. ఎస్ జానకి గారి గానం. ఆహిరి రాగంలో త్యాగరాజస్వామి వారి రచన సొంపైన మనసుతో చాపు తాళం.

వినబోతున్న అంశం రీతిగౌడ రాగంలో పరిపాలయమాం. స్వాతి తిరునాళ్ రచన, తాళం రూపకం.

కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరు ఇంతవరకు ఎస్ జానకి గారి గానం విన్నారు. ఆర్ జయశంకర్ గారి నాదస్వరం, వలయబట్టి సుబ్రహ్మణ్యం గారు తవిళి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. శ్రోతలు డైల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244 ఈ నెంబరుకు కానీ, 2727288 ఈ నెంబర్కైనా సరే 0891 కోడ్ జత చేసి తొలి శ్రోత ఎవరో ఏ గీతాన్ని కోరుతున్నారో విందాం. హలో.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: हेलो।
1: हेलो, नमस्ते सर. शर्म गारु,
0: పాటల పల్లకి అండి।
1: అయ్యా మాకు శ్రీకృష్ణ తులాభారం సినిమా నుంచి ఘంటసాల గారు, సుశీల గారు, జానకి గారు పాడినటువంటి మళ్ళీ మంచి చౌకబేరం పాట పూర్తిగా వేయించాలి సార్. పద్యాలు
0: తప్పకుండా మొదటి పాట భలే మంచి చౌకబేరం।
1: థ్యాంక్ యూ సార్.
0: సరే,

0: హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్కారం అండి. మీ పేరు
1: నా పేరు కామేశ్వర్ అండి. అమలాపూర్ నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి. కామేశ్వర్ గారు,
1: మోగనోము చిత్రాల్లో ఈవేళ నాలో పాట

0: हेलो।
1: ఈ ప్రకాశం మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి.
1: కాదు, రాముడి భీముడి సినిమా నుంచి తాలూకు తాలూకు మన ఈ తారు ఎలగల్ల నవ్వే తారుని ఇటు రా మాట
0: సరే
1: కావాలండి.

0: హలో
1: సార్, నమస్కారం సార్. నా పేరు చిట్టూరు సత్యనారాయణమూర్తి అండి. వేపగుంట నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి.
1: మాయని మమత సినిమాలని కనులు మాటలాడనని

0: హలో,
1: నమస్తే సార్.
0: నమస్కారం.
1: మీ ప్రోగ్రామ్ బాగుంటుందండి సార్. ఉదయం 6 నుంచి సాయంత్రం, ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటలు వింటున్నాను.
0: ధన్యవాదాలు. మీ పేరు?
1: నా పేరు అనుపూజ లక్ష్మణరావు. రామాటా చైతన్య అప్పటి మాట్లాడుతున్నాను. అప్పుడు అది అన్న ఇన్న అనసూరత్తమైంది పాట కావాలండి.
0: మీరు కోరుతున్న పాట అపరాధి చిత్రంలో
1: కదా,
0: అన్నా అనసూయ అసూ. ఓకే.
1: Thank you.

0: హలో,
1: హలో, నమస్తే సార్.
0: నమస్కారం అండి.
1: నేను ఆకుండి ప్రసాద్, చిటికెడ రేణుకానగర్ కాలనీ విజయనగర్ నుంచి మాట్లాడుతున్నానండి. వాగ్దానం చిత్రంలో ఈ

0: ఇది సీతా కళ్యాణ సత్కథ. 40 రోజుల నుంచి చెప్పిన కథ చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొస్తున్నాను. అంచేత కించిత్తు గాత్ర సౌలభ్యానికి అభ్యంతరం ఏర్పడినట్లు తోస్తుంది. నాయన కాస్త పాలు మిరియాలు ఏవైనా.
1: సిద్ధం సిద్ధం.
0: భక్తులారా, సీతామహాదేవి స్వయంవరానికి ముల్లోకాల నుంచి విచ్చేసిన వీరాధి వీరుల్లో అందరినీ ఆకర్షించిన ఒకే ఒక్క దివ్య సుందరమూర్తి. ఆహా, అతడెవరయ్యా అంటే

శభాష్ శభాష్. ఆ ప్రకారంబుగా విజయం చేస్తున్న శ్రీరామచంద్రమూర్తిని అంతఃపుర గవాక్షం నుండి సీతాదేవి ఓరకంట చూచినదై చెంగటనున్న చెలికత్తెతో ఎంత సోగ

అని ఈ ప్రకారం జనక మహారాజు ప్రకటించగానే సభలోని వారందరూ ఎక్కడి వారక్కడ చల్లబడిపోయారట. మహావీరుడైన రావణాసురుడు కూడా, హా, ఇది నా ఆరాధ్య దైవమగు పరమేశ్వరుని చాపము, దీనిని స్పృశించుటయే మహాపాపము అని అనుకునేవాడై వెనుదిరిగిపోయాయట. తదనంతరంబున ఇనకుల తిలకు

0: నయము జయమును భయము విస్మయము గదురా శ్రీమద్ రమణ గోవింద.
1: భక్తులందరూ చాలా నిద్రావస్థలో ఉన్నట్టుగా ఉంది. మరొక్కసారి జయ శ్రీమద్ రమణ గోవింద. భక్తులారా, ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి శివధనుర్భంగం కావించినాడు. అంతట

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: హలో,
1: హలో, నమస్తే.
0: నమస్కారం అండి. మీ పేరు?
1: దేవాలయం నుంచి దేహమే దేవాలయం అనే పాట కావాలండి.
0: మీ పేరు?
1: నా పేరు ప్రసాదరావు అండి, అనకాపల్లి.
0: సరే,

0: హలో,
1: సార్ నమస్కారం అండి.
0: నమస్కారం. మీ పేరు?
1: నా పేరు తాతయ్యండి, భోగాపురం నుంచి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి తాతయ్యలు గారు.
1: సత్యకాలం సత్య సినిమా నుంచి నన్ను ఎవరో తగిరి పాట

0: హలో,
1: హలో, నమస్తే సార్. శుభోదయం.
0: శుభోదయం,
1: వెరీ వెరీ వెరీ నమస్కారం.
0: నమస్కారం.
1: విజయనగరం జిల్లా గొర్రెల మండలం ఆనందపురం మీసాలప్పనేడు సార్. నర్తనశాలలో నరవరా కురువరా జాన్.

0: పాటల పల్లకిలో కడపటి పాట వింటున్నారు. మరిన్ని పాటలతో పల్లకి మీ చెంత చేరే సమయం. ఇదే ప్రసారంలో 10:30
1: సమయం 10 గంటలుగా వస్తుంది. ప్రకటించిన అంశం కొంచెంసేపు.

0: సార్కోమా క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం మీరిప్పుడు వింటారు. ప్రతి సంవత్సరం జులై నెలను సార్కోమా క్యాన్సర్ అవగాహన మాసంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఎముకలు, కండరాలు, కొవ్వు కణజాలం, రక్తనాళాలు వంటి మృదు కణజాలాల్లో వచ్చే అరుదైన క్యాన్సర్ రకమైన సార్కోమాపై ప్రజల్లో అవగాహన పెంచడం, ముందస్తు గుర్తింపు, సకాలంలో చికిత్స యొక్క ప్రాముఖ్యతను తెలియచేయటం ఈ అవగాహన మాసం ముఖ్య ఉద్దేశం. ఈ నేపథ్యంలో క్యాన్సర్ లక్షణాలు, ప్రమాద కారకాలు, నివారణ మార్గాలు, ఆధునిక చికిత్సా విధానాలు వంటి అంశాలపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ప్రముఖ క్యాన్సర్ వ్యాధి నిపుణులు డాక్టర్ కృష్ణారెడ్డి గారు ఈరోజు ఆకాశవాణి స్టూడియోలో మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ కృష్ణారెడ్డి గారు.
1: నమస్తే మేడం.

0: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం.
1: సార్, అసలు క్యాన్సర్ అంటే ఏమిటి? యాక్చువల్గా క్యాన్సర్ పేరు చెప్పగానే అందరు భయపడుతూ ఉంటారు కదా, సో అసలు ముందుగా మనం దీని గురించి కొంచెం సేపు మాట్లాడుకుందాం. అసలు క్యాన్సర్ అంటే ఏంటి?
0: సి, క్యాన్సర్ అంటే ఏంటంటే, ఇప్పుడు మన శరీరం అంతా చాలా కణాలతో నిర్మించబడి ఉంటుంది. ఈ కణాల పుట్టుకుదలలో కానీ, ఈ కణాలు పెరిగిన తర్వాత, ఒక వయసు వచ్చిన తర్వాత అవి చనిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది. ఇదంతా ఒక రెగ్యులేటెడ్ ప్రాసెస్, అంటే ఇది ఒక నియంత్రణమైన పద్ధతిలో ఈ కణ పుట్టుదల చనిపోయిన తర్వాత, దాని వయసు అయిపోయిన తర్వాత చనిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ కణం పుట్టేటప్పుడు కానీ, కణ విభజన జరిగే సమయంలో కానీ, ఆ కణ విభజన అదుపు తప్పినా, లేదా వయసు మెళ్ళిన కణాలు చనిపోవాల్సిన అప్పుడు చనిపోకుండా అలాగ ఉండటం వల్ల అవి పెరిగిపోయి మనకి క్యాన్సర్గా రూపాంతరం చెంది మనకి బాడీలో వేరే పార్ట్స్కి, వీటికన్నిటికీ పాకటానికి అవకాశం ఉంటుంది. సో స్థూలంగా ఏంటంటే, అదుపు లేని కణ విభజన వలన కానీ, వయసు మళ్ళిన కణాలు చనిపోకపోవటం వల్ల కానీ, ఆ కణాలు మనకి క్యాన్సర్ కణాలుగా మారి మనల్ని ఇబ్బంది పెడటం జరుగుతుంటుంది.
1: ఓకే డాక్టర్ గారు, అసలు క్యాన్సర్లో అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అని, లంగ్ క్యాన్సర్ అని, బ్లడ్ క్యాన్సర్ అని ఇలా చెప్తూ ఉంటారు కదా, అసలు క్యాన్సర్లో ఎన్ని రకాలు ఉంటుంది?
0: సి, మనం స్థూలంగా క్యాన్సర్స్ని ఏంటంటే రెండు రకాలుగా విభజించుకోవచ్చు. ఒకటి ఈ సాలిడ్ క్యాన్సర్స్, రెండోది బ్లడ్ రిలేటెడ్ క్యాన్సర్స్. సాలిడ్ క్యాన్సర్స్ అంటే ఏంటంటే, ఇంతకుముందు మీరు అన్నట్టుగా రొమ్ము క్యాన్సర్ కానీ, ఊపిరితిత్తుల క్యాన్సరు, లేకపోతే పొట్ల క్యాన్సరు, ఆహార నాళం, వీటన్నిటినీ కూడా మనం సాలిడ్ క్యాన్సర్స్ కింద పరిగణిస్తాం. బ్లడ్ రిలేటెడ్ క్యాన్సర్స్ అంటే మనం సైన్స్ పరంగా అయితే హిమటలాజికల్ క్యాన్సర్స్ అంటాం. ఈ రక్తము, రక్త కణాలకు సంబంధించిన క్యాన్సర్స్ని, వాటిని మనం ఈ హిమటలాజికల్ క్యాన్సర్స్ అంటాం. వాటిలో ముఖ్యంగా ఏంటంటే బ్లడ్ క్యాన్సర్స్, బ్లడ్ క్యాన్సర్స్ మళ్ళీ అక్యూట్ బ్లడ్ క్యాన్సర్స్, క్రానిక్ బ్లడ్ క్యాన్సర్స్ ఉంటాయి. అలాగే లింఫోమా, హార్జ్కిన్స్ లింఫోమా అని, నాన్ హార్జ్కిన్స్ లింఫోమా అని, మల్టిపుల్ మైలోమా అని, ఇలాగా బ్లడ్ రిలేటెడ్ క్యాన్సర్స్ని మనం హిమటలాజికల్ క్యాన్సర్స్ అని, మిగతా వాటిని అన్నింటినీ సాలిడ్ క్యాన్సర్స్ అని అంటాం మనం.
1: డాక్టర్ గారు, అసలు సుమారు మన దేశ జనాభాని పరిశీలిస్తే ఎంతమంది ఈ క్యాన్సర్ వ్యాధిన బారిన పడుతూ ఉంటారు?
0: సి, మనం గణాంకాలను గనక పరిశీలించినట్టయితే, సుమారుగా మన భారతదేశంలో ప్రతి లక్ష మందిలో 100 మంది సంవత్సరానికి క్యాన్సర్ బారిన పడటం జరుగుతూ ఉంటుంది. అంటే దాదాపుగా ప్రతి 1000 మందిలో ఒకరు ఒక సంవత్సరంలో క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందన్నమాట. సో మన పాపులేషన్ చాలా పెద్దది కాబట్టి, మనకి ఉన్న ఈ 140 కోట్ల జనాభాలో మనం 100,000 మంది వేసుకున్నా కూడా మన దేశంలో చాలామంది క్యాన్సర్ బారిన పడటం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం కామన్గా ఏ క్యాన్సర్స్ వస్తాయి ఏంటి అనేది మనం కనుక పరిశీలించినట్టయితే, మహిళల్లో కనుక చూసుకుంటే రొమ్ము క్యాన్సర్ ప్రథమ స్థానంలో ఉంటుంది. సో తర్వాత గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ లేదా సర్వీక్స్ క్యాన్సర్ అంటాం. సో మహిళల్లో రొమ్ము క్యాన్సరు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, ఈ రెండు క్యాన్సర్స్ కలిపి దాదాపుగా 40-45% క్యాన్సర్స్ ఈ రెండే ఉంటాయి. ఇక పురుషుల్లో చూసుకున్నట్టయితే ఊపిరితిత్తుల క్యాన్సరు, ప్రోస్టేట్ క్యాన్సర్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్, అంటే మనకి మన ఏరియాలో ఈ నోటికి సంబంధించిన క్యాన్సర్స్ ఇవన్నీ చాలా కామన్గా ఉంటాయి. ఇవి స్టమక్ క్యాన్సర్, ఇవి కామన్గా ఉంటాయి. అదే మనం చిన్నపిల్లల్లో చూసుకుంటే మోస్ట్ కామన్గా వచ్చే క్యాన్సర్స్ వాళ్ళల్లో లుకీమియాస్, బ్రెయిన్ క్యాన్సర్ మోస్ట్ కామన్గా రావడం జరుగుతూ ఉంటుంది.
1: డాక్టర్ గారు, అసలు క్యాన్సర్ రావడానికి గల ప్రధాన కారణాలు ఏమిటి?
0: సి, క్యాన్సర్ రావటానికి మనం స్థూలంగా చూసుకున్నట్టయితే, అన్ని క్యాన్సర్స్కి పలానా కారణాల వల్ల మనకి క్యాన్సర్ వచ్చిందని మనం చెప్పలేము. కానీ దాదాపుగా 35% క్యాన్సర్ చూసుకున్నట్టయితే పలానా కారణం వల్ల ఈ క్యాన్సర్ వచ్చి ఉండొచ్చు అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో ఈ కారణాలలో మనం ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే పొగాకు రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఏవైనా సరే, ఏ రూపంలో తీసుకున్నా కూడా ఈ పొగాకు అనేది మంచిది కాదు. ఈరోజు మనం క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి క్యాన్సర్ గురించి చెప్తున్నాము, బట్ ఇన్ జనరల్గా ఈ పొగాకుతోటి శరీరంలో చాలా భాగాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. వాటిలో ప్రధానంగా క్యాన్సర్ ఒకటి. ఈ పొగాకులో దాదాపుగా మనకు 4000 కెమికల్స్ ఉంటాయి. ఈ 4000 కెమికల్స్లో సుమారుగా 40 కెమికల్స్ క్యాన్సర్ కారణమైన కెమికల్స్ ఉంటాయి. సో ఇది ఏ రూపంలో తీసుకున్నా కూడా ఇది చాలా ముఖ్యమైన కారణం క్యాన్సర్ రావటానికి. ఉదాహరణకు కొన్ని క్యాన్సర్స్

0: అంటే ఊపిరితిత్తుల క్యాన్సరు, నోటి క్యాన్సరు, గొంతు క్యాన్సరు, ఆహార్నాళం క్యాన్సరు, స్టమక్ క్యాన్సరు, కిడ్నీ క్యాన్సరు, బ్లాడర్ క్యాన్సరు, బ్లడ్ క్యాన్సరు, ఇట్లాగా ఈ లిస్టు చాలా పెద్ద లిస్టు. పొగాకు కాకుండా రెండవది ఏంటంటే ఆల్కహాల్. ఆల్కహాల్ కూడా మన శరీరానికి మంచిది కాదు, దానివల్ల కూడా క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళకి పొగాకు అలవాటు కనుక ఉన్నట్టయితే వాళ్ళ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఇంకా ఎక్కువగా ఉంటుంది.
1: ఈ రెండు అలవాట్లు ఎక్కువగా,
0: ఈ రెండు అలవాట్లు ఎక్కువగా ఉంటే, ఈ రెండు అలవాట్లు ఉన్న వాళ్ళకి క్యాన్సర్ రిస్క్ ఎక్కువ అవుతుంది. అంటే ఇప్పుడు మీకు 1+1 2 కాకుండా ఓన్లీ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి ఒక రిస్క్ ఉంటే, ఓన్లీ పొగాకు తీసుకునే వాళ్ళకి ఒక రకమైన రిస్క్ ఉంటే, ఈ రెండు అలవాట్లు ఉన్న వాళ్ళకి ఈ రెండు ఇండివిజువల్గా ఉండే వాళ్ళ రిస్క్ కన్నా కూడా ఎక్కువ రిస్క్ ఉంటుంది. సో అది చాలా ముఖ్యంగా ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఎక్కువ శాతం మంది ఈ ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళకి పొగాకు అలవాటు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైనది. మిగతా కారణాలు కనుక మనం చూసుకుంటే, ఒకటి ఇన్ఫెక్షన్స్. మనకి కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వలన క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వాటిలో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన ఇన్ఫెక్షన్ ఏంటంటే హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ ఇన్ఫెక్షన్. ఈ హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ ఇన్ఫెక్షన్ అనేది ఏంటంటే మనకి గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ రావడానికి అవకాశం ఉన్న ఇన్ఫెక్షన్ ఇది. ఈ హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల దాదాపుగా 70% గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ అంటే సర్వీక్స్ క్యాన్సర్స్ ఈ వైరస్ వల్ల వస్తుంది. కాకపోతే ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఇప్పుడు దీనికి టీకా అందుబాటులో ఉంది. సో ఈ టీకా కనుక మనం తీసుకోగలిగితే, మన పిల్లలకు కనుక మనం ఇవ్వగలిగితే, వాళ్ళని ఈ వైరస్ వల్ల వచ్చే ఈ క్యాన్సర్ బారి నుంచి మనం రక్షించుకునే అవకాశం ఉంటుంది. సో ఇక హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ కాకుండా మిగతా రకాల వైరస్లు చాలా ఉన్నాయి. ఉదాహరణకి హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వైరస్, మిగతా కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే మనకి టీకాలు అందుబాటులో ఉన్న ఇంకొక వైరస్ ఏంటంటే హెపటైటిస్ బి వైరస్. సో ఈ హెపటైటిస్ బి వైరస్ కూడా ఏంటంటే లివర్ డ్యామేజ్ని కలుగజేసి దానివల్ల లివర్ క్యాన్సర్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు 40 సంవత్సరాల వయసు, అంతకన్నా ఎక్కువ వయసు ఉన్నోళ్ళు, వీళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వీళ్ళకి ఆ వ్యాక్సిన్ అందుబాటులో ఉండుండకపోవచ్చు. ఈ వయసులో ఉన్నోళ్ళు ఈ రోజైనా సరే చూసుకొని దానికి వ్యాక్సినేషన్ చేసుకోవచ్చు. బట్ ఈ గత 15-25 సంవత్సరాల పిల్లలకి మటుకు ఇది యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా అందరికీ తప్పనిసరిగా ఈ వ్యాక్సిన్ జరుగుతుంది. ఇక ఇవి కాకుండా మనం వేరే ఇతర కారణాలు చూసుకున్నట్టయితే, హెరిడిటరీ క్యాన్సర్స్ అంటే వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్స్. దాదాపుగా 5-10% క్యాన్సర్స్ వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్స్లో ముఖ్యంగా మనం గమనించదగ్గ క్యాన్సర్స్ ఏంటంటే, ఒకటి రొమ్ము క్యాన్సరు, రెండోది ఓవరీ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ అంటాం, తర్వాత పెద్దపేగు క్యాన్సర్స్, కోలాన్ క్యాన్సర్స్. ఇవి కామన్గా ఎక్కువ శాతం మందిలో ఈ క్యాన్సర్స్ హెరిడిటరీగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు వీళ్ళకి హెరిడిటరీ అని మనం గుర్తిస్తాము అంటే, ఒకే సైడ్ ఫ్యామిలీలో ఈ క్యాన్సర్ సిండ్రోమ్స్ అసోసియేటెడ్ ఉన్న క్యాన్సర్స్ మోర్ దాన్ 1 జనరేషన్లో ఉన్నా, లేదా తక్కువ వయసులో ఈ రొమ్ము క్యాన్సర్ బారిన పడటం కానీ, ఓవరీ క్యాన్సర్ బారిన పడటం కానీ, లేదా ఒక మనిషిలోనే 2 క్యాన్సర్స్ ఉండటం, లేదా ఒక మనిషిలోనే 2 రొమ్ములకి క్యాన్సర్ రావటం, ఇట్లాంటి హిస్టరీ, ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి మేము ఖచ్చితంగా ఈ హెరిడిటరీ టెస్టులు, జీన్ టెస్టులు అందుబాటులో ఉన్నాయి ఈ రోజున, అవి చేయించుకోమని చెప్తాము. అవి చేయించుకొని ఒకవేళ వాళ్ళకి పొరపాటున అది పాజిటివ్ కనుక వచ్చుంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మనం చేసే అవకాశం ఉంది ఈరోజు. ఈ విధంగా టెస్టులు చేయటం ద్వారా మనం క్యాన్సర్ బారిన పడకుండానే ముందుగానే ఈ జన్యుపరమైన లోపం ఉన్నది అని మనం గుర్తించగలిగితే, వాళ్ళకి సపరేట్గా స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అలాగే కొన్ని రకాల క్యాన్సర్స్కి క్యాన్సర్ రాకుండా సర్జరీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. రిస్క్ రిడక్షన్ సర్జరీస్ అంటాం. ఉదాహరణకి రొమ్ము క్యాన్సర్ అను, ఓవరీ క్యాన్సర్ ఇట్లాంటి వాటికి మనం క్యాన్సర్ రాకుండా ముందుగానే సర్జరీలు చేసుకునే అవకాశం ఉంటుంది.
1: డాక్టర్ గారు, ఇక్కడ ఒక ప్రశ్న. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు మిగిలిన వాళ్ళతో పోలిస్తే అంటే యాజ్డీస్గా వాళ్ళలాగానే ఉంటారా, లేదు అంటే వాళ్ళలో ఏమన్నా కొంచెం లక్షణాలు ఏమన్నా మనకి వెరైటీగా కనిపిస్తాయా, లేదంటే అసలు క్యాన్సర్ ఈయనకు వచ్చింది అని మనం ఎలా నిర్ధారిస్తాం?
0: సీ, ఇప్పుడు వాళ్ళు వేరుగా ఉండటం అనేది ఉండదు. సో అట్లా అని చెప్పేసి మనం ఇప్పుడు కొన్ని రకాల క్యాన్సర్స్, కొన్ని రకాల లక్షణాల వల్ల క్యాన్సర్

0: ఖచ్చితంగా ఉందని కానీ అసలు లేదని కానీ మనం చెప్పలేము. కానీ కొన్ని కామన్ లక్షణాలు అయితే ఉన్నాయి. ఆ లక్షణాలు క్యాన్సర్ రిలేటెడ్ సిమ్టమ్స్ అంటాము. అలాంటివి ఉన్నప్పుడు మటుకు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి. వాటిలో ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు మనకి నోట్లో ఎర్ర మచ్చలు, తెల్లటి మచ్చలు, నొప్పి లేని పుండ్లు రావటం, శరీరంలో ఎక్కడైనా నొప్పి లేకుండా కణుతులు రావటం, రొమ్ము చర్మం దలసరవ్వటం, రొమ్ము చనుమన నుంచి రక్తస్రావం లాంటిది రావటం, లేకపోతే దాంట్లో గడ్డ తగలటం, లేదా గొంతు బొంగురు పోవటం, దగ్గు కళ్ళె దాంట్లో రక్తపుచారలు కనబడటం, ఒక్కొక్కసారి మనకి ఈ ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్ అంటే మెన్స్ట్రువల్ సైకిల్కి మెన్స్ట్రువల్ సైకిల్కి మధ్యలో అసహజంగా రావటం, లేదా ఒక్కొక్కసారి మనకి రెగ్యులర్గా అంటే మనకి ఈ మోషన్ అంటే మన విరోచనం అలవాట్లు సడన్గా మారిపోవటం, రోజు వెళ్ళేవాళ్ళు రోజుకు ఒకసారి వెళ్ళేవాళ్ళు రోజుకు 5-6 సార్లు వెళ్ళటం, లేదా అసలు వెళ్లకుండా కాన్స్టిపేషన్ రావటం, మలబద్ధకం రావటం, ఇట్లా వాళ్ళ లక్షణాలు సడన్గా మారటం, లేదా యూరిన్లో రక్తపుచారాలు రావటం, కారణం లేకుండా బరువు తగ్గటం more than 10% అంటే మన బరువులో 10% కన్నా ఎక్కువ బరువుని మనం గత 6 నెలల్లో కనుక కోల్పోయామంటే మన ప్రమేయం లేకుండా, అది కారణం లేకుండా బరువు తగ్గటం, కారణం కనుక్కోలేని జ్వరాలు, ఇట్లాంటి లక్షణాలు ఏవైనా ఉన్నా వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన క్యాన్సర్ అని మనం ఖచ్చితంగా లక్షణం ఉంది కాబట్టి చెప్పలేము, బట్ క్యాన్సర్ ఉండటానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. సో అందుకని ఇట్లాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు వెంటనే డాక్టర్ని సంప్రదించడం, వాళ్ళకి తగిన టెస్టులు చేసుకొని జబ్బు ఉందో లేదో అన్నది నిర్ధారణ చేసుకోవటం చాలా అవసరమైన విషయం.
1: డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన సింప్టమ్స్ అన్నిటిలోకి మనం స్టార్టింగ్ స్టేజ్లోనే కనుక గుర్తిస్తే, దానికి ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే అది మనం మొదట్లోనే క్యాన్సర్ని నివారించవచ్చంటారా, లేదంటే స్టెప్ బై స్టెప్ మళ్ళీ మనం ఏమైనా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా?
0: సి, ఇప్పుడు రెండు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఒకటి, మనం ఈ లక్షణాలు ఉన్నాయి అంటే ఆ లక్షణాలు క్యాన్సర్ వల్ల వచ్చినాయా లేదా అని తెలుసుకోవడానికి మనం పరీక్షలు చేసుకుంటాము. ఒకవేళ ఈ క్యాన్సర్ వల్ల వచ్చినాయి అంటే వాళ్ళకి ఏ దశలో ఉన్నారు ఏంటి అన్నది జబ్బు నిర్ధారణ చేసుకొని దానికి తగ్గట్టుగా చికిత్స చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ లక్షణం వచ్చిన వాళ్ళల్లో మనం నివారించడం అంటూ ఏమి ఉండదు. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళల్లో ఈ లక్షణం క్యాన్సర్ వల్ల వచ్చిందా లేదా, క్యాన్సర్ వల్ల వచ్చిందంటే ఆ పర్టికులర్ క్యాన్సర్ ఏ దశలో ఉంది, దాని వ్యాధి నిర్ధారణ, తర్వాత చికిత్స, ఇవన్నీ ఉంటాయి. సో బట్ మీరు అడిగిన దానికి ఎక్స్టెన్షన్ ఏంటంటే, నివారించుకోవటం అంటే ఒకటి, మనకి ముందే పసిగట్టడానికి కొన్ని పరీక్షలు దోహదపడతాయి, వాటిని స్క్రీనింగ్ టెస్ట్లు అంటాం. స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఏంటంటే మనం పేషెంట్స్లో చేయం. ఆరోగ్యవంతులైన వాళ్ళల్లో జబ్బు లక్షణాలు ఎవరు లేని వాళ్ళల్లో చేసే పరీక్షలనే స్క్రీనింగ్ టెస్ట్లు అంటాం. మనకి ఒకసారి ఏదైనా ఇబ్బంది కలగజేసిన తర్వాత చేసే టెస్టులు మనం స్క్రీనింగ్ టెస్ట్లు అనం. సో ఆ విధంగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళల్లో జబ్బు లక్షణం ఎటువంటి లేని వాళ్ళల్లో మనకి టెస్టులు కొన్ని చేస్తాము. ఈ స్క్రీనింగ్, వీటిని స్క్రీనింగ్ టెస్టులు అంటాం. ఈ స్క్రీనింగ్ టెస్టులు కూడా అన్ని క్యాన్సర్స్కి మనం చేయం. మనం కామన్గా ఏ క్యాన్సర్స్ అయితే మనకి సొసైటీలో ఎక్కువగా వాటి బారిన పడుతూ ఉంటారో వాటికే స్క్రీనింగ్ టెస్టులు చేస్తాము. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మహిళల్లో రొమ్ము క్యాన్సరు, గర్భాశయ ముఖద్వార క్యాన్సరు చాలా కామన్ క్యాన్సర్స్. ఎక్కువ మంది రెండింటి బారిన పడతారనుకున్నాం. ఆ రెండింటికి స్క్రీనింగ్ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. అట్లాగే మనకి పెద్దపేగు క్యాన్సర్కి స్క్రీనింగ్ టెస్ట్ అందుబాటులో ఉన్నాయి. ప్రోస్టేట్ క్యాన్సర్కి స్క్రీనింగ్ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. బాగా హెవీగా స్మోక్ చేసే వాళ్ళకి, హెవీ స్మోకర్స్కి, ఊపిరితిత్తుల క్యాన్సర్కి స్క్రీనింగ్ చేసే అవకాశం ఉంటుంది మనకి. ఇప్పుడు మనం వీటిని ఆరోగ్యంగా ఉన్న వాళ్ళల్లో చేసే టెస్టులు ఇవి. సో ఇవి అంటే జబ్బు లక్షణం లేకుండానే మనం వాటిలో టెస్టులు చేసి అవి కనుక మనం ముందే కనుక అంటే త్వరితగతిన వాళ్ళని మనం పసిగట్టి వాటిని నిర్ధారణ చేయగలిగినప్పుడు ఏంటంటే వాటిని మనం మొదటి దశల్లోనే పట్టుకోవచ్చు. సో ఎప్పుడైనా సరే ఎర్లీ స్టేజెస్ అంటే 1-2 దశలని ఎర్లీ స్టేజ్ అంటాము, 3వ స్టేజ్ వచ్చేవరకు లోకల్ అడ్వాన్స్డ్ అంటాం, 4వ స్టేజ్ చివరి స్టేజ్, 4th స్టేజ్ అంటాం. సో ఈ ఎర్లీ స్టేజెస్ క్యాన్సర్స్ అంటే 1-2 దశల్లో కనుక మనం ఈ స్క్రీనింగ్ టెస్టుల ద్వారా కనుక మనం పట్టుకోగలిగితే వాళ్ళకి చికిత్స చేయటం సులభం అవుతుంది, ఖర్చు తక్కువగా ఉంటుంది, అట్లానే క్యాన్సర్ని జయించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
1: డాక్టర్ గారు, ఇంతకుముందు మీరు స్క్రీనింగ్ టెస్ట్ అన్నారు కదా, సో అసలు ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఎవరెవరికి చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్, రొమ్ము

0: క్యాన్సర్ ఇలా వచ్చిన వ్యక్తుల్లో వాళ్ళకి ఎంత కాలంలో ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది చేస్తారు?
1: మొట్టమొదటి ఏంటంటే, మనం ఇంత ముందు అన్నట్టుగా స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఆరోగ్యంగా ఉన్న వాళ్ళల్లో, జబ్బు లక్షణాలు లేని వాళ్ళల్లో చేయించుకునేది. సో మీరు ఉదాహరణకి తీసుకుంటే, ఇప్పుడు రొమ్ము క్యాన్సర్కి మనకి స్క్రీనింగ్ టెస్టులు చూస్తే మనకి వేరియస్ రికమెండేషన్స్ ఉంటాయి. వాటి ప్రకారం 40 నుంచి 45 సంవత్సరాల లోపల ఉన్నోళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్కి మ్యామోగ్రామ్ టెస్ట్ అనేది ఉంటుంది, అది చేయించుకోవాలనుకున్న వాళ్ళు చేయించుకోవచ్చు. 45 నుంచి 55 సంవత్సరాల వయసులో సంవత్సరానికి ఒకసారి ఈ మ్యామోగ్రామ్ టెస్ట్, అంటే

0: వాటి ప్రకారం 40 నుంచి 45 సంవత్సరాల లోపల ఉన్నోళ్ళు బ్రెస్ట్ క్యాన్సర్కి మ్యామోగ్రామ్ టెస్ట్ అనేది ఉంటుంది, అది చేయించుకోవాలనుకున్న వాళ్ళు చేయించుకోవచ్చు. 45 నుంచి 55 సంవత్సరాల వయసులో సంవత్సరానికి ఒకసారి ఈ మ్యామోగ్రామ్ టెస్ట్ అంటే రూమ్ ఎక్స్రే అంటాం, ఇది చేయించుకోవాల్సి ఉంటుంది. అట్లానే సంవత్సరానికి ఒకసారి డాక్టర్ చేత పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. తర్వాత 55 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి ఈ మ్యామోగ్రామ్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది మనకి రొటీన్గా ఉండే క్యాన్సర్ స్క్రీనింగ్ గైడ్లైన్స్. అంటే ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఫ్యామిలీ హిస్టరీ ఇవన్నీ లేనోళ్ళల్లో కామన్ పీపుల్కి మనకి ఈ రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ గైడ్లైన్స్. ఇది కాకుండా అతి ముఖ్యమైన విషయం అంటే మనకి గైడ్లైన్స్లో లేకపోయినా కూడా ఒకటి ముఖ్యంగా మనం అందరం మాట్లాడుకోవాల్సింది, తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. వీటిల్లో ఏంటంటే ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ మెన్స్ట్రుల్ సైకిల్ నెలసరి అవుతున్న వాళ్ళు నెలసరి బ్లీడింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రతి నెల ఒకసారి వాళ్ళ రొమ్ము ఎగ్జామిన్ చేసుకోవచ్చు. సో దాంట్లో భాగంగా ఏంటంటే వాళ్ళు 2 రొమ్ముల పరిమాణం ఎలా ఉంది, అది పరిమాణంలో ఏమైనా తేడా ఉన్నాయా, చనుమన 2 ఒకే లెవెల్లో ఉన్నాయా, ఒకవైపు పైకి వెళ్ళినాయా లేదా, చర్మం ఎలా ఉంది, ఇట్లాంటివి వాళ్ళు పరీక్ష చూసుకోవచ్చు. అట్లానే ఎగ్జామినేషన్ సొంతగా అంటే రొమ్ముని ఫ్లాట్ ఫింగర్స్ తోటి అంటే చేతి వేళ్ళని పొడుగ్గా సాచి మనం సర్క్యులర్గా అంటే గుండ్రంగా తిప్పుతూ మన రొమ్ముని అన్ని పార్ట్స్ని కుడి రొమ్ముని ఎడమ చేతితో ఎడమ రొమ్ముని కుడి చేతితోటి గుండ్రంగా తిప్పుకుంటూ అన్ని పార్ట్స్లో రొమ్ము పార్ట్స్ అన్నింటినీ పరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రతి నెల చేసుకోవాల్సిన ఇది. పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళు అయితే మర్చిపోకుండా ప్రతి నెల 1వ తారీఖు పరీక్ష చేసుకోవచ్చు. ఈ విధంగా వాళ్ళ బ్రెస్ట్ గురించి వాళ్ళకి అవగాహన ఉన్నప్పుడు ఏదైనా మార్పు, ఏమాత్రం చిన్న మార్పు ఉన్నా కూడా వాళ్ళు పసిగట్టే అవకాశం ఉంటుంది, వెంటనే వాళ్ళు డాక్టర్ని సంప్రదించవచ్చు. ఇది స్థూలంగా రొమ్ము గురించి. ఇక 2వ అతి ముఖ్యమైన క్యాన్సర్ ఏంటంటే సర్విక్స్ క్యాన్సర్. ఎక్కువ మంది మహిళలు ఈ జబ్బు బారిన పడుతూ ఉంటారు. ఇది చాలా సింపుల్ టెస్ట్. మనకి పాప్స్మియర్ టెస్ట్ అనేది ఒకటి అందుబాటులో ఉంది. ప్రతి మారుమూల గ్రామంలో మనకి ప్రతి గైనకాలజిస్ట్ చేయగలిగే టెస్ట్. ఈ టెస్ట్ అనేది 21 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న మహిళలు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి ఈ పాప్స్మియర్ టెస్ట్ అనేది చేసుకోవచ్చు. 30 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ప్యాప్స్మీర్ టెస్ట్ కానీ లేదా HPV టెస్ట్ అనేది కూడా చేయవచ్చు. మనం హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ని కూడా ఆ ప్యాప్స్మీర్లో టెస్ట్ బాగా చెక్ చేస్తారు. అది ఏదో ఒకటి అంటే 2 కలిపి చేసుకోవచ్చు, లేకపోతే విడివిడిగా చేసుకుంటే ప్రతి 3 సంవత్సరాలకు ప్యాప్స్మీరు, ప్రతి 5 సంవత్సరాలకి HPV టెస్ట్, 2 కలిపి చేసుకున్నట్టయితే 2 కలిపి 5 సంవత్సరాలకు ఒకసారి చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ టెస్ట్, అందరికీ అందుబాటులో ఉండేది. ఇకపోతే పెద్దపేట క్యాన్సర్ కూడా మనకి ఎక్కువ మంది దాని బారిన పడే అవకాశం ఉంది. సో దీంట్లో భాగంగా ఏంటంటే 45 సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి మనకి మలంలో రక్తము లీక్ అవుతుందా లేదా తెలుసుకోవటానికి ఒక టెస్ట్ చేస్తాం, స్టూల్ అక్కల్డ్ బ్లడ్ టెస్ట్ అంటాం. అది సంవత్సరానికి ఒకసారి చేయించుకోవాలి. అలాగే డాక్టర్ చేత ఎగ్జామిన్ చేయించుకోవాల్సి ఉంటుంది. డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ అంటారు. వాళ్ళు రక్తం ఎలా ఉంది ఏంటి అనేది పరీక్ష చేస్తారు. అలాగే కొలనోస్కోపీ అనే టెస్ట్, అంటే ఇది గొట్టం పరీక్ష. ఇది మొత్తం పెద్దపేగు మొత్తం వాళ్ళు చూసి ఆ దారి మొత్తం ఎలా ఉంది ఏంటని చూసే అవకాశం ఉంటుంది. సో ఈ పెద్దపేగు కొలనోస్కోపీ టెస్ట్ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి చేసుకోవాలి. ఇవి కామన్గా వచ్చే క్యాన్సర్స్. ఇవి కాకుండా ఈ నోటి క్యాన్సర్స్ ఎవరిలో ఎక్కువ కామన్గా ఉంటాయంటే ఈ గుట్కాలు, పాన్ పరాగు ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. ఈ అలవాటు ఉన్నవాళ్ళు డాక్టర్ని సంప్రదించి నీ నోటి పరీక్ష చేయించుకోవచ్చు. అలాగే హెవీ స్మోకింగ్ చేసే వాళ్ళల్లో లంగ్ క్యాన్సర్ గురించి స్క్రీనింగ్ అందుబాటులో ఉంది. ప్రతి 6 నెలలకు ఒకసారి లోడో సిటీ స్కాన్ అని చెప్పి చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ టెస్టులన్నీ ఏంటంటే ఇప్పటివరకు నేను చెప్పిన టెస్టులన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా ఉన్న వాళ్ళల్లో ఉండేది. రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి సపరేట్ గైడ్లైన్స్ ఉంటాయి. అవి పర్టికులర్ డాక్టర్స్ని సంప్రదించి దానికి తగ్గ సలహా పొందాల్సి ఉంటుంది.
1: సార్, ఇంతకుముందు మీరు మహిళల రొమ్ము క్యాన్సర్ గురించి చెప్పారు కదా, ఆ రొమ్ము క్యాన్సర్ అంటే వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుందా, లేదు అంటే జనరల్గా కూడా వస్తుందా? ఒకసారి అంటే అది వచ్చాక ట్రీట్మెంట్ తీసుకున్నాక మళ్ళీ

0: కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వస్తుంది అంటారా?
1: ఇది రెండు రెండు ఉన్నాయి మీ ప్రశ్నలో. మొదటిది ఏంటంటే, మనకి జన్యుపరంగా వస్తుందా రాదా అన్నది. ఎస్, రొమ్ము క్యాన్సర్ జన్యుపరంగా వచ్చే అవకాశం ఉన్న జబ్బు. సో వీటిలలో అంటే ఇంత ముందు అనుకున్నట్టుగా ఎవరిలో వచ్చే అవకాశం ఉంటుంది అంటే, చిన్న వయసులో రొమ్ము క్యాన్సర్ బారిన పడ్డ వాళ్ళు కానీ, లేదా ఫ్యామిలీలో ఒక సైడే మోర్ దాన్ వన్ జనరేషన్లో సేమ్ క్యాన్సర్ బారిన, రొమ్ము క్యాన్సర్ బారిన పడి ఉండటం కానీ, లేకపోతే ఒకే వ్యక్తిలో రెండు రొమ్ము క్యాన్సర్స్ రావటం కానీ, లేదా మేల్స్లో రొమ్ము క్యాన్సర్ రావటం కానీ, లేదా ఒక వ్యక్తిలోనే రొమ్ము క్యాన్సరు, ఓవరి క్యాన్సరు ఇట్లా వచ్చిన వాళ్ళు ఏంటంటే, ఇది జన్యుపరమైన లోపం వల్ల వచ్చే అవకాశం ఉంది అని అని వాళ్ళకి టెస్టులు చేస్తాం.
0: ఓకే.
1: సో పర్టికులర్గా మనం కామన్గా మాట్లాడుకునే టెస్టులు BRCA1, BRCA2 అనే జీన్ టెస్ట్ చేస్తాం. అది చేసిన తర్వాత మనం పేషెంట్లో అది గుర్తించిన తర్వాత, అది ఆ పర్టికులర్ పేషెంట్లో మనం అది గుర్తించిన తర్వాత, వాళ్ళ తోబుట్టువుల్లో వాళ్ళ పిల్లల్లో మళ్ళీ ఈ టెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళ తోబుట్టువుల్లో ఆ జన్యుపరమైన టెస్ట్ లోపం ఉందని తెలిసిన, పిల్లలకి లోపం ఉందని తెలిసిన వాళ్ళకి సపరేట్గా మళ్ళీ వాళ్ళకి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్, గైడ్ లైన్స్ ఇవ్వటం, అలాగే వాళ్ళకి క్యాన్సర్ రాకుండా ఉండటానికి కూడా కొన్ని సలహాలు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఇది మొదటి ప్రశ్న. ఇక రెండవది, మనకి జన్యుపరమైన క్యాన్సర్ అయినా జన్యుపరమైన క్యాన్సర్ రాకపోయినా తిరగబెట్టే అవకాశం ఉందా అనేది మనం చూసుకున్నట్టయితే, మనం ఏ స్టేజ్లో వాళ్ళని నిర్ధారించాము, ఏ స్టేజ్లో పేషెంట్కి మనం చికిత్స చేసాము అనే దాన్ని బట్టి, స్టేజ్ని బట్టి ఈ వాళ్ళు సక్సెస్ అయ్యే పర్సంటేజ్ మారిపోతూ ఉంటుంది. ఎర్లీ దశలో కనుక మనం నిర్ధారణ చేయగలిగి వాళ్ళకి చికిత్స చేయగలిగితే, ఎక్కువ శాతం మంది, మోర్ దాన్ 90% పూర్తిగా దాని నుంచి విముక్తులయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే మనం ఈ స్క్రీనింగ్ టెస్ట్ గురించి, వీటి గురించి స్ట్రెస్ చేసేది.
0: డాక్టర్ గారు, అసలు క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ ఏ విధంగా చేస్తారు?
1: క్యాన్సర్ నిర్ధారణ చేయటం అనేది ఏంటంటే, మనం అది బయాప్సీ ద్వారా. సో ఎక్కువ శాతం మంది ఏంటంటే ఎక్స్రే కానీ సిటీ స్కాన్ కానీ చేసి మన క్యాన్సర్ ఉందని అడగటం జరుగుతూ ఉంటుంది. క్యాన్సర్ని ఎప్పుడూ కూడా బయాప్సీ టెస్ట్ ద్వారా కానీ, సూది పరీక్ష ద్వారా కానీ, ఏదో ఒక పరీక్ష ద్వారా నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. అలా చేస్తేనే అది క్యాన్సర్ నిర్ధారణ అయినట్టు కానీ, కేవలం స్కాన్లో బట్టిన దాన్ని బట్టి అది క్యాన్సర్ ఉండటానికి అవకాశం ఉందంటాం కానీ అది నిర్ధారణ చేయడానికి ఖచ్చితంగా మనం చెప్పలేము. అసలు మనం క్యాన్సర్ గురించి ఎందుకు తెలుసుకోవాలి, ఈ ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, ఒకటి చెడు అలవాట్లు. ఈ అలవాట్ల ద్వారా మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా పొగాకు, ఆల్కహాల్ ఈ రెండు మంచివి కాదు, వీటి వల్ల మనకు క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అలవాట్లు ఉన్న వాళ్ళు అలవాట్లు మార్చుకోవాలి, మానుకోవాలి. ఈ అలవాట్లు లేని వాళ్ళకి మన బాధ్యతగా పిల్లలకి, వీళ్ళందరికీ మనం ఎడ్యుకేట్ చేసి ఈ అలవాటు బారిన పడకుండా కాపాడాల్సిన అవసరం ఉంటుంది. రెండవది వ్యాక్సినేషను. సో హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అనే దానికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. 9 నుంచి 14 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలకి మనం ఈ వ్యాక్సిన్ సజెస్ట్ చేస్తాము. ఒక్కొక్కసారి మనకు వాళ్ళు ఆ 9 నుంచి 14 సంవత్సరాల వయసులో మనం చేయలేకపోయినా, ఈవెన్ అప్ టు 25-26 ఇయర్స్ వరకు కూడా ఈ వ్యాక్సినేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అధిక బరువు వల్ల కూడా క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని మనం సాధ్యమైనంత వరకు మన ఎత్తుకు తగ్గట్టుగా బరువుని మనం చూసుకోవటం ద్వారా, అధిక బరువు లేకుండా ఉండటం ద్వారా కొంతవరకు మనకి ఈ అధిక బరువు వల్ల వచ్చే క్యాన్సర్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. తర్వాత ఏంటంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఇది చాలా ముఖ్యం. ప్రతిరోజు కనీసం 1-30 నిమిషాల పాటు వ్యాయామం అనేది తప్పనిసరి. ఇది చేసుకోవటం ద్వారా మనం యాక్టివ్గా ఉంటాము, మన రోజు చురుగ్గా ఉంటుంది, అట్లనే మనం క్యాన్సర్ బారిన పడకుండా ఉంటాం. ఇక ఆహారానికి వస్తే, ఆహారంలో తాజా పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవటం చాలా మంచిది. సమతుల్యమైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. సాధ్యమైనంత వరకు రెడ్ మీట్ని మనం అవాయిడ్ చేసుకోవటం మంచిది. రెడ్ మీట్ వల్ల మనకి పెద్ద పెద్ద క్యాన్సర్స్ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ గుర్తుంచుకొని ఇలాంటి పాటించడం ద్వారా కొంతవరకైనా మనల్ని మనం ఈ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది.
0: క్యాన్సర్ గురించి

0: లక్షణాలు, అలాగే క్యాన్సర్ వల్ల కలిగే పరిణామాలు తదితర ఎన్నో విషయాల గురించి డాక్టర్ కృష్ణారెడ్డి గారు చాలా చక్కగా మా శ్రోతలకు వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం తరపున ధన్యవాదాలు డాక్టర్ కృష్ణారెడ్డి గారు. సార్కోమా క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. అతిథి డాక్టర్ జి కృష్ణారెడ్డి, క్యాన్సర్ వ్యాధి నిపుణులు. పరిచయకర్త కనపర్తి రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: హలో.
1: హలో, నమస్తే సార్.
0: ఫోన్ ఇన్ లైవ్ పాటల పల్లకి చెప్పండి.
1: నా పేరు కే రాజు, విజయనగరం నుంచి. 2 జళ్ళ తీర్థం కొబ్బరి నీళ్ళతో జలకాలాడి

చూడండి, మగాయి మహాపచ్చడి, పెరుగేస్తే మహత్తరి, అది వేస్తే అడ్డవిస్తరి, మానిన్య మహాసుందరి అన్నారు కదండి, అందుకే అలా పాడనమాట.

0: హలో,
1: హలో, నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ అండి.
0: నమస్తే అండి. చెప్పండి, ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: ఇద్దరు సజ్జులే.
0: తప్పకుండా మీరు కోరిన పాట మీకోసం వస్తా.
1: ఈ
0: హలో,
1: చిత్రం నుండి తినుకు తినుకు పడుతూ ఉంటాయి.
0: తప్పకుండా మీరు కోరిన పాట మీకోసం వస్తుంది, వినండి.
1: ధన్యవాదాలు.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్కారం అండి. మీ పేరు
1: నా
0: ఎక్కడి
1: పేరు
0: నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు ఎల్లప్ప వెంకట్రావు, అనకాపల్లి గౌరపాలి నుంచి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి, ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటు?
1: పంచుకోట సినిమా నుంచి సుశీల గారు, ఘంటసాల గారు, జానకి గారు పాడమ్మని సరిలేరు నీకెవరో పాట వినిపించండి అమ్మ, పూర్తిగా వినిపించండి.
0: తప్పకుండా మీరు కోరిన పాట మీకోసం వస్తుంది, వినండి.

0: హలో
1: హలో,
0: హలో, చెప్పండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: ఇక్కడ నుంచి మాట్లాడుతుంది. నా పేరు రాజు అండి.
0: చెప్పండి, ఏ సినిమా నుంచి పాట వినాలనుకుంటున్నారు?
1: టాగూర్ అండి.
0: టాగూర్ సినిమా నుంచి ఏ పాట అండి?
1: వాళ్ళు వచ్చేనంటే వరదొస్తుందని సాంగ్.
0: తప్పకుండానండి, మీరు కోరిన పాట మీకోసం వస్తుంది, వినండి.
1: అంటే

0: హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు సుభాష్మ అండి, నేను క్రాప్ నుంచి చేస్తున్నాను మేడం గారు. మాకు
0: చెప్పండి.
1: శ్రీవారి ముచ్చట్లు సినిమా లేదండి, తూర్పు తెల్లవారుగా అన్న పాట కావాలి మేడం గారు.
0: తప్పకుండానండి. మీరు కోరిన పాట
1: రేడియో శ్రోతల అందరి కోసం మేడం గారు, మీకోసం కూడా మేడం గారు.
0: తప్పకుండానండి. మీరు కోరిన పాట మీకోసం వస్తుంది, వినండి.
1: నమస్తే, ఉంటాను మేడం గారు.
0: నమస్తే అండి.

మీరు ఇంతవరకు పాటల పల్లకి శ్రోతలు కోరిన పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. స్వరంలో మాధుర్యం, సాహిత్యంలో సౌందర్యం, భావంలో అనురాగం, ఇవన్నీ కలగలిపిన తెలుగు సినీ గీతాల కార్యక్రమం మధురిమ. మరి ఈ మధుర సంగీత విహారంలో ముందుగా సి నారాయణరెడ్డి గారి సాహిత్య సౌరభానికి టి చలపతిరావు స్వరరచన జతకాగా పి సుశీల గారి గానమాధుర్యంతో రూపుదిద్దుకున్న మహాత్ముడు చిత్రం నుండి

దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కలం నుంచి జాలువారిన సాహిత్యానికి కెవి మహదేవన్ సంగీతం తోడై ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గారి గానంతో అలరించిన ఈ పాట సీతామహాలక్ష్మి చిత్రం నుండి.

ఇప్పుడు నిరీక్షణ చిత్రం నుండి ఈ పాటకు ఆచార్య ఆత్రేయ సాహిత్యాన్ని అందించగా ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చారు. ఎస్ జానకి పాడిన పాట వింటారు.

అనుబంధం చిత్రంలోని ఈ గీతానికి కె చక్రవర్తి సంగీతాన్ని అందించగా ఆచార్య ఆత్రేయ, రాజశ్రీ, వేటూరి సాహిత్యం సమకూర్చారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గారి గానం ప్రత్యేక ఆకర్షణ.

ఇప్పుడు కొసరాజు సాహిత్యానికి ఎస్ఏ రాజేశ్వరరావు సంగీతం సమకూర్చగా ఘంటసాల పి సుశీల ఆలపించిన పాట వింటారు. చిత్రం భార్యాభర్తలు.

దాశరథి కృష్ణమాచార్యుల సాహిత్యం సత్యం సంగీతంలో రూపుదిద్దుకున్న కన్నెవయసు చిత్రంలోని ఈ గీతాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు.

ఇప్పుడు భలే రాముడు చిత్రంలోని ఈ పాటకు ఎస్ఏ రాజేశ్వరరావు మధురమైన స్వరాలు సమకూర్చగా సదాశివ బ్రహ్మం సాహిత్యాన్ని అందించారు. ఘంటసాల పీలీల ఆలపించిన పాట వింటారు.

ఇప్పుడు రాముడు భీముడు చిత్రం నుండి. ఈ మధుర గీతానికి పెండ్యాల నాగేశ్వరరావు సంగీతాన్ని సమకూర్చగా కొసరాజు సాహిత్యం అందించారు. ఘంటసాల పి సుశీల స్వరాలతో అలరించే ఈ అపురూప గీతాన్ని వింటారు.

బాలమిత్రుల కథ సినిమాలోని ఈ పాటకు సంగీతాన్ని అందించిన వారు సత్యం, అద్భుతమైన సాహిత్యాన్ని అందించిన వారు నారాయణ రెడ్డి, ఈ పాటను ఆలపించిన వారు ఎస్ జానకి.

ఇప్పుడు వినబోతున్న పాటకు ఆరుద్ర సాహిత్యంతో రూపుదిద్దుకున్న తూర్పు వెళ్లే రైలు చిత్రంలోని ఈ గీతాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించారు.

భక్త కన్నప్ప చిత్రంలోని ఈ గీతానికి వేటూరి సుందర్రామ్మూర్తి సాహిత్యం అందించగా, పి. సుశీల, రామకృష్ణ ఆలపించిన పాట వింటారు.

సి నారాయణరెడ్డి రచనకు ఎస్పి కోదండపాని స్వరాలు సమకూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన ఈ గీతం పండంటి కాపురం చిత్రం నుండి.

మీరు ఇంతవరకు మధురిమ తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, airpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
1: ఇప్పుడు మురారి చిత్రం నుండి మనసును మైమర్పించే సంగీతంతో అలరించే ఈ పాటకు సంగీతాన్ని అందించింది మణిశర్మ. సుద్దాల అశోక్ తేజ్ సాహిత్యానికి ఉదిత్ నారాయణ్ తన మధుర గాత్రంతో పాడారు.

మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలోని ఈ గీతానికి అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. శ్రేయా ఘోషల్ మధుర స్వరంలో అలరించే ఈ పాటను వింటారు.

మీరు ఇంతవరకు మధుమంజరి శీర్షికన తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. భవిష్యత్తులో దేశంలో జరిగే ఏ పరీక్షలో కూడా పేపర్ లీకేజీ లేకుండా అన్ని వర్గాలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నీట్ పేపర్తో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈ ఉదయం వాయిదా పడ్డాయి. సిక్కింలోని నామ్చి జిల్లాలో నిర్మాణంలో ఉన్న జల విద్యుత్ ప్రాజెక్టులో కూలిపోయిన సొరంగం నుంచి కార్మికులను కాపాడేందుకు సహాయ రక్షణ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. దేశంలో అనేక ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. దేశవ్యాప్తంగా భవిష్యత్తులో జరిగే పరీక్షల్లో పేపర్ లీక్లను నివారించేందుకు అన్ని వర్గాలు సమన్వయంతో కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీకేజ్తో ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి దేశ యువత ప్రయోజనాలు పరిరక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. పార్లమెంట్ భవన్ సముదాయంలో ఈరోజు జరిగిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధానమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. మంగళ్ మిలన్ అని పిలిచే ఈ సమావేశం అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడుతూ నీట్ పేపర్ లీక్ గురించి సమాచారం అందిన వెంటనే ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుందని ప్రధానమంత్రి మోదీ సమావేశంలో పేర్కొన్నట్లు చెప్పారు. పేపర్ లీక్ కేసులో ప్రమేయం ఉన్న వారందరినీ అరెస్ట్ చేశామని, ప్రస్తుతం 13 మంది నిందితులు జైల్లో ఉన్నారని మోదీ చెప్పారు. బాధ్యులకు వీలైనంత కఠినమైన శిక్ష పడేలా చూడాలని కూడా ప్రధానమంత్రి చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి పేపర్ లీక్లు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకున్నట్లు కూడా ప్రధానమంత్రి సమావేశంలో తెలియజేశారు.
1: पेपर लीक का खबर आए तुरंत सरकार ने कार्रवाई किया.
2: As soon as reports of paper leak emerged, the government took swift action. 13 individuals were arrested and sent to jail. To ensure that the future of students was not affected, the NEET re-examination was conducted on priority and the results were declared in a timely manner. Strict measures have also been put in place to prevent such incidents from recurring.
1: दोबारा इस तरह का पेपर लीक ना हो इसके लिए सख्ती से कदम उठाया गया है.
0: భారత్ పలు దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల గురించి కూడా ప్రధానమంత్రి ప్రస్తావించినట్లు రిజిజు చెప్పారు. ప్రతి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంలోను భారతీయ రైతుల ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. రైతుల సంక్షేమం జాతీయ ప్రయోజనాల ధ్యేయంగా ఈ ఒప్పందాలన్నీ కుదిరాయని ఆయన ఉద్ఘాటించారు. పార్లమెంట్ ప్రస్తుత వర్షాకాల సమావేశాలను ప్రస్తావిస్తూ బిల్లుల ఆమోదానికి ఎన్డీఏ నిర్మాణాత్మకమైన సానుకూలమైన పాత్ర పోషిస్తుందని మోదీ చెప్పారు. పార్లమెంట్లో ప్రతిపక్షాలు సహకరించాలని రిజిజు విజ్ఞప్తి చేశారు. రాజకీయ భేదాభిప్రాయాలు ఉండవచ్చు కానీ దేశానికి సేవ చేయడానికి

దేశ భవిష్యత్తు కాపాడడానికి, యువత సంక్షేమం కోసం పనిచేయడానికి పార్లమెంట్ సభ్యులందరూ ఎన్నికై పార్లమెంటుకు వచ్చారని ఆయన అన్నారు. విశాల జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాజకీయ పార్టీలన్నీ కలిసి పట్టుకట్టుగా పనిచేయాలని కూడా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో భారత్లో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన నరేంద్ర మోదీని సత్కరిస్తూ ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలు అభినందన తీర్మానాన్ని ఆమోదించాయి. నీట్ పేపర్ లీక్ కేసుతో పాటు పలు ఇతర అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం కారణంగా పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభమైనప్పుడు స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టడానికి ప్రయత్నించినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ అంశాన్ని ప్రస్తావించారు. సభ నిర్వహణలో సహకరించాలని ప్రతిపక్షాలను ఓం బిర్లా కోరినప్పటికీ సభ్యులు నిరసన కొనసాగించడంతో లోక్సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. రాజ్యసభలో కూడా అనేక మార్లు సభాధిపతి వాయిదాలు వేశారు. కేంద్ర మంత్రులు పత్రాలను సమర్పించిన తర్వాత చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేను మాట్లాడేందుకు అనుమతించారు. నీట్ అంశంపై నిన్న న్యూఢిల్లీలో జరిగిన విద్యార్థి నిరసనల గురించి ఖర్గే ప్రస్తావించారు. ఆ తర్వాత ప్రతిపక్ష అధికార పక్షాల గందరగోళం కారణంగా ఎగువ సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని మరింత సమగ్రంగా సురక్షితంగా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రక్రియపై చర్చించేందుకు ఎన్నికల కమిషన్ ఈరోజు కోల్కతాలో ఒక అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తోంది. ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్, ఇంటర్నేషనల్ ఐడియా సంస్థలు సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లోని మొత్తం 24 ఎన్నికల జిల్లాల నుంచి ఎన్నికల అధికారులు, అలాగే దేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన ఎన్నికల నిర్వాహకులు, విధాన రూపకర్తలు, విద్యావేత్తలు, ఎన్నికల నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పోస్టల్ బ్యాలెట్లు, ప్రత్యేక ఓటింగ్ ఏర్పాట్లను మరింత సమగ్రంగా అందుబాటులోకి తీసుకురావడం, సురక్షితం చేయడంపైన ఈ సదస్సులో ప్రధానంగా చర్చలు జరుగుతాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సిక్కింలోని నామ్చి జిల్లా సమర్థంలో ఉన్న ఎన్హెచ్పిసి తీస్తా స్టేజ్ 6 జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటికి తీసుకురావడానికి సహాయ రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. నామ్చి జిల్లా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తెలిపిన వివరాల ప్రకారం రక్షణ బృందాలు ఇప్పటి వరకు 9 మృతదేహాలను వెలికితీశాయి. కొండ చర్యలు విరిగిపడడం వల్ల దెబ్బతిన్నట్లు భావిస్తున్న సొరంగంలో సుమారు 25 మంది చిక్కుకుని ఉన్నారని అనుమానిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిక్ ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగోలేతో ఫోన్లో మాట్లాడారు. ఈ పరిస్థితిని, సహాయక చర్యలను ప్రధానమంత్రి సమీక్షించారు. నామ్చి జిల్లా యంత్రాంగం ఎన్హెచ్పిసి అధికారులతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం, జాతీయ విపత్తు నిర్వహణ దళం, సిక్కిం పోలీసులు, అగ్నిమాపక అత్యవసర సేవల విభాగం, ఆరోగ్య శాఖ, ఇతర శాఖల సహకారంతో సహాయ చర్యలు జరుగుతున్నాయి. సిక్కిం నామ్చి జిల్లాలో నిర్మాణంలో ఉన్న సొరంగం వద్ద కొండ చర్యలు విరిగిపడిన ఘటనకు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్తో మాట్లాడారు. జాతీయ బొగ్గు గ్యాసిఫికేషన్ మిషన్ కింద 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గు గ్యాసిఫికేషన్ సామర్థ్యాన్ని సాధించాలనే అత్యంత ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే తెలియజేశారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇస్తూ మంత్రి, ఇప్పటి వరకు సుమారు 22.6 మిలియన్ టన్నుల వార్షిక బొగ్గు గ్యాసిఫికేషన్ సామర్థ్యం అందుబాటులో ఉందని వెల్లడించారు. జాతీయ లక్ష్యాన్ని సాధించే దిశగా మరింత ముందుకు వెళ్లడానికి ప్రభుత్వం 37,500 కోట్ల రూపాయల ఆర్థిక వ్యయంతో సర్ఫేస్ కోల్ అండ్ లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహం కోసం మరో పథకాన్ని కూడా ఆమోదించిందని చెప్పారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ ఏడాది ప్రతిష్టాత్మకమైన లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. లోకమాన్య తిలక్ 106వ వర్ధంతి సందర్భంగా 1 ఆగస్టు తేదీన పూణేలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేస్తారు. లోకమాన్య తిలక్ స్మారక ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ రోహిత్ తిలక్ ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ విషయం ప్రకటించారు. ఈ అవార్డు ప్రదానోత్సవానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ షిండే, సునేత్ర పవార్ తదితరులు హాజరవుతారు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
రాబోయే 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా

0: चंडीगढ़, पंजाब, हिमाचल प्रदेश, उत्तराखंड, झारखंड, ఒడిశా, ఉత్తరప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. రాబోయే 2-3 రోజుల్లో మధ్యప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారతదేశాల్లోని కొన్ని భాగాల్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొంటాయి. అలాగే రేపు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరెక్కల్, కర్ణాటక, తెలంగాణ, విదర్భ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అసోంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల నదులు పొంగి ప్రవహిస్తుండటంతో వరద పరిస్థితి మరింతగా క్షీణించింది. మృతుల సంఖ్య 10కి పెరిగింది. జోర్హాట్, చరేదేవ్, దిబ్రూగఢ్, శివసాగర్, ధీమాజీ, తిన్సుఖియా, గోలాఘాట్లతో సహా రాష్ట్రంలో 16 జిల్లాలు వరద ప్రభావానికి గురయ్యాయి. దీనివల్ల 3 లక్షల మందికి పైగా ప్రజా ప్రభావితమయ్యారు. 19,000కు పైగా హెక్టర్లలో పంట పొలాలు నీట మునిగాయని అంచనా వేస్తున్నారు. నిన్న 5 వరద సంబంధిత మరణాలు సంభవించడంతో రాష్ట్రంలో మొత్తం వరదల వల్ల మరణాల సంఖ్య 10కి చేరుకుంది. 101 సహాయ శిబిరాలు, పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేసి 9,600 మందికి పైగా ఆశ్రయం కల్పించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సైన్యం, ఇతర సంస్థలు 6,700 మందిని వరద ప్రాంతాల నుంచి రక్షించాయి. విశేషాలు మరొకసారి. భవిష్యత్తులో దేశంలో జరిగే పరీక్షల్లో పేపర్ లీకేజీలు లేకుండా అన్ని వర్గాలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నీట్ పేపర్తో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈ ఉదయం వాయిదా పడ్డాయి. సిక్కింలోని నామ్చీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న జల విద్యుత్ ప్రాజెక్టులో కూలిపోయిన సొరంగం నుంచి కార్మికులను కాపాడేందుకు సహాయ రక్షణ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. దేశంలో అనేక ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంధ్యారాగం. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయుని, సామాజికవేత్త శ్రీమతి గూడూరు సీతామహాలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి.
2: మనలో చాలా తక్కువ మంది తమ గురించి మాత్రమే కాకుండా తమ చుట్టూ ఉన్నటువంటి మనుషుల గురించి, సమాజం గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారు. అలాంటి వ్యక్తుల్లో ఒకరు ఈరోజు మనతో పాటు ఉండటం ఆనందదాయకంగా ఉంది. ఆమె డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి గారు. సీతామహాలక్ష్మి గారు నమస్కారం అండి.
3: నమస్తే అండి.
2: గూడూరు సీతామహాలక్ష్మి గారు అనేక రకాలైనటువంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని అవసరార్థులకు వెంటనే పలికి వారి సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి చాలా కృషి చేశారు అనటంలో ఎలాంటి సందేహమూ లేదు. ఈరోజు మన ఈ కార్యక్రమంలో సీతామహాలక్ష్మి గారి మరి జీవనం ఏ విధంగా సాగింది, ఆమె చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమాలు ఏమిటి అనేది ఒక్కసారి మనం పరిశీలిద్దాం. సీతామహాలక్ష్మి గారు, అసలు మీ బాల్యం ఏమిటి, మీ కుటుంబ నేపథ్యం ఏమిటి?
3: మా నాన్నగారు గూడూరు అర్జెంట్ అండి. ఏకోపాధ్యాయులుగా పనిచేసేవారండి ఆయన. మేము పుట్టేసరికి ఆయన ఒక 100-120 గుడిసెలు మాత్రమే ఉన్న గ్రామం అండి. ఆ ఊరి పేరు కవిటంపాకలండి. ఆ ఊళ్ళో ఆయన సింగిల్ టీచర్గా పనిచేస్తున్నారు. 1 నుంచి 5 తరగతుల వరకు ఆయన ఉపాధ్యాయుడు. మా అమ్మ నాన్నగారికి మేము 6 సంతానం అండి. 6 సంతానానికి కూడా ఆయనే తొలి గురువు అండి. మా నాన్నగారి దగ్గర అక్షరాభ్యాసం చేశామండి. 5 తరగతి దాకా ఆయన దగ్గరే చదువుకున్నామండి. అక్కడ ఇటువంటి మౌలిక సదుపాయాలు లేని ఒక కుగ్రామం అండి. పేదరికాన్ని, కష్టాలని, ఆకలి, కన్నీళ్ళు, చుట్టూ ఉన్న సమాజంలో మిగతా ప్రజలు ఎలా బతుకుతున్నారు ఇవన్నీ కూడా పరిశీలిస్తూ పెరిగిన వ్యక్తిని కాబట్టి సమాజం అంతా కూడా ఆనందంగా లేదు, అందరూ సంతోషంగా లేరు. ఎక్కువ మంది మెజారిటీ పీపుల్ పేదరికం వల్ల లేదా నిరక్షరాస్యత వల్ల, వెనకబాటుతనం వల్ల జీవితంలో చాలా విలువైన సమయాన్ని కోల్పోతున్నారు. పొద్దు లేచింది మొదలు సాయంత్రం పొద్దు గుకేదాకా కూడా కాయ కష్టంతో, శారీరక శ్రమతోటి కడుపు నింపుకోవటానికి శ్రమిస్తున్న శ్రమజీవులే చుట్టూ ఉన్నారు. వాళ్ళ బిడ్డలకి చదువు కానీ, కనీస వసతులు కానీ, కనీస ఆరోగ్యం కానీ అందరి పరిస్థితుల్లోనే మెజారిటీ ప్రజలు బతకడం చూశానండి నేను. బహుశా నేను పుట్టిన నేపథ్యం కానీ, నేను పెరిగిన వాతావరణం కానీ అత్యంత దుర్భరమైన పేదరికంలో ఉన్న ప్రజల మధ్య నడిచింది కాబట్టి ఒక సామాజిక బాధ్యతగా ఫీల్ అవటం నేర్చుకున్నానండి. ఏంటంటే సాటి మనిషికి మనం ఏ రకంగా ఆదుకోగలం, సహాయం చేయగలం అనేది

0: చిన్నతనం నుంచే నాకు అలవాటు అయిందండి.
1: అంటే మీ విద్యాభ్యాసం తర్వాత ఉద్యోగ పరము ఏం జరిగింది?
0: మా నాన్నగారు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఉండి గ్రామానికి వచ్చేసారండి, కవిటింపాకల నుంచి. సో మళ్ళీ మేము గుండి జిల్లా పరిషత్ హై స్కూల్లో మళ్ళీ మా అందరినీ చదివించారు నాన్నగారు. నేను కూడా ఉండి జిల్లా పరిషత్ హై స్కూల్లోనే 10th క్లాస్ వరకు చదివానండి. నన్ను అత్యంత ప్రభావితం చేస్తున్న వ్యక్తుల్లో మా నాన్నగారు, మా తాతయ్య గారు, మూడో వ్యక్తిగా కలిదిండి రాఘవరాజు గారు అని చెప్పేసి హై స్కూల్ హెడ్ మాస్టర్ అండి. వారు ఇన్ఫ్లుయెన్స్ నా మీద చాలా ఉంది, ఎందుకంటే వారు చాలా ప్రోగ్రెసివ్గా ఆలోచించడం, సమస్యల పట్ల మనం ఎలా స్పందించాలి, సమస్యలకి పరిష్కారం ఎలా ఆలోచించాలి, ఒక శాస్త్రీయమైన దృక్పథాన్ని, లాజికల్ థింకింగ్ని ఆయన నేర్పించారండి. ముఖ్యంగా నాకు సాహిత్యాన్ని పరిచయం చేసిన వాళ్ళలో కలిదిండి రాఘవరాజు గారిని నేను ఎప్పుడు ముందుగా పేర్కొంటానండి. ఆయనకు చాలా పెద్ద లైబ్రరీ ఉండేదండి. నా హై స్కూల్లో స్కూల్ అయిపోయిన తర్వాత మాస్టర్ ఇంటికి వెళ్ళేదానండి. ఈ బుక్స్తో పాటు పెద్దల యొక్క చర్చలు కూడా నా యొక్క ఆలోచనల్ని విస్తృతం చేశాయండి. సో మేరీ టైలర్ రాసిన నా జైలు జీవితం కానివ్వండి, రాజకొండ విశ్వనాథ శాస్త్రి గారు రాసిన బుక్స్, శ్రీశ్రీ గారు, ఇట్లా అందరి పుస్తకాలని మాస్టర్ దగ్గర చదవటం, సాహిత్యం కూడా నా మీద చాలా ప్రభావం చూపించిందండి.
1: అంటే ఉద్యోగం మరి ఏమి చేయలేదా వృత్తిపరంగా?
0: సార్, నేను 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ అయిన తర్వాత టీచర్ ట్రైనింగ్ ఏలూరులో 1982లో నేను టీచర్ ట్రైనింగ్ కంప్లీట్ చేసేసానండి. వచ్చిన 3 మంత్స్కి 83 ఆగస్ట్లో నాకు పోస్టింగ్ వచ్చేసిందండి.
1: బాగుంది. ఇకపోతే మీరు ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని చూసుకుంటూ, మరి ఇందాక మీరు చెప్పినట్లుగా రకరకాలైనటువంటి సామాజిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది, మరి ఎలా సమయాన్ని మీరు మేనేజ్ చేసుకున్నారు?
0: అవునండి, 9 to 4 లేదా 9 to 3:30 వరకు స్కూల్ అవర్స్ ఉంటాయండి ఖచ్చితంగా బిఫోర్ కానీ. ఎందుకంటే నా అదృష్టం ఏంటంటే నేను అప్పటికి అన్మ్యారీడ్ అయ్యండి ఉద్యోగం వచ్చేసరికి, అందుకని ఎక్కడో నన్ను వేయలేదండి. అన్మ్యారీడ్కి అప్పుడు ఉన్న ప్రివిలేజ్ ఏంటంటే సొంత ఊళ్ళో ఉద్యోగం ఇవ్వటం. రెండోది, ఉద్యోగం చేస్తూ ఉన్న క్రమంలోనే నేను చుట్టూ ఏవన్నా సమస్యలు వస్తున్నప్పుడు, సో ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఆ రోజులు 83 అని అండి ఇది బాగా గుర్తు. నేను జాబ్లో జాయిన్ అయిన తర్వాతే ఒక ఇన్సిడెంట్ నన్ను చాలా కదిలించింది అనమాట. ఆ అమ్మాయి నవవధువు అండి, భర్త కట్నం చాలలేదని చెప్పండి, కూల్ డ్రింక్ సీసాలు గుళికలండి, విషపు గుళికలను కలిపి ఆమెను చంపేస్తాడండి. అది మాకు దగ్గరలోనే ఆ అమ్మాయి రోడ్డు మీద కోడిపిల్ల కొట్టుకుంటున్నట్టుగా
1: విష ప్రభావానికి
0: ఆ అమ్మాయి పెడుతున్న పెద్ద పెద్ద కేకలు, అరుపులు, భయాందోళనతో మేమంతా పరిగెట్టుకెళ్ళాం. ఏంటో అని చూసేసరికి ఆ అమ్మాయి కొట్టుకుంటూ ఉంది. కొంచెం చొరవ తీసుకుని నేను 4 సహాయం తీసుకుని నేను ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్ళాను సార్. అమ్మాయి మరణవాంగుపంలో ఇచ్చి చచ్చిపోయింది. నిష్కారణంగా ముక్కుపచ్చలారని ఒక అమ్మాయి అర్ధాంతరంగా చనిపోవటం, తనువు చాలించడం, అది కూడా ఇంత కిరాతకంగా, అంత అన్యాయంగా చనిపోయింది అమ్మాయి. వరకట్న హత్యలకు వ్యతిరేకంగా ఒక ఉద్యమం లేవదీయాలని, నా 20 ఏళ్ల వయసులో నేను మొట్టమొదట లేవదీసిన ఉద్యమం ఆ అమ్మాయి ఫోటో వేసండి. కరపత్రాలు 10,000 పైన కరపత్రాలు తీసి ప్రతి ఇంటికి ఆ కరపత్రాన్ని మేము పంచండి. ఒక వారం రోజుల్లో జనాన్ని సమీకరించగలిగి ఒక పెద్ద ర్యాలీ చేసామండి, ఊరేగింపు జరిపాం. మొట్టమొదటిసారిగా ఒక మహిళల నుంచి వచ్చిన ఒక ప్రతిఘటన ఉద్యమం వరకట్నానికి వ్యతిరేకంగా, అదేనండి 83లో. సో అది పెద్ద మార్పుని తీసుకొచ్చింది. ఎవరైనా మళ్ళీ అరకట్నం హత్యలకు భయపడే స్థితి వచ్చింది. అక్కడ భీమవరంలో ఉన్న ఇంకా అభ్యుదయవాదులు నాతో కలిసి మేము అభ్యుదయ మహిళా సంఘం పెట్టగలిగాం సార్. థ్యాంక్ యూ.
1: ఇకపోతే ప్రధానంగా ఏ అంశాల మీద ఇంకా సమాజంలో మీరు పనిచేశారు మీ జీవితంలో?
0: ఫస్ట్ మొదట్లో ఇలా వరకట్నం హత్యలకు వ్యతిరేకంగా పోరాడటం, తర్వాత దశలో వచ్చేసరికి ఆడపిల్లలకి చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేయడం, డ్రాప్అవుట్స్ ఎందుకు వస్తున్నారు ఆలోచిస్తే, వీళ్ళు 7-8 తరగతులు చదివేసరికి వాళ్ళకి ఉపచారకుండా పెళ్లిళ్ళు చేసేయటం, వాళ్ళు అది బాల్య వివాహాలకు వ్యతిరేకంగా మళ్ళీ పోరాటం చేయడం, దాన్ని అరికట్టడానికి ప్రయత్నం చేయటం. తర్వాత దశలో అక్షరాస్యత ఉద్యమంలో పనిచేశానండి నేను. అందరూ చదవాలి, అందరూ ఎదగాలి. నాకున్న అభిప్రాయం ఏంటంటే సార్, మన భారతదేశం వెనకబడిపోవటం కారణం మనం అందరం చదువుకోలేకపోవటం, నిరక్షరాస్యత అనేది ఇంకా ఇంత పర్సంటేజ్ దేశంలో ఉండటం. అందరూ చదువుకుంటే చైతన్యం వస్తుంది, ఆలోచన వస్తుంది, ప్రజలందరూ కూడా అభివృద్ధి అవుతారనేది, చదువుకి అభివృద్ధికి ఉన్న లింక్ ఏంటో, సంబంధం ఏంటో తెలిసిన వ్యక్తిగా అందరినీ చదివించడానికి, వయోజన పాఠశాలలు పెట్టడానికి, అక్షరాస్యత ఉద్యమంలో నేను క్రియాశీలకంగా పనిచేయడానికి కూడా అదొక కారణం అండి. తర్వాత

0: అసలు మన ఆంధ్రప్రదేశ్లో సారా వ్యతిరేక ఉద్యమం అనేది ముమ్మరంగా
1: అవును.
0: వచ్చిందండి. ఆ ఉద్యమంలో కూడా నేను భాగస్వామిని కాగలిగాను. చాలా దగ్గరగా కుటుంబాలు పరిశీలించిన వ్యక్తిగా, నేను ఒక టీచర్గా నాకున్న ఆవేదన అంతా కూడా ఈ ఉద్యమంలో నేను పాల్గొనడం ద్వారా సారా బ్యాండ్ అయితే అప్పుడు గవర్నర్ గారు నన్ను ప్రత్యేకంగా అప్రిషియేట్ చేశారు. సో ప్రజలని, మహిళల్ని చైతన్యవంతం చేయడానికి ఆయా కాలాల్లో వస్తున్న ఉద్యమాలు ఏవైనా అయితే, ప్రోగ్రెసివ్ ఉద్యమాలు ఏవైనా కానివ్వండి, నేను యాక్టివ్గా పార్టిసిపేట్ చేశానండి.
1: సీతా మహాలక్ష్మి గారు, ప్రధానంగా మీరు అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఈ మధ్యకాలంలో మరి మీ పేరు ప్రధానంగా అవయవదానం సంబంధించి వినపడుతుంది. దీనికి సంబంధించి మీరు చేసేటువంటి ప్రధానమైన అంశాలు ఏమిటి? మీ యాక్టివిటీస్ ఏమిటి?
0: ఎస్ అండి, ఇది ఒక సైంటిఫికల్ మూమెంటేనండి. మరణం తర్వాత కూడా మనిషి జీవించవచ్చు, మరణానంతరం కూడా జీవితం ఉంది. మరణం అనేది ఫుల్ స్టాప్ కాదు, అదొక కామ మాత్రమే. ఆ ఉద్దేశంతో మరణించినా జీవించండి అనేది ఒక నినాదం 2003లో మేము ఇవ్వటం జరిగిందండి. చాలా ఆలోచనలు ఏకెత్తించింది. మరణంతో అయిపోయింది సమస్తం, ఇంకేమీ లేదనుకుంటున్నాం మనం. మరణం తర్వాత కూడా ఒక అద్భుతమైన సేవ సమాజానికి చేసే అవకాశం ఉందనేది చెప్పడానికి ఒక ప్రయత్నం అనేది మేము చేయటం మొదలుపెట్టాం. ఎవరూ కూడా మొదట్లో అంత ఆసక్తి చూపించలేదండి, ఎందుకంటే మరణం గురించి మనం డిస్కస్ చేద్దాం, ఇలా కూర్చొని కొంచెం మాట్లాడుకుందాం రండి అంటే మరణం అంటేనే ఇష్టపడని మనుషులు మరణం దగ్గరకు వచ్చేసరికి మోగపోయేవారండి, మాటలు రావు. ఎందుకంటే మరణం ఎవరికి ఇష్టం ఉండదు, దాని గురించి మాట్లాడటం అసలు ఇష్టం ఉండదు. సో కొంచెం కష్టమైంది. కానీ మొట్టమొదటిగా ఈ టోటల్ బాడీ డొనేట్ చేస్తే అందులోని ఇంక్లూడింగ్ ఆర్గాన్స్ కూడా ఉంటాయి, నేత్రదానం కూడా ఉంటుంది. సో టోటల్ బాడీ డొనేషన్ అనే ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టినప్పుడు మొట్టమొదట నా టోటల్ బాడీని విల్లు రాసి రిజిస్టర్ చేసి సబ్మిట్ చేశానండి నేను. అంటే మనం ఆంధ్ర మెడికల్ కాలేజీకి విశాఖపట్నంలో, మనం చేయకుండా ఇంకొకరికి చెప్పే రైట్ మనకు ఉండదండి. సో కాబట్టి నా మరణానంతరం నా శరీరాన్ని మీ మెడికల్ కాలేజీకి దానం ఇస్తున్నాననేది ఒక దానపత్రం సబ్ రిజిస్టార్ ఆఫీస్కి వెళ్ళండి. ఆ రిజిస్టార్ ఆఫీసులో కొన్ని నామ్స్ ఉంటాయండి, ఈ ఎట్లా పొలాన్ని అయితే ఒక స్థలాన్ని అయితే ఆస్తులు సిరసరాస్తులు మనం రిజిస్ట్రేషన్ చేస్తాము, సేమ్ ప్రక్రియ అండి. ఇక్కడ మనం లీగల్ హెయిర్తో వెళ్ళాలి, సాక్షి అంతకాలతో వెళ్ళాలి, అదంతా అయిన తర్వాత ఒక 120 రూపాయలు రెవెన్యూ ప్రభుత్వానికి కట్టాలండి. ఆ రిజిస్టర్ ఫారాలు మనకు అందిస్తారు. కానీ ఫస్ట్ రిజిస్టార్ గారు కూడా నా బాడీని రిజిస్టర్ చేసుకోవడానికి ఒప్పుకోలేదండి, ఎందుకంటే ఇప్పటివరకు మేము ఇలాంటి రిజిస్ట్రేషన్ చేయలేదండి. మీరు బాడీ రిజిస్ట్రేషన్ చేస్తానంటున్నారు, బాడీని దానం ఇస్తానంటున్నారు, ఇంతవరకు మన రిజిస్టార్ ఆఫీసులు ఇంతవరకు ఇలాంటి రిజిస్ట్రేషన్ మేము చేయలేదండి అన్నారు ఆయన. సరే మీరు కొంచెం రిజిస్టార్ ఆఫ్ జనరల్ నుంచి మీరు తెచ్చుకోండి సార్, ఇది అనాటమీ యాక్ట్లో ఉంది, ఎవరైనా ఐచ్ఛికంగా బాడీని డొనేట్ చేయాలంటే ఏదైనా మెడికల్ కాలేజీకి ఇవ్వడానికి కొన్ని నామ్స్ ఉన్నాయండి, ఇదిగోండి నామ్స్, నేను ఆంధ్ర మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాను, విల్ ఇలా ఉంటుంది, ఇది రాశారు, ఇంట్లో మా లీగల్ హెయిర్ మా హస్బెండ్ పిల్లలు సంతకం పెట్టారు, యాక్సెప్టెన్సీ ఉంది కాబట్టి మీరు రిజిస్టర్ చేసుకోండి అని అన్నాను. కానీ ఆయన ఒక 1 మంత్ టైం అడిగారు సార్ ఆయన ఫై అధికారుల నుంచి అసలు తెచ్చుకోవడానికి. అప్పుడున్న ప్రిన్సిపల్ గారు జ్ఞానేశ్వరరావు గారు మన ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి నేను అడిగాను, సార్ నేను మీ దగ్గరికి వచ్చింది ఒక టీచర్గా, నా తదనంతరం నా బాడీని వైద్య పరిశోధనలకు ఇవ్వాలనుకుంటున్నానండి, అది కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీకి. నేను ఇవ్వాలి అంటే ఇక్కడున్న ప్రొసీడింగ్స్ విధి విధానాలు ఎలా ఉంటాయో ఒకసారి చెప్పండి సార్. ఇంతవరకు 75 సంవత్సరాలు అయిందమ్మ మన ఆంధ్ర మెడికల్ కాలేజీ ఎస్టాబ్లిష్ చేసి, బతుకున్న ఒక మనిషి ఇట్లా వచ్చి నా తదనంతరం నా బాడీని తీసుకోండి అని అడిగిన సందర్భం ఇప్పటి వరకు మాకు ఎదురవ్వలేదు. అన్క్లైమ్డ్ బాడీస్ని, డిసెక్షన్ పనికిరాని బాడీస్ని, ఆ కేజీహెచ్ మార్చరీలో అన్ప్రొటెక్టివ్గా ఉన్న బాడీస్ని మేము తెచ్చి మా పిల్లలకి పరిశోధనలకు ఇస్తున్నామండి. అప్పటికే ఈ డీకంపోజ్ అయిపోతున్నాయి. కానీ మరణం వచ్చిన తర్వాత ఇమీడియట్గా బాడీని మాకు హ్యాండ్ ఓవర్ చేసే వ్యక్తులు దొరకలేదు. ఫస్ట్ టైం మీరు వచ్చారు, తప్పకుండా ఇదిగోండి విల్లు పేపర్ పట్టుకెళ్ళని రిజిస్టర్ చేయండి, కాకపోతే సబ్ రిజిస్టార్ ఆఫీస్కి వెళ్ళాలని చెప్పారు. ఆయన చెప్పిన ప్రకారం నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను.
1: సీతా మహాలక్ష్మి గారు, ప్రధానంగా అవయవదానం సంబంధించి మీరు మరి ఈ చేసేటువంటి పోరాటంలో ప్రజల నుంచి మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యల్లో వాళ్ళకి తెలియజేయాల్సిన అంశాలు ఇవి అని వేటిని మీరు నిర్ధారించుకున్నారు?
0: మూఢనమ్మకాలు ఎక్కువ ఉన్నాయండి, బ్రేక్ చేయాల్సింది చాలా ఉందనిపించింది. అంటే ఒక పట్టాన మనుషులు కన్విన్స్ అవ్వలేదండి, ఎందుకంటే చనిపోయిన తర్వాత ఆ బాడీ మైలు పడిపోతుంది, ఇంట్లో ఉంచకూడదు, చుట్టుపక్కల ఎవరు అక్కడ బాడీని ఉంచడానికి కూడా ఇష్టపడలేదు, తీసుకెళ్ళాలి, శ్మశానాన్ని తీసుకెళ్ళాలి, అంత్యక్రియలు జరిపించేయాలి. అప్పటిదాకా ఉన్నది ఏంటండి, శ్రాద్ధకర్మలు పెట్టాలి, కొడుకు రావాలి, ఆయన తలకొరువు పెట్టాలి, ఇవే కదండి. కానీ మీరు నాకు ఆ బాడీని ఇచ్చేయండి, మీరు దీని పరిశోధనలు నేను తీసుకెళ్తాను మెడికల్ కాలేజీకి అని అడగటం అనేది అప్పటి వరకు లేదు. మీడియాలో మీ డెడ్ బాడీ ఇస్తారన్న ఇంటర్వ్యూ వచ్చినప్పుడు

0: పెద్దది వచ్చిందని పతాక శీర్షికల్లో, అది చూసి నన్ను తిట్టిన వాళ్ళు ఎక్కువ వచ్చారండి, అంటే విమర్శించిన వాళ్ళు, నువ్వు ఎట్లా చేస్తున్నావు ఏంటని చెప్పేసి నన్ను చాలామంది ప్రశ్నించారు. ఈ బాడీకి మహోపకారం ఉంది, చనిపోయిన తర్వాత కూడా మన శరీరం పాఠాలు చెప్పగలుగుతుంది, ఒక మహోపాధ్యాయుడయ్యే అవకాశం ఈ పార్థివ దేహానికి ఉందని చెప్పేసి నాకు ప్రశ్నించిన వాళ్ళందరికీ నేను కన్విన్చేస్తూ ఉత్తరాలు రాశాను. కానీ నాకు కలిసి వచ్చిన అంశం ఏంటంటే, మా నాన్నగారు టీచర్ అవ్వటం, ఆయన రిటైర్డ్ అయిన తర్వాత 92 నుంచి నా దగ్గరే ఉండటం, నేను చేస్తున్న ఈ ఉద్యమంలో ఆయన ప్రధాన భూమిక పోషిస్తూ, అమ్మ ఎవరు కలిసి రాకపోయినా నువ్వు భంగపడకు, నేనున్నాను నా బాడీని ఇస్తానంట, ఆయన బాడీని నేను వీళ్ళు రిజిస్టర్ చేశాను సార్ ఆయన అనడంతో, ఇంతకంటే పుణ్యకార్యం ఉంటుందని చెప్పేసి మా నాన్నగారు వీలునామా రాశారు.
1: ఇప్పటికీ కూడా శరీర దానం అంటే రిజిస్టర్ చేయటమే, వేరే మార్గం
0: ఉందండి, ఇప్పుడు వేరే మార్గం ఉంది. ఆ రోజుల్లో ఇంత కష్టపడ్డామండి, దాదాపు 100 మంది, కానీ ఇంత పెద్దవాళ్ళని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాళ్ళు అలా కూర్చోబెట్టడం, తిండి తెప్పలు మానేసి అక్కడే కూర్చోవడం, ఇదంతా పిల్లలు వచ్చి సంతకాలకు ఆళ్ళ కూర్చోవడం, ఇద్దరు సాక్షులు ఇచ్చి కూర్చోవడం చాలా కష్టభరితం అయిపోయిందండి, సంక్లిష్టంగా ఉంది. ఈ ప్రక్రియను మార్చాలని 100 మందో 120 మందో రిజిస్ట్రేషన్స్ అయిన తర్వాత ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ రాశానండి, చాలా రాశాం. అంటే ఒక DMND దగ్గర నుంచి, ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి, సీఎం గారికి, హెల్త్ మినిస్టర్కి, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖకు సంబంధించిన ప్రతి ఒక్కరికి మనం లెటర్లు పెట్టాం. పెడితే అప్పుడు కొన్నాళ్ళకి సరళీకృతం చేస్తూ గైడెన్స్ ఇచ్చారండి.
1: గైడెన్స్
0: మనం విల్లింగ్ ఇంటికి ఏ మెడికల్ కాలేజీకి ఇవ్వాలనుకుంటున్నాము తెప్పించుకొని లెటర్ అండి సంతకం పెట్టేసి ఒక 2 ఫోటోలు అంటించి, లీగల్ హెయిర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సంతకాలు కూడా పెట్టేసి ఆ పేపర్ని నోటరీ చేస్తే సరిపోతుందండి.
1: సింపుల్ అయింది,
0: అంతే సింపుల్ అయిపోయింది సార్. అంటే ఇక రిజిస్టార్ ఆఫీస్కి వెళ్ళే ప్రక్రియ లేదు ఇప్పుడు.
1: సీతామహాలక్ష్మి గారు, ఈ మధ్య కాలంలో అవయవ దానం కూడా అవగాహన పెరుగుతుంది.
0: అవునండి.
1: దీనికి ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి?
0: ఎస్ అండి, అవయవదానం అనేది ఇంక్లూడింగ్ బాడీ డొనేషన్లో ఒక 1/3 పార్టీనండి, టోటల్ బాడీలో ఇంక్లూడింగ్ అవయవాలని సరేనండి. న్యాచురల్గా చనిపోతేనే మనం నేత్రదానం చేయగలుగుతాం లేదా శరీరాన్ని మెడికల్ కాలేజీకి, కానీ అనుకోకుండా మరణం సంభవిస్తుంది, బ్రెయిన్ డెడ్ అంటామండి, అది యాక్సిడెంట్ కావచ్చు లేదా అనుకోకుండా మనం కోమలోకి వెళ్ళిపోవచ్చు, క్లినిక్ వెళ్ళి మనం బ్రెయిన్ డెడ్ అయిపోయిందని డాక్టర్లు డిక్లేర్ చేసిన తర్వాత మన అవయవాలన్నీ పనిచేస్తుంటాయి, పనిచేయిందల్లా బ్రెయిన్ ఒకటే. ఈ అవయవాలు తీసి ఇతరులకు అమరిస్తే, ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే 8 మంది బతికే అవకాశం ఉందండి. గుండెని ఇవ్వచ్చు, 2 కిడ్నీలు ఇవ్వచ్చు సార్, లివర్ ఇవ్వచ్చు, పాంక్రియాస్ ఇవ్వచ్చు సార్, అలాగే పెద్ద పేవులు, చిన్న పేవులు ఇవన్నీ కూడా ఉపయోగపడితే కార్నియా ఉపయోగపడుతుంది సార్. యాక్చువల్గా అభివృద్ధి చెందిన దేశాల్లో ఒక దేహం 50 మందికి ఉపయోగపడుతుంది సార్. ఈవేళ మన ఇండియాలో ఉన్న సైన్స్ లేదా వైద్యం పరిమితుల మేరకు ఇప్పుడు ఇమీడియట్గా ట్రాన్స్ప్లాంటేషన్ చేయగలుగుతున్నవి ఈ 8 అవయవాలేనండి. 2011లో ఇక్కడ ఒక యాక్సిడెంట్ జరిగిందండి, ఒక అబ్బాయి మేడ మించి పడిపోయాడు, ఆ బాబు చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నాడు, తల్లిదండ్రులు అప్పటికి నా ఇంటర్వ్యూ చదువున్నారండి, అది చూసిన తర్వాత ఆ తల్లిదండ్రులు వాళ్ళ అబ్బాయి సావు బతుకుల మధ్య ఉన్నప్పుడు నేను గుర్తొచ్చి మా బిడ్డ అవయవాలు ఎంతమందికి ప్రాణం పోయగలిగితే అంతమందికి ప్రాణదానం చేయించండి, అవయవాలు దానం చేయించండి అన్నారు. నాకు సడన్గా ఒక పెద్ద ప్రశ్న నా ముందుకు వచ్చేసింది, ప్రభుత్వాన్ని అప్రోచ్ అవ్వాలండి, ప్రభుత్వమే చెయ్యాలి ఈ పని, ఇంత పెద్ద యంత్రాంగం ఉన్న ప్రభుత్వం, ఇంతమంది ఎక్స్పర్ట్ టీం ఉన్న డాక్టర్స్ మాత్రమే ఇది చేయగలుగుతారు, వ్యక్తులుగా మనం చేయలేము. కాబట్టి ఒక 2-3 రోజులు మళ్ళీ ఎక్స్టెన్షన్ అడిగి వెంటిలేటర్ మీద ఉంచి, అదే వెంటిలేటర్లో ఉంచి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నోటాలో ఉన్న అధికారుల్ని, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మంత్రిత్వ శాఖలో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీస్ని, హెల్త్ మినిస్టర్ని అందరినీ కూడా అప్రోచ్ అయ్యి ఫ్యాక్స్లు పెట్టి లెటర్స్ రాసి ఫోన్లు చేసి 3 డేస్ తర్వాత సక్సెస్ అయ్యి ఆ అబ్బాయి అవయవాలు దానం చేయడం జరిగిందండి. 2011లో టీమ్ ఆఫ్ డాక్టర్లు పంపించింది ఆరోగ్య శాఖ వాళ్ళే, కానీ దానికి అప్పటికి విధి విధానాలు లేవు సార్, విధి విధానాలు లేవు. కానీ ఎంత కష్టమండి, ఇలాగా ఒక వ్యక్తి చనిపోతే తన అవయవాలు ఇద్దామని ముందుకు వస్తే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యే యంత్రాంగం లేకపోతే కష్టమవుతుంది. కాబట్టి ఒక యాక్ట్ కావాల్సి వచ్చింది, ఆ యాక్ట్ కోసమే ప్రభుత్వాన్ని మళ్ళీ మేము కదిలించామండి. రిప్రజెంటేషన్స్ నిరంతరం రిప్రజెంటేషన్స్ అండి, ముఖ్యమంత్రిని, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గారిని, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీస్ని, నోట తరఫున మనకి 1994లోనే ఒక యాక్ట్ వచ్చిందండి, టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్ ఉంది, కానీ అది ఉంది అనే విషయం మన తెలియదు. కాబట్టి 1994 యాక్ట్ అనే కొన్ని మోడిఫికేషన్స్ తో మనము జీవనదానం అనే యాక్ట్ ఇక్కడ తీసుకురావడం జరిగిందండి. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడిగా ఉండగానే వచ్చిందండి 2013లో. ఆ యాక్ట్ వచ్చిన తర్వాత సులభతరం అయిపోయిందండి, ఒక్క ఫోన్ కాల్తో జీవనదానంలో ఉన్న కోఆర్డినేటర్స్ వెంటనే రెస్పాండ్ అవుతారు, టీమ్ ఆఫ్ డాక్టర్లు వస్తారండి ఇమీడియట్ గా, ఆ అబ్బాయి లేదా ఆ వ్యక్తి బ్రెయిన్ డెడ్ అయ్యారు.

0: లేదు అనేది కొన్ని నామ్స్
1: పరీక్షలు
0: ప్రకారం
1: చేస్తారు.
0: టెస్టులు చేస్తారు సార్, ఎవరి 6 అవర్స్కి అని. ఆ టెస్టులు అయిన తర్వాత ఆ టీమ్ ఆఫ్ డాక్టర్లు డిక్లేర్ చేస్తారు ఇది బ్రెయిన్ డెడ్ అని. అప్పుడు ఆ కుటుంబం విల్లింగ్ ఇచ్చినట్లయితే అనుమతిస్తే అవయవాలు రిట్రీవల్ చేయడానికి, హార్వెస్టింగ్ చేయడానికి, ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి యుద్ధ ప్రాతిపదిక మీద మన ప్రభుత్వం పూనుకుందండి. ఎయిర్ అంబులెన్స్లు అందుబాటులోకి వచ్చేసాయి, గ్రీన్ క్యారిడార్లు అందుబాటులోకి వచ్చేసాయండి. ఒక గుండె ఇక్కడ తొలగించినంటే ఇంకొక 4 అవర్స్లో మరొక వ్యక్తి గుండె కొట్టుకుంటుంది. ఈ ఈ గుండె చప్పుడు ఆగిపోకుండా మనం చేయగలుగుతున్నామండి. ఈ యాక్ట్ రాబట్టి ఇంత అద్భుతం జరిగిందండి. నిజం చెప్పాలంటే వైద్య రంగంలో ఒక మిరాకిల్ అండి.
1: నిజమే. ఈ అవయవ దానం చేసినటువంటి వారికి కానీ, శరీర దానం చేసినటువంటి వారికి కానీ ఏదైనా ప్రోత్సాహకాలుగా ప్రభుత్వం ఏదన్నా చేస్తుందా?
0: ఎస్ సార్, మంచి ప్రశ్న అడిగారు సార్. ఈ 20 సంవత్సరాల ఉద్యమ అనుభవంలో మేము పొందిన అనుభవం అంతా ఏంటంటే, అవయవదానం గొప్పదే, మానవీయమైంది. శరీరదానం కూడా గొప్పదే, నేత్రదానం కూడా గొప్పదే. 18 ఏళ్ళు నిండిన యువకులు రక్తదాతలుగా మార్చామండి, అది గొప్పదే, ప్రాణదానమే. కానీ అలా దానాలు ఇస్తున్న వాళ్ళకి గౌరవం వద్దా అండి?
1: అవసరం.
0: గౌరవించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉందండి? సమాజం మీద, మన మీద ఉంది, ప్రభుత్వం
1: ప్రభుత్వం
0: మీద కూడా ఉంది.
1: నిజమే.
0: సో కాబట్టి ఒక సేవా సంస్థగా, ఒక సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్గా మేము ఏం చేస్తున్నామంటే, ప్రతి సంవత్సరం జనవరి 3 అవయవదానాలు తీసుకొచ్చి సన్మానిస్తున్నామండి. ఆ కుటుంబాలకి ఏదో మాకు తోసిన ఒక 10,000 20,000 పారితోషికం ఇస్తున్నాం, బిడ్డల చదువులకు చేతిని అందిస్తున్నాం. కానీ ఇది మేము చేసే కన్నా ప్రభుత్వం చేస్తే ఇంకా లార్జ్ స్కేల్లో చేయగలుగుద్ది, ప్రజలకి ఇంకా ఎక్కువ రీచ్ అవుతుంది. సో దాని మీద రిప్రజెంటేషన్స్ రాస్తూ వచ్చామండి. అవయవదాత అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో చేస్తామని జీవో నెంబర్ MS 95 అనే జీవోని మన ప్రభుత్వం రిలీజ్ చేయటం అనేది అవయవదాతలకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చినట్టు అయిందండి. ఈ ఉద్యమానికి కూడా ఎంతో శక్తి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు గౌరవం అండి, ఒక దేశం కోసం చనిపోయిన ఒక జవానికి ఎంతటి గౌరవం దక్కుతుందో, ఇలాగే 8 మందికి ప్రాణదానం చేసి తన ప్రాణాలు కోల్పోతున్న అవయవదాతకు కూడా ఈవేళ అంతే గౌరవం దక్కుతుంది. సో ప్రభుత్వమే అధికారిక లాంఛనాలతో అవయవదాత దేహాన్ని అంత్యక్రియలు చేస్తున్నారు, ఒక 10,000 రూపాయలు పారితోషికం కూడా ఇస్తున్నారండి. అట్లాగే అవయవదానం చేసిన ఆ కుటుంబీకులు పిలిచి జనవరి 26 రిపబ్లిక్ డే రోజున సన్మానించమని, వారికి ఒక శాల్వ ఇవ్వమని, ఒక బొకే ఇవ్వమని, ఒక 10,000 రూపాయలు పారితోషికం ఇవ్వమని కూడా ఆ జీవోలో గవర్నమెంట్ మెన్షన్ చేసింది సార్. అంటే ఇది చాలా గౌరవం అండి. 10,000 రూపాయలు సన్మానం కన్నా ఒక కలెక్టర్, ఒక జిల్లా అధికారి అవయవదానం చేసిన ఆ వ్యక్తి దేహం మీద ఒక పూలదండనిచ్చి సైనిక వందనం చేసినట్లుగా పోలీసు వందనంతో బ్యాండ్ మేళాల మధ్య అంత్యక్రియలు జరగడం అనేది చుట్టూ ఉన్న సమాజం మీద ఎంతో ప్రభావం చూపిస్తుంది అండి. ఎంతో మంది పాజిటివ్ గా రెస్పాండ్ అవుతారు. ఓ ఇట్లా మనం కూడా చేయొచ్చు అనమాట, వృధాగా మట్టిలో కలిపేయకుండా విలువైన అవయవాలని పిడికిడి బూడిదగా మార్చేయకుండా మరొకరికి ప్రాణదానం చేయటానికి ఇది ఎంత మంచిగా కార్యక్రమం, ఎంత హృద్యంగా ఉంది, ఎంత మానవీయంగా ఉంది అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించడానికి ఇది ఒక అవకాశమేనండి.
1: సీత మహాలక్ష్మి గారు, ఈ అంశాన్ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఎంతుంది? దీనికి ఎలాంటి మార్పు రావడానికి అవకాశం ఉంది?
0: ఎస్ సార్, దాదాపు ఒక 20 అంశాలని కేంద్ర ప్రభుత్వం ముందు, రాష్ట్ర ప్రభుత్వం ముందు కూడా పెట్టానండి. అందులో మొదటిది ఏంటంటే సార్, అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరపాలనేది సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది, స్టేట్ గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేశారు. రెండో అంశం ఏంటంటే సార్, ఈ ఉద్యోగము ఉపాధి చూపించాలి సార్. ఎందుకంటే చనిపోతున్న ప్రతి కుటుంబాన్ని మేము పరిశీలించామండి. 20 ఏళ్ళలు అవయవదానం చేసిన వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, దిగువ మధ్యతరగతి వాళ్ళు, నిజం చెప్పాలంటే రెక్కడ చేయగానే డొక్కాడని కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులే అవయవదాతలుగా మారేరు.
1: ఎక్కువగా ముందుకు
0: ఉన్న వచ్చారు సార్, 99% మనకు వారే కనిపించారు. ఆ కుటుంబం వీధిని పడిపోతుందండి. ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఒక చిన్న ఉద్యోగం, ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగమైనా, లేదా ఒక కాంట్రాక్ట్ ఉద్యోగమైనా, లేదా ఆయన ఉపాధి మార్గం చూసుకుంటానంటే, లోన్ అయినా ఇచ్చి ప్రభుత్వం ఆదుకుంటే ఆ కుటుంబాన్ని ఆదుకున్నట్టుగా ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. అది ఒకటి చేయమని అడుగుతున్నామండి. అట్లాగే సిలబస్లోని ఈ సెకండరీ ఎడ్యుకేషన్ నుంచి వైద్య విద్య వరకు అన్ని చోట్ల అవయవదానం మీద, శరీరదానం మీద పాఠ్యాంశం ఉండాలండి, సిలబస్లో ఒక భాగం కావాలి. దానివల్ల ఎక్కువ మార్పు వస్తుందండి. మూడో పాయింట్ ఏంటంటే, ప్రభుత్వం ముందు పెట్టింది మనం ఆధార్ కార్డులు ఇష్యూ చేస్తున్నామండి, ఓటర్ ఐడి కార్డులు ఇస్తున్నామండి, సెన్సస్ తీస్తున్నామండి, అలాగే లైసెన్సులు మంజూరు చేస్తున్నామండి. ప్రతి చోట ఒక కాలం పెట్టాలండి, మీరు అవయవదానం చేస్తారా, ఆర్గాన్ డోనరా, లేదా బాడీ డోనరా, అట్లీస్ట్ బ్లడ్ డొనేట్ చేస్తారా. ఆ 3 కాలమ్స్ పెట్టేస్తే టిక్ ఇస్తారు. నేను రక్తదానమే చేస్తానన్నాయని, దానికి అవయవదానం చేస్తాను ముందుకు వచ్చినాయని టిక్. అట్లా ఒక కాలం పెట్టడం వల్ల సర్వే చేసినట్లు అవుతుందండి, ఎంతమంది దీనికి ముందుకు వస్తారు, ఇష్టపడుతున్నారు అనేది. ఆ రెండోది మేము ఇంకా ప్రధానంగా అడిగింది

0: ఏంటంటే ఇప్పుడు మహారాష్ట్ర గవర్నమెంట్ చేసింది, కర్ణాటక గవర్నమెంట్ చేసిందండి, ఈ పీజీ స్టూడెంట్స్ కాలేజీలు అడ్మిట్ అయినప్పుడు మీరు అవయవదాతగా మారటానికి, అవయవదానం చేయడానికి అంగీకారం ఉందా, స్టూడెంట్ ఎస్ఆర్ నువ్వు అక్కడ చెప్పాలన్నమాట. ఆ కాలం కూడా ప్రవేశాలు, కాలేజీలో వచ్చే పిల్లలందరూ అడ్మిషన్స్లో మెచ్యూర్డ్తోనే వస్తారండి. వాళ్ళకు కూడా ఆ కాలం పెట్టడం, మన అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అలా చేయడం బాగుంటుంది. ఇట్లాగే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అవయవదాత కుటుంబాన్ని అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో చేస్తున్నట్టుగా తమిళనాడు చేశారండి, ఒరిస్స గవర్నమెంట్ చేసిందండి, మిగిలిన అన్ని రాష్ట్రాలు కూడా చేయమని అడుగుతున్నామండి. ఎందుకంటే దేశవ్యాప్తం కావాలి. మరొక ప్రోగ్రెస్ అంశం ఏంటంటే, చాలా కాలం నుంచి ప్రభుత్వాన్ని అడిగామండి, ఇటీవలే సెంట్రల్ గవర్నమెంట్ ఒక జీవో ఇష్యూ చేశారండి. ఎవరైనా లైవ్ డొనేట్ చేస్తే, మొన్నటి దాకా మమ్మల్ని ఏమనేవారంటే, కుటుంబంలో ఎవరైనా కిడ్నీ పేషెంట్ ఉన్నాడనుకోండి, మీ కిడ్నీ ఇవ్వండి, ఒక లైవ్ డొనేషన్ ఇచ్చేయచ్చు. ఒక కిడ్నీ ఇస్తే మీరు బతుకుతారు, ఆయన బతుకుతారండి. ఎవరో కిడ్నీ ఇస్తారని ఎదురు చూడొద్దని మేము అన్నప్పుడు మాకు వచ్చే ప్రశ్న ఏంటంటే, నేను కిడ్నీ డొనేట్ చేసేస్తే నేను మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళాలి కదండి, నేను ఉద్యోగం చేయాలి కదా, శస్త్రచికిత్స తర్వాత మాకు రెస్ట్ ఉండాలి కదండి, లీవ్లు ఎవరు ఇస్తారని ఉద్యోగస్తులు తప్పించుకునేవారు. ఈవేళ సెంట్రల్ గవర్నమెంట్ 42 రోజులు స్పెషల్ క్యాజువల్ లీవ్ని మంజూరు చేస్తూ జీవో ఇచ్చింది సార్. అతిపెద్ద సంస్థ అయిన రైల్వే ఉద్యోగులకి ముందు ఇది వర్తింపజేశారు. సో ఇప్పుడు ఎవరైనా సార్, వాళ్ళ కుటుంబాలు ఒక ఆప్తుడు చనిపోతే చూస్తూ ఉండక్కర్లేదు కదా, తనకున్న అంటే లైవ్ డొనేషన్ రెండే చేయగలండి, 1/4 లివర్ ఇవ్వగలం, ఒక కిడ్నీ ఇవ్వగలం. అలా ఇచ్చేసిన వ్యక్తి ఎవరైనా ఉంటే ఒక 42 రోజులు హాయిగా ఆయన స్పెషల్ క్యాజువల్ లీవ్ తీసుకుని, రెస్ట్ తీసుకుని మళ్ళీ ఉద్యోగులకు వెళ్ళే ప్రోత్సాహకరమైన చర్య మన కేంద్ర ప్రభుత్వం తీసుకుంది సార్. ఇట్లాంటి చర్యలు ప్రభుత్వాలు తీసుకున్నప్పుడు అట్లీస్ట్ మనం ఇతర పాశ్చాత్య దేశాల్లో 40% గాను 30% గా ఉన్నంత స్థాయికి వెళ్ళలేకపోయినా, అట్లీస్ట్ ఒక 5% 10% సమీప భవిష్యత్తులో మనం కూడా ముందుకు వస్తామేమో, ఎదుగుతామని ఒక ఆశ కలుగుతుందండి నాకు.
1: ఖచ్చితంగా అవకాశం ఉందని భావిద్దామండి. సీతా మహాలక్ష్మి గారు, చివరిగా మరి ఇంత సామాజిక కార్యక్రమాలు మీరు చేస్తున్నారు, మీకు వచ్చినటువంటి పురస్కారాలు కొన్ని ప్రధానమైనవి ఒక్కసారి చెప్తా.
0: అవార్డ్స్ అయితే చాలా ఉన్నాయండి, అవి వ్యక్తిగా నాకు వచ్చినా నేను ఎప్పుడు భావించడం లేదు. కారణం ఏంటంటే, ఒక మానవీయ ఉద్యమాన్ని గుర్తించారు, ప్రజలు గౌరవించారు, అనేక స్వచ్ఛంద సంస్థలు, అనేక సేవా సంస్థలు 100 కొద్ది అవార్డ్స్ ఇచ్చాయండి. ఇట్లాగ అనేక సంస్థలు ఇచ్చిన పారితోషికాలు, ఈ 100 కొద్ది ఉన్న అవార్డులన్నీ కూడా వ్యక్తిగా నా ప్రతిభను గుర్తించి ఇచ్చారనేది నేను ఎప్పుడు భావించడం లేదు సార్. ప్రజలు, సమాజం కూడా మంచిని ప్రోత్సహిస్తాయి, మానవత్వాన్ని గుండెలకు అత్తుకుంటారు. కాబట్టి ఈ పురస్కారాలు, అవార్డులు మేము తీసుకుని ఏ నోబెల్ కాజ్ అయితే ఉందో ఆ నోబెల్ కాజ్ గుర్తింపుగా వచ్చిన గౌరవంగానే మేము వినయంగా స్వీకరించామండి. ఈ అవార్డులు కానీ, అవార్డు రూపంలో వచ్చిన నగదు పురస్కారాలు కానీ అన్నీ కూడా మా సావిత్రిబాయి పూలే ట్రస్ట్లో చదువుతున్న నిరుపేద విద్యార్థుల విద్యా సముపార్జనకు మాత్రమే వాటిని ఉపయోగిస్తూ వస్తున్నామండి.
1: డాక్టర్ గూడూరు సీతా మహాలక్ష్మి గారు, సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మీరు చేసేటువంటి ఈ మహోన్నతమైనటువంటి కార్యక్రమాలు ఇంకా అవసరమైన వారందరికీ చేరాలని ఆశిస్తూ, మరి భవిష్యత్తులో ఎందరికో ఆదర్శప్రాయంగా ఉంటారని ఆశిస్తూ ఆకాశవాణి తరఫున మీకు అభినందనలు తెలియజేస్తున్నానండి. నమస్కారం అండి.
0: ధన్యవాదాలు సార్.
2: మీరు ఇంతవరకు విశ్రాంత ఉపాధ్యాయుని, సామాజికవేత్త శ్రీమతి గూడూరు సీతామహాలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. సంధ్యారాగం విన్నారు. ఇప్పుడు పెండ్యాల నాగేశ్వరరావు స్వరపరిచిన ఘంటసాల, జిక్కి గాత్ర మాధుర్యంతో అలరించిన దొంగరాముడు చిత్రం నుండి ఓ చక్కటి పాటను వింటారు.

ఇప్పుడు మిస్సమ్మ చిత్రం నుండి సాహిత్యం పింగళి నాగేంద్రరావు, సంగీతం ఎస్ రాజేశ్వరరావు, ఆలపించిన వారు ఏఎం రాజా, పి సుశీల.

వేటూరి సాహిత్యానికి కె చక్రవర్తి స్వరాలు జతకాగా మనో ఎస్ జానకి గాత్రమాధుర్యంతో అలరించిన రావుగారి ఇల్లు చిత్రంలోని ఈ మధుర గీతాన్ని వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారంగా నిలుస్తుందన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందజేయటమే ప్రభుత్వ లక్ష్యమన్న ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. మన ఇల్లు మన లోకేష్ రెండో విడత కార్యక్రమంలో భాగంగా 3,000 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి నారా లోకేష్. ముడి పొగాకుపై అమలులో ఉన్న 40% జీఎస్టీని 28% తగ్గించాలని కేంద్రాన్ని కోరిన రాష్ట్ర ప్రభుత్వం. వార్తల వివరాలు: భోగాపురంలో నిర్మించిన అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారంగా నిలుస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 1వ తేదీన ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లపై చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో అమరావతి సచివాలయంలో నిన్న సమీక్షించారు. విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రైతులు, యజమానులను గౌరవించేలా వారికి ఒకసారి ఉచిత విమాన ప్రయాణ అవకాశం కల్పించాలని అధికారులను ఆదేశించారు. 1వ తేదీన విమానాశ్రయ ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించడంతో పాటు జీఎంఆర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఏవియేషన్ హబ్, యూనివర్సిటీతో పాటు జీఎంఆర్ మన్సాస్ ఎడ్యుకేసిటీలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాంఛనంగా ఆవిష్కరిస్తారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తూ అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఈరోజు అనంతపురంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల నుండి స్వీకరించిన ప్రతి అర్జీని పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు పంపించడం జరుగుతుందని, తక్కువ సమయంలోనే ప్రజల సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు 72% పూర్తి చేశామని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. అమరావతి సచివాలయంలో ఈరోజు జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో మందగించిన పనులు ఇప్పుడిప్పుడే దారిలోకి వస్తున్నాయని మంత్రి చెప్పారు. 2019లోనే తమ ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈపాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉండేదని మంత్రి రామానాయుడు చెప్తూ,
1: బట్రస్ డ్యామ్ ని 100% కూడా మన ఫస్ట్ ఇయర్ లోనే మనం నిర్మాణం పూర్తి చేయడం, డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కూడా అనుకున్నటువంటి లక్ష్యం ప్రకారం పూర్తి చేయడం కూడా జరిగింది అనేటి విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ పోలవరం ప్రాజెక్టు కి సంబంధించి ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ వైబ్రో కాంపెక్షన్ పనులన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది.

0: ఇటువంటి పోలవరం ప్రాజెక్టు రైట్ అండ్ లెఫ్ట్ కనెక్టివిటీస్, ఈ టన్నెల్స్ ఏవైతే ఉన్నాయో ఇటువంటి క్లిష్టమైనటువంటి టన్నెల్స్ ను కూడా 100% పూర్తి చేయడం జరిగింది. ఏదైతే లెఫ్ట్ కనెక్టివిటీ సంబంధించి టన్నెల్ ఈ 2026 నవంబర్ కల్లా పూర్తి చేయబోతూ ఉన్నాం.
1: దేశీయ అంతర్జాతీయ వివాహ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ అనువైన ప్రదేశంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. రాజస్థాన్లోని జైపూర్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ వెడ్డింగ్ అండ్ టూరిజం కాన్క్లేవ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగానికి మరో అరుదైన గౌరవం దక్కింది. పర్యాటక రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలకు గాను రాష్ట్రానికి లభించిన బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్ ఎమర్జింగ్ స్టేట్ అవార్డును మంత్రి నిన్న నిర్వాహకుల నుంచి అందుకున్నారు. కేంద్ర సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం పర్యాటకాభివృద్ధి కోసం చేస్తున్న కృషికి ఈ అవార్డు నిదర్శనమని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని సమానంగా అమలు చేస్తున్నామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. మంగళగిరి నియోజకవర్గంలో మన ఇల్లు మన లోకేష్ రెండో విడత కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆయన 3,000 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో పేదల సొంతింటి కల సాకారం చేస్తామని అన్నారు. కొండవాలు, దేవాదాయ, అటవీ భూములతో సహా వివిధ ప్రభుత్వ భూముల్లో ఇల్లు నిర్మించుకొని కొన్ని ఏళ్లుగా నివాసం ఉంటున్న వారు ఈ పట్టాల ద్వారా లబ్ధి పొందారని, మంగళగిరి నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని మంత్రి లోకేష్ చెబుతూ,
2: ఈరోజు రెండో విడత కింద 3,000 కుటుంబాలకి శాశ్వత భూ హక్కు కల్పిస్తున్నాం. సుమారుగా 1,000 కోట్ల రూపాయలు విలువైన భూమిని ఈ రోజు మీకు అందిస్తున్నాం. అది మీరు తాకట్టు పెట్టుకోవచ్చు, లేదంటే వేరే అవసరాలకు వాడుకోవచ్చు. నియోజకవర్గంలో ఇప్పుడు భూగర్భ డ్రైనేజ్ పనులు ప్రారంభించాం. 24 గంటలు నీరు అందించే కార్యక్రమం మేము స్వీకారం చుట్టాం. పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తాం కానివ్వండి. ఇంకో పక్కన పెన్షన్, తల్లికి వందనం, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నాం. మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణించేదానికి స్త్రీ శక్తి కూడా మేము తీసుకొచ్చాం. మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం.
1: ముడి పొగాకుపై ప్రస్తుతం అమల్లో ఉన్న 40% జీఎస్టీని 28% తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సహచర మంత్రులు, పార్లమెంట్ సభ్యులతో కలిసి ఈరోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ని పార్లమెంటులో కలిసి వినతిపత్రం అందజేశారు. ఇది కేవలం ముడి పొగాకు సంబంధించిన అంశమని, తయారైన పొగాకు ఉత్పత్తులకు దీనికి ఎలాంటి సంబంధం లేదని వారు వివరించారు. జీఎస్టీ పెంపు కారణంగా రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న పొగాకు విలువపై తీవ్ర ప్రభావం పడుతున్న నేపథ్యంలో రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జీఎస్టీని 40% నుంచి 28% తగ్గించాలని మంత్రులు కోరారు. రాష్ట్రంలో కొత్తగా సిద్ధం చేసిన తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిన్న జరిగిన కార్యక్రమంలో వాహనాల రూపకల్పన, భద్రతా ప్రమాణాలు, తల్లి శిశువులకు కల్పించిన ప్రత్యేక సౌకర్యాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన బాలింతలు, వారి నవజాత శిశువులు, సహాయకులను ఉచితంగా వారి ఇళ్లకు చేర్చడంతో పాటు అవసరమైన గర్భిణులకు ఈ వాహనాలతో రవాణా సేవలు అందించనున్నారు. ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర 500 ప్రత్యేక వాహనాలను వినియోగించనున్నారు. ప్రతి ఏటా సుమారు 2,75,000 మంది బాలింతలు ఈ తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ సేవల ద్వారా ప్రయోజనం పొందనున్నారు. దేశంలోనే సాంస్కృతిక రాజధానిగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక సమితి చైర్పర్సన్ తేజస్వి పొడపాటి తెలిపారు. విజయవాడలో నిన్న జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతికి పునర్వైభవం తీసుకురావడమే లక్ష్యంగా 2 కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా జూలై 25-26 తేదీలలో ఉండవల్లి గుహల ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ తెలుగు మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 8-9 తేదీలలో గుంటూరు విద్యానగర్ రింగ్ రోడ్లో అమరావతి చిత్రకళ వీధి పేరుతో ఓపెన్ ఎయిర్ ఆర్ట్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు ఆమె వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాకు మంజూరైన రోడ్లను 15 రోజుల్లో ప్రారంభించాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిన్న జరిగిన జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అనకాపల్లి జిల్లాను వ్యవసాయంతో పాటు పారిశ్రామికంగానూ అభివృద్ధి

0: చేస్తామని చెప్పారు. ఆగస్టు 14 తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనకాపల్లిలో పోలవరం ఎడమ కాలువ వద్ద జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారని, అందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రాంబిల్లి మండలం పంచదార్లలో మైనింగ్పై కమిటీ వేసి ఆ ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్గా ప్రకటిస్తామని మంత్రి రవీంద్ర తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులకు కలిగే పంట నష్టాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చెప్పారు. ఫసల్ బీమా యోజనకు సంబంధించిన గోడపత్రికను ఆమె నిన్న భీమవరంలో సంబంధిత శాఖల అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారంగా నిలుస్తుందన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. మన ఇల్లు మన లోకేష్ రెండో విడత కార్యక్రమంలో భాగంగా 3,000 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి నారా లోకేష్. ముడి పొగాకుపై అమలులో ఉన్న 40% జీఎస్టీని 28% తగ్గించాలని కేంద్రాన్ని కోరిన రాష్ట్ర ప్రభుత్వం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం
2: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com aircpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
3: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕ್ಕೂ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಂಚಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియకనా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈ ప్రసారంలో రంగస్థలి. ఈ కార్యక్రమంలో గయోపాఖ్యానం నాటకం నుండి అర్జునుని పాత్రలో శ్రీ సిహెచ్ నరసింహారావు గారు పాడిన రంగస్థల పద్యాలు వింటారు. హార్మోనియం శ్రీ షేక్ కరీం. ఇక సాయంత్ర ప్రసారంలో 7:15 ప్రసారమయ్యే పల్లెసీములు కార్యక్రమంలో ఏజెన్సీ రైతుల సేవలో చింతపల్లి ప్రాంతీయ పరిశోధన స్థానం. ఈ అంశంపై చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి డాక్టర్ డి ఆదిలక్ష్మి గారి ప్రసంగం వింటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కొన్ని కార్యక్రమాల వివరాలు.

0: ఈ కార్యక్రమంలో మువ్వన్నెల జెండా ఈ అంశంపై శ్రీమతి డివి మానసా గారు అందించే వివరాలు వింటారు.
1: మహిళావాణికి స్వాగతమండి. ఉదయించే ప్రతి సూర్యకిరణంలో దేశభక్తి వెలుగును నింపేది, వీచే ప్రతి గాలిలో స్వాతంత్ర పరిమళాన్ని వెదజల్లేది, వీరుల త్యాగ గాథలను ప్రతి గొంతులో ఆలపించేది, భారతమాత గౌరవాన్ని జగతికి చాటి చెప్పేది మన పవిత్ర త్రివర్ణ పతాకమే. అటువంటి భారత ఆత్మ గౌరవానికి ప్రతీకైన మన జాతీయ త్రివర్ణ పతాకం విశిష్టత గురించి ఈరోజు మీతో కొన్ని అమూల్యమైన విషయాలను పంచుకోవాలని అనుకుంటున్నాను. ఎత్తైన హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు అనేక భాషలు, అనేక సంస్కృతులు ఉన్నా మనందరినీ ఒకే తాటిపై నిలబెట్టేదే మన త్రివర్ణ పతాకం. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, రాణి లక్ష్మీబాయ్, మహాత్మా గాంధీ వంటి మహనీయుల త్యాగాల ఫలితమే మన ఈ త్రివర్ణ పతాకం. ఈ జెండా స్వేచ్ఛగా ఎగరడానికి ఇలా ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను అర్పించారు. అలాంటి జాతీయ జెండాని తలుచుకున్నప్పుడు ఒక్కసారిగా రోమాలు నిక్కపొడుచుకుంటాయి కదూ. ఆనందం, బాధ, బాధ్యత, గర్వం, ఇలా ఎన్నో అనుభూతుల మిశ్రమం మన జాతీయ జెండా. ఎలా ఒక మనిషి కాలగమనాన్ని అనుసరిస్తూ బాల్యం నుంచి యవ్వనానికి, యవ్వనం నుంచి పరిపక్వతకు రూపాంతరం చెందుతాడో, అలాగే మన జాతీయ పతాకం కూడా స్వాతంత్ర సమరపు అడుగుజాడల్లో పయనిస్తూ ప్రతి మార్పులో ఒక కొత్త సందేశాన్ని సంతరించుకుంటూ, ప్రతి రూపంలో ఒక కొత్త ఆశయాన్ని ప్రతిబింబిస్తూ, చివరికి నేడు మనం గర్వంగా వందనం చేసే ఈ త్రివర్ణ పతాకంగా అవతరించింది. అది కేవలం రంగుల మార్పు కాదు, ఒక జాతి చైతన్య పరిమాణం. అది కేవలం రూపాంతరం కాదు, స్వేచ్ఛ కోసం సాగిన పోరాటానికి సజీవ సాక్ష్యం. మొట్టమొదటి జాతీయ జెండా 1905లో బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ జరిగిన ఒక నిరసన ప్రదర్శనలో 1906 ఆగస్టు 7న కలకత్తాలోని పార్సీ బగాన్ స్క్వేర్లో సచీంద్ర ప్రసాద్ బోస్చే ఆవిష్కరించబడిందన్నమాట. ఈ పతాకాన్ని కలకత్తా పతాకం అంటారు. ఈ పతాకంలో సమాన వెడల్పుతో అడ్డంగా 3 పట్టీలుంటాయండి. పైన నారింజ రంగు, మధ్యలో పసుపుపచ్చ, క్రింద ఆకుపచ్చ అన్నమాట. పైపట్టీ మీద సగం విచ్చుకున్న 8 తామర పువ్వులు, క్రింద పట్టీలో నెలవంక, అలాగే మధ్యలో దేవనాగరి లిపిలో వందే మాతరం అనే అక్షరాలుంటాయన్నమాట. 1907 ఆగస్టు 22న మేడం బికాజీ కామా జర్మనీలోని స్టుట్గార్ట్లో మరో జెండాను ఎగరేశారు. ఈ జెండాలో పైన ఆకుపచ్చ, మధ్యన కాషాయం, అడుగున ఎరుపు రంగులు ఉన్నాయన్నమాట. ఆకుపచ్చ పట్టీలో బ్రిటిష్ భారతంలోని 8 ప్రావిన్సులకు గుర్తుగా 8 పద్మాలు ఉన్నాయి. మధ్యనున్న కాషాయ పట్టీలో దేవనాగరి లిపిలో వందే మాత్రం అని రాసి ఉందన్నమాట. అడుగున ఉన్న పట్టీలో స్తంభానికి దగ్గరగా నెలవంక, రెండో చివర సూర్యుడు ఉంటాయి. ఈ జెండాను బికాజీ కామా, వీర్ సావర్కర్, శ్యామ్జీ కృష్ణవర్మలు కలిసి తయారు చేశారు. మొదటి ప్రపంచ యుద్ధం మొదలయ్యాక బెర్లిన్ కమిటీలోని భారతీయ విప్లవకారులు దీన్ని స్వీకరించాక ఈ జెండా బెర్లిన్ కమిటీ జెండాగా పేరు పొందిందన్నమాట. ఈ రూపాంతరంలోనే భాగంగా తర్వాతి కాలంలో, అంటే 1917లో బాలగంగాధర్ తిలక్ అనిబిసెంట్లు హోం రూల్ ఉద్యమంలో 5 ఎరుపు 4 ఆకుపచ్చని అడ్డపట్టీలు గల ఇంకొక జెండాను కూడా వాడారు. జెండా పైభాగంలో ఎడమవైపు

మార్పు తాము కోరిన డొమినియన్ హోదాకు సూచికగా యూనియన్ జాక్ గుర్తు, అలాగే కుడివైపున తార నెలవంక గుర్తులను వాడారన్నమాట. దానికి దిగువన సప్తర్షి మండలానికి గుర్తుగా 7 నక్షత్రాలు ఉండేవి. యూనియన్ జాక్ ఉండడం వల్లనేమో కానీ ఇది జనామోదం పొందలేకపోయిందండి. ఈ జెండా నుంచి ఇప్పుడు మనకున్న జాతీయ పతాకం ఎలా వచ్చిందో తెలుసుకునే ముందు ఒక పాట విందామా?

1921లో విజయవాడలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో పింగళి వెంకయ్య గారు రూపొందించిన పతాకాన్ని మహాత్మాగాంధీకి చూపించారట. మొదట ఇందులో ఎరుపు ఆకుపచ్చ రంగులు మాత్రమే ఉండేవి. గాంధీజీ సూచనతో అన్ని మతాలకు ప్రతీకగా తెలుపు రంగును కూడా చేర్చారు. అలాగే మధ్యలో చరకాను ఉంచారు. తర్వాత కాలంలో అంటే 1931లో కరాచీ కాంగ్రెస్ సమావేశంలో పైనుంచి కింద వరకు వరుసగా కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో పట్టీలు, అలాగే మధ్యలో చరకాతో పింగళి వెంకయ్య గారు రూపొందించిన పతాకాన్ని స్వీకరిస్తూ జాతీయ జెండాపై తుది తీర్మానం ఆమోదించబడింది. అయితే అదే సమయంలో ఇండియన్ నేషనల్ ఆర్మీ ఈ పతాకాన్ని స్వల్ప మార్పులతో చరకా స్థానంలో ఆజాద్ హింద్ అన్న అక్షరాల్ని, అలాగే ముందుకు దూకుతున్న పులి బొమ్మతో వాడారన్నమాట. ఈ మార్పులు గాంధీజీ అహింసాయుత పద్ధతులకు, సుభాష్ చంద్రబోస్ వీరోచిత పద్ధతులకు గల తేడాను ప్రతిబింబిస్తూ వచ్చాయి అంటారు. ఈ త్రివర్ణ పతాకం భారతదేశపు గడ్డమీద మొదటిసారిగా సుభాష్ చంద్రబోస్ చేత మణిపూర్లో ఆవిష్కరించబడింది. స్వతంత్ర భారతదేశ జాతీయ పతాకాన్ని నిర్ణయించడానికి రాజ్యాంగ సభ 1947 జూన్ 23న ఒక కమిటీని నియమించిందండి. మరి ఆ కమిటీ 1947 జూలై 14న కాంగ్రెస్ పతాకాన్ని అన్ని పార్టీలకు మతాలకు ఆమోదయోగ్యమయ్యే మార్పులతో జాతీయ పతాకంగా స్వీకరించాలని నిర్ణయించిందట. దాంట్లో మతపరమైన సూచికలేమీ కూడా ఉండకూడదు అని తీర్మానించింది. హైదరాబాదుకు చెందిన సూరయ్య త్యాబ్జీ, ఈమె తెలుపు రంగులో చరకా స్థానంలో సారనాథ్ స్తూపంలోని ధర్మచక్రాన్ని చేర్చి జెండాకు తుదిరూపునిచ్చారన్నమాట. ఈ కొత్త పతాకాన్ని స్వాతంత్ర భారత జాతీయ పతాకంగా ఉగ్వేదభరిత వాతావరణంలో 1947 ఆగస్టు 15 నాడు ఆవిష్కరించారన్నమాట. అయితే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఈ త్రివర్ణ పతాకంలో కాషాయం ధైర్యం, త్యాగం, నిస్వార్థ సేవకు ప్రతీకైతే తెలుపు రంగు శాంతి, సత్యం, నిజాయితీకి చిహ్నం అన్నమాట. మరి ప్రకృతి, వ్యవసాయం, అభివృద్ధి, సుసంపన్నతకు సూచికగా ఆకుపచ్చని తీసుకోవడం జరిగింది. సారనాథ్ స్తూపంలోని ధర్మచక్రాన్ని అయితే తీసుకున్నారు కదా, మరి దాన్ని అశోక చక్రం మనం పిలుస్తూ ఉంటాం. ఈ అశోక చక్రం విశిష్టత ఏమిటంటే దీనిలో 24 ఆకులుంటాయి. ఈ ఆకులు మన జీవితంలోని విలువలని, ధర్మాన్ని, క్రమశిక్షణను, అలాగే నిరంతర పురోగతిని సూచిస్తాయి. మనకి చక్రం అనేది తిరుగుతూనే ఉంటుంది కదా, అలాగే మన దేశం కూడా ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందాలని ఇది చెబుతుందన్నమాట. అయితే ఒకరు ఒక సైనికుణ్ణి అడిగారట, దేశం కోసం ప్రాణం ఇవ్వడానికి మీకు భయం వేదా అని. అప్పుడు ఆ సైనికుడు నవ్వుతూ చెప్పాడట, నా చేతిలో త్రివర్ణ పతాకం ఉన్నంతవరకు నాకు భయం లేదు, గర్వమే ఉంటుంది. ఇదే మన జాతీయ పతాకం తాలూకా గొప్పతనమండి. 2022లో స్వాతంత్రానికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మనందరికీ తెలుసు కదా ఈ విషయం, ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని దీని ఉద్దేశం అన్నమాట. ఈ కార్యక్రమం తర్వాతి సంవత్సరాల్లో కూడా అలాగే కొనసాగుతూ వస్తుంది. మరిన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం.

స్వేచ్ఛకు విలువ లేదు, బాధ్యత లేని హక్కుకు పరిపూర్ణత లేదు, అలాగే గౌరవం లేని జాతీయ పతాకానికి అర్థం కూడా లేదు. త్రివర్ణ పతాకాన్ని ప్రేమించడం ఎంత ముఖ్యమో దానిని గౌరవించడం అంతకంటే ముఖ్యమైనది. ఆ గౌరవం మాటల్లోనే కాదు, మన ప్రవర్తనలోనూ కనిపించాలి. అందుకే మన జాతీయ పతాకానికి ఇవ్వాల్సిన మర్యాద, పాటించాల్సిన నియమాలను తెలియజేసేందుకు రూపొందించబడిందే ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా. భారత జాతీయ పతాకం ప్రదర్శన వినియోగం కోసం ఉద్దేశించిన ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002లో కేంద్ర ప్రభుత్వం 2022 జూలై 20న కొన్ని సవరణలు కూడా చేసిందన్నమాట. ఈ ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాలో ముఖ్య విషయాలు కొన్ని చెప్పుకుందాం. భారత జాతీయ పతాకాన్ని ప్రతి భారతీయుడు గౌరవంగా ఎగరవేయవచ్చు. ఇది ప్రతి పౌరుడి హక్కు, బాధ్యత కూడా. జాతీయ పతాకాన్ని నేలపై ఎప్పుడూ పడనివ్వకూడదు, అలాగే నీటిలో తాకనివ్వకూడదు. పతాకం చిరిగిపోయి మసకబారిన స్థితిలో ఉంటే దాన్ని ఉపయోగించకూడదు. ముఖ్యంగా జాతీయ పతాకాన్ని టేబుల్ కవర్గా, తెరగా, అలంకరణల కోసం లేదా వస్త్రంగా ఉపయోగించుకోకూడదండి. అలాగే ఒకే స్థలంలో అనేక జెండాలు ఎగరవేసినప్పుడు జాతీయ పతాకానికి గౌరవప్రదమైన స్థానం ఇవ్వాలి. దానిపై ఏవైనా అక్షరాలు, చిత్రాలు లేదా ప్రకటనలు ఎప్పుడూ రాయకూడదు. జాతీయ పతాకం ఎగరవేస్తున్నప్పుడు కాషాయ రంగు ఎల్లప్పుడూ పైభాగంలో ఉండాలి. జాతీయ పతాకాన్ని తలకిందులుగా ఎప్పుడూ ఎగరవేయకూడదు. అలాగే జాతీయ గీతం లేదా జాతీయ పతాకానికి వందనం చేసే సమయంలో గౌరవంగా నిటారుగా నిలబడాలి. నిజానికి అప్పట్లో సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మాత్రమే జెండాని ఎగురవేయడానికి అనుమతి ఉండేదండి. 2022 సవరణ ద్వారా బహిరంగ ప్రదేశాలలో లేదా పౌరుల ఇళ్లపై కూడా జాతీయ జెండాను రాత్రి సమయంలో కూడా ఎగరవేయవచ్చని స్పష్టం చేశారు. అలాగే జెండాని అంతకుముందు చేతితో నేసిన, అంటే కద్దరు జెండాలకు మాత్రమే అనుమతి ఉండేది. కానీ ఈ సవరణల ద్వారా చేతితో నేసిన లేదా చేతితో కుట్టిన జెండాలతో పాటు పాలిస్టర్, కాటన్, ఉన్ని లేదా సిల్క్తో తయారు చేసిన జెండాలను కూడా ఉపయోగించవచ్చు. లేదా యంత్రాల ద్వారా తయారు చేసిన జెండాలను కూడా ఉపయోగించడానికి అనుమతి లభించిందన్నమాట. మరొక విషయం ఏంటంటే, దేశంలోని ప్రతి పౌరుడు, ప్రైవేట్ సంస్థలు, అలాగే విద్యాసంస్థలు తమ ప్రాంగణంలో లేదా ఇళ్లపై సంవత్సరం పొడవునా ప్రత్యేక సందర్భాలతో సంబంధం లేకుండా ఎప్పుడైనా జాతీయ జెండాను ఎగురవేయవచ్చు. జాతీయ జెండా తప్పనిసరిగా దీర్ఘచతురస్రాకారంలో ఉండాలండి. అలాగే పొడవు మరియు వెడల్పుల నిష్పత్తి 3:2 కలిగి ఉండాలి. జాతీయ జెండా కంటే ఎత్తులో కానీ, దానిపైన కానీ లేదా పక్కన కానీ మరి ఏ ఇతర జెండాను లేదా తోరణాలను ఉంచకూడదు. అయితే చాలామంది వాళ్ళ వాహనాల మీద ఈ జాతీయ జెండాని పెట్టుకొని వెళ్తూ ఉంటారు. దేశభక్తి మంచిదే, కానీ ఆ జెండాకి ఇవ్వాల్సిన గౌరవాన్ని కూడా మనం ఇవ్వాలి కదా. సాధారణ పౌరులకు ప్రైవేటు వాహనాలపై జాతీయ జెండాను ఎగురవేయడానికి చట్టపరమైన అనుమతి లేదండి. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2002 నిబంధనల ప్రకారం, అలాగే సవరించిన నిబంధనల ప్రకారం అత్యున్నత పదవులలో ఉన్న ప్రముఖులకు మాత్రమే వాహనాలపై జెండాను ఉపయోగించే ప్రత్యేక హక్కు ఉంటుంది. నిజానికి జెండా అమర్చే విధానం విషయానికి వస్తే, జెండాను తప్పనిసరిగా వాహనం ముందు భాగంలో, అంటే మధ్యలో లేదా కుడివైపున దృఢమైన కడ్డీ ద్వారా మాత్రమే అమర్చాలి. అలాగే విదేశీ ప్రముఖులు ప్రభుత్వ వాహనంలో ప్రయాణిస్తున్నప్పుడు వాహనం కుడివైపున భారత జాతీయ జెండాను, ఎడంవైపున విదేశీ జెండాను అమర్చాలన్నమాట. జెండాను ఎట్టి పరిస్థితుల్లోనూ హుడ్, టాప్, సైడ్స్ లేదా వాహనం వెనుక భాగంలో కప్పకూడదు లేదా వేలాడదీయడం కూడా చేయకూడదు. కారు నడుపుతున్నప్పుడు జెండా నేలను తాకకుండా లేదా ఏదైనా తగిలి పాడైపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ నిబంధనలు ఉల్లంఘించి సాధారణ పౌరులు ప్రైవేటు వాహనాలపై జాతీయ జెండాను ఉపయోగించడం జాతీయ గౌరవానికి భంగం కలిగించే నేరం. 1971లో చేసిన చట్టం అదే, ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ ఆనర్ యాక్ట్ 1971 చట్టం ప్రకారం దీనికి 3 వరకు జైలు శిక్ష, జరిమానా లేదా 2 కూడా విధించబడే అవకాశాలుంటాయి. ఫ్లాగ్ కోడ్ అనేది కేవలం నియమాల పుస్తకం కాదండి. త్రివర్ణ పతాకానికి

0: ప్రతి భారతీయుడు సమర్పించే గౌరవానికి మార్గదర్శకం. జెండాను గౌరవించడం అంటే దేశాన్ని గౌరవించడం. దేశాన్ని గౌరవించడం అంటే మనల్ని మనం గౌరవించుకోవడం. మీకు తెలుసా, అండమాన్ నికోబార్ దీవుల యంత్రాంగం 2 మే 2026 నాడు నీటి అడుగున ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించింది. నీటి అడుగున ఆవిష్కరించిన ఈ భారీ త్రివర్ణ పతాకం సుమారుగా 60 మీటర్ల పొడవు, 40 మీటర్ల వెడల్పు కలిగి ఉంది. ఈ క్లిష్టమైన ఆపరేషన్ స్వరాజ్ ద్వీప్లో అత్యంత సమన్వయంతో నిర్వహించబడింది. చివరిగా ఒక మాట, జెండా అంటే కేవలం ఓ పతాకం కాదు, మన దేశ వీరుల త్యాగనిరతికి నిదర్శనం, సంస్కృతి సాంప్రదాయాలకు ప్రమాణం, భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపే దర్పణం. త్రివర్ణపు రెపరెపలతో దేశ ప్రజల ప్రగతి, మన వీర జవాన్ల ఖ్యాతి ఖండాంతరాలు దాటి విశ్వ సందర్శనం చేసే అపూర్వ పురోగతిని సూచించే మన మువ్వన్నెల జెండాకి గుండె ఉప్పొంగగా మనసారా చేద్దాం వందనం. విన్నారుగా ఈనాటి అంశాన్ని. మరొక అంశంతో మీ ముందుకు వచ్చేంతవరకు సెలవు తీసుకుంటుంది మీ మానస.
1: మీరు ఇంతవరకు మువ్వన్నెల జెండా ఈ అంశంపై శ్రీమతి డివి మానసా గారు అందించే వివరాలు విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, అనంతరం 2 గంటల 15 నిమిషాలకు హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: लिए मिलकर प्रयास करने का आह्वान किया। उन्होंने नीट प्रश्न पत्र लीक में शामिल लोगों के खिलाफ सख्त कार्रवाई करने का सरकार का संकल्प दोहराया। संसद में विभिन्न मुद्दों पर विपक्ष के हंगामे के कारण दोनों सदनों की कार्यवाही दिनभर के लिए स्थगित। सिक्किम के नामचे जिले में निर्माणाधीन सुरंग ढहने से 11 लोगों की मौत, कई लोग फंसे, बचाव कार्य जारी। प्रधानमंत्री ने मुख्यमंत्री को हर संभव सहायता का आश्वासन दिया। हिमाचल प्रदेश, जम्मू कश्मीर और लद्दाख में मूसलाधार वर्षा का रेड अलर्ट जारी। और भारत ने एक वाणिज्यिक जहाज पर हमले में 4 भारतीय नागरिकों की मौत के मामले में रूस के दूत को तलब किया। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: आकाशवाणी विशाखपट्नं केंद्रम वातावरण समाचारम। విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం వారు అందజేసిన వాతావరణ వివరాల ప్రకారం వాల్టైర్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32.7 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20.6 డిగ్రీల సెల్సియస్. పౌర విమానయాన కేంద్రం వద్ద నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.8 డిగ్రీల సెల్సియస్. విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి అక్కడక్కడ చిరుజల్లులు లేదా ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. సముద్రంలో చేపలు పట్టేవారికి వాతావరణ హెచ్చరిక. ఆంధ్ర తీరంలో చేపలు పట్టేవారికి ప్రత్యేక వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. అయితే ఆంధ్ర తీరం మినహా బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా దక్షిణ తమిళనాడు తీరం అలాగే పశ్చిమ మధ్య, వాయువ్య, ఈశాన్య, మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో గంటకు 40-55 కిలోమీటర్ల వేగంతో, అప్పుడప్పుడు 60-65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణం వారు హెచ్చరిస్తున్నారు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం రంగస్థలి ఈ కార్యక్రమంలో గయోపాఖ్యానం నాటకం నుండి అర్జునుని పాత్రలో శ్రీ సిహెచ్ నరసింహారావు గారు పాడిన రంగస్థలి పద్యాలు వింటారు. హార్మోనియం శ్రీ షేక్ కరీం.
2: అనూహ్య పరిణామం నాకు అంతరంగము నే గొందుచుంటేనే కాని ఈ విషయమున తలపలే

ಜನಾಡನು ದೇವ ಹಲ ಜನಾಡನು ಕೆತ್ತಯ ಧರ್ಮ

Vamos, vamos, vamos.

కావున మీ మాటను తిరస్కరించి తిని అనుకునక నన్ను మన్నింపు బావా, నన్ను మన్నింపు.

జనుల్ వత్తుడు అధర్మజంతుడు అధర్మజంతుడు అధర్మజంతుడు నన్ను ఆ జనుల

కావున ప్రజలు నన్ను కృతజ్ఞుడు అని నిందించుకట్టే అధర్మాత్మును ఎక్కువగా నిందింతురు బావ. అవును, ఆ నుడికి వారవు జరను. కావున గైని విడవను మాధవ. ఆ సామ్రాజ్య తుచ్చ సౌఖ్యములగును ధర్మ మార్గ వర్తనమును సాటియా మహేంద్ర సమాన భోగికైనను శరణాగర సంరక్షణ ధర్మ కార్యాచరణ కలిగినంత ఆనందము సర్వం సహా పరిపాలనము నచ్చునప్పుడు కలుగుదు బావ. రాజ్యపాలకుండు ఈ లోకమును పూజ్యుడు. ఆహా, అది నువ్వు సామాన్యమైన మనుషుల చేతనే ధర్మ పదగామే ఉభయలోక పూజ్యుడు. కావున నా మనంబు ధర్మేతృత్తి చుట్టినది ఏముందో చక్రవర్తుడో.

దేవా, ధర్మనిరతులు ఎందరెందరో ఉండగా ఆహా ఆ ధర్మనిరతులను ఉదాహరణగా కొరనేలయ్యా మరి వీరి బాటో అని నమ్మ.

ಅಗಲ ಸಂಪದಲ್ಲೂ ಬಾಸ್ ಎಡವು ಎಣ್ಣ ಬಂದು ಕ

0: neredesiydi eyvah?
1: Yerdele doğru kar yağmuru neredesiydi?

ದೇವ ಶ್ರೀಕೃಷ್ಣ ನೀ ಅನುಗ್ರಹ ವಿಶೇಷಮನ ಮಹಾಯೋಗಿ ಎಂದು ದುರ್ಲಭಣ್ಣಗು ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಪ್ರಥಮಾವತ ದರ್ಶನ ಭಾಗ್ಯ ಬಲ ಬೆಚ್ಚರದೆ ಆಹಾ ಧನ್ಯುಡನೈತ್ರಿ ಮಹಾತ್ಮ ಧನ್ಯುಡನೈತ್ರಿ ದೇವ ಓ ಮಧುಸೂದನ నీ అవతార సందర్శనానంతరమున ఆహా నాకు సమరోత్సాహం అధికమైనదయ్యా ఇట్లాంటి వేది నీకు సమస్త భూతాంధ్ర బహిస్సంగతున్నవు అనంత బ్రహ్మాండ మండితో దండవు నిఖిల చరాచర

పొందజాడని హెసాబును కాక యుద్ధమ్మును నిన్ను నేను చెప్పదలేక కోందిన ఏలు నీదు హస్తమ్ము

아하. 대화. 갓젤란드 옐로도. 갓젤란드 옐로도. 갈, 갈, 갈.

మీరు చేయగల కార్యములు మేము ఎట్లు చేయగల మహాత్మ? ఏ మహానుభావుడును ఏ యుగములో చేయలేని ఆహా మహాఘన కార్యములు మీరు చేసింది దేవ. మీరు చేయు ఘన కార్యములు ఒక్కడొక్కడిగా ఒక్కడొక్కడికి ఒక్కరికి చెప్పిదను సావధాన మనస్సు ఉన్నవయ ఆకరింతువుగాక బావా.

కొని ఆహా ట్ర ట్ర కాన కదు పొను నేర్పుతో కాయగలమా తల్లిదండ్రులు పరులకి దలచు గంజా బలిమిమై తెచ్చి భార్యగా బడయగలమా దుష్టులను వంక వీరుల తుంపగలమా అనబర్రాదుల దండింప బావా

నా ప్రతిజ్ఞ నిరుపు దేవా పాదముల వ్యస్త

మీరు ఇంతవరకు గయోపాఖ్యానం నాటకం నుండి అర్జునుని పాత్రలో శ్రీ సిహెచ్ నరసింహారావు గారు పాడిన రంగస్థల పద్యాలు విన్నారు. హార్మోనియం శ్రీ షేక్ కరీం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 3:10. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. ఎఫ్ఎం 102 MHz పై ప్రసారాలు కొనసాగుతూనే ఉంటాయి. మీడియం వేవ్ పై ప్రసారాలు తిరిగి సాయంత్రం 4:58 3.63 మీటర్లు అనగా 927 KHz పై రెండో ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్కారం.

శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై ఈనాటి సాయంత్రం ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5 గంటలు దాటి 10 సెకండ్లు. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. యువవాణి యువజనుల కార్యక్రమం.

ఈనాటి యువవాణి కార్యక్రమానికి హార్దిక స్వాగతం. యువతరానికి స్ఫూర్తినిచ్చే ఆలోచనలు, ఆశయాలు, విజయాల వేదిక మన యువవాణి. ఈనాటి మన కార్యక్రమంలో నవభారత అంతరిక్ష విప్లవం, యువతకు అనంత అవకాశాలు, ఈ అంశం గురించి తెలుసుకుందాం. మొన్న 18వ తేదీ రాత్రి మీరు ఆకాశంలోకి చూశారా? నక్షత్రాలు ఎప్పటిలాగే మెరుస్తూ ఉన్నాయి. ఇందులో వింతేముంది అంటారా? నిజమే. కానీ ఆ నక్షత్రాల వైపు భారతీయుడు చూసే చూపు ఆ రోజుతో మారింది. అదే ఆ రోజు ప్రత్యేకత. ఎందుకంటే 18వ తేదీ మధ్యాహ్నం 12:05 శ్రీహరికోట నుంచి సరికొత్త చరిత్ర సృష్టించబడింది. మన దేశానికి చెందిన ఒక ప్రైవేట్ స్టార్టప్ సంస్థ విక్రమ్-1 అనే ఆర్బిటాల్ రాకెట్ను భారత ప్రభుత్వ సహకారం, ప్రోత్సాహంతో అత్యంత విజయవంతంగా అంతరిక్షంలోకి పంపించింది. నిన్న మొన్నటి వరకు మనం ఆకాశమే హద్దు అని మాట్లాడుకునేవాళ్ళం. కానీ శ్రీహరికోట సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ రాకెట్ తారా తీరంలోకి దూసుకెళ్లిన దృశ్యం చూశాక ఇకపై ఆకాశం మనకు హద్దు కాదు. అది మన సరికొత్త ప్రయోగశాల. యువత ఆశయం బలంగా ఉండాలే కానీ తారాతీరం మనకు అందనంత ఎత్తేమీ కాదు, అనిపించక మానదు.

భారతీయ యువత మేధస్సుకు ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి మన శాస్త్రవేత్తలు సాధిస్తున్న విజయాలే అద్భుతమైన నిదర్శనం. రాబోయే రోజుల్లో అంతరిక్ష రంగం మన దేశ యువతకు ఎలాంటి సువర్ణ అవకాశాలను ఇవ్వబోతోంది, అసలు స్పేస్ సైన్స్లో ఎలాంటి కెరియర్ని ఎంచుకోవచ్చు, కాలేజ్ చదివే విద్యార్థులు ఇప్పటి నుంచి దీనికోసం ఏం చేయాలి, వీటన్నింటి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అంతకుముందుగా అంతరిక్ష పరిశోధనా రంగంలో భారతీయ శాస్త్రవేత్తలు, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సాధించిన అద్భుతమైన ప్రగతి గురించి, భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి అంతరిక్ష శక్తుల్లో ఒకటిగా నిలిపిన వైనాన్ని ఒకసారి మననం చేసుకుందాం. 1960ల ప్రారంభంలో తుంబా వద్ద రాకెట్ ప్రయోగ కేంద్రం ఏర్పాటు చేసినప్పుడు శాస్త్రవేత్తలు రాకెట్ విడిభాగాలను సైకిళ్లపై, శాటిలైట్ యాంటెనాలను ఎడ్లబడ్లపై మోసుకెళ్లిన పరిస్థితుల నుంచి మన ప్రయాణం మొదలైంది. అటువంటి స్థాయి నుంచి నేడు చంద్రుడు అంగారకుడి పైకి జెండా ఎగురవేసే స్థాయికి మన దేశం చేరుకుంది. భారతీయ అంతరిక్ష రంగంలో ఇప్పటి వరకు సాధించిన ప్రధాన మైలురాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చారిత్రాత్మక గ్రహాంతర మిషన్లు, వీటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది 2008లో ప్రయోగించిన చంద్రయాన్1 గురించి. భారతదేశపు మొట్టమొదటి చంద్రుని మిషన్, ఇది చంద్రుని ఉపరితలంపై నీటి కణాలను కనుగొని ప్రపంచ అంతరిక్ష పరిశోధనలో సరికొత్త చరిత్ర సృష్టించింది. మంగళ్యాన్, ఇది మార్స్ ఆర్బిటర్ మిషన్, 2013లో దీన్ని ప్రయోగించడం జరిగింది. భారత్ తన మొదటి ప్రయత్నంలోనే విజయవంతంగా అంగారక కక్షలోకి ప్రవేశించిన తొలి ఆసియా దేశంగా రికార్డు సృష్టించింది. హాలీవుడ్ సినిమా బడ్జెట్ కంటే తక్కువ ఖర్చుతో కేవలం $74 మిలియన్ రకంతో ఈ మిషన్ పూర్తి కావడం విశేషం. ఇక చంద్రయాన్3, చంద్రుని అత్యంత క్లిష్టమైన దక్షిణ ధ్రువంపై అంటే సౌత్ పోల్పై అడుగుపెట్టిన ప్రపంచంలోనే మొదటి దేశంగా భారత్ 2023లో దీన్ని ప్రయోగించి చరిత్ర సృష్టించింది. అలాగే సూర్యునిపై పరిశోధనల గురించి కూడా తెలుసుకుందాం. ఆదిత్య L1 సూర్యునిపై పరిశోధనల కోసం భారత్ ప్రయోగించిన మొట్టమొదటి సౌర మిషన్ ఇది. ఇది భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లగ్రాంజియన్ పాయింట్ L1 చుట్టూ ఉన్న కక్షలో స్థిరపడి సూర్యుని కరోనా సౌరగాలులపై నిరంతరం అధ్యయనం చేస్తోంది. ఇక ఆర్యభట్ట 1975లో ప్రయోగించింది.

చేశారు. భారత్ ప్రయోగించిన మొట్టమొదటి ఉపగ్రహం ఇది. అలాగే పిఎస్ఎల్వి, ఇస్రో నమ్మకమైన వాహన నౌక, అంటే వర్క్ హార్స్ అంటాం దీన్ని. ఒకే ప్రయోగంలో 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపి భారత్ అప్పట్లో ప్రపంచ రికార్డు సృష్టించింది. జిఎస్ఎల్వి మార్క్3, ఎల్విఎం3, బాహుబలి రాకెట్గా పిలిచే దీని ద్వారా భారీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు అవసరమైన స్వదేశీ క్రయోజెనిక్ ఇంజన్ సాంకేతికతను మన శాస్త్రవేత్తలు సాధించారు. ఇది మనకెంతో గర్వకారణం కదా. మరొక గీతం విందాం. రోబో చిత్రం నుంచి యోగి, కృతి, సాగరిక, శ్వేతామోహన్ పాడిన పాట.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఈనాటి మన యువవాణిలో నవభారత అంతరిక్ష విప్లవం, యువతకు అనంత అవకాశాలు, ఈ అంశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇందులో భాగంగా మానవ సహిత అంతరిక్ష యాత్రలు, ప్రస్తుత అడుగులు, ఈ అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గగన్యాన్ మిషన్ గురించి మనకు తెలిసే ఉంటుంది కదా. వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించేందుకు ఉద్దేశించిన ఈ ప్రతిష్టాత్మక మిషన్ కోసం ఇస్రో శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇటీవల వ్యోమగాముల భద్రతకు సంబంధించిన క్రూ మాడ్యూల్ రక్షణ పరీక్షలను, ప్రధాన పారాషూట్ వ్యవస్థలను శాస్త్రవేత్తలు విజయవంతంగా పూర్తి చేశారు. ఇక AXIOM-4 మిషన్ గగన్యాన్ సన్నద్ధతలో భాగంగా భారత్ గ్రూప్ కెప్టెన్ సుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి అంటే ISSకి వెళ్లేందుకు ఎంపికయ్యారు. ఇది మనకు గర్వకారణంగా చెప్పుకోవచ్చు. ఇక వాణిజ్య ప్రయోగాల గురించి తెలుసుకుంటే ఇస్రో కేవలం స్వదేశీ అవసరాలే కాకుండా అమెరికా, బ్రిటన్ వంటి ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలకు చెందిన వందలాది విదేశీ ఉపగ్రహాలను తక్కువ ఖర్చుతో కక్షలోకి ప్రవేశపెట్టి కోట్ల రూపాయల విదేశీ మార్పిడిని కూడా ఆర్జిస్తోంది. అలాగే భారత ప్రభుత్వ సంస్కరణల వల్ల అంతరిక్ష రంగంలో 400కు పైగా ప్రైవేట్ స్టార్టప్లు వచ్చాయి. ఇటీవల దేశీయ ప్రైవేట్ సంస్థ స్కైరూట్ ఎరోస్పేస్ రూపొందించిన విక్రమ్-1 ఆర్బిటాల్ రాకెట్ ప్రయోగం ప్రైవేట్ అంతరిక్ష రంగంలో కొత్త శకానికి నాంది పలికిన విషయం మనం ముందే చెప్పుకున్నాం కదా. ఇక భారతీయ అంతరిక్ష శాస్త్రవేత్తల ప్రతిభ, పొదుపు సంస్కృతి గురించి అంటే కాస్ట్ ఎఫెక్టివ్నెస్ గురించి తెలుసుకుందాం. దీనివల్ల ఇంకా వినూత్న ఆలోచనల వల్ల నేడు గ్లోబల్ స్పేస్ మార్కెట్లో భారత్ అత్యంత నమ్మకమైన దేశంగా ఎదిగింది. అలాగే చాలామంది యువతీ యువకులు అనుకుంటూ ఉంటారు, నేను ఇస్రోలో సైంటిస్ట్ కాలేను, ఇక నాకు స్పేస్ రంగంలో అవకాశం లేదు అని. కానీ ఇప్పుడు రూల్స్ మారిపోయాయి. భారత ప్రభుత్వం ప్రైవేట్ రంగానికి అనుమతులు ఇవ్వడంతో దేశంలో దాదాపు 400కు పైగా స్పేస్ స్టార్టప్స్ వచ్చేసాయి. ఇప్పుడు స్పేస్ రంగంలో కేవలం రాకెట్ సైంటిస్టులే కాదు, రకరకాల నైపుణ్యాలున్న యువత కావాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. AI మరియు డేటా సైన్స్ నిపుణులు. అంతరిక్షంలో వందలాది శాటిలైట్లు తిరుగుతూ ఉంటాయి. అవి పంపే కోట్లాది గిగాబైట్ల డేటాను విశ్లేషించడానికి భూమిపై ఎక్కడ ఖనిజాలు ఉన్నాయి, ఎక్కడ పంటలు బాగా పండుతాయి అని చెప్పడానికి కంప్యూటర్ సైన్స్, AI చదివిన యువత కావాలి. అలాగే రోబోటిక్స్ అండ్ 3D ప్రింటింగ్. రాబోయే కాలంలో రాకెట్లను చేతులతో కాకుండా 3D ప్రింటర్ల ద్వారా తయారు చేయబోతున్నారు. కాబట్టి రోబోటిక్స్, మెటీరియల్ సైన్స్ తెలిసిన వారికి భారీ డిమాండ్ ఉంటుంది. అలాగే స్పేస్ ఎంటర్ప్రెన్యూర్షిప్. అవును, మీ దగ్గర ఒక మంచి ఐడియా ఉంటే మీరే సొంతంగా ఒక కంపెనీ పెట్టేసుకోవచ్చు. ప్రభుత్వం దీనికోసం ప్రత్యేకంగా ఇన్ స్పేస్ అనే సంస్థ ద్వారా నిధులు, సాంకేతిక సహాయం అందిస్తోంది. ఇక స్పేస్ లా అండ్ మేనేజ్మెంట్. రేపొద్దున అంతరిక్షంలోకి టూరిస్టులు వెళ్తారు, స్పేస్ మైనింగ్ జరుగుతుంది. అప్పుడు అంతర్జాతీయ చట్టాలు, స్పేస్ అగ్రిమెంట్లు చూసుకోవడానికి స్పేస్ లాయర్లు, అలాగే మేనేజ్మెంట్ నిపుణులు కూడా అవసరమవుతారు. కాబట్టి మీరు ప్రస్తుతం ఏ గ్రూప్ చదువుతున్నా స్పేస్ టెక్నాలజీ వైపు అడుగులు వేయడానికి గెలుపు తలుపులు తీసే మార్గాలు ఎన్నో ఉంటాయి.

మరి ఇన్ని అవకాశాలు ఉన్న అంతరిక్ష రంగంలోకి మనం ఎలా ప్రవేశించాలి, ఏ కోర్సులు చదవాలి, ఎక్కడ చదవాలి, అవి కూడా తెలుసుకుందాం. గతంలో అంతరిక్ష రంగం అంటే కేవలం రాకెట్ సైన్స్ లేదా శాస్త్రవేత్తలు అని మాత్రమే అనుకునేవారు. కానీ నేడు టెక్నాలజీ పెరిగిన కొద్దీ వివిధ విభాగాల యువతకు ఇందులో అపారమైన అవకాశాలు లభిస్తున్నాయి. మన దేశంలో అంతరిక్ష విద్యకు మకుటాయమయమైన సంస్థ ఐఐఎస్టీ, అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది కేరళలోని తిరువనంతపురంలో ఉంది. ఇది నేరుగా ఇస్రో ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇక్కడ బీటెక్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లేదా ఏవియానిక్స్ చదవాలంటే ముందు ఇంటర్మీడియట్, తర్వాత జేఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసి మంచి ర్యాంక్ సాధించాలి. ఇక్కడ చదివే విద్యార్థులు మంచి జీడిపిఏ, అంటే 7.5 సిజిపిఏ లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధిస్తే గనక ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా నేరుగా ఇస్రోలో సైంటిస్ట్గా ఉద్యోగం లభిస్తుంది. ఇది కాకుండా మన ఐఐటి చెన్నై, ఐఐటి బొంబాయి, ఇంకా బెంగళూరులోని ప్రముఖ ఐఐఎస్సి

అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఇందులో ఏరోస్పేస్, స్పేస్ టెక్నాలజీ కోర్సులు ఉన్నాయి. ఒకవేళ మీరు ఇప్పటికే నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతూ ఉంటే కనుక నిరాశపడద్దు. గేట్ పరీక్ష రాసి ఈ టాప్ కాలేజీల్లో ఎంటెక్ లేదా పిహెచ్డి చేయొచ్చు. అలాగే కాలేజీలో ఉన్నప్పుడే ఏవైనా ప్రైవేట్ స్టార్టప్ కంపెనీల వెబ్సైట్లలో కెరియర్స్ పేజీని చూస్తూ ఉండాలి. అక్కడ విద్యార్థుల కోసం ఇంటర్న్షిప్స్ ఇస్తూ ఉంటారు. మీ రెజ్యూమేలో స్పేస్ ప్రాజెక్ట్స్ ఉంటే గనక డిగ్రీ అవగానే వీరు మిమ్మల్ని ఉద్యోగంలోకి తీసుకుంటారు. అలాగే ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్ అనేవి కూడా ఉంటాయి. కాలేజ్ రోజుల్లోనే రోబోటిక్స్, డ్రోన్స్, 3D ప్రింటింగ్, కోడింగ్ లేదా శాటిలైట్ డేటా అనాలిసిస్పై చిన్న ప్రాజెక్టులు చేస్తూ ఉండాలి. మీ జిట్హబ్ లేదా పోర్ట్ఫోలియో బలంగా ఉంటే గనక స్టార్టప్లు త్వరగా ఆకర్షించబడతాయి. ఇంకా స్పేస్ హ్యాకథాన్స్, ఇంకా పోటీలు, ఇస్రో, నీతి ఆయోగ్ లేదా వివిధ సంస్థలు నిర్వహించే అంతరిక్ష సాంకేతిక పోటీల్లో అంటే స్పేస్ హ్యాకథాన్స్లో పాల్గొంటూ ఉండాలి. వీటిలో గెలిస్తే నేరుగా ఇంటర్న్షిప్ ఆఫర్లు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇన్ స్పేస్ ప్లాట్ఫామ్, భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇన్ స్పేస్ వెబ్సైట్ ద్వారా ప్రైవేట్ స్పేస్ రంగానికి సంబంధించిన విద్యార్థుల ప్రోగ్రాంలు, సదస్సులు, ఇంకా ఇంటర్న్షిప్ అప్డేట్లను తెలుసుకోవచ్చు. చూసారా, అంతరిక్ష రంగం ఇప్పుడు ఎంత వేగంగా విస్తరిస్తోందో. నిన్నటి వరకు మనం కొన్ని కంపెనీల గురించి గొప్పగా చెప్పుకునేవాళ్ళం, కానీ ఈరోజు మన భారతీయులు, మన తెలుగు యువకులు స్థాపించిన స్టార్టప్లు ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతున్నాయి. స్టాండర్డ్ జాబ్స్ కోసం మాత్రమే వెతకూడదు, ప్రపంచం మారుతోంది, టెక్నాలజీ మారుతోంది, రేపటి భవిష్యత్తు అంతరిక్షాంతి కూడా. మన గౌరవ ప్రధానమంత్రి గారు అన్నట్లు, ఈ శతాబ్దం భారతదేశానిది. ఆ భారత ప్రగతి ప్రయాణంలో మన అంతరిక్ష జెండాను విశ్వవీధిలో ఎగరేయడానికి యువత సిద్ధం కావాలి. స్పేస్ సైన్స్ వైపు అడుగులు వేసి సరికొత్త చరిత్ర సృష్టించే ప్రయత్నం చేస్తే గెలుపు మనదే కదా.

ఈనాటి యువవాణి ఈ కార్యక్రమం మీకు ఎంత స్ఫూర్తినిచ్చిందని ఆశిస్తున్నాం. మీ అభిప్రాయాలను మా ఆకాశవాణి కేంద్రానికి లేఖలు, ఈమెయిల్స్ లేదా వాట్సాప్ ద్వారా తెలియచేయచ్చు. మా చిరునామా లేఖావళి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి సిరిపురం, విశాఖపట్నం 530003. మా ఈమెయిల్ ఐడి aarpcvsp@gmail.com. మా వాట్సాప్ నంబర్ 7416172999. ఇక ఇంతటితో ఈనాటి మన కార్యక్రమాన్ని ముగిస్తూ సెలవు. నమస్కారం. యువవాణి యువజనుల కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సంధ్యారాగాలు. 1980 నుంచి 2000 సంవత్సరాల మధ్యలో వచ్చిన మెలోడీ పాటలు. ముందుగా మయూరి చిత్రం నుంచి.

స్నేహితులు చిత్ర నుంచి చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. మహర్షి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన గీతం.

0: యమదొంగ చిత్రం నుంచి ఎంఎం కీరవాణి సంగీత పాడిన పాట విన్నారు. మీరు ఇంతవరకు సంధ్యారాగాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఉద్యోగ వార్తలు వింటారు, చదివినవారు శ్రీ బి రాజు.
1: ఉద్యోగ వార్తలు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నోయిడాలోని నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత గల అభ్యర్థులు 31 జూలై వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టల్ వివరాలు, సీనియర్ ఆఫీసర్ రాజ్భాష, అర్హతలు సంబంధిత విభాగంలో పీజీ డిప్లొమా ఉత్తీర్ణత, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి, వయోపరిమితి 35 ఏళ్ళు మించకూడదు, ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష మరియు గ్రూప్ డిస్కషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు, దరఖాస్తు ఫీజు 500 రూపాయలు, దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి, దరఖాస్తులకు చివరి తేదీ 31 జూలై 2026. మరిన్ని వివరాలకు nhdc.org.in వెబ్సైట్ను సందర్శించగలరు. తర్వాత ఉద్యోగ ప్రకటన. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఒప్పంద ప్రాతిపదికన ఫైర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు 8 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు, ఫైర్ ఆఫీసర్, అర్హతలు డిగ్రీ ఉత్తీర్ణతో పాటు డ్రైవింగ్ లైసెన్స్, ఉద్యోగ అనుభవం ఉండాలి, వయోపరిమితి 18 నుంచి 40 ఏళ్ళు మించకూడదు, ఎంపిక విధానం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు, దరఖాస్తు విధానం ఆఫ్లైన్ దరఖాస్తులను సెక్రటరీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ బిల్డింగ్ 1వ అంతస్తు విశాఖపట్నం పోర్ట్ అథారిటీ విశాఖపట్నం చిరునామాకు పంపించాలి. దరఖాస్తుకి చివరి తేదీ 10 ఆగస్టు 2026. మరిన్ని వివరాలకు vpt.shipping.gov.in వెబ్సైట్ను సందర్శించగలరు. తరువాత ఉద్యోగ ప్రకటన. ముంబైలోని నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ బిజినెస్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత గల అభ్యర్థులు 8 తేదీ నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరు కావాలి. పోస్టుల వివరాలు, బిజినెస్ అనలిస్ట్ 22 పోస్టులు, విభాగాల వారీగా ఖాళీలు లీడింగ్ అండ్ ప్రాజెక్ట్ ఫైనాన్స్ 10 పోస్టులు, రిస్క్ మేనేజ్మెంట్ 5 పోస్టులు, కంప్లయన్స్ 1, ఇంటర్నల్ ఆడిట్ 1, ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రెజరీ 2 పోస్టులు, అకౌంట్స్ 3 పోస్టులు. అర్హత గల అభ్యర్థులు 30 జూన్ 2026 నాటికి సీఏ పూర్తి చేసి ఉండాలి. వయోపరిమితి 30 జూన్ 2026 నాటికి 21 నుంచి 32 ఏళ్ళ మధ్య ఉండాలి. ఎంపిక విధానం విద్యార్హతలు ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీ 4 ఆగస్టు 2026. మరిన్ని వివరాలకు www.nabfid.org వెబ్సైట్ని సందర్శించగలరు.
0: ఉద్యోగ వార్తలు విన్నారు, చదివినవారు శ్రీ బి రాజు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ సమాచారం. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ సాయంత్రం అందించిన సమాచారం ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32.1 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.6 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం చెదురుమదురుగా కురిసినట్టు నమోదైంది. గాలిలో తేమ 75%. విమానాశ్రయం వద్ద నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.8 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం ఇక్కడ కూడా చెదురుమదురుగా కురిసినట్టు నమోదైంది. గాలిలో తేమ 62%. రాగల 24 గంటల్లో విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటూ వర్షం కానీ ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కానీ పడే అవకాశం ఉంది. ఇక రాగల 5 రోజుల వరకు కోస్తాంధ్ర, యానాం తీర ప్రాంతాల్లో చేపలు పట్టేవారికి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరికలు ఏమీ లేవు. బంగాళాఖాతంలో ఆంధ్రేతర తీర ప్రాంతాల్లో

చేపలు పట్టేవారికి రాగల 5 రోజుల వరకు వాతావరణ హెచ్చరిక. ఈ నెల 21వ తేదీ అంటే ఈరోజు దక్షిణ తమిళనాడు, అలాగే పశ్చిమ మధ్య, ఈశాన్య, వాయువ్య బంగాళాఖాతంలోను, అలాగే మధ్య బంగాళాఖాతంలోను బలమైన ఈదురుగాలులు గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ప్రారంభమై 65 కిలోమీటర్ల వేగం వరకు వీస్తాయి. ఈ నెల 22-23 తేదీల్లో దక్షిణ తమిళనాడు తీరాన తీరం వెంబడి బలమైన ఎదురుగాలులు గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ప్రారంభమై 65 కిలోమీటర్ల వేగం వరకు వీచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 3 రోజులు ఆ ప్రాంతాల్లో ఎవరు కూడా సముద్రంలో చేపల వేటకు వెళ్ళకూడదనే హెచ్చరిక. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ సాయంత్రం అందించిన వాతావరణ సమాచారం విన్నారు.

శ్రోతలకు గమనిక. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలపై లేఖావళికి శ్రోతలు తమ స్పందనను తెలియజేయవలసిన మా వాట్సాప్ నంబర్ 7416169999. మా ఈమెయిల్ ఐడి aarpcvsp@gmail.com. లేఖావళికి ఉత్తరాలు రాయవలసిన మా చిరునామా లేఖావళి కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి సిరిపురం విశాఖపట్నం 5300003.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు సంప్రదాయ రేడియో సెట్స్తో పాటు ఇప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు. గూగుల్ ప్లేస్టోర్ నుంచి కానీ యాప్ స్టోర్ నుంచి కానీ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ను మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలను ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మా ఎఫ్ఎం ప్రసారాలు విశాఖపట్నంతో పాటు శ్రీకాకుళం, కాకినాడ మరియు రాజమండ్రి ఎఫ్ఎం ట్రాన్స్మిటర్ల ద్వారా కూడా ప్రసారమవుతున్నాయి. విశాఖపట్నంలో 102 MHz, శ్రీకాకుళంలో 102.7 MHz, కాకినాడలో 100.1 MHz మరియు రాజమండ్రిలో 102.9 MHz ఫ్రీక్వెన్సీల ద్వారా శ్రోతలు మా ప్రసారాలను ఆస్వాదించవచ్చు.

0: ఈనాటి మా ప్రసారాల్లోని కొన్ని ముఖ్య అంశాలు. ఈ సాయంత్రం ప్రసారంలో 7:15 పల్లెసీమలో వ్యవసాయదారుల కార్యక్రమంలో ఏజెన్సీ రైతుల సేవలో చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం. ఈ అంశంపై చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అధిపతి డాక్టర్ డి ఆదిలక్ష్మి గారి ప్రసంగం, జానపద గీతం, వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం వింటారు. 10:00 నేటి పార్లమెంట్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం రికార్డింగ్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. అనంతరం ఆపాద మధురాలు వినవచ్చు. మీరింతవరకు సమాచార వాణి విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ముందుగా ఆంగ్లంలోను, 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలోనూ వింటారు.
1: This is Akashwani, the news read by Nishit Kumar. Both houses of parliament were adjourned for the day following repeated disruptions by opposition members over several issues, including the alleged NEET paper leak on the second consecutive day. The Lok Sabha and the Raj Sabha each witnessed 3 adjournments due to opposition's uproar. When both the houses reassembled at 2 p.m. after the second adjournment, opposition members resumed their protests over the NEET issue. Amid the continued uproar, the chairs adjourned both Lok Sabha and the Raj Sabha for the day. Prime Minister Narendra Modi has called for coordinated efforts by all stakeholders to prevent paper leaks in future examinations across the country. Mr. Modi reiterated the government's commitment to ensuring strict action against those involved in recent NEET examination paper leaks and safeguarding the interests of the country's youth. The Prime Minister said this while addressing the National Democratic Alliance.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాష్ట ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. మహిళలు, చిన్నారుల భద్రతే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. రాష్ట్రంలోని 36 సాగునీటి ప్రాజెక్టులను 2028 డిసెంబరు నాటికి పూర్తి చేసేందుకు కార్యాచరణను రూపొందించామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 24వ తేదీన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరగనుంది. ఇక వార్తల వివరాలు. రాష్ట్రంలో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ ఏడాది దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని సాకారం చేస్తూ యుఏఈ ప్రతినిధుల బృందం

0: రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపింది. యుఏఈ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఈరోజు సమావేశమై చర్చించింది. ఆహార శుద్ధి రంగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో వాల్యూ చైన్ ఏర్పాటు చేయాలని యుఏఈ ముందుకు వచ్చింది. మామిడి, అరటి, కోకో సహా వివిధ ఉద్యాన పంట ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు పంపేలా వాల్యూ చైన్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. నేరాల స్వరూపం రోజురోజుకు సాంకేతికత ఆధారంగా మారుతున్న నేపథ్యంలో పోలీసింగ్ కూడా అంతకంటే ఆధునికంగా వేగవంతంగా రూపాంతరం చెందాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో ఈరోజు ప్రారంభమైన రిట్రీట్ కార్యక్రమానికి హోంమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఉన్నత పోలీసు అధికారులను ఉద్దేశించి మంత్రి ఈ సందర్భంగా ప్రసంగిస్తూ భవిష్యత్ సవాళ్లను ముందుగానే అంచనా వేసి పోలీసు వ్యవస్థను సిద్ధం చేయటమే ఈ రిట్రీట్ ప్రధాన లక్ష్యమని చెప్పారు. మహిళలు, చిన్నారుల భద్రత ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని పేర్కొన్న మంత్రి, మహిళలపై నమోదవుతున్న నేరాలను సుమారు 4% తగ్గించగలిగామని తెలిపారు. ఈ 2 రోజుల రిట్రీట్లో మహిళలు, చిన్నారులపై నేరాల నియంత్రణ, సైబర్ భద్రత, వామపక్ష తీవ్రవాద నిర్మూలన, మత సామరస్య పరిరక్షణ వంటి 6 కీలక అంశాలపై చర్చలు జరుగుతాయని తెలిపారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి ప్రభుత్వం గత 2 ఏళ్లలో 24,611 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అందులో 12,484 కోట్ల రూపాయలు రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులకే కేటాయించామని స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జలవనరుల శాఖపై ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో రాష్ట్రంలోని 36 ప్రధాన ప్రాజెక్టులను 35,555 కోట్లతో 2028 డిసెంబరు నాటికి పూర్తి చేసేందుకు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను మంత్రి వివరించారు. పోలవరం, ఎడమకాలువ ద్వారా అనకాపల్లికి గోదావరి జలాలను తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి వెల్లడిస్తూ,
1: కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి 2 సంవత్సరాల్లోనే 13,882 కోట్ల రూపాయలు ఇవాళ ఓఎండం పనుల నిమిత్తం ఇచ్చాం. రాష్ట్రం బడ్జెట్ లో 51% రాయలసీమకి మనం 12,484 కోట్ల రూపాయలు పెట్టాం. జలధార, జలహారతి 100 రోజుల కార్యక్రమం 3,326 కోట్ల రూపాయలు మనం ఇచ్చినటువంటి పరిస్థితి, 99% పనుల్ని ఈ జలధార, జలహారతి కార్యక్రమంలో వితిన్ 100 డేస్ లో మరి వీటిని కంప్లీట్ చేయగలిగాం.
0: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 24వ తేదీన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి చేయాల్సిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా వర్చువల్ విధానంలో అధికారులతో ఈరోజు సమావేశం నిర్వహించారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్తో పాటు స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శిని కార్యక్రమాన్ని కూడా సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మెగా పేరెంట్స్ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు తప్పక హాజరు కావాలన్నారు. గత 2 సంవత్సరాల్లో చేసిన విధంగానే ఈ సంవత్సరం కూడా మినిట్ టు మినిట్ కార్యక్రమాన్ని తప్పక పాటించాలని, అలాగే ప్రతి పాఠశాలలో ప్రజాప్రతినిధులు పాల్గొనేలా చూడాలన్నారు. ప్రతి ఒక్కరూ లీప్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని, తల్లిదండ్రుల సెల్ఫోన్లలో విద్యార్థికి సంబంధించిన ఈ యాప్ సమాచారం ఉండాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసిన రాష్ట్ర మంత్రుల బృందం ముడి పొగాకుపై ఉన్న జీఎస్టీని 28% తగ్గించాలని విజ్ఞప్తి చేసింది. మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్లు, రాష్ట్రానికి చెందిన పలువురు ఎన్డీఏ కూటమి ఎంపీలతో కలిసి ఆర్థిక మంత్రిని న్యూఢిల్లీలో ఈరోజు కలిశారు. ముడి పొగాకుపై ప్రస్తుతం అమలులో ఉన్న 40% జీఎస్టీని 28% తగ్గించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లి రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇది కేవలం ముడి పొగాకుకు సంబంధించిన అంశమని, తయారైన పొగాకు ఉత్పత్తులకు దీనికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అనంతరం కేంద్ర వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కలిసిన మంత్రుల బృందం ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతుల సంక్షేమం, పంటలకు గిట్టుబాటు ధరలు, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, మార్కెటింగ్ సదుపాయాల బలోపేతం, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధి తదితర కీలక అంశాలపై

0: పై విస్తృతంగా చర్చించింది. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారి వార్షిక గిరి ప్రదక్షిణ ఈ నెల 28-29 తేదీల్లో జరగనుంది. ఈ నేపథ్యంలో గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. సింహగిరి ప్రదక్షిణ జరిగే 32 కిలోమీటర్ల మార్గాన్ని పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాక్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, దేవస్థానం ఈవో వెంకటరావు ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లుంబిని పార్కు నుంచి ఎంవీపీ సర్కిల్, ఇసుకతోట జంక్షన్, డబుల్ రోడ్ జంక్షన్, సీతమ్మధార, మురళీనగర్, మారియట్ హోటల్ మీదుగా జాతీయ రహదారి, ఎన్ఎస్టీఎల్, కుమారి కళ్యాణ మండపం నుంచి తొలిపావంచ వరకు గిరి ప్రదక్షిణ మార్గాన్ని బస్సులో ప్రయాణిస్తూ పరిశీలించారు. రహదారుల మరమ్మతులు, అభివృద్ది పనులు, విద్యుత్ దీపాల ఏర్పాటు, భూగర్భ కేబులింగ్ పనులు, సీసీ కెమెరాల ఏర్పాటు, భక్తుల కోసం వేచి ఉండే ప్రదేశాలు తదితర ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో రాష్ట మంత్రుల బృందం రేపు సమావేశం నిర్వహించనుంది. రాష్ట ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు అమరావతిలోని సచివాలయంలో రేపు ఉదయం 11:30 ఈ సమావేశం జరగనుంది. పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాదులతో కూడిన ఈ మంత్రుల బృందం గుర్తింపు పొందిన 21 ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తారు. వాతావరణం. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్పై ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు కూడా అదే ప్రాంతంలో కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా ఉపరితల ద్రోణి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మీదుగా సగటు సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని పేర్కొంది. వీటి ఫలితంగా రేపటికి సంబంధించిన వాతావరణ సూచనలను వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడిస్తూ,
1: ఈ రోజు మరియు రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలిపాటి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వారి జీవనోపాధి, విద్య, ఉద్యోగ అవకాశాలు మరింత పెరుగుపడేలా పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నగరంలో ఈరోజు నిర్వహించిన ఒక కార్యక్రమంలో 10 మంది స్థానిక విభిన్న ప్రతిభావంతులకు రెట్రోఫిటెడ్ 3-వీలర్ మోటార్ సైకిళ్లను మంత్రి ఈ సందర్భంగా అందజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాష్ట ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. మహిళలు, చిన్నారుల భద్రతే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. రాష్ట్రంలోని 36 సాగునీటి ప్రాజెక్టులను 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేసేందుకు కార్యాచరణను రూపొందించామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 24వ తేదీన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరగనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదీనా భావి పరీక్షాసు ప్రశ్నపత్ర గోప్యతా భంగం నివారయితుం సమన్విత ప్రయాసానాం కృతే ఆహ్వానం విహితం. నీట్ ప్రశ్నపత్ర ప్రకటన దోషిణాం విరుద్ధం కఠోర కార్యాచరణాయ ప్రశాసనస్య దృఢ సంకల్పః పునరావర్తితః. విపక్షస్య విరోధ కారణాత్ సంసదః ఉభయోః సదనయోః కార్యాచరణం అద్య స్థగితం. సిక్కిమస్య నామచీ మండలే నిర్మాణాధీనస్య సురంగస్య నిపాతేన 11 జనాః మృతాః, బహవః సంప్రతి అంతః నిరుద్ధాః సంతి. ఆపతుద్ధార కార్యం ద్రుతగత్యా ప్రవర్తతే.

లలిత సంగీతం కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీమతి మూగి నీరజ గారు ఆలపించిన కొన్ని లలిత గీతాలు విన్నారు. శ్రీ యు శివ కీబోర్డ్, శ్రీ యు సూర్యనారాయణ తబల. శ్రోతలు సాయం సమీరం కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఫిట్నెస్ మంత్ర. ఈనాటి మన ఫిట్నెస్ మంత్రాలో ఎక్కువగా కూర్చుని ఉద్యోగం చేసేవారికి అంటే డెస్క్ జాబ్ హోల్డర్స్ కోసం

నీ హెల్త్ టిప్స్ తెలుసుకుందాం. టెస్ట్ ఆఫ్ హోల్డర్స్ రోజులో ఎక్కువసేపు కూర్చుని ఉండడం వల్ల వీరికి శారీరక శ్రమ ఎక్కువగా లేక నడుము నొప్పి, బరువు పెరగడం లేదా జీర్ణక్రియ మందగించడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వీటిని అధిగమించడానికి కనీసం గంటకొకసారి సీట్లో నుంచి లేచి 5 నిమిషాల పాటు నడవాలి. అప్పుడప్పుడు కూర్చున్న చోటే చేతులు పైకెత్తి శరీరాన్ని అటు ఇటు సాగదీయాలి, అంటే స్ట్రెచింగ్ అన్నమాట. వెన్నెముకను ఎప్పుడూ నిటారుగా ఉంచి కూర్చుని స్క్రీన్ను కంటి చూపుకు సమాంతరంగా అమర్చుకోవాలి. లిఫ్ట్కి బదులుగా మెట్లను ఉపయోగించడం, ఫోన్ కాల్స్ మాట్లాడేప్పుడు కూర్చోకుండా ఆఫీస్లోనే అటు ఇటు నడుస్తూ మాట్లాడడం, ఇలాంటివి చేస్తే మంచిది. ఇక వీరి డైట్ ప్లాన్ గురించి కూడా తెలుసుకుందాం. జంక్ ఫుడ్, సమోసాలు, బిస్కెట్ల వంటి వాటికి బదులుగా మజ్జిగ, నట్స్ అంటే బాదం, వాల్నట్స్ ఇలాంటివి లేదా పళ్ళను ఆఫీస్ స్నాక్స్గా తీసుకోవడం మంచిది. ఇక హైడ్రేటెడ్గా ఉండడం కూడా ముఖ్యమే కదా. అందుకే డెస్క్ పైన ఎప్పుడూ ఒక వాటర్ బాటిల్ ఉంచుకొని ఎంత పని ఉన్నా మధ్యలో కొన్ని సిప్స్ నీరు తాగుతూ ఉండాలి. మధ్యాహ్నం పూట కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తినడం వల్ల మగతగా బద్ధకంగా ఉంటుంది. కాబట్టి అన్నం కొంచెం తగ్గించి కూరలు, సలాడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. రోజుకి 4-5 సార్లు కాఫీ, టీలు తాగే అలవాటు ఉంటే గనక వాటి స్థానంలో 1 లేదా 2 సార్లు గ్రీన్ టీ లేదా నిమ్మరసం తీసుకుంటే మంచిది. రోజులో ఒకవేళ తక్కువ క్యాలరీలే ఖర్చు చేసి ఉంటే గనక ఆ రాత్రి జొన్న రొట్టెలు లేదా పుల్కాల వంటి తేలికపాటి ఆహారం తీసుకోవాలి. అయితే ఆఫీస్లో కుదరకపోయినా కాస్త సమయపాలన ఉంటే ఫిట్నెస్ సొంతం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. రోజుకు కనీసం 20-30 నిమిషాల వ్యాయామం ఉండేలా ప్లాన్ చేసుకుంటే మనం ఈజీగా సాధించగలం. అందుకోసం ఉదయం వేళలో ఆఫీస్కి వెళ్లే ముందు 20 నిమిషాలు బ్రిస్క్ వాకింగ్ అంటాం కదా, అది అంటే వేగంగా నడవడం లేదా సూర్య నమస్కారాలు ఇవి చేయొచ్చు. ఇవి రోజంతా మనల్ని హుషారుగా ఉంచుతాయి. ఒకవేళ ఉదయం కుదరకపోతే ఆఫీస్ నుంచి వెళ్ళాక 20 నిమిషాల పాటు లైట్ రన్నింగ్ లేదా సైక్లింగ్ చేసినా సరిపోతుంది. రాత్రిపూట నిద్రపోయే ముందు 1-10 నిమిషాలైనా ధ్యానం కోసం కేటాయిస్తే మంచి నిద్ర పడుతుంది. వీకెండ్స్లో కనీసం 45 నిమిషాలు స్విమ్మింగ్, బ్యాడ్మింటన్ లేదా ట్రెక్కింగ్ వంటివి చేయొచ్చు. ఇక నిరంతరం కూర్చోవడం వల్ల కొంతమందికి మెడ నడుము నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. వాటిని తగ్గించుకోవడానికి చిట్కాలు. కుర్చీలో కూర్చున్నప్పుడు మీ కాళ్ళు నేలకి ఆనాలి, గాలిలో ఉండకూడదు. అలాగే సరైన పోస్చర్ ఉండేలా చూసుకోవాలి. మీ లోయర్ బ్యాక్ అంటే నడుము కింద భాగానికి సపోర్ట్గా ఒక చిన్న పిల్లో లేదా లంబార్ సపోర్ట్ కుషన్ని ఉపయోగించండి. నొప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు రాత్రి పడుకునే ముందు 10 నిమిషాలు హాట్ వాటర్ బ్యాగ్తో కాపడం, వారానికి ఒక్కసారైనా నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెతో నడుము, మెడభాగాలపై తేలికగా మసాజ్ చేసుకోవడం మంచిది. ఆఫీస్ కుర్చీలోనే కూర్చుని చేసుకునే ఈజీ డెస్క్ స్ట్రెచెస్ కొన్ని ఉన్నాయి. నెక్ రొటేషన్, షోల్డర్ ష్రగ్స్ ఇవి 10 సార్లు చేస్తే మంచిది. సీటెడ్ ట్విస్ట్ అంటే కుర్చీలోనే నిటారుగా కూర్చుని మీ ఎడమ చేతితో కుర్చీ కుడి చేతిని పట్టుకుని వెనక్కి తిరగాలి. ఇదే విధంగా రెండో వైపు కూడా చేయాలి. ఇక కీబోర్డ్ టైప్ చేయడం వల్ల ఒక్కోసారి చేతులు అలసిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు మణికట్టును క్లాక్ వైజ్ ఇంకా యాంటీ క్లాక్ వైజ్ ఈ దిశలో 10 సార్లు తిప్పితే మంచిది. వీటిని రిస్ట్ రోలర్స్ అంటారు. అలాగే యాంకిల్ సర్కిల్స్, కాళ్ళను ముందుకు చాపి పాదాలను గుండ్రంగా తిప్పాలి. ఇది కాళ్ళలో రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది ఈనాటి ఫిట్నెస్ మంత్ర. కార్యక్రమంలో నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్ళిపోయే ముందు ఒక మంచి పాట విందాం.

సాయం సమీరం కార్యక్రమంలో ఇప్పుడు వికాసం ఈ శీర్షికన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి గురించి తెలుసుకుందాం. భారతదేశం ప్రాథమికంగా వ్యవసాయ ఆధారిత దేశం. దేశ జనాభాలో అత్యధిక శాతం ప్రజలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తూ ఉంటారు. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితులు, పెట్టుబడి ఖర్చులు పెరగడం, మార్కెట్ ధరల్లో అస్థిరత వంటి కారణాల వల్ల చిన్న సన్నకారు రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు ఆర్థిక భద్రత కల్పించి పెట్టుబడి సహాయం అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకమే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకాన్ని 2019లో గౌరవనీయులైన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. పంటకాలం ప్రారంభంలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, ఇతర వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేయడానికి రైతులకు ముందస్తుగా ఆర్థిక సహాయం అందించడం, పెట్టుబడి కోసం రైతులు వడ్డీ వ్యాపారులపై లేదా అనధికారిక రుణాలపై ఆధారపడకుండా నిరోధించడం, నిరంతర ఆదాయ మద్దతు ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం మరియు రైతుల గృహావసరాలను తీర్చడం ఈ పథకం ముఖ్యోద్దేశం. ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు ఆర్థిక సహాయం అందుతుంది. ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా ఏడాదికి 3 సార్లుగా ప్రతి విడతకు 2,000 రూపాయల చొప్పున 4 నెలల వ్యవధితో రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే ఇందులో ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. ఈ విధానం ద్వారా కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల ఆధార్ అనుసంధాన బ్యాంక్ ఖాతాలోకి నిధులను

0: బదిలీ చేస్తుంది. ప్రారంభంలో ఈ పథకం కేవలం 2 హెక్టార్లు, అంటే దాదాపు 5 ఎకరాల్లోపు భూమి ఉన్న చిన్న సన్నకారు రైతులకు మాత్రమే పరిమితం చేయబడింది. కానీ తదనంతరం ఈ పరిమితిని తొలగించి దేశంలోని సాగు భూమి ఉన్న రైతు కుటుంబాలన్నింటికీ ఈ పథకాన్ని వర్తింపజేశారు. సంస్థాగత భూస్వాములు, రాజ్యాంగ పదవులు, గ్రూప్ డి క్లాస్ 4 మల్టీటాస్కింగ్ స్టాఫ్ మినహా ప్రభుత్వ ఉద్యోగులు, నెలకు 10,000 రూపాయలు అంతకంటే ఎక్కువ పెన్షన్ పొందుతున్న విశ్రాంత ఉద్యోగులు, గత అసెస్మెంట్ సంవత్సరంలో ఆదాయపు పన్ను చెల్లించిన వారు, అధికారిక సంస్థల్లో రిజిస్టర్ అయిన డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్స్ మొదలైన వారు ప్రభుత్వం పారదర్శకతను పెంచడానికి, అర్హులకు మాత్రమే న్యాయం చేయడానికి కొన్ని కఠినమైన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. వీరందరూ కూడా ఈ పథకానికి అర్హులు కాదని చెప్పింది. ఇక పిఎం కిసాన్ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా రైతులు తమ ఈ కేవైసీని తప్పనిసరిగా పూర్తి చేయాలి. ల్యాండ్ సీడింగ్ అంటే రైతులు అధికారిక పట్టాదారు పాస్ పుస్తకం పిఎం కిసాన్ డేటాబేస్తో అనుసంధానం అయి ఉండాలి. బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అవ్వడమే కాకుండా అది డీబీటీ మోడ్లో సక్రియంగా ఉండాలి. ఇక దరఖాస్తు లేదా వారి స్థితిని తనిఖీ చేసుకునే విధానం ఏమిటంటే, కొత్త రైతులు పిఎం కిసాన్ అధికారిక పోర్టల్లోని న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ద్వారా స్వయంగా లేదా సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ సిఎస్సి ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే వెబ్సైట్లోని నో యువర్ స్టేటస్ విభాగంలో తమ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి తమ ఖాతాకు డబ్బులు జమ అయ్యాయో లేదో సులభంగా తెలుసుకోవచ్చు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం భారతీయ వ్యవసాయ చరిత్రలోనే అతిపెద్ద ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల్లో ఒకటిగా నిలుస్తోంది. ఇది రైతులకు కేవలం ఆర్థిక సహాయాన్ని అందించడమే కాకుండా వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతోంది. దేశవ్యాప్తంగా కోట్ల మంది రైతు కుటుంబాలు నేడు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతూ సకాలంలో పెట్టుబడి సమకూర్చుకుంటూ దేశ ఆహార భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇది ఈనాటి వికాసంలోని ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించిన విశేషాలు.
1: ప్రకటన. ప్రసార భారతి అర్హులైన ప్రొడక్షన్ హౌసెస్, ప్రొడ్యూసర్స్, కంటెంట్ క్రియేటర్స్ నుండి రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో రేడియో కార్యక్రమాల నిర్వహణ, ప్రసారాలకు ప్రపోజల్స్ని ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా డ్రామా సీరియల్స్, రేడియో డాక్యుమెంటరీ సీరియల్స్, రేడియో కథాధారావాహికలు, పాడ్కాస్ట్, సంగీత కార్యక్రమాలు మొదలైన విభాగాలలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో రూపొందించే కార్యక్రమాలను రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ప్రసార నిమిత్తం ఆహ్వానించడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు ప్రసార భారతి ఆకాశవాణి వెబ్సైట్లో కంటెంట్ సోర్సింగ్ విభాగాన్ని సందర్శించండి. మీరు సంప్రదించాల్సిన మా ఇమెయిల్ ఐడి rcmav.visakhapatnam@gmail.com, aircpcvsp@gmail.com. ముఖ్య గమనిక: ఈ పద్ధతిలో నిబంధనలకు అనుగుణంగా నిర్ధారించిన కార్యక్రమాల ప్రసారాలపై చివరి నిర్ణయం ఆకాశవాణిది మాత్రమే.
0: మీరింతవరకు సాయం సమీరం కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఏజెన్సీ రైతుల సేవలో చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఎంసెప్పై చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అధిపతి డాక్టర్ డి ఆదిలక్ష్మి గారి ప్రసంగం, జానపద గీతం, వాతావరణాధారిత వ్యవసాయ సమాచారం వినవచ్చు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది. 8:00 రాత్రి 9:30 స్వరమాలిక సినిమా పాటలు. 8:15 టుడే ఇన్ పార్లమెంట్, నేటి పార్లమెంట్ కార్యకలాపాలపై సమీక్ష ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. రాత్రి 10:00 నేటి పార్లమెంట్ ప్రశ్నోత్తరాల కార్యక్రమ రికార్డింగ్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది. అనంతరం ఆపాత మధురాలు వినవచ్చు. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి మా ప్రసారంలో 6:00 దేశభక్తి గీతం నమో నమామి బృందగానం వింటారు. రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు, సంగీతం శ్రీ డి నిశ్చల్. 6:10 భక్తరంజన కార్యక్రమంలో ముకుందమాల దమ్మపదం.

0: ప్రసారమవుతాయి. 6:30 వచ్చి ఇంతన కార్యక్రమంలో బౌద్ధ సూక్తులు వింటారు వ్యాఖ్యాత శ్రీ బెందాళం కృష్ణారావు. 6:35 పొలం పనుల కార్యక్రమంలో నీటి కుంటలు ఉపయోగాలు ఈ అంశం గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే వివరాలు వినవచ్చు. 7:00 ప్రసార విశేషాలు. 7:15 ఉదయ సమీరాల్లో నేటి మాట శీర్షికన శ్రీ దాశరథి కృష్ణమాచార్య రాగతి పండరి గారుల జయంతి సందర్భంగా వారి ఇరువురి జీవిత విశేషాలు తెలుసుకుంటారు. అనంతరం పుస్తక సమీక్ష ప్రసారమవుతుంది. ఇందులో డాక్టర్ బండి సత్యనారాయణ గారి వ్యాస సంపుటి దృష్టి, ఇంకా శ్రీ భాగవతుల సత్యనారాయణమూర్తి గారి కథా సంపుటి సంపెంగలపై సమీక్ష ప్రసారమవుతుంది. సమీక్షకులు డాక్టర్ కేజీ వేణు. ఆ తర్వాత పుష్పాంజలి, సమాచారవాణి మొదలైన అంశాలు వింటారు ఉదయ సమీరాల్లో భాగంగా. 8:30 అన్నమయ్య జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. విజయవాడ కేంద్రం నుంచి రచన శ్రీ ఎన్ సుదర్శన్ రెడ్డి. కర్ణాటక సంగీతం కార్యక్రమంలో 8:30 ఎన్ రమణి గారి వేణుగానం వింటారు. 8:59 పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం. 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల్లో భాగంగా వ్యర్థం నుంచి విలువైన వనరుగా గుర్రపు డెక్కతో ఉపాధి ఈ అంశంపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. 10:15 పాటల పల్లకి, 11:00 మధురిమ, 12:40 కార్మికుల కార్యక్రమం విశాఖపట్నం ఆకాశవాణి కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది. ఇందులో ముందుగా కార్మికుల్లో మానసిక ఒత్తిడి ఈ అంశంపై డాక్టర్ క్రాంతికారి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు. అనంతరం ఆశయం ఆచరణ నాటిక వింటారు రచన శ్రీ అంగజాల లక్ష్మణరావు, నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు. 1:30 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా శీర్షికన ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటలు వినవచ్చు. 2:30 వాతావరణ సమాచారం. అనంతరం ఒకే గాయకుడు లేదా గాయని గానం చేసిన కొన్ని చిత్రగీతాలు వింటారు. ఇక రేపటి మా సాయంత్రం ప్రసారంలో ముందుగా 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు, 5:55 ఉద్యోగ వార్తలు, 6:00 సమాచారవాణి వాతావరణ వివరాలు, 6:10 ప్రాంతీయ వార్తలు, రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర వికాసం శీర్షికన బేటీ బచావో బేటీ పడావో గురించిన వివరాలు, ఇంకా ప్రేరణ వ్యక్తిత్వం అనే అంశాలపై వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాలు వినవచ్చు. 7:00 ప్రసార విశేషాలు. 7:10 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా ఉత్తర కోస్తాలో ప్రకృతి వైపరీత్యాల సమయంలో చెరకు సాగులో జాగ్రత్తలు ఈ అంశం గురించి అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహాయ సంచాలకులు డాక్టర్ సిహెచ్ ముకుందరావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. అనంతరం జానపద గీతం. వ్యవసాయ సమాచారంలో రొయ్యల పెంపకంలో చెరువుల తయారీ పిల్లల ఎంపికలో జాగ్రత్తల గురించి తెలుసుకుంటారు. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. రాత్రి 10:00 పార్లమెంట్లో రేపటి ప్రశ్నోత్తరాల కార్యక్రమ రికార్డింగ్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. అనంతరం ఆపాత మధురాలు వినవచ్చు. ఇవి ఈరోజు రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:05 వస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. భారత్, నార్త్ మాసిడోనియా దేశాల మధ్య ప్రజాస్వామ్య విలువలు, స్నేహ సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ అంశంపై ప్రతిపక్షాల నిరసనల కారణంగా పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ 27 దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు, 19 దేశాలతో అవగాహన ఒప్పందాల ద్వారా డ్రగ్స్ నియంత్రణలో అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ తెలిపారు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారత్, నార్త్ మాసిడోనియా దేశాల మధ్య ప్రజాస్వామ్య విలువలు, స్నేహ సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. నార్త్ మాసిడోనియా రాజధాని స్కోప్జేలో ఆ దేశ అధ్యక్షురాలు గోర్దానాతో జరిపిన చర్చల అనంతరం రాష్ట్రపతి

0: ముర్ము మీడియాతో మాట్లాడారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారంతో పాటు ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై సమీక్షించినట్టు తెలిపారు. ఐటీ, వ్యవసాయం, ఆహార ప్రాసెసింగ్, ఫార్మాస్యూటికల్స్, టెక్స్టైల్స్, బయోటెక్నాలజీ, పర్యాటకం, సినిమా రంగాల్లో సహకారాన్ని విస్తరిస్తూనే ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులను పెంపొందించుకోవడానికి ఇరుపక్షాలు అంగీకరించాయని రాష్ట్రపతి చెప్పారు. ఆర్థిక బంధాన్ని బలోపేతం చేయడానికి ఇండియా నార్త్ మాసిడోనియా బిజినెస్ ఫోరం ఒక మంచి వేదికగా నిలుస్తుందన్నారు.
1: आर्थिक सहयोग हमारे द्विपक्षीय संबंधों का एक अत्यंत महत्वपूर्ण स्तंभ है. हम अपने द्विपक्षीय व्यापार को दोगुना करने पर भी सहमत हुए. हमने आईटी, कृषि, फूड प्रोसेसिंग, फार्मास्यूटिकल्स, टेक्सटाइल्स तथा टूरिज्म, हॉस्पिटैलिटी और फिल्म मेकिंग सहित प्रमुख क्षेत्रों में सहयोग पर चर्चा. हम स्वास्थ्य सेवा में सहयोग पर अपने द्विपक्षीय अग्रीमेंट को भी रिन्यूअल कर रहे हैं.
0: నీట్ పరీక్షా పేపర్ లీకేజీ అంశంపై ప్రతిపక్షాల నిరసనల కారణంగా పార్లమెంటు ఉభయ సభలు చెరో 3 సార్లు వాయిదా పడిన అనంతరం చివరకు రేపటికి వాయిదా పడ్డాయి. ఉభయ సభల్లోనూ ప్రతిపక్ష సభ్యులు ప్లకార్డులతో సభా మధ్యలోకి దూసుకెళ్లి నినాదాలతో సభకు తీవ్ర అంతరాయం కలిగించారు. సభా మర్యాదలు కాపాడుతూ ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాలు కొనసాగించేందుకు సహకరించాలని ప్రిసైడింగ్ అధికారులు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ గందరగోళం సద్దుమణగలేదు. దీంతో నిత్యం జరిగే ప్రశ్నోత్తరాల సమయం, జీరో ఓవర్ వంటి కీలక కార్యక్రమాలు కూడా నిర్వహించలేక చివరకు ఉభయ సభలను రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. విద్యారంగంలో సంస్కరణలు తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ తెలిపారు. పార్లమెంట్ హౌస్ ఆవరణలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యతో సహా అన్ని రంగాల్లో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని, దీని ప్రకారం అన్ని మంత్రిత్వ శాఖల్లో సంస్కరణలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు నిరసనలు ఆపి నిర్మాణాత్మక సూచనలు ఇస్తూ అర్థవంతమైన చర్చల్లో పాల్గొనాలని ఆయన కోరారు.
2: प्राइम मिनिस्टर इज वेरी क्लियर कि हमें रिफॉर्म्स करने होंगे. हर मंत्रालय को कहा जा रहा है, इंक्लूडिंग शिक्षा मंत्रालय, कि आप रिफॉर्म्स लाइए. आज की परिस्थिति के हिसाब से हम लोगों को व्यवस्था निर्माण करने की जरूरत है. आप सुझाव देंगे, हम करेंगे रिफॉर्म. कल से संवाद के दरवाजे खुले हैं.
0: केंद्र आरोग्य शाखा मंत्री जगत प्रकाश नड्डा ईरोजु న్యూఢిల్లీలోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిని సందర్శించి అక్కడి వైద్యులతో సమావేశం నిర్వహించారు. దేశ రాజధానిలో నిన్న జరిగిన నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ ఆరోపణల నిరసనల్లో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని ఆయన సమీక్షించారు. అనంతరం నడ్డా లేడీ హార్డెంజ్ మెడికల్ కళాశాల హాస్పిటల్ను కూడా సందర్శించి అక్కడ చేరిన నిరసనకారులను పరామర్శించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ 27 దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు, 19 దేశాలతో అవగాహన ఒప్పందాల ద్వారా డ్రగ్స్ నియంత్రణలో అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. లోక్సభలో అడిగిన ఒక ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిస్తూ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని చెప్పారు. అందులో భాగంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగం అనే సవాలును ఎదుర్కొనేందుకు గత నెలలో నార్కటిక్స్ కంట్రోల్ విజన్ డాక్యుమెంట్ విడుదల చేసినట్టు చెప్పారు. మ్యాన్మార్, నేపాల్, థాయిలాండ్, శ్రీలంక, ఇండోనేషియా, సింగపూర్, అమెరికా వంటి దేశాలతో డ్రగ్స్ సంబంధిత విషయాలపై భారతదేశం క్రమం తప్పకుండా డైరెక్టర్ జనరల్ స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరుపుతోందని రాయ్ తెలిపారు. జౌళి, దుస్తుల రంగంలో అంతర్జాతీయ పోటీతత్వాన్ని, ఎగుమతుల సన్నద్ధతను బలోపేతం చేయడానికి ప్రభుత్వం పలు పథకాలను అమలు చేసిందని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ చెప్పారు. ఈరోజు లోక్సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ ఆయన, ప్రపంచవ్యాప్త ప్రతికూల పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఆటంకాలు ఎదురైనప్పటికీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో హస్తకళలతో కలిపి భారతదేశ జౌళి దుస్తుల ఎగుమతులు 325,000 కోట్లు దాటాయని, ఇది 1.8% వృద్ధిని నమోదు చేసిందని తెలిపారు. 2024-25లో ఈ ఎగుమతుల విలువ 319,000 కోట్లుగా ఉందని పేర్కొన్నారు.

0: అన్నారు. వేగంగా పట్టణీకరణ చెందుతున్న దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చగలిగే సమర్థవంతమైన పట్టణ స్థానిక సంస్థలను రూపొందించడానికి పరిశోధన, వృత్తిపరమైన నైపుణ్యం కలిగిన బలమైన సంస్థలు అత్యావశ్యకమని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. భారతదేశ తదుపరి తరం పరిపాలనా సంస్కరణలు క్షేత్రస్థాయిలో ఆధారాలతో కూడిన నిర్ణయాలు, వృత్తిపరమైన సామర్థ్య పెంపుదల, బలమైన ఆర్థిక నిర్వహణ ఆధారంగా సాగాలని మంత్రి అన్నారు. మున్సిపాలిటీల సామర్థ్య పెంపుదల, మున్సిపల్ అకౌంటింగ్, ఆర్థిక నిర్వహణ పద్ధతులను బలోపేతం చేయడం కోసం ఐఐపిఏ పరిధిలోని సెంటర్ ఫర్ అర్బన్ స్టడీస్, ఐసిఏఐల మధ్య జరిగిన అవగాహన ఒప్పంద కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రేపు తమిళనాడులోని కోయంబత్తూరు, తిరుప్పూర్ జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా కోయంబత్తూరులోని జీకేఎన్ఎం కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. అనంతరం తిరుప్పూర్ జిల్లా అవినాశిలో ఉన్న ప్రసిద్ధ అవినాశి లింగేశ్వర శివాలయాన్ని కూడా ఉపరాష్ట్రపతి సందర్శిస్తారు. జాతీయ మైనారిటీ కమిషన్ చైర్మన్గా హర్జీత్ సింగ్ గ్రేవాల్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల 16వ తేదీన కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆయన నియామక ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం గ్రేవాల్ మీడియాతో మాట్లాడుతూ కమిషన్ అన్ని మైనారిటీ వర్గాల సంక్షేమం కోసం స్వతంత్రంగా పనిచేస్తుందని తెలిపారు. దేశంలో మైనారిటీల పరిస్థితిపై కొందరు ప్రచారం చేస్తున్న అపోహలను ఆయన త్రోసిపుచ్చారు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో ఈరోజు అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, తూర్పు మధ్యప్రదేశ్, గోవా, మధ్య మహారాష్ట్ర, ఈశాన్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలుపుతూ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాల్లో రాబోయే 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, కర్ణాటక, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఈ నెల 24వ తేదీ వరకు ఇటువంటి వాతావరణ పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, నార్త్ మెసిడోనియా దేశాల మధ్య ప్రజాస్వామ్య విలువలు, స్నేహ సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ అంశంపై ప్రతిపక్షాల నిరసనల కారణంగా పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ 27 దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు, 19 దేశాలతో అవగాహన ఒప్పందాల ద్వారా డ్రగ్స్ నియంత్రణలో అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమం.

0: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: PM జై, అబ్ గరీబో కే జై బన్ గయి హై.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఈనాటి పల్లెసీమల కార్యక్రమంలో ముందుగా ఏజెన్సీ రైతుల సేవలో చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఎంసంపై చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అధిపతి డాక్టర్ డి ఆదిలక్ష్మి గారి ప్రసంగం వింటారు.
2: ఇప్పుడు మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే గిరిజన రైతుల అభ్యున్నతిలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం చింతపల్లి పాత్ర. ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం చింతపల్లి 1985 స్థాపించబడింది. గిరిజన ప్రాంతాల వ్యవసాయ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన ఈ పరిశోధనా కేంద్రం అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం మన్యం మరియు శ్రీకాకుళం జిల్లాల్లోని గిరిజన రైతులకు గత 4 దశాబ్దాలుగా పరిశోధన, శిక్షణ మరియు సాంకేతిక సేవలను అందిస్తుంది. చింతపల్లి కేంద్రం అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం మన్యం మరియు శ్రీకాకుళం జిల్లాల్లోని మొత్తం 37 గిరిజన మండలాలకు సేవలు అందిస్తుంది. ఈ ప్రాంతాల వాతావరణం, నేల స్వభావం మరియు గిరిజన రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక పరిశోధనలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కేంద్రం ద్వారా రాజ్మా, నైజరు, కొర్రలు, సామలు, రాగులు, వరి, మొక్కజొన్న, గోధుమ, ఆవాలు, అవిసె ఇలాంటి పంటలపై పరిశోధనలు జరుగుతున్నాయి. అధిక దిగుబడి ఇచ్చే రకాలను గుర్తించి రైతులకి అందుబాటులోకి తీసుకురావడమే ఈ దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కేంద్రము ప్రధాన లక్ష్యం పరివాహక ప్రాంతాల ప్రాతిపదికన గిరిజన ప్రాంతాలకు అనువైన పంట రకాలు, శాస్త్రీయ సాగు సాంకేతికతలను అభివృద్ధి చేసి వాటిని రైతులకు అందించడం ద్వారా వారి జీవనోపాధిని మెరుగుపరచడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ లక్ష్య సాధనలో భాగంగా ఈ చింతపల్లి పరిశోధనా కేంద్రంలో రాజ్మా మరియు నైజర్ పంటలపై ప్రత్యేక పరిశోధనలు నిర్వహిస్తుంది. వరి, మొక్కజొన్న, చిరుధాన్యాలు, కందులు, గోధుమ, ఆవాలు, అవిసె వంటి పంటలలో మెరుగైన రకాలను గుర్తించడం జరుగుతుంది. నేల నీటి సంరక్షణ పద్ధతుల అభివృద్ధి, సమీకృత వ్యవసాయ విధానాల రూపకల్పన చేయడము, సేంద్రీయ వ్యవసాయ పరిశోధనలు, వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు అందించడము, గిరిజన రైతుల సామాజిక ఆర్థిక పరిస్థితులపై అధ్యయనము, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు అంటే FPOs ఏర్పాటుకు సాంకేతిక మార్గదర్శకం చేయడము జరుగుతుంది. అలాగే స్థానిక వరి సాంప్రదాయ రకాలను గుర్తించి వాటిని అనేక ఇలాంటి విషయాల్లోని విశేష కృషి కూడా చేస్తుంది. ఈ పరిశోధనతో పాటు అభివృద్ధి చేసిన సాంకేతికతలను రైతుల పొలాలకు చేర్చడం, శిక్షణలు, క్షేత్ర ప్రదర్శనలు, రైతు శాస్త్రవేత్తల పరస్పర సమావేశాలు నిర్వహించడం ద్వారా ఈ చింతపల్లి గిరిజన రైతులకు శాస్త్రీయ వ్యవసాయానికి ఒక విశ్వసనీయ మార్గదర్శిగా, వ్యవసాయ అభివృద్ధికి ఒక ప్రముఖ కేంద్రంగా నిలిచింది. అయితే ఇప్పటి వరకు చింతపల్లి అభివృద్ధి చేసిన సాంకేతికలు మనం చూసుకున్నట్లయితే గనక నైజర్ పంటలో ప్రధాన సమస్యగా ఉన్న కస్క్యూట అనే ఈ పరాన్నజీవి కలుపు విత్తనాలను నైజర్ విత్తనాల నుండి సులభంగా వేరు చేయడానికి ఉప్పు ద్రావణ పద్ధతి అభివృద్ధి చేసింది. ఈ సాంకేతిక ద్వారా నాణ్యమైన విత్తనాల వినియోగము సాధ్యమై నైజర్ దిగుబడులు మెరుగుపడుతున్నాయి. అలానే గిరిజన ప్రాంతాల్లో సాంప్రదాయంగా ప్రతి పంటని వాళ్ళు వెదజల్లే పద్ధతికి వెళ్తూ ఉంటారు. దానికి బదులుగా వరుసలలో విత్తే పద్ధతిని క్షేత్ర ప్రదర్శనల ద్వారా రైతులకు పరిచయం చేసి మెరుగైన మొక్కల పెరుగుదల, అలానే కలుపు నియంత్రణ మరియు అధిక దిగుబడిని సాధించేలా చేసింది. వరి సాగులో SRI అంటే సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ అని ఈ పద్ధతిలో రైతులు భాగస్వామ్యంతో ప్రవేశపెట్టి తక్కువ విత్తనాలు, తక్కువ నీటి వినియోగంతో అధిక దిగుబడి సాధించే సాంకేతికతను విస్తరించింది. అదేవిధంగా స్థానికంగా సాగులో ఉన్న తక్కువ దిగుబడినిచ్చే వరి రకాల స్థానంలో అధిక దిగుబడి మెరుగైన వరి రకాలను పరీక్షించి

రైతులకి అందుబాటులోకి తీసుకువచ్చింది. అలానే గిరిజన ప్రాంతాలకు అనువైన రాజ్మా, నైజరు, చిరుధాన్యాలు, వేరుశనగ వంటి పంటల్లో మెరుగైన రకాలను పరీక్షించింది. వాటి విత్తనోత్పత్తి నిర్వహించి రైతులకి అందిస్తుంది. ముఖ్యంగా ఉత్కర్ష్, అంబర్, అరుణ్ ఇవి రాజ్మా రకాలు. ఈ రాజ్మా రకాలు గిరిజన ప్రాంతాలకు అనువైనవిగా గుర్తించబడ్డాయి. అలాగే కేజీఎన్ 2, జేఎన్ఎస్ 28 వంటి నైజర్ రకాలు కూడా అధిక దిగుబడిని ఇచ్చేవిగా గుర్తించి రైతులకి సిఫారసు చేయడం జరిగింది. రాజ్మా పంటలోని 70 జన్యు వనరులను సేకరించి వాటి లక్షణాలను అధ్యయనం చేసింది. అలానే నైజర్

ఇది ఒక డీబీటీ ప్రాజెక్ట్ కింద పరిశీలించారు. దీని ద్వారా భవిష్యత్తులోని మరింత మెరుగైన రకాల అభివృద్ధికి పునాది వేసింది. వ్యవసాయంలో వాతావరణ ప్రభావాన్ని తగ్గించేందుకు గ్రామీణ కృషి మౌసం సేవ ద్వారా వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలను క్రమం తప్పకుండా గిరిజన రైతులకు అందిస్తూ పంట నష్టాలను తగ్గించడంలో చాలా సహకరిస్తోంది. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా కాఫీ గుజ్జు, వ్యవసాయ వ్యర్థాలు, పశువుల పేడ, గోమూత్రం వీటన్నిటితోని కంపోస్టు తయారీ యూనిట్లు ఏర్పాటు చేసి ఈ చిరుధాన్యాలు, కూరగాయలు, నూనె గింజలు, పూల పంటలతో సహా సుమారుగా 35 పంటలకు సేంద్రీయ సాగు ప్రమాణాలను రూపొందించింది. ఈ సాంకేతికతను ప్రస్తుతము రైతుల పొలాలకు విస్తరిస్తున్నాయి. అలానే వ్యవసాయంలో యాంత్రీకరణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పుట్టగొడుగుల సాగు, తేనెటీగల పెంపకం, పోషక తోటలు, చిరుధాన్యాలు విలువ ఆధారిత ఉత్పత్తులు, పెరటికోళ్ల పెంపకం వంటి అంశాల్లోని నైపుణ్యాభివృద్ధి శిక్షణలు నిర్వహించి గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. అలానే రబీ కాలంలో శనగ, ఆవాలు, అవిసె ఇలాంటి పంటల్లో చలికి తట్టుకునే రకాలను పరీక్షిస్తూ గిరిజన ప్రాంతాలకు అనువైన పంటలుగా గుర్తింపై పరిశోధనలు కొనసాగిస్తుంది. గిరిజన ఉప ప్రణాళిక కింద ట్రైబల్ సప్లాన్ అంటాము, మరియు సెర్పు కార్యక్రమాల ద్వారా తేనెటీగల పెట్టెలను, విత్తన డ్రిల్లులను, సీడ్ డ్రిల్స్ అంటాం, నాణ్యమైన విత్తనాలు మరియు ఇతర వ్యవసాయ పరికరాలను రైతులకు పంపిణీ చేసి అనుబంధ జీవనోపాధి ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా వాసన్ సంస్థ సహకారంతో గిరిజన ప్రాంతాల్లోని సాంప్రదాయ గులీరాగి మరియు గులీసామ సాగును పునరుద్ధరించింది. రైతుల పొలాల నుంచి మట్టి నమూనాలను పరీక్షించి నేల సారానికి అనుగుణంగా ఎరువుల వినియోగంపై శాస్త్రీయ సూచనలు అందిస్తూ స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. అయితే చింతపల్లిలో వివిధ ప్రాజెక్టులు కూడా అమల్లో ఉన్నాయి. ఇందులో భాగంగా అఖిల భారత సమన్వయ నైజర్ పరిశోధన ప్రాజెక్టు సుమారుగా 20 లక్షల బడ్జెట్తో అమలవుతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా గిరిజన ప్రాంతాలకు అనువైన అధిక దిగుబడి, మెరుగైన నైజర్ రకాలను అభివృద్ధి చేయడానికి పరిశోధనలు నిర్వహిస్తున్నారు. ఈ పరిశోధనల ఫలితంగా అభివృద్ధి చేసిన 2 నైజర్ జన్యు రకాలు ఆశాజనకంగా ఉన్నాయి. ఇవి భవిష్యత్తులో ఈ రకాలు విడుదలైతే గనక గిరిజన రైతులకు అధిక దిగుబడి, మెరుగైన ఆదాయం అందించే అవకాశము ఉంది. అలానే గ్రామీణ కృషి మౌసం సేవ, ఈ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం చింతపల్లిలో గ్రామీణ కృషి మౌసం సేవ ప్రాజెక్టు ఒకటి జరుగుతూ ఉంది. భారత వాతావరణ శాఖ IMD అంటాము, దీని ఆధ్వర్యంలో గ్రామీణ కృషి మౌసం సేవ పథకాన్ని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం చింతపల్లిలో 2009 ఫిబ్రవరి 1 నుండి విజయవంతంగా అమలు చేస్తున్నారు. చింతపల్లిలోని వ్యవసాయ వాతావరణ క్షేత్రంలో 1990 నుంచి ఇప్పటి వరకు సుమారుగా 35 సంవత్సరాలకు పైగా వర్షపాతం, గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు, గాలి వేగము, గాలి దిశ, సాపేక్ష సాంద్రత, బాష్పీభవనము, సూర్యరశ్మి వ్యవధి, నేల ఉష్ణోగ్రతలు, మంచు వంటి, అంటే చింతపల్లి వాతావరణం చాలా స్పెసిఫిక్గా ఉంటుంది కాబట్టి వీటన్నిటి మీద ఇలాంటి వాతావరణ సమాచారాన్ని ప్రతిరోజు 2 సార్లు నమోదు చేసి విశ్లేషించడం జరుగుతుంది. ఈ విలువైన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని గిరిజన ప్రాంత రైతులకు అనువైన వ్యవసాయ సలహాలను అందిస్తున్నారు. ప్రతి మంగళవారం మరియు శుక్రవారము భారత వాతావరణ శాఖ అందించే మధ్యకాలిక వాతావరణ సూచనలను ఆధారంగా చేసుకొని అరకు, పాడేరు, చింతపల్లి ప్రాంతాల్లోని వివిధ 11 మండలాలకు పంటల వారీగా వ్యవసాయ సలహా బులెటిన్లను రూపొందించి రైతులకి చేరవేయడం జరుగుతుంది. ఈ బులెటిన్లలో విత్తే సమయం, ఎరువుల యాజమాన్యం, నీటి నిర్వహణ, పురుగులు తెగుళ్ల నివారణ, కోత సమయము, పశుసంవర్ధక నిర్వహణ వంటి అంశాలపై శాస్త్రీయ సూచనలు ఉంటాయి. దీనివలన రైతులకి పంట నష్టము చాలా వరకు తగ్గించవచ్చు. అలానే 2024-25 సంవత్సరంలో ఈ GKMS ఈ వాతావరణ దాని ద్వారా 104 వ్యవసాయ వాతావరణ సలహా బుల్లెట్లను రూపొందించబడ్డాయి. 2 రైత అవగాహన కార్యక్రమాలు జరపడం జరిగింది. 1 ఎక్స్పోజర్ విజిట్ నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాల ద్వారా రైతులకు వాతావరణ సమాచారాన్ని వ్యవసాయ నిర్ణయాల్లో ఎలా ఉపయోగించుకోవాలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా రైతులకు వాట్సాప్ గ్రూపులు, సందేశాలు, డిజిటల్ సేవలు, అలానే ఆకాశవాణి విశాఖపట్నం, స్థానిక వార్తాపత్రికలు మరియు

ఐఎండి రూపొందించిన మేఘదూత్ అలానే దామిని మొబైల్ యాప్ల ద్వారా కూడా వాతావరణ హెచ్చరికలు, పంట నిర్వహణ సూచనలు నిరంతరం రైతులకి అందించడం జరుగుతుంది. అలా జీకేఎంఎస్ సేవల వలన రైతులు సరైన సమయంలో విత్తనాలు విత్తడం, వర్షానికి ముందే కోత పూర్తి చేసుకోవడం, ఎరువులు మరియు పురుగు మందులను అవసరమైన సమయంలో మాత్రమే వినియోగించడం, వర్షాలు, మంచు, బలమైన గాలులు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి పంటను రక్షించుకోవడం వంటి నిర్ణయాలను సకాలంలో చేసుకోగలుగుతున్నారు. దీంతో సాగు వ్యయం తగ్గడమే కాకుండా పంట దిగుబడి, నాణ్యత మరియు రైతుల ఆదాయం కూడా బాగా పెరుగుతుంది. అందువలన ఈ గ్రామీణ కృషి మౌసం సేవ గిరిజన ప్రాంత రైతులకు ఒక శాస్త్రీయ మార్గదర్శిగా నిలిచి వాతావరణాన్ని అవకాశంగా మలుచుకొని సుస్థిరమైన మరియు లాభదాయకమైన వ్యవసాయం వైపు వారిని నడిపిస్తుంది. ఇలానే గిరిజన ఉపాధికొండ అంటే ట్రైబల్ సప్లాన్ ఉంటుంది. ఈ గిరిజన రైతుల జీవనోపాధి మెరుగుదల, వ్యవసాయ ఉత్పాదకత పెంపు మరియు ఆదాయ వృద్ధి లక్ష్యంగా ఈ గిరిజన ఉప పథకం కింద ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం చింతపల్లి అనేక కార్యక్రమాలు అమలు చేస్తుంది. ఈ పథకం ద్వారా గిరిజన రైతులకు నాణ్యమైన విత్తనాలు ఇవ్వడం, వ్యవసాయ పనిముట్లు, చిన్న చిన్న యంత్రాలు, తేనెటీగల పెంపకానికి పెట్టెలు, ఇతర వ్యవసాయ ఇన్పుట్లు అందజేయడంతో పాటు ఆధునిక సాగు పద్ధతులపై శిక్షణలు కూడా నిర్వహిస్తుంది. అలాగే నూనె గింజ పంటల్లో సమగ్ర పంట యాజమాన్య పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా గిరిజన రైతుల ఆదాయం పెంపునకు కూడా కృషి చేస్తుంది. ఈ కార్యక్రమాల ద్వారా గిరిజన రైతుల వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా, సుస్థిరంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తుంది. అలాగే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం చింతపల్లిలో నిర్వహించిన ప్రత్యేక పరిశోధనలు కూడా ఉన్నాయి. ఇందులో ముఖ్యమైనది కుంకుమ పువ్వు సాగుపై పరిశోధన. చింతపల్లిలోని వాతావరణం చల్లగా ఉంటుంది, మనందరికీ తెలుసు. ఈ చల్లటి వాతావరణాన్ని సద్వినియోగం చేసుకుంటూ అత్యంత విలువైన సుగంధ ద్రవ్యమైనటువంటి కుంకుమ పువ్వు సాగుపై వినూత్న పరిశోధనలు చేపట్టింది. గిరిజన ప్రాంతాల్లో అధిక ఆదాయం అందించే ప్రత్యామ్నాయ పంటగా ఈ కుంకుమ పువ్వును పరిచయం చేయాలనే లక్ష్యంతో జమ్మూ కాశ్మీర్ నుండి నాణ్యమైన సాఫ్రాన్ కందలను సేకరించి గాజు గృహం అంటే గ్లాస్ హౌస్ అంటాము, అలానే షేడ్ నెట్లో కూడా వీటిని శాస్త్రీయంగా పరిశీలించడం జరిగింది. ఈ పరిశోధనలో గాజు గృహం మరియు షేడ్ నెట్లో కుంకుమ పువ్వును విజయవంతంగా మొలకెత్తించి వాటి నుంచి అధిక దిగుబడిని సాధించవచ్చు అనేది తెలుసుకోవడం జరిగింది. అయితే ఇది ముఖ్యంగా ఆగస్టు నెలలో గాజు గృహంలో నాటిన పంట అధిక మొలక శాతాన్ని ఇచ్చి అధిక ఎండు కుంకుమ పువ్వు దిగుబడిని కూడా నమోదు చేస్తుందని చెప్పడం జరిగింది. ఈ ఫలితాల ఆధారంగా చింతపల్లి, అలానే చింతపల్లికి దగ్గరలో ఉన్న లంబసింగి వంటి అధిక ఎత్తు చల్లని ప్రాంతాల్లో రక్షిత సాగు పద్ధతిలో ఈ కుంకుమ పువ్వు సాగు విజయవంతంగా చేపట్టే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు నిరూపించారు. అయితే భవిష్యత్తులో ఈ అధిక విలువ కలిగిన పంట గిరిజన రైతులకు అధిక ఆదాయాన్ని అందించే ప్రత్యామ్నాయ వాణిజ్య పంటగా నిలిచే అవకాశాలు ఉన్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ పరిశోధన ఫలితాలను ఆధారంగా చేసుకుని ఒక ప్రైవేటు సంస్థ చింతపల్లిలో భారీ స్థాయిలో ఈ కుంకుమ పువ్వు కందులు అంటే బల్బ్స్ అంటాం, వాటి నుంచి ఉత్పత్తి జరుగుతుంది. ఈ బల్బ్స్ ఉత్పత్తి చేపట్టేందుకు ముందుకొచ్చింది. ఈ కార్యక్రమం అమలు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడంతో పాటు చింతపల్లి ప్రాంతీయ భూమిని కూడా కేటాయించింది. తర్వాత అగ్రి టూరిజం, వ్యవసాయ పర్యటకం. గిరిజన రైతుల ఆదాయాన్ని పెంచేందుకు సాంప్రదాయ వ్యవసాయంతో పాటు అగ్రి టూరిజం అనే వినూత్న భావనను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం చింతపల్లి ప్రోత్సహిస్తోంది. దీనిలో భాగంగా 2021 సంవత్సరం నుంచి ఆర్ఏఆర్ఎస్ చింతపల్లిలో అగ్రి టూరిజంపై పరిశోధనలు మరియు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పరిశోధనా క్షేత్రాన్ని ఆదర్శ అగ్రి టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దే చర్యలు ప్రారంభించింది. రైతులు, పర్యాటక రంగ నిర్వాహకులు సామర్థ్యాభివృద్ధి శిక్షణలు, కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ అనమాట నిర్వహిస్తూ ఈ అగ్రి టూరిజం ద్వారా గ్రామీణ ఉపాధి మరియు రైతుల ఆదాయ అభివృద్ధికి అంశాలను కల్పిస్తోంది. ఈ అంశంపై జాతీయ స్థాయి వెబినార్ కూడా అక్కడ నిర్వహించడం జరిగింది. ఇక్కడ రైతులు, శాస్త్రవేత్తలు మరియు పర్యాటక రంగ నిపుణుల మధ్య అవగాహన పెంపొందించడం జరిగింది. అలానే చింతపల్లి పరిశోధన కేంద్రంలో విదేశీ పూల సాగు, ఔషధ మొక్కలతో పాటు మిల్లెట్ మ్యూజియం, గిరిజన సమాచార కేంద్రము, తేనెటీగల పెంపకం, కాఫీ మరియు మిరియాల తోటలు, సహజ శాశ్వత ప్రవాహం, గిరిజన ఉత్పత్తుల విక్రయ కేంద్రం, అతిథి గృహం వంటి ప్రత్యేక ఆకర్షణలు అభివృద్ధి చేస్తున్నారు. ఇవన్నీ ఉంటేనే అగ్రి టూరిజం మనము బాగా ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదనంగా

ఎద్దుల బండి ప్రయాణము, ట్రాక్టర్ డ్రైవింగు, తేనె వెలికితీత, చేపల వేట, వ్యవసాయ క్షేత్ర సందర్శనలు వంటి అనుభవాత్మక కార్యక్రమాలను కూడా ఈ అగ్రి టూరిజంలో భాగంగా ప్రణాళిక చేశారు. ఈ కార్యక్రమాల ద్వారా చింతపల్లి, లంబసింగి ప్రాంతాలకు వచ్చే పర్యాటకులు ఆకర్షించడంతో పాటు గిరిజన రైతుల వ్యవసాయ ఉత్పత్తులకు విలువ పెంచి గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం మరియు గిరిజన సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేయడం లక్ష్యంగా ఈ ఆర్ఏఆర్ఎస్ చింతపల్లి ముందుకి సాగుతోంది. పూల సాగు విషయానికి వస్తే చింతపల్లిలోని ఈ చల్లని వాతావరణాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం చింతపల్లిలో గ్లాడియోలస్, ట్యూబ్ రోజు, చైనా ఆస్టర్, లిల్లీ, జర్బరా, బంతి, ట్యూలిప్, క్రైసాంతిమం, హయసింత్ వంటి 9 రకాల వాణిజ్య పూల పంటలపైన పరిశోధన చేయడం జరిగింది. ఈ పరిశోధనల ద్వారా చింతపల్లి ప్రాంతానికి అనువైన పూల రకాలను గుర్తించి గిరిజన రైతులకు అధిక ఆదాయం అందించే ప్రత్యామ్నాయ పంటగా పరిచయం చేసే దిశగా కూడా కృషి చేస్తోంది. ఈ పరిశోధనలో గ్లాడియోలస్లో అర్కా ఆయుష్ మరియు అర్కా అమర్ రకాలు అత్యుత్తమ దిగుబడులను నమోదు చేయగా చైనా ఆస్టర్తో అర్కా అర్చన్, ట్యూబ్ రోజులో అర్కా ప్రజ్వల్, జర్బరాలోనేమో సన్ వ్యాలీ, బంతిపూర్లోనేమో డానీ ఆరెంజ్ ఈ రకాలు ఆశాజనకంగా ఫలితాలను ఇచ్చాయి. ఈ పరిశోధనల ఆధారంగా చింతపల్లి, లంబసింగి వంటి చల్లని గిరిజన ప్రాంతాల్లోని అధిక విలువ కలిగిన పూల సాగు విస్తృత అవకాశాలు ఉన్నాయని నిరూపించబడింది. ఈ సాంకేతికతల ద్వారా గిరిజన రైతులు సాంప్రదాయ పంటలతో పాటు ఈ పూల సాగును కూడా చేపట్టి తక్కువ విస్తీర్ణంలోనే అధిక ఆదాయం పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ పూల సాగు అభివృద్ధితో వ్యవసాయ పర్యాటకం, స్థానిక ఉపాధి మరియు గ్రామీణ ఆర్థిక అభివృద్ధికి కొత్త అవకాశాలు కలుగుతున్నాయి. ఈ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానము చింతపల్లి పరిశోధనలతో పాటు గిరిజన రైతులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయికి చేరవేయడంలో విశేష కృషి చేస్తుంది. 24-20 సంవత్సరంలో ఈ రైతులు, గ్రామీణ యువత మరియు విస్తరణ సిబ్బంది కోసం పలు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించింది. ఈ కార్యక్రమాల్లో భాగంగా ప్రధాన పంటల్లో సేంద్రీయ వ్యవసాయం అంశంపై 7 రోజుల శిక్షణ ఆత్మ సహకారంతో నిర్వహించింది. 25 మంది రైతులకు సేంద్రీయ సాగు పద్ధతులు, జీవ ఎరువుల వినియోగము, సేంద్రీయ పంటల యాజమాన్యంపై అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా శాస్త్రీయ తేనెటీగల పెంపకంపై జాతీయ తేనెటీగలు మరియు తేనె మిషన్ సహకారంతో 8 రోజుల శిక్షణ నిర్వహించి 30 మంది రైతులకు, యువతకు తేనెటీగల పెంపకము, తేనె ఉత్పత్తి అలానే మార్కెటింగు, వ్యాపార అవకాశాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ ఆర్ఏఆర్ఎస్ చింతపల్లి శాస్త్రవేత్తలు రైతులు ఎదుర్కొనే సమస్యలను నేరుగా పొలాల్లోనే పరిశీలించి శాస్త్రీయ పరిష్కారాలను అందించే విధానాన్ని అనుసరిస్తున్నారు. పంటల్లో పురుగు, తెగుళ్ళు, పోషక లోపాలు, నేల సమస్యలు, వాతావరణ ప్రభావాలను క్షేత్రస్థాయిలోనే పరిశీలించి రైతులకు తక్షణ సాంకేతిక సలహాలను అందిస్తున్నారు. అలానే శాస్త్రీయ వ్యవసాయాన్ని ప్రతి రైతు ఇంటి ముంగిటికి చేర్చేందుకు ఆర్ఏఆర్ఎస్ చింతపల్లి, ఆకాశవాణి, టెలివిజను, వార్తాపత్రికల వంటి మాధ్యమాలను సమర్థవంతంగా వినియోగిస్తుంది. శాస్త్రవేత్తలు ఆకాశవాణి విశాఖపట్నం ద్వారా వివిధ పంటల సమగ్ర యాజమాన్య పద్ధతులు, చిరుధాన్యాల సాగు, రాజ్మా సాగు సాంకేతికత, మట్టి నమూనాల సేకరణ, విత్తన ఎంపిక, నిల్వ, పోషక లోపాల నివారణ ఇలాంటి వివిధ అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. అదేవిధంగా పాడి పంటలు టీవీ కార్యక్రమం ద్వారా రాజ్మా మరియు నైజర్ సాగు యాజమాన్య పద్ధతులు రైతులకు వివరించారు. రైతు ఉత్పత్తిదారుల సంస్థలు FPOC మధ్య బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. గిరిజన రైతుల ఆదాయం పెంపు కోసం రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ఆర్ఏఆర్ఎస్ చింతపల్లి సాంకేతిక మార్గదర్శకత్వం అందిస్తోంది. లంబసింగి ట్రైబల్ ప్రోడక్ట్స్ FPOS సభ్యులకు వ్యవసాయ వ్యాపార నిర్వహణ, మార్కెటింగు, విలువ ఆధారిత ఉత్పత్తుల ప్రత్యేక శిక్షణలు నిర్వహిస్తుంది. అదేవిధంగా ASR జిల్లాలోని విజయవంతంగా పనిచేస్తున్న FPO వాళ్ళపైన అధ్యయనం నిర్వహించి రైతుల ఆదాయ వృద్ధికి అవసరమైన సూచనలు రూపొందించడం జరుగుతుంది. అలానే గిరిజన యువతకు నైపుణ్యాభివృద్ధి వ్యవసాయం ద్వారా

0: స్వయం ఉపాధి అవకాశాలను పెంచే లక్ష్యంతో గ్రామీణ యువతకు ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సేంద్రియ వ్యవసాయము, తేనెటీగల పెంపకము, పుట్టగొడుగుల సాగు, పోషక తోటలు, మిల్లెట్ ఆధారిత విలువ ఆధారిత ఉత్పత్తులు, బ్యాక్యార్డ్ కోళ్ల పెంపకం వంటి అంశాల్లో శిక్షణ అందించి ఉపాధి అవకాశాలను బాగా కల్పిస్తోంది. ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే పరిశోధనలను రైతుల పొలాలకు చేర్చడము, శిక్షణలు నిర్వహించడము, క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి పరిష్కారాలు అందించడము, వాతావరణ ఆధారిత సలహాలు ఇవ్వడము, రేడియో, టెలివిజన్, వార్తాపత్రికల ద్వారా విజ్ఞానాన్ని విస్తరించడము, గిరిజన యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించడం వంటి అనేక విస్తరణ కార్యక్రమాల ద్వారా ఈ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం చింతపల్లి గిరిజన రైతులకు జీవనోపాధి మెరుగుదలకు ఒక శాస్త్రీయ మార్గదర్శక సంస్థగా నిలుస్తోంది. అదేవిధంగా మహిళా రైతులకు ఉత్పత్తిదారుల సంస్థలు ఎఫ్పిఓస్ ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహిస్తుంది. ఉత్పత్తుల మార్కెటింగు, విలువ ఆధారిత ఉత్పత్తులు మరియు మెరుగైన ధరలు పొందే అవకాశాలను కల్పిస్తుంది. కాబట్టి రైతు సోదరులారా, మీరు ఏదైనా వ్యవసాయ సంబంధిత సలహాలు ఉంటే గనక, సమస్యలు ఉన్నా సలహాలు ఉన్నా సరే, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం చింతపల్లి శాస్త్రవేత్తలను సంప్రదించి వారి సేవలను వినియోగించవలసిందిగా కోరుకుంటున్నాం.
1: మీరు ఇంతవరకు ఏజెన్సీ రైతుల సేవలో చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఈ అంశంపై చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అధిపతి డాక్టర్ డి ఆదిలక్ష్మి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం శ్రీమతి ఏ బృందాకుమారి గారు చదవగా వింటారు.
2: రైతు సోదర సోదరిమళ్ళకి నమస్కారం. ఈరోజు మన కార్యక్రమంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గ్రామీణ వ్యవసాయ వాతావరణ సేవా పథకం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం చింతపల్లి అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతపు రైతాంగానికి వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు వింటారు. ముందుగా వాతావరణ సూచనలు. ఈ నెల 22వ తేదీ గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెంటీగ్రేడ్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెంటీగ్రేడ్, గాలిలో తేమ ఉదయం వేళల్లో 85% కాగా సాయంత్రం వేళ 80% నమోదు కావచ్చు. వాతావరణ సూచన సారాంశాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే, భారత వాతావరణ శాఖ సమాచారం ప్రకారం 2.3 నుంచి 7 మిల్లీమీటర్ల తేలికపాటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 26.1 డిగ్రీ సెంటీగ్రేడ్ నుండి 27 డిగ్రీల సెంటీగ్రేడ్ మరియు కనిష్ట ఉష్ణోగ్రతలు 20.2 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 21.2 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉండవచ్చు. గాలిలో సాపేక్ష తేమ ఉదయం పూట 85 నుంచి 86% కాగా మరి మధ్యాహ్నం పూట 75 నుంచి 85% పరిధిలో ఉండే అవకాశం ఉంది. గాలిలో గంటకు 6 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం కూడా ఉంది. ఇక వాతావరణ హెచ్చరిక చూద్దాం. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు మరియు బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో వేడి పరిస్థితులు ఇలాగే కొనసాగవచ్చు. రైతు సోదరులకు సాధారణ సలహాలు ఒకసారి చూస్తే, ప్రస్తుత వెచ్చని వాతావరణ పరిస్థితులు మరియు తేలికపాటి వర్ష సూచనలు పంటల సాధారణ వృద్ధికి అనుకూలంగా ఉన్నాయి. ఆశించిన తేలికపాటి వర్షాలు నేలలో తేమని నిలుపుకోవడంలో సహాయపడతాయన్నమాట. రైతులు పొలం పరిస్థితుల్ని గమనించుకుంటూ పొడి వాతావరణం ఎక్కువ రోజులు ఉంటే అవసరానికి అనుగుణంగా తేలికపాటి నీటిపారుదలు కూడా ఇచ్చుకుంటూ ఉండాలి. మోస్తరు తేమ మరియు అడపాదడపా మేఘావృతమై ఉండడం వల్ల తెగుళ్ళు, వ్యాధుల ప్రబలత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు క్రమం తప్పకుండా పొలాన్ని పరిశీలించుకుంటూ ఉండాలి. వాతావరణం స్పష్టంగా ఉన్నప్పుడు ముఖ్యంగా ఉదయం లేదా సాయంత్ర సమయాల్లో మాత్రమే, అంటే అది కూడా వర్షం లేని సమయంలో అని గుర్తించాలి. ఆ వేళల్లో మొక్కల సంరక్షణ చర్యలు రైతు సోదరులు చేపట్టాలి. వర్షం లేని సమయాల్లో అంతరకృషి మరియు కలుపు నివారణ పనులు రైతు సోదరులు కొనసాగించుకోవచ్చు. నేలలో తేమని నిలుపుకోవడానికి మరియు నేల ఉష్ణోగ్రతని నియంత్రించడానికి మల్చింగ్ పద్ధతుల్ని అనుసరించడం చాలా మంచిది. వర్షాల సమయంలో నీరు నిల్వ ఉండకుండా పొలాల్లో సరైన నీటి కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. ఇక పశువులకు శుభ్రమైన తాగునీరు మరియు వేడి అలాగే వర్షం నుండి రక్షణ కల్పించడానికి చక్కటి ఆశ్రయం కూడా కల్పించాలి. ఇక వ్యవసాయ సూచనలను చూస్తే, వారి

0: నారుమడి విత్తనాల ద్వారా మరియు నేల ద్వారా వచ్చే తెగుళ్ళని నివారించి ఆరోగ్యకరమైన నారు పెరగడానికి విత్తే ముందు విత్తనాలని కిలోకు 2 గ్రాముల కార్బన్ డైజిమ్ మరియు 10 గ్రాముల ట్రైకోడెర్మా విరిడితో శుద్ధి చేసుకోవాలి. ఎకరం నారుమడి ప్రాంతానికి డిఏపి 20 కిలోల చొప్పున వేసుకోవాలి. ఇంకా తేమతో కూడిన వాతావరణంలో అగ్గి తెగులు సోకిందో లేదో గమనిస్తూ ఉండాలి. ఒకవేళ లక్షణాలు కనిపిస్తే లీటర్ నీటికి ట్రైసైక్లోజోల్ 75 WP 0.6 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. తరువాతి పంట రాగి, అది కూడా నారుమడిలో ఉంది. అంటే సూచించబడిన తేలికపాటి వర్షాలు, అనుకూలమైన ఉష్ణోగ్రతలు నారుమడి ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటాయి. రైతులు లోకల్ పెద్దచోడి మరియు ఇంద్రావతి వంటి రాగి రకాలని ఎకరానికి 4 నుంచి 5 కేజీల విత్తన మోతాదులో విత్తడం ప్రారంభించుకోవాలి. అదే రాగిలో విత్తన శుద్ధి ఎలాగో ఒకసారి చూద్దామా. మొలకల తెగుళ్ళని తగ్గించుకోవడానికి మరియు పంట ఆరోగ్యంగా ఎదగడానికి విత్తే ముందు రాగి విత్తనాలకి కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడి లేదా 10 గ్రాముల సూడోమోనస్ ఫ్లోరోసెన్స్ విత్తనం శుద్ధి చేసుకోవడానికి ఉపయోగపెట్టుకోవాలి. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గ్రామీణ వ్యవసాయ వాతావరణ సేవా పథకం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం చింతపల్లి అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంత ప్రయతాంగానికి వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు విన్నారు.
1: వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం శ్రీమతి ఏ బృందాకుమారి గారి చదవగా మీరు ఇంతవరకు విన్నారు. ఇంతటితో ఈనాటి పల్లె సీమల కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:45 కావస్తోంది. కొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: సహకార రంగంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు అంశాన్ని గురించి వరంగల్ జిల్లా సహకార అధికారి శ్రీ బి సంజీవరెడ్డి గారితో పరిచయం విందాం. పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్.
2: శ్రోతలకు నమస్కారం. కేంద్ర ప్రభుత్వం ఈ సహకార రంగాన్ని బలోపేతం చేయడానికి అనేక పథకాలు, ఆర్థిక సహాయ కార్యక్రమాలు, అలాగే సంస్కరణలను అమలు చేస్తుంది. ముఖ్యంగా సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు తర్వాత ఈ రంగానికి మరింత ప్రాధాన్యత కలిగింది. మరి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలు ఈ సహకార రంగంలో ఏమున్నాయి అనే అంశం గురించి మనకు తెలియచేయటానికి శ్రీ బి సంజీవరెడ్డి గారు విచ్చేశారు. వీరు వరంగల్ జిల్లా సహకార అధికారి. మరి వీరిని అడిగి ఆ పథకాలకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. సంజీవరెడ్డి గారు నమస్కారం అండి.
3: నమస్కారం సార్.
2: సార్, మరి ఇప్పుడు వికసిత భారత్ దిశగా భారతదేశం పయనించడానికి అన్ని రంగాలు మరి రకరకాల కార్యక్రమాలు చేపడుతూ ఉంది, అట్లనే మరి ఈ సహకార రంగం అభివృద్ధి సాధించడానికి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి పథకాలను దీంట్లో ప్రవేశపెట్టింది, వాటిని గురించి వివరిస్తారా?
3: సహకార రంగ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ జూలై 2021 ఏర్పాటు చేసింది సార్. సహకార రంగాన్ని పటిష్టంగా అభివృద్ధి చేసి ప్రజల్ని భాగస్వాములు చేసి ప్రజలకు అందుబాటులో సహకార సంఘాలు ఉంటే తద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పి సహకార సే సమృద్ధి సహకార ఉద్యమ అభివృద్ధికి ఏర్పాటు చేయడం జరిగింది సార్. రాష్ట్ర ప్రభుత్వం కూడా జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం ఆలోచనలను దృష్టిలో పెట్టుకుని డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కమిటీస్ ఏర్పాటు చేసింది సార్. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా సహకార రంగాన్ని ప్రతి నెలకు రివ్యూ చేయడానికి కానీ దానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించి అభివృద్ధి చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది సార్.
2: ఈ సహకార రంగంలో ఇప్పుడు మార్కెటింగ్ అభివృద్ధి చేయాలన్నా, ఇప్పుడు రైతులకు ఆదాయ అభివృద్ధి చేయాలన్నా, ఇట్లా ఏమేమి చర్యలు చేపడుతుంటుంది?
3: కేంద్ర ప్రభుత్వం ఆలోచన మేరకు కేంద్ర మంత్రిత్వ వ్యవస్థ వచ్చిన తర్వాత గ్రామీణ రైతుల అవకాశాలు పెంచి అభివృద్ధి చేయాలని, మెయిన్ ముందుగా బలమైన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని చెప్పి వాటికి ప్రభుత్వం గ్రాంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.

0: దేశంలో 200,000 మల్టీపర్పస్ ప్యాక్స్, ముఖ్యంగా ప్యాక్స్తో పాటుగా డైరీ, ఫిషరీస్ ఏర్పాటు, అంటే అన్ని గ్రామాలను అనుసంధానం చేసుకుని ఒక 200,000 సంఘాలు అదనంగా ఏర్పాటు చేయడం అని ప్లాన్ చేయడం జరిగింది. అదేవిధంగా సహకార సంఘాలకు సంబంధించిన మోడల్ బైలాస్ మొత్తం ఏర్పాటు చేసి బైలాస్ని బహుముఖంగా సహకార సంఘాలు పనిచేయాలని చెప్పి దాంట్లో అన్ని రకాల సేవలు ప్రజలకు అందించే విధంగా, దాంట్లో కూడా ఏంటంటే కామన్ సర్వీస్ సెంటర్లు, జన ఔషధి, ఎరువులు, విత్తనాలు, ఎల్పీజీ, మార్కెటింగ్ గిడ్డంగులు, ఇది అంటే అదేవిధంగా సాంకేతికంగా ముందుకు పోవాలని చెప్పి మోడల్ బైలాస్ కూడా చేంజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా క్యాంప్ ప్యాక్స్ కంప్యూటరైజేషన్ కోసం, తద్వారా ప్యాక్స్లో పారదర్శకత కోసం, రైతాంగానికి సత్వరంగా సమగ్రంగా సేవలు అందించడం కోసం దేశంలో 63,000 ప్యాక్స్ని ఏర్పాటు చేయాలని చెప్పి సాంకేతికంగా ముందుకు రావాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా 9,600 ప్యాక్స్ వైబ్రెంట్ ఎకనామిక్ ఎంటిటీస్, అంటే బలీయమైన ఆర్థిక సహకార సంస్థలు ఎదగాలని చెప్పి ప్లాన్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ప్యాక్స్లో కూడా అన్ని రకాలుగా ఒక కేంద్ర ప్రభుత్వం పథకం తీసుకొచ్చి ఫార్మేషన్ ప్రమోషన్ ఆఫ్ ఎఫ్పిఓస్ అని చెప్పి ఒక పథకం తీసుకొచ్చింది సార్. దీంట్లో వరంగల్ జిల్లాలో కిరా, వరంగల్, నర్సంపేట కూడా అందులో భాగస్వాములు కావడం జరిగింది. సంస్థాగత ఆర్థిక సపోర్ట్ కూడా, అంటే ఎన్సిడిసి, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కౌన్సిల్ ద్వారా సంస్థాగత ఆర్థిక సపోర్ట్ ఇచ్చి రైతుల ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు, బ్రాండింగ్, ప్రాసెసింగ్, మార్కెటింగ్ అవకాశాలతో పాటు ఆదాయం పెంచే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. ఇదే విధంగా ఆయుష్మార్ సహకార నిధి అని చెప్పి ఒక 10,000 కోట్లు ఏర్పాటు చేయడం జరిగింది, సహకార సంఘాలని బలోపేతం చేసి ఆర్థిక అభివృద్ధి చేయాలని చెప్పి. అదేవిధంగా హెల్త్ కేర్ ఇన్ఫ్రా కూడా సహకార సంఘాల ద్వారా డెవలప్ కావాలని చెప్పి హాస్పిటల్స్ కానీ, వెల్నెస్ సెంటర్లు కానీ, డెంటల్ కాలేజెస్ కానీ, డ్రగ్ స్టోర్స్ కానీ, ఇంకా మహిళా సహకార సంఘాలు ఎక్కడైతే ఉన్నాయో మహిళలు అధికంగా ఉన్న సహకార సంఘాల్లో 1% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కూడా ఇచ్చి ఉమెన్ మెజారిటీ కోఆపరేటివ్స్కు అవకాశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వరల్డ్ లార్జెస్ట్ గ్రెయిన్ స్టోరేజ్లు, అంటే ఇవాళ గోడౌన్ అంటే కొరత ఉందని చెప్పి దేశవ్యాప్తంగా డీసెంట్రలైజ్డ్ గ్రెయిన్ స్టోరేజ్ అని చెప్పి వరల్డ్ లార్జెస్ట్ డీసెంట్రలైజ్డ్ గ్రెయిన్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం ఒక పథకం ద్వారా. దీని ద్వారా ఏఎఫ్ అంటే అగ్రి ఇన్ఫ్రా ఫండ్ అని ఏర్పాటు చేసి ఇంకా ఇతర పథకాలు కూడా ఏఎంఐ కానీ, పిఎం సిఎంఈ కానీ, ఇటువంటి పథకాలు ఏంటంటే వ్యవసాయ రంగంలో ఇన్ఫ్రా వ్యవస్థాగతంగా ఏర్పాట్లు పెంచుకునే విధంగా స్కీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్. అదేవిధంగా నేషనల్ లెవెల్లో సహకార సంఘాలను డెవలప్ చేయాలని చెప్పి జాతీయ లెవెల్లో కోఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది, ముఖ్యంగా ఎక్స్పోర్ట్కి కానీ, విత్తనానికి కానీ, అదేవిధంగా సేంద్రియ పద్ధతుల్లో కానీ. ముఖ్యంగా గ్రామీణ రైతాంగానికి బౌల రాష్ట్ర సహకార సంఘాల చట్టం కింద సేంద్రియ వ్యవస్థ, అంటే ఆరోగ్యరీత్యా సేంద్రియ సహకార సంస్థలు ఉండాలని చెప్పి మౌలికంగా కేంద్ర లెవెల్లో కూడా ఒక పెద్ద సహకార సంస్థను ఏర్పాటు చేసింది. అదేవిధంగా సహకార వ్యవస్థ ద్వారా ఉత్పత్తులు ఏమైనా ఉంటే ఎక్స్పోర్ట్ చేయడం కోసం ఎక్స్పోర్ట్ కోఆపరేటివ్ అంటే సహకార సంఘం జాతీయ లెవెల్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా విత్తన సహకార సంఘాలు కూడా జాతీయ లెవెల్ ఏర్పాటు చేసి స్టేట్ లెవెల్ ఉన్న అన్ని సంఘాలకు అనుసంధానం చేయడం జరిగింది సార్. అదేవిధంగా ప్రత్యేకంగా ఇనిషియేటివ్స్ ఏంటంటే ఈ వ్యవస్థనే కాకుండా భారత ట్యాక్సీ అని చెప్పి ప్రజల సౌకర్యార్థం కోసం మొట్టమొదటిగా సహకార రంగంలో ట్యాక్సీ అంటే ప్లాట్ఫామ్ ప్రారంభించబడింది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఆదాయాలు డ్రైవర్కు నేరుగా వచ్చే విధంగా, ప్రయాణికులకు తక్కువ ధరలో సౌకర్యవంతంగా రక్షణ పద్ధతులు ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది సార్. అట్నే సహకార బ్యాంకింగ్లో కూడా ఈకేవైసీ ఏర్పాటు చేసి డిజిటల్ ఫ్రాడ్స్ జరగొద్దని చెప్పి సహకార రంగంలో ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థకు ఏర్పాటు చేయడం జరిగింది సార్. అదేవిధంగా ఇవన్నీ డెవలప్ చేయాలని చెప్పి నూతన జాతీయ సహకార పాలసీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు సహకార రంగ ప్రముఖులు 49 మంది ఎక్స్పర్ట్స్ని తీసుకొని సహకార సంఘాల అభివృద్ధి కోసం జాతీయ సహకార పాలసీ కూడా ఒకటి, ముసాయిదా పాలసీని ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా త్వరలో అమల్లోకి వస్తుంది సార్. ఈ రకంగా దీంతోపాటు సహకార సంఘాలు ఒక 559 సహకార సంఘాలను తీసుకొని ఒక పోర్టల్, అంటే ఎలాంటి పోర్టల్ అంటే కొనుగోలుదారులకు పారదర్శకంగా కొనుగోలు చేయడం కోసం ఒక ఈజెమ్ పోర్టల్ అని ఏర్పాటు చేయడం జరిగింది, అంటే గవర్నమెంట్ ఈ మార్కెటింగ్. ఈ రకంగా చేయడం ద్వారా ఏంటంటే కొనుగోలుదారులకు తక్కువ ధరకు వచ్చే విధంగా, ప్లస్ పారదర్శకత ఉండే విధంగా, అంటే మంచి కావలసిన వస్తువులు దొరికే విధంగా,
1: అంటే అందులో మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
0: ఎస్, ఈ జెమ్లో, జెమ్ పోర్టల్లో ఖచ్చితంగా ఏంటంటే జెమ్ పోర్టల్లో సహకార సంఘాలు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ పోర్టల్ని కొనుగోలుదారులు డైరెక్ట్గా ఉపయోగించుకోవచ్చు. ఇదే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఒక వ్యవస్థ మానవ వనరులను, సహజ వనరులను ఉపయోగించుకోవాలంటే ఒక డేటాబేస్ అవసరం. కాబట్టి ఎన్సిడిఎన్ నేషనల్ అంటే జాతీయ సహకార డేటాబేస్, అంటే జాతీయ లెవెల్లో సహకార

0: వరంగల్ డేటాబేస్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వరంగల్ జిల్లాలో కూడా మొత్తం అన్ని రకాల సహకార సంఘాలు సార్, ముఖ్యంగా వ్యవసాయ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలే కాకుండా మహిళా సహకార సంఘాలు, ఎక్సైజ్, ఫిషరీసు, ఎనిమల్ హస్బెండరీ, అదేవిధంగా డైరీ, ఇటువంటి అన్ని రకాల సంఘాలు, లేబర్ కాంట్రాక్టు, ఎంప్లాయీస్ క్రెడిట్ సొసైటీస్ అన్ని బేస్ చేసుకుని ఏంటంటే డేటాబేస్ ఏర్పాటు చేయడం జరిగింది సార్. డేటాబేస్ వల్ల ఏంటంటే ఆ సంఘాలకు ఉన్న శక్తి ఎంత, ఆ సంఘాలను ఏ రకంగా ఉపయోగించుకోవాలి, తద్వారా మనం కూడా మానవ వనరులను సహజ వనరులను వినియోగించుకొని ఏ రకంగా వ్యవస్థను డెవలప్ చేయాలని ఏర్పాటు చేయడం జరిగింది సార్. అట్లా ఇవన్నీ కాకుండా ఇంకొకటి సెంట్రల్ గవర్నమెంట్ చేసిన పని ఏంటంటే ఓ సహకార యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. త్రిభువన సహకార యూనివర్సిటీ అని చెప్పి గుజరాత్లో ఉన్న ఆనంద్ పట్టణంలో ఆనంద్ వ్యవస్థ ఆల్రెడీ ఏర్పాటై ఉన్న వ్యవస్థని పటిష్టంగా ఒక సహకార యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. సహకార విద్య కోసం జాతీయ ప్రాధాన్యత ఇచ్చి త్రిభువన సహకార విశ్వవిద్యాలయం అని పేరు పెట్టి ఇది ఏర్పాటు చేసిండ్రు, అమల్లోకి వచ్చింది సార్. తద్వారా ఏంటంటే గ్రాస్ రూట్ లెవెల్ వరకు అంటే గ్రామీణ ప్రాంతం వరకు సహకార విద్యని వ్యాప్తి చేయటం, సహకార చైతన్యాన్ని కూడా ప్రజల్లో నింపటం, తద్వారా సహకార స్ఫూర్తితోటి ఆర్థిక అభివృద్ధి సాధించడానికి ఉపయోగపడుతుంది సార్.
1: అందులో మరి చేరాలంటే ఎట్లా అవకాశం?
0: దీనికి యూనివర్సిటీ నామ్స్ ప్రకారం, ఒక చట్ట ప్రకారం, సెంట్రల్ గవర్నమెంట్ చట్ట ప్రకారం యూనివర్సిటీ ఏర్పడ్డది కాబట్టి ఆ నామ్స్ మేరకు నోటిఫికేషన్స్ ఇస్తారు. ఆ నోటిఫికేషన్ ప్రకారం ఖచ్చితంగా కొన్ని కోర్సులు ఉంటాయి. ఆ కోర్సులు ఏదైతే కోర్సులు ఉన్నాయో ఆ కోర్సులలో అవసరాన్ని బట్టి జాయిన్ కావచ్చు సార్. ప్రతి ఇయర్ నోటిఫికేషన్ ఇస్తారు సార్.
1: ఇంకా అదొకటేనండి, ఇంకేమన్నా ముందు ముందు ఇంకెక్కడ వేరే చోట పెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయండి?
0: కేంద్ర ప్రభుత్వం ఏంటంటే సహకార వ్యవస్థను పటిష్టంగా డెవలప్ చేయడం కోసం, తద్వారా దేశ సంపదను సృష్టించడం కోసం, ముఖ్యంగా గ్రామీణ పేద రైతాంగాన్ని, మహిళల్ని, రైతుల్ని, వీళ్ళందరికీ ఆర్థిక వృద్ధిలో భాగస్వామ్యం చేయడం కోసం, తద్వారా వీళ్ళని డెవలప్ చేసి భారతదేశాన్ని కూడా వికసిత భారత దిశగా, బహుశా అభివృద్ధి చెందిన దేశంగా కూడా డెవలప్ చేయడానికి జీవో ఇనిషియేటివ్స్, కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉపయోగపడతాయని తెలియజేస్తున్నాను సార్.
1: బాగుందండి. మరి మీరు సహకార రంగ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాల గురించి వివరించారు. నమస్కారం అండి.
0: నమస్కారం సార్.
2: సహకార రంగంలో కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వరంగల్ జిల్లా సహకార అధికారి శ్రీ పి సంజీవ్ రెడ్డి గారితో పరిచయం ఉన్నారు పరిచయకర్త శ్రీ ఇల్లెందుల రవికుమార్. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. స్వరమాలిక సినిమా పాటలు. చీలాసౌ చిత్రం నుంచి చిన్మయి శ్రీపాద.

మీరింతవరకు స్వర్మాలిక సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 8:15 కావస్తోంది. కొద్ది క్షణాల్లో టుడే ఇన్ పార్లమెంట్, నేటి పార్లమెంట్ కార్యకలాపాలపై సమీక్ష ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ ఉత్తర మాసిడోనియా దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. నీట్ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలో ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు దేశ యువత ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. నీటి ప్రశ్నపత్రాల లీకేజీ సహా పలు అంశాలపై విపక్షాలు చేపట్టిన ఆందోళనలతో పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కంటెంట్ క్రియేటర్స్ను గుర్తించి వారికి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ను ప్రారంభించింది. ఇక వార్తల వివరాలు. భారత్ ఉత్తర మాసిడోనియా దేశాలు ప్రజాస్వామ్య విలువలు పరస్పర గౌరవాన్ని ఆధారంగా చేసుకుని తమ స్నేహపూర్వక సంబంధాలను మరింత బలోపేతం చేసుకున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. ఉత్తర మాసిడోనియాకు ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామికల్ కోఆపరేషన్ ఐటీఈసీ కార్యక్రమం కింద అందించే శిక్షణ అవకాశాల సంఖ్యను రెట్టింపు చేయనున్నట్టు, ఇందులో కృత్రిమ మేధస్సుకు సంబంధించిన కోర్సులు కూడా ఉంటాయని రాష్ట్రపతి ప్రకటించారు. ఉత్తర మాసిడోనియాలో పర్యటిస్తున్న రాష్ట్రపతి రాజధాని స్కోప్జే నగరంలో ఆ దేశ అధ్యక్షురాలు గోడానా స్కిల్జనోస్కా డావ్కోతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ద్రౌపది ముర్ము మాట్లాడుతూ, ఇరుదేశాలు ద్వైపాక్షిక సహకారంలోని అన్ని అంశాలను సమీక్షించడంతో పాటు ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నట్టు తెలిపారు. వాణిజ్యం పెట్టుబడులను మరింత ప్రోత్సహించడంతో పాటు ఐటీ ఆధారిత సేవలు, వ్యవసాయం, ఆహార ప్రాసెసింగ్, ఔషధ తయారీ, వస్త్ర పరిశ్రమ, బయోటెక్నాలజీ, పర్యాటకం, ఆతిథ్య రంగం వంటి రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు రెండు దేశాలు అంగీకరించినట్టు రాష్ట్రపతి తెలియజేశారు.
1: हम व्यापार और निवेश को बढ़ावा देने तथा अपने बिजनेसेस के बीच घनिष्ठ सहयोग को प्रोत्साहित करने पर सहमत हुए. आईटी, कृषि, फूड प्रोसेसिंग, फार्मास्यूटिकल्स, टेक्सटाइल्स, टूरिज्म, हॉस्पिटैलिटी और फिल्म मेकिंग सहित प्रमुख क्षेत्रों में सहयोग पर चर्चा. सस्टेनेबल डेवलपमेंट को बढ़ावा देने के लिए कई अंतर्राष्ट्रीय पहल शुरू की है. इंडिया नॉर्थ मैसेडोनिया बिजनेस फोरम इन विषयों के लिए एक अच्छा प्लेटफॉर्म प्रदान करेगा.
0: దేశవ్యాప్తంగా భవిష్యత్తులో నిర్వహించే పరీక్షల్లో ప్రశ్నపత్రాలు లీక్ అవ్వకుండా అన్ని వర్గాల భాగస్వామ్యులు సమన్వయంతో కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన నీట్ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలో ప్రమేయం ఉన్న వారిపై

0: కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు దేశ యువత ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. పార్లమెంటు హౌసు ప్రాంగణంలో మంగళ్ మిలాన్ పేరిట ఈరోజు నిర్వహించిన ఎన్డీఏ కూటమి పార్లమెంటరీ సమావేశంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు పాత్రికేయులకు వెల్లడించారు. నీటి ప్రశ్నాపత్రాల లీకేజీపై సమాచారం అందిన వెంటనే ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టిందని ప్రధాని పేర్కొన్నారని తెలిపారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న వారందరినీ అరెస్టు చేశామని, ప్రస్తుతం 13 మంది నిందితులు జైలులో ఉన్నారని ప్రధాని వెల్లడించినట్టు చెప్పారు.
1: नीट के एग्जाम के बारे में आदरणीय प्रधानमंत्री जी ने कहा है, पेपर लीक का खबर आए तुरंत सरकार ने कार्रवाई किया, 13 लोगों को अरेस्ट करके जेल में डाल दिया गया है. री एग्जामिनेशन नीट का प्राथमिकता दिया गया. पेपर लीक सिर्फ एक राज्य का मामला नहीं है, जो लोग इस धंधे में इन्वॉल्व है, जिन्होंने पाप काम किया है, उनको सजा देने के लिए सब एकजुट होना चाहिए. ये कोई दलगत राजनीति का विषय नहीं है, ये देश का विषय है. सिस्टम काम जो अभी कर रहे हैं उसमें भी सब मिल करके करें.
0: ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా పలు కీలక బిల్లుల ఆమోదానికి ఎన్డీఏ కూటమి నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. రాజకీయ భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ దేశానికి సేవ చేయటం, దేశ భవిష్యత్తును పరిరక్షించటం, యువత సంక్షేమం కోసం పనిచేయటం ప్రతి పార్లమెంటు సభ్యుడి బాధ్యత అని కిరణ్ రిజిజు అన్నారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంటులో సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉక్రెయిన్ తీర ప్రాంతంలో వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో 4 భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై వివరణ కోరుతూ రష్యా చార్జ్ డి అఫైర్స్ వ్లాదిమిర్ లడనోవాకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈరోజు పిలిపించి తీవ్ర నిరసన తెలిపింది. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయటం అంతర్జాతీయ సముద్ర వాణిజ్య భద్రత స్థిరత్వానికి తీవ్ర ముప్పుగా మారుతుందని రష్యా దౌత్యాధికారికి మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇలాంటి దాడుల కారణంగా అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోవటం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, రష్యాకు తమ ఆందోళనను తెలియజేయాలని స్పష్టం చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. నీట్ యూజీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం సహా పలు అంశాలపై విపక్షాలు చేపట్టిన నిరసనలతో పార్లమెంటు ఉభయ సభలు ఈరోజు పలుమార్లు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నించారు. అయితే ప్రతిపక్ష సభ్యులు నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ అంశాన్ని ప్రస్తావిస్తూ ఆందోళన చేపట్టారు. సభ నిర్వహణకు సహకరించాలని స్పీకర్ విజ్ఞప్తి చేసినప్పటికీ సభ్యులు నినాదాలు కొనసాగించడంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. 12 గంటలకు తిరిగి సమావేశమైనప్పుడు కూడా సభలో ప్రతిపక్ష సభ్యులు నిరసన కొనసాగించారు. ఈ ఆందోళనల మధ్య పార్లమెంటులోని వివిధ కమిటీలకు సభ్యుల ఎన్నికకు సంబంధించిన తీర్మానాలను సభ చేపట్టింది. అయినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ సభ మధ్యలోకి వెళ్లి నినాదాలు చేయడంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. 2 గంటలకు సభ తిరిగి సమావేశమైన తర్వాత సభాధ్యక్ష స్థానంలో ఉన్న దిలీప్ సైకియా ఆందోళన చేస్తున్న సభ్యులను పలుమార్లు హెచ్చరిస్తూ సభ సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. అయినా విపక్షాలు ఆందోళన కొనసాగించడంతో లోక్సభను రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా వేశారు. ఇక రాజ్యసభలోనూ ఇదే తరహా పరిస్థితి కొనసాగింది. ఉదయం 11 గంటలకు రాజ్యసభ సమావేశమైనప్పుడు కేంద్ర మంత్రులు తమ తమ శాఖలకు సంబంధించిన పత్రాలను సభ ముందు ఉంచారు. అనంతరం ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున ఖర్గేకు తన అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఇవ్వగా నిన్న న్యూఢిల్లీలో నీట్ అంశంపై జరిగిన నిరసనల గురించి ఆయన మాట్లాడారు. అయితే అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య నినాదాలు కొనసాగడంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత విపక్షాలు నినాదాలు కొనసాగించడంతో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ రాజ్యసభను రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా వేశారు. దేశంలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం ఈ ఏడాది జూన్ 30 నాటికి 288 గిగావాట్లకు చేరిందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ యశో నాయక్ తెలిపారు. రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఆయన ఈరోజు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ప్రస్తుతం దేశంలో సౌర విద్యుత్ స్థాపిత సామర్థ్యం 162 గిగావాట్లకు పైగా ఉందన్నారు. అలాగే పవన విద్యుత్ సామర్థ్యం సుమారు 58 గిగావాట్లు,

0: జల విద్యుత్ సామర్థ్యం 57 గిగావాట్లు, బయోపవర్ సామర్థ్యం 11 గిగావాట్లకు పైగా ఉందని వెల్లడించారు. 2013-14 ఆర్థిక సంవత్సరం నుంచి 2025-26 వరకు దేశం పునరుత్పాదక ఇంధన రంగంలో సుమారు 46 బిలియన్ డాలర్ల మేర ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు వచ్చాయని శ్రీపాద్ యశో నాయక్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ సాయంత్రం వరకు పంపించవచ్చు. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్ను గుర్తించి వారికి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ను ఈరోజు ప్రారంభించింది. వేవ్స్ ఓటీటీలోని మై వేవ్స్ వేదికపై నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా కంటెంట్ క్రియేటర్స్ తమ జిల్లాల ప్రత్యేకతలు, సాంస్కృతిక వారసత్వం, విశిష్ట కథనాలను ప్రతిబింబించే తక్కువ నిడివి వీడియోలను రూపొందించి పంపించాలని మంత్రిత్వ శాఖ ఆహ్వానించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్ ఉత్తర మాసిడోనియా దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. నీట్ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలో ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు దేశ యువత ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు, రుద్రవీణ. చిత్ర నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

మీరింతవరకు స్వరమాలిక సినిమా పాటలు విన్నారు. శ్రోతలకు గమనిక, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు సంప్రదాయ రేడియో సెట్స్తో పాటు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా ఇప్పుడు వినవచ్చు. గూగుల్ ప్లేస్టోర్ నుంచి కానీ యాప్ స్టోర్ నుంచి కానీ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ను మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలను ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. గమనిక విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. కొద్ది క్షణాల్లో హరికథ వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి స్కందోత్పత్తి హరికథ వింటారు శ్రీమతి జయంతి సావిత్రి గారి స్కందోత్పత్తి. వైలెన్ శ్రీ కొత్తకూట శంకర్. మృదంగం శ్రీ ఒన్నూరు స్వామి. వినండి స్కందోత్పత్తి హరికథాగానం.

ఆకాశవాణి శ్రోతలకు హృదయపూర్వకమైన నమస్సుమాంజలులను సమర్పణం చేస్తూ ఎన్నదగినటువంటి సంతానాభివృద్ధి, సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యము మరియు ఆరోగ్యప్రదాయకమైనటువంటి చరిత్ర, స్కందలోక ప్రాప్తిని కలుగ చేసేటువంటి కథ స్కందోత్పత్తి అని శ్రీమద్ రామాయణంలో వాల్మీకి మహర్షి విశ్వామిత్రుని నోటి ద్వారా రామచంద్రమూర్తికి ఈ సుబ్రహ్మణ్య జననము అనేటువంటిది ఒక విధంగా అద్భుతమైనటువంటి అపార శివ కటాక్షం ఈ సృష్టికి. ఆ అపార శివ కరుణకు నెలవైన కథ ఈ కుమారస్వాముల వారి యొక్క చరిత్ర. దీన్నే కుమార సంభవము అని వాల్మీకి ఒక మాట అన్నారు. మహాకవి కాళిదాసు దాన్నే కుమార సంభవంగా మహాకావ్యంగా రచించేశారు.

ಉತ್ತಮಃ ಸೀಲರ. ಕೂಜಂತಂ ರಾಮ ರಾಮೇತಿ ಮಧುರಂ ಮಧುರಾಕ್ಷರಂ ಆರ್ಷ್ಯ ಕವಿತಾ ಶಾಖಾಂ ವಂದೇ ವಾಲ್ಮೀಕಿ ಕೋಕಿಲಂ. ಸುಬ್ರಹ್ಮಣ್ಯೇಶ್ವರ ಸ್ವಾಮಿ ವಾರಿ ಯೊಕ್ಕ ಅಪಾರ ಕರುಣ పసి వయస్సులో ఉన్న రామచంద్రమూర్తికి కావాలి. సంతానాభివృద్ధి కావాలని కోరుకునేటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్య జననం విని తీరాలి, పారాయణం చేయాల్సిందే. వాల్మీకి మహర్షి రామాయణ మొత్తం మీద ఫలశ్రుతి చెప్పినటువంటి రెండే రెండు ఘట్టాలు ఉన్నాయి. ఒకటి గంగావతరణము, రెండవది సుబ్రహ్మణ్య చరిత్రము. అందువల్ల అటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క చరిత్ర అపారమైనటువంటి పార్వతీ పరమేశ్వరుల కృపామయత నిండి ఉన్నటువంటి కథ. అట్టి అవతారమూర్తి అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చరిత్ర ప్రారంభము. శ్రీ సుబ్రహ్మణ్యుని చరిత్రము ఆశ్రిత జనులకు అత్యంత శుభప్రదము. భాసుర దివ్యావతారుడు

కథా ప్రారంభం ఎక్కడి నుంచి అంటే, పూల బాణాలను వేసి పరమేశ్వరుణ్ణే ఓడించాలనుకున్నాడు మన్మధుడు. లోకల్లో వాళ్ళందరిపైన పూల బాణాలు కుప్పలుగా కురిపించి వాళ్ళందరినీ కామ మోహితులను చేశాడు. అందువల్ల ఈశ్వరుణ్ణి కూడా గెలవగలను అనుకున్నాడు. కొండ వెళ్ళి కొండను గొర్రె వెళ్ళి ఢీకొన్నట్లుగా ఈశ్వరుణ్ణి ఢీకొనడానికి వచ్చాడు. ఈశ్వరుడి పైన పూల బాణాలు వేశాడు మన్మధుడు. బాణాలు కాదు, ఒకే ఒక్క బాణం వేశాడు. ఒక్క ప్రపంచం అంతటి పైన పూల బాణాల వర్షాన్ని కురిపించినవాడు. ఒక్క బాణం ఈశ్వరుడి పైన వెయ్యగానే మూడవ కన్ను తెరిచి మన్మధుణ్ణి పిడికడు బుడిద చేసి కింద పడేశాడు పరమేశ్వరుడు. అది పరమేశ్వరుడు. అలా చెయ్యగానే ఏమైపోయింది? సృష్టి అంతా అల్లకల్లోలం అయిపోయింది. లేదు సృష్టి, మన్మధుణ్ణి పుట్టించినటువంటి కారణం ఏమిటంటే ఈ సృష్టి క్రమం అనేటువంటి జరుగుతూ ఉండాలి. దానికి అతని ఉద్యోగం అది. అందుకోసమని ఆయన్ని సృష్టించారు విష్ణుమూర్తి, తన మనసులో నుండి మన్మధుణ్ణి. అటువంటి మన్మధుడు లేడే, అసలు ఈ శివపార్వతుల కళ్యాణం ఎలా జరుగుతుంది? ఎందుకు జరగాలి శివపార్వతుల కళ్యాణం? అక్కడ తారకాసురుడికి వరాలు ఇచ్చి ఉన్నాడు మహానుభావుడు బ్రహ్మగారు. వాడు పార్వతీ పరమేశ్వరులకు, వాడి యొక్క వీర్య తేజో సంభవుడైనటువంటి వాడు మాత్రమే నన్ను చంపగలడు. ఆరు ముఖాలు కలిగిన వాడు కావాలి, పన్నెండు చేతులు కలిగినటువంటి వాడు కావాలి, బ్రహ్మణ్యుడై ఉండాలి, కేవలం 5 సంవత్సరాల వయస్సు మాత్రమే కలిగి ఉండాలి, సమస్త లోకాలకు సేనాధిపతి అయి ఉండాలి, అటువంటి వాడు మాత్రమే నన్ను చంపగలడు అన్నారు. పూల బాణాలే కింద పడిపోయాయి, వీళ్ళిద్దరి మధ్యలో ప్రేమ ఎలాగా? అంతా అమ్మవారు పార్వతీదేవి మన్మధుడు మరణించిన తరువాత ఆయన పూల బాణాలు, ఆయన యొక్క ధనస్సుని, ఆ చెరకు ధనస్సుని అమ్మవారు తీసుకున్నారు. అందుకే లలితా శాస్త్రాల్లో మనోరుపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక అన్నారు. అమ్మవారు ఆ కోదండాన్ని పట్టుకుందిట. ఏ కోదండాన్ని? ఇక్షుకోదండాన్ని పట్టుకుందిట. ఆవిడ పూల బాణాలను ఒక చేత్తో పట్టుకుని ఇంకొక చేత్తో ఆవిడ ఎప్పుడైతే ఆ మన్మధుడి యొక్క చెరుకు గడ ధనస్సును ధరించిందో పరమేశ్వరుడు వచ్చి అమ్మవారి పక్కనే కూర్చున్నాడ. సృష్టి అంతా స్వాధీనమైపోయింది జగజ్జననికి. పరమేశ్వరుడు మారు మాట్లాడకుండా పక్కన కూర్చున్న అమ్మవారి మెడలో ముచ్చటగా మూడు ముళ్ళు వేసేసేటండి. ఇద్దరికి పెళ్ళైపోయింది. ఆ తరువాత తన అపారమైనటువంటి కరుణతో రతీదేవి ఏడుస్తూ ఉంటే మళ్ళీ తిరిగి ప్రాణం పోయించినట భర్త గారి చేత. అంత అపార కరుణామూర్తి ఆ తల్లి పార్వతీదేవి, రాజరాజేశ్వరీదేవి. ఆమెకి ఒక్కటే ఒకే ఒక్క మాట ఆ తల్లిని గురించి, క్షిప్రప్రసాదిన్ని. అమ్మ నువ్వే శరణు అన్న వెంటనే రక్షించగలిగేది ఆ పరమేశ్వరి మాత్రమే. అలా రక్షించేసిందిట మన్మధుణ్ణి. నువ్వు ఒక పరమేశ్వరుడి జోలికి మాత్రం రాకురానైనా, సృష్టి అందరిపైన వేసుకొని పూల బాణాలు అని అమ్మవారు ఏం చేసిందిట, తాను శివకామ సుందరి, తన మన్మధుడు లేకపోతే కామ సుందరి అయింది ఆమె. మన్మధుడు ఉద్యోగాన్ని తీసుకుని శివునితో చేరి ఆవిడ శివకామ సుందరి అయిందిటండి. ఆవిడ అలా శివకామ సుందరి అయి పరమేశ్వరుడితో కూడి ఉండగా సమస్త దేవతలు అన్నారు, ఇంకా మీరు కుమారస్వామిని కనవలసినటువంటి సమయం వచ్చింది, మీరిద్దరూ ఏకమై ఈ సృష్టిని కాపాడాలి అని ఎప్పుడైతే ప్రార్థించారో పార్వతీ పరమేశ్వరులు ఏకాంతానికి వెళ్ళడానికి సంసిద్ధులై ఉన్నారటండి. అమ్మవారిని దేవీగణాలు ఎంత చక్కగా అలంకరిస్తున్నారో తెలుసా అండి? ముగ్ధమోకన సౌందర్యమూర్తి గౌరీ. అమ్మవారు ముగ్ధమోకన సౌందర్యమూర్తి గౌరీ. అమ్మవారికి అటువంటి తల్లికి చక్కని పూల జడ వేసి కస్తూరి బొట్టు పెట్టి కలువరేకుల కన్నుల కాటుకనిడి చెలువ మెసగు తెల్లని పట్టు చీరగట్టి అమ్మవారికి, ఆ పైన చందనాగరు లలదిరి సుందరికిని శివుని కన్నుల పంట ఈ సిరుల మూట అని. అమ్మవారు శివుని కన్నుల పంట అట. ఆవిడ సర్వాలంకారాలతో అలంకరించేశారు. ఈయన పరమేశ్వరుడు ఎలా ఉన్నాడు అని చూస్తే భూది పూసుకున్నాడు, తలమించి గంగమ్మ ఒక వంక ప్రవహిస్తోంది, పాముల హారాలతో ఉన్నాడు పరమేశ్వరుడు. ఎవరిని చేస్తారు, ఎవరు చేస్తారు ఈయన్ని పెళ్లి కొడుకుని? తల్లిదండ్రి ఉన్నారా, అక్కజల్లెళ్ళు ఉన్నారా, నాన్న వాళ్ళు ఉన్నారా? ఎవరూ లేనటువంటి వాడు నిరామయుడు ఈయన గారు పరమేశ్వరుడు. నిరాసక్తుడు, ఎప్పుడు చూసిన జపం చేసుకుంటూ కూర్చుంటాడు ఈయన. నా స్వామిని నేనే అలంకరించాలని చెప్పి పరమేశ్వరుని ఎలా అలంకరించిందిట, మల్లెపూల మాల మహాదేవునకు వేసి మంచి మల్లెపూల మాల తీసుకొచ్చి స్వామివారి శరీరం నిండా మల్లెపూల మాలను అలంకరించింది.

ಕರ ಕರ ಮಹಾದೇವ. ಪಾರ್ವತೀ ಪರಮೇಶ್ವರ್ಲಿದ್ದರೆ ಚೆಯ್ಯಿ ಚೆಯ್ಯಿ ಪಟ್ಟುಕೊನಿ. ಸಂಪಂಗಿ ಪೂಲ ಯೊಕ್ಕ ಅಲಂಕಾರಾಲತೋ ಘುಮಘುಮಲತೋ ಪಾರ್ವತೀದೇವಿ ಕರ್ಪೂರಾದುಲನ್ನು ಅಲದುಕೊನಿ ಉನ್ನ ಆ ಸುಗಂಧ ಪರಿಮಳಾಲತೋ ಪರಮೇಶ್ವರುಡು. ఏమండి ఆయనమో జటాధరుడై ఉన్నట్ట. అమ్మవారు చక్కన ఇళ్ళ మల్లె పువ్వుల యొక్క మాలలను చుట్టుకొని ఉన్నదట కొప్పులో. అట్టి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు వెళుతున్నారు. అమ్మ కాళ్లకు చుట్టుకున్నటువంటి అలంకరించుకున్న కంకణములు గల్లు గల్లుమంటుంటే ఆవిడ నడుస్తోంది. పాదాలకు అలముకున్నటువంటి పనిరాజులు బుసబుసమంటుంటే ఈశ్వరుడు నడుస్తున్నాడు. బంగారు ఆభరణాలను ఆమె ధరించి ఉన్నది. ఏమండి ఆ పాపుల ఆభరణాలను ఈయన ధరించి ఉన్నాడు. అట్టి పార్వతీ పరమేశ్వరులిద్దరు దహారాకాశంలోకి విడుతూ ఒక్క క్షణం ఆగారట. పరమధగణంబులారా, నందీశ్వర భృంగేశ్వర చండీశ్వరాదులారా, ఎట్టి ప్రళయం వచ్చినా మా అంతకై మేము మళ్ళీ దహారాకాశ గుహలో నుండి వచ్చేంత వరకు మా ఏకాంతాన్ని భంగం చేయవద్దు అని చెప్పి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ ఏకాంతంలోనికి వెళ్ళిపోయారు. ఎన్నాళ్ళయిందండి ఏకాంతంలోనికి వెళ్ళి? కాదు, ఎన్ని సంవత్సరాలయ్యిందండి? మన రామాయణం ప్రకారంగా అయితే 100 దివ్య సంవత్సరాలైందండి. వాళ్ళిద్దరు ఇంకా బయటికి రాలేదు. శివమహాపురాణం ప్రకారంగా అయినట్లయితే 1000 సంవత్సరాలు అయిపోయిందట ఏకంగా. దేవతలు హడిలిపోతున్నారు. అసలు తారకాసురుని చంపేవాడు పుడతాడా? ఈ సృష్టిని నాశనం చేసేటువంటి వాడు పుడతాడా? వాళ్ళిద్దరి శక్తి కలిసి పుట్టినటువంటి ఈ శక్తిని ఈ భూమి భరించగలదా? ఈ 14 లోకాలు తాళగలవా? ఎలాగైనా పరమేశ్వరుడిని మనం ప్రార్థించుదామని చెప్పి బ్రహ్మగారితో సహా అక్కడికి చేరుకున్నారు. చేరుకొని పరమేశ్వరుణ్ణి అనేక విధాలుగా వాళ్ళందరూ కూడా ప్రార్థించారట.

ఇలా ప్రార్థించగానే అమ్మవారు మైమరచి ఉన్నది గాని వారు చేసే ప్రార్థనలకి వారు చేసే రోదనలకి పరమేశ్వరుడు భక్తుల యొక్క ఆలాపనల యందు ఎప్పుడు మనస్సు కలిగి ఉంటాడు కదా, ఆయన ఏకాంత భంగం జరిగింది ఈశ్వరుడికి. వెనువెంటనే దహరాకాశంలో నుంచి ఈశ్వరుడు వచ్చాడు, ఈశ్వరా మా పైన దయ ఉంచాలి, నీ కడుపున పుట్టబోయేటువంటి శక్తి ఎటువంటిదో ఏమో, ఇప్పటికే వెయ్యి దివ్య సంవత్సరంలో గడిచినవి కదా, అందువల్ల మా పైన నువ్వు దయ ఉంచి ఏం చెయ్యాలి. జగతి మరచి క్రీడించు ఓ జనకులారా, నీదు వీర్య సంభవుడై నగడువాని సృష్టి తాళగలుగునో లేదో, అష్టమూర్తి పార్వతియు నీచే సంతతి పడయ తగదు, పార్వతి నీచే బిడ్డల పడయ తగదు, మీరిద్దరూ పిల్లల్ని కనడానికి వీల్లేదు, సృష్టి నాశనం అయిపోతుందో, ఏమిటిరా ఈ విపరీత ధోరణి, ఎవడురా మీకు సలహా ఇచ్చింది. మా ఏకాంత భంగం చేశారు పార్వతి కడుపునందు నా దివ్యమైనటువంటి ఊర్ధ్వరేసును ప్రవేశపెట్టి తారకాసుర సంహారం చేసి సృష్టిని రక్షించేటువంటి వాడు పుట్టవలసిన సమయంలో మీరు కార్యభంగం చేశారు, ఎంత పని చేశారు, మాకు సంతానం కలగకుండా ఉండమంటారా, ఏం చేయమంటారు, ఆవిడొక మూల నువ్వొక మూల తపస్సు చేసుకోండి, ఇదా ఆఖరికి మీరు చేసినటువంటి పని, ఏకాంత భంగం చేశారా. సరే నేను భక్తులకు భయప్రదాయకుణ్ణి, భోళా శంకరుణ్ణి, భక్తవ శంకరుణ్ణి, మీ కోరిక ప్రకారంగా మేమిద్దరం కూడా పిల్లల్ని కనము, సరే బాగానే ఉంది, కానీ పాపం నా వల్ల తన గర్భవాసమందు మా ఇద్దరి తేజస్సును మోసి ఓ బంగారు తండ్రిని కనాలని కలలుగంటూ మై మరచి ఉన్న పార్వతికి నేను ఏమని చెప్పగలను. పడతి గర్భంబు పండింపబడయనైతి, పడతి గర్భంబు పండింపబడయనైతి, కర్మమనుభవింపవలను కర్తలెవరు, కర్మమనుభవింపవలను కర్తలెవరు, ఏమి చెప్పుదు నా ప్రియ సఖి హైమవతికి, ఏమి చెప్పుదు ప్రియ సఖి హైమవతికి, భక్త వత్సలుడనను నా బాస మాత్రమే నిలచే, భక్త వత్సలుడనను బాస నిలచే. సరైతే అద్భుతమైనటువంటి నా రుద్రవీర్యాన్ని నా భార్య యందు ప్రవేశపెట్టద్దన్నారు, మరి మీకు తారకాసుర సంహారం చేసేవాడు ఎలా పుడతాడు, ఇప్పుడు నా వీర్యాన్ని నేను ఈ లోకానికి ప్రసాదించాల్సిందే, దాన్ని భరించగలిగినటువంటి వాళ్ళు ఎవరున్నారు, భరించాలి అంటే ఓర్పుకు ముందర ఎవరిని చెప్తారండి, భూదేవిని చెప్తారు, కాబట్టి ఆవిడ మీద ఏం పడవేసినా ఆవిడ భరిస్తుంది మహాతల్లి, అందువల్ల ఆ భూదేవిని మేము ప్రార్థిస్తామమ్మా భూమి తల్లి, ఆ శివశక్తుల యొక్క పార్వతీ పరమేశ్వరుల మహాదివ్యమైనటువంటి ఆ రేతో తేజోశక్తిని నీవు భరించాలి తల్లి అన్నట్టు, ఇంతకన్నా మహాభాగ్యమా. తారకాసుర సంహారంలో నాది ప్రధాన పాత్ర, నా కడుపున శివ తేజస్సు పుడుతుందా, ఇంతకన్నా ఇంకేమన్నా భాగ్యం కావాలా, నేను సిద్ధంగా ఉన్నానందుట ఆవిడ అంతే, పరమేశ్వరుడు కాస్త ఆవిడికి ప్రసాదించేశాట, ఆయన వెళ్ళిపోయి జపంలో కూర్చున్నారు. ఇక్కడ ఈ భూదేవి తల్లడిల్లిపోతుందిట, నేనేదో వీర్య తేజస్సు అనుకున్నాను కానీ

అగ్నిగుండాన్ని తెచ్చి నా కడుపులో పెట్టారని నేను అనుకోలేదు. ఓ దేవతలారా, ఓ బ్రహ్మాదులారా, నేను భరించలేను అన్నది. అనగానే అప్పుడు విష్ణుమూర్తిని ప్రార్థించారు. ఆ విష్ణుమూర్తి, మీరే చెప్పాలి దీనికి ఏదైనా మార్గం అని అంటే, అది ప్రళయ భీకరమైనటువంటి అగ్ని, అగ్నిని భరించగలిగిన వాడెవడు? అగ్ని భరించాలి కాబట్టి అగ్నిదేవుడికి అప్పచెప్పండి అన్నట. ఒరే అబ్బాయి, తప్పదురా నీకు, లోక కళ్యాణం కోసం నువ్వు కూడా కొంచెం మండించుకోవలసిందే. ఇదిగో ఈ భూదేవి వదులుతున్నటువంటి శివ వీర్య తేజస్సు శక్తిని దీన్ని నువ్వు నీ గర్భంలో భరించాల్సిందే అన్నట. సరే సరే అన్నట. అది అగ్ని అనుకున్నాడు, కానీ ప్రళయాగ్ని అని తెలియదు పాపయ్యకి. ఎప్పుడైతే తన తనలోనికి ఆ రుద్ర వీర్య శక్తి మహా తేజోవంతమై

తప్పదురా నీకు, లోక కళ్యాణం కోసం నువ్వు కూడా కొంచెం మండించుకోవాల్సిందే. ఇదిగో ఈ భూదేవి ముదురుతున్నటువంటి శివ వీర్య తేజస్సు శక్తిని దీన్ని నువ్వు నీ గర్భంలో భరించాల్సిందే అన్నట. సరే సరే అన్నట. అది అగ్ని అనుకున్నాడు, కానీ ప్రళయాగ్ని అని తెలియదు పాపం ఈయనకి. ఎప్పుడైతే తనలోనికి ఆ రుద్ర వీర్య శక్తి మహా తేజోవంతమై కోటి సూర్య ప్రభాభాసమై ఒక్కసారి 1000 అగ్నులతో కలిసినటువంటి వేడిమి కలిగి దుస్తరమైన దుర్నిరీక్ష చూడ్డానికి కూడా వీల్లేదు, దాన్ని చూడ్డానికి కూడా వీలు కావడం లేదు. అటువంటి రుద్ర తేజస్సుని అగ్నిదేవుల వారు పొట్ట బాదుకోవడం మొదలుపెట్టాట. మా భూమి తల్లి ఎలా భరించిందో ఈ రుద్ర వీర్యాన్ని, అగ్ని అనేటువంటి నేనే అగ్నిని భరించలేకపోతున్నాను, నన్నెవరన్నా రక్షించండి ఓ దేవతలారా అని అన్నారట. అనగానే అప్పుడు ఏం జరిగింది, వీళ్ళందరి ఏడుపులు విన్నటువంటి ఆ పార్వతీదేవి, స్వామివారు ఎక్కడా, ఇక్కడ శయనం మీద లేడు, పువ్వుల సజ్జ మీద లేడు, ఉద్యానవనంలో లేడు, చక్కనైనటువంటి జలాశయాలలో లేరు, నా నాథులు ఎక్కడున్నారు అని అంటే అప్పుడే అన్నారు, అదుగోనమ్మ అవతలు ఉన్నారమ్మ, వారు జపం చేసుకుంటున్నారు. ఇదేమిటి అసలు జపం చేసుకోవడం ఏమిటి అంటుంటే, ఈ దేవతల యొక్క మొరలన్నీ వినబడుతున్నాయి. ఆవిడ కాస్త బయటికి వచ్చింది, ఆశ్చర్యపోయింది వీళ్ళందరినీ చూసి. ఆశ్చర్యపోయిన తర్వాత స్వామి ఏమిటి ముక్కు మూసుకునే తపస్సు చేస్తున్నారు, నా గతి ఏమిటి అన్నది ఆవిడ కాస్త. ఆ గతి అనగానే, దేవి ఏం చేస్తాము, దేవతలందరూ పాపం వారందరూ కోరుకున్నారు మనకి సంతానం కలగాలని, కాదు మనకు సంతానం కలగకూడదని కోరుకున్నారని అనగానే అమ్మవారు విషయాన్నంతటిని విని ఆగ్రహమూర్తి అయిపోయింది.

కాక. దుర్మార్గులారా, నీచులారా, ఎవరురా చెప్పింది ఏకాంతంలో ఉన్నటువంటి దంపతులను ఎవరైనా వాళ్ళ ఏకాంతాన్ని భంగం చేస్తారా? ఎంత మహాపాపం! ఎన్ని రకాల పాపాలు కావాలంటే, చుట్టుకోవాలంటే ఏకాంతంగా ఉన్న దంపతుల్ని భంగం చేయాలి? అంతటి పాపకార్యానికి ఒడిగడతారా? శివవీర్యాగ్నిని నా గర్భమునందు ప్రవేశపెట్టకుండా, నేను మోసి నా బిడ్డను కనకుండా, లోకాలగన అమ్మనే అమ్మను కాకుండా చేస్తారా మీరు? ఎంత నీచత్వం మీది! మీకు ఎవరి సలహానిచ్చారు? ఎందుకింత దుష్కార్యానికి ఒడిగట్టినారు? ఇకపైన మీ దేవతలందరికీ కూడా సంతానం అనేటువంటి కనే యోగం లేకుండా మీ భార్యలకి మీరు గొడ్డువాండ్రై బతుకుదురుగాక. మీరు చేసిన పాపానికి ఫలితం మీరు అనుభవించాల్సిందే. మీ 33 కోట్ల దేవతలు ఎప్పటికీ కూడా 33 కోట్ల దేవతలే, అందులో ఒక్కడు కూడా పెరగడు. ఎందుకంటే మీ భార్యలు ఎవరు కూడా సంతానం కనరు. సంతానం ఎప్పటికీ కనకుండా పోదురుగాక. ఏవమ్మా భూమిదేవి, ఈశ్వరుడి రుద్రం వీర్యం అనగానే కొంచెమైనా ఆలోచించవద్దా? పార్వతీ అమ్మవారు ఉంటూ ఉంటే రుద్రవీర్యాన్ని నేనెందుకు భరించాలని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు కదా? ఇక పైన నిన్నేలేవాడు ప్రతి ఒక్కడు నీ భర్తే. ఓ మహారాజు గారు నీకు భూమిపతి అంటారు, భూమిపతి అంటారు. మహారాజు గారి కొడుకు కూడా నువ్వు భర్త, నీకు నువ్వు భర్త అవుతాడు. నీకు మహారాజు గారి మనవడు కూడా నీకు భర్త అవుతాడు. నీకు ఈ భూమిని ఎలా ప్రతి ఒక్కళ్ళు నీ భర్తలు, పలు భర్తలను కలిగి ఉందిగాక నీవు అంటూ, ఒకచోట ఎర్రని నేలగా, ఒకచోట నల్లని నేలగా, ఒకచోట సుగంధంగా, ఒక్కొక్క చోట దుర్గంధంగా, ఇంకొక చోట పాడుపడిన భూమిగా, రకరకాల వర్ణాలు, రకరకాల

స్థితులను పొంది నానా వ్యర్థమైనటువంటి నీచమైన పదార్థములందు నీ అందు నిండి ఉండుగాక. ఇన్నాళ్ళు రత్నగర్భ అన్నారు కదా భూమిని, కాదు నానాగర్భ అని. రేరే సురగణ సర్వే దేవతా, దుర్మార్గులారా మీకు పిల్లలు లేకుండా గారు మీరు అనుభవించండి ఇక పైన అంటూ అమ్మవారు అలిగి అక్కడి నుంచి వెళ్ళిపోతూ అగ్నిదేవుడు గడగడా చల్లగా వడికిపోతున్నట్ట. అసలు ఆ రెండవసారి పుచ్చుకున్నది ఈయనగారే కదా, వీడికి కడుపులో చూస్తే మండిపోతుంది, అమ్మవారిని చూస్తేనేమో చేతులు కళ్ళు చల్లబడిపోతున్నాయి. లోపల చల్లదనము లోపల వేడి, పైన చల్లదనము లోపల వేడి, హడిలిపోతూ ఉన్నట్టు అగ్నిదేవుని చూసింది. దుర్మార్గుడా ఎంత పని చేశావు, నువ్వు మా ఏకాంతానికి భంగం కలిగించి శివవీర్యాన్ని నువ్వు ధరిస్తావా, ఇక పైన నీ అగ్ని యందు నానా విధంబులైనటువంటి పదార్థములను అగ్నిలోని వేసి కాలుస్తారు. మధురమైన వంటలు చేసుకుంటూ ఉండాల్సిందే నీకు, ఇంకా నీ జీవితం అంటే వంటలు చేసుకుంటూ ఉండాల్సిందే. ఎవరినైనా కూడా ఎటువంటి శవంబులనైనా వేటినైనా కూడా తగలబెట్టవలసిందే. నానా వ్యర్థ పదార్థములను నీ అందే పడవేస్తారు. కలియుగంలో అయితే ఇంకా ప్లాస్టిక్ లాంటివి కూడా తీసుకొచ్చి నీ అందు పడేస్తారు. చేసిన పాపానికి నువ్వు అనుభవించదువుగాక అని అగ్నిదేవుణ్ణి కూడా శపించి ఆవిడ కోపంతో లోపలికి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయిన తరువాత అగ్నిదేవుడు మండిపోతున్నాడు. అయ్యో అసలే లోపల మండిపోతోంది అనుకుంటుంటే ఈ మహాతల్లి యొక్క శాపాలకు నేనేం చెయ్యను, ఈ తాపానికి ఏం చెయ్యను అంటూ ఉంటే అప్పుడు విష్ణుమూర్తుల వారు వీళ్ళందరినీ కూడా కరుణించారు. ఎందుకంటే ఇటువంటి మంత్రాంగములన్నీ చేయగలిగినటువంటి వారు పరమేశ్వరుడు బ్రహ్మగారు కాదు, ఒక్క విష్ణుమూర్తి ఒక్కడే ఇవన్నీ చేయగలిగింది. అప్పుడు ఆయన అన్నాడు, అగ్నిదేవా అసలు నీవేమీ కూడా విచారించవలసినటువంటి అవసరము లేదు. అమ్మవారు కాస్త ప్రశాంతత వహించిన తరువాత ఈ శాపాలన్నిటికీ కూడా మీకు విమోచనం లభించే మార్గాన్ని మనం చూద్దాము. ఇప్పుడు మీరేమి విచారించకండి అంటూ ఉంటే, నా గర్భవాసమందున్నటువంటి ఈ అగ్నిని నేను భరించలేకపోతున్నా, నన్నేం చెయ్యమంటారు అన్నారు. అనగానే అప్పుడు ఏమని చెప్పారు అనంటే, తిన్నగా మంటను చల్లార్చుకోవడానికి ఏం కావాలి, జలములు కావాలి. ఆ జలములు ఎవరై ఉన్నారు, గంగాదేవి అయి ఉంది. ఆ గంగాదేవి ఎవరికి ప్రియమైనటువంటిది, హిమవత్ పర్వతరాజు గారికి ఇద్దరు కూతుళ్ళు, ఒకరు గంగాదేవి పెద్దది, రెండవది పార్వతీదేవి. శివవీర్యాన్ని కనుక గంగాదేవికి ఇచ్చినట్లయితే పరమ పవిత్రమైనటువంటి ఆ గంగ సోదరి అవుతుంది ఆవిడికి. అందువల్ల మనల్నంటే చెప్పించింది తప్ప ఆవిడ. ఇప్పుడు గంగాదేవి తన సోదరి, తన తేజస్సుని ఈశ్వర తేజస్సుని కలిపి తన సోదరి అయిన తన అక్కగారైన గంగాదేవి తన గర్భంలో పెట్టుకుంది అంటే, ఆ గంగ నుండి ఓ చక్కనైనటువంటి పార్వతీ పరమేశ్వరుల తేజం బిడ్డ రూపంలో వస్తుందంటే పార్వతీదేవి కోపగించుకోదు, ఆమె శపించదు, మనమేమీ విచారించవక్కర్లేదు. కాబట్టి నువ్వు తక్షణమే వెళ్ళి వెంటనే వదిలిపెట్టేయకు అగ్నిదేవా, వెళ్ళి దేవతలందరూ కలిపి ముందు గంగాదేవిని ప్రసన్నం చేసుకోండి. అలా అన్నటువంటి సమయంలో అప్పుడు సమస్త దేవులు అగ్నిదేవుల వారు ముందుగా ఏకాంతంగా వెళ్ళి ఆ గంగానదీమ తల్లిని ప్రార్థించారట. దేవి సురేశ్వరి భగవతి గంగే త్రి

నీవు కరుణించకపోతే లోకాలన్నీ నాశనమైపోతాయి. నా కడుపు 1000 రెక్కలైపోయింది, నా జవసత్వములన్నీ నాశనమైపోయాయి, సృష్టి అంతా

కూడా కూలిపోయే సమయం వచ్చింది. గంగానదీమ తల్లి అపార దయామయీవై పార్వతీ పరమేశ్వరుల యొక్క ఈ రుద్ర వీర్యాన్ని మహాగోళాకారమై ఉంది. అగ్ని కీలలతో భగ భగ మండిపోతుంది. సూర్యుడు కోటి రూపాలతో ఉన్న భయపడిపోతున్నాడు. అటువంటి తేజోవంతమై ఉంది. అందువల్ల అది నీలో వదిలిపెట్టడానికి నాకు అనుమతినిచ్చి లోక కళ్యాణ దీక్షలో పాలు పంచుకో తల్లి అన్నారు. అనగాడు ఆవిడ పొంగిపోయిందిట. పరమేశ్వరుడు రుద్రవీర్యాన్ని పార్వతీదేవికి సమర్పించాలని చూసినప్పటికీ కూడా ప్రాప్తం ఒకటి ఉంటుంది కదూ, ఆ ప్రాప్తాన్ని నాకు ఇచ్చాడు ఈశ్వరుడు. ఆయన సంకల్పం, ఆయన లీలలు అద్భుతమైనటువంటిది. నేను ధన్యురాలనయ్యాను, కాస్త అలంకారం చేసుకుని వస్తాను. ఆ శివ రుద్రశక్తిని నేను ఆనందంగా సంతోషంగా కనాలి బిడ్డల్ని. అందువల్ల ఎటువంటి సందేహాలు లేకుండా పరమ పవిత్రమైన పరమానంద భరితమైనటువంటి హృదయంతో మనసుతో ఉల్లాసంగా శివరుద్ర వీర్యాన్ని నేను స్వీకరిస్తాను అగ్నిదేవాన్ని. సర్వాలంకార భూషితురాలై గంగానదీమ తల్లి వచ్చి ఆ తల్లి ఆ అగ్నిదేవునిలో ఉన్నటువంటి రుద్రవీర్యానికి ఆహ్వానం పలికిందిటండి. అప్పుడు అగ్నిదేవుల వారు కాస్త తనలో ఉన్నటువంటి రుద్రవీర్యాన్ని వదిలిపెడుతూ ఒక్కసారిగా అన్నట్ట, అమ్మా దీనిని ఒకవేళ నీవు భరించలేకపోతే కొంత భాగాన్ని నువ్వు ఎంతవరకు భరించగలవో అంతవరకు వహించి మిగిలిన దానిని నువ్వు గంగా జలాలలో వదిలిపెట్టు అన్నారు. అనగానే సరేనని స్వీకరించినటువంటి గంగ ఒక్కసారిగా వెర్రులెత్తిపోయింది. మొత్తం నీళ్లన్నీ కూడా పొంగిపోతూ ఉడికిపోతూ గగన సీమలలోనికి ఆకాశ గంగలైపోయినాయి. ఆ జలజీవాలన్నీ కూడా నాశనమైపోతుంది. నా వల్ల కాదమ్మా, ఉడిపట్టడానికి సిద్ధమైనాను కానీ ఈ రోజున నేను కాస్త మండిపోతూ ఉన్నాను. నా జలాలు హిమనదీ జలాలు, హిమాలయ పర్వత ప్రాంతాల నుంచి వచ్చిన అత్యంత శీతలీకరణంతో ఉన్నటువంటి జలాలు. అటువంటిది ఆ జలాలను నేను భరించలేకుండా ఉన్నాను. నా వల్ల కావడం లేదంటూ గగ్గోలు పెట్టిందట గంగానదీమ తల్లి. నా వల్ల కాదమ్మా రక్ష.

సకల దేవతలందరూ అంటున్నట్టు ఇదేమిటమ్మా, బిడ్డను కనడానికి నొప్పులు పడ్డాను కానీ పిల్లను కడుపులో పెట్టుకోవడానికి కూడా నొప్పులు పడుతున్నావు ఏమిటమ్మా? అమ్మో అయ్యో రక్షించండి అని ఏడుస్తోంది అండి గంగాదేవి. ఆవిడలో ఉన్న జల జంతువులన్నీ కూడా నాశనం అయిపోతున్నాయట, మొత్తం ఆమెలో ఉన్న సమస్త తేజములన్నీ కూడా నాశనం అయిపోతున్నాయట. అప్పుడు విష్ణుమూర్తుల వారన్నారు, అమ్మాయి గంగా నువ్వు ఇంకేం ఆలోచించకమ్మా, నీలో ఉన్నటువంటి ఓపలేని రుద్రశక్తిని హిమాలయ పాదాలున్నాయి, అంటే హిమగిరి హిమపర్వతపు యొక్క మొదళ్ళు, ఆ పాదాల దగ్గరకు తీసుకుని వెళ్ళిపోయి సగం రుద్ర వీర్య శక్తిని నీవక్కడ వదిలివేయి అన్నారు. అలా ఎప్పుడైతే వదిలివేయి అని చెప్పనని అన్నారో ఆ తల్లి అలా వదిలివేయడానికి అక్కడికి చేరుకోగానే ఆ హిమాలయ పర్వత పాదమ్ముల దగ్గరికి తనలో ఉన్నటువంటి రుద్ర వీర్య తేజస్సును క్రమంగా వదిలిపెట్టేసేసింది. ఎప్పుడైతే సగభాగం హిమాలయ పర్వత పాదాల దగ్గరకు చేరుకుందో ఆ చేరుకోవడం ఏంటి, అఖండమైనటువంటి కాంతి ద్యుతులతో శివ వీర్యం నుండి ముందర పుట్టినటువంటిది ఏమిటంటే సువర్ణం పుట్టింది. బంగారం అంతా కూడా శివుని యొక్క వీర్యశక్తి అంతా కూడా బంగారమే. ఆ తరువాత అందులో ఉన్నటువంటిది పరమేశ్వరుడి యొక్క ఛాయ కళలు ఏదైతే ఉన్నాయో అది వెండిగా మారింది. ఆ తరువాత పరమేశ్వరుడి స్వేదము అది ఏదైతే ఉందో అది కాస్త రాగిగా మారిందిట. శివుని యొక్క తదితర శక్తులు ఏవైతే ఉన్నాయో ఒకటి పాదరసముగా మరి ఒకటి రాగిగా మరి ఒకటి లోహంగా మారిపోయిందిటండి. అలా మారిపోయి ఆ శరవణ తటాకము అనే పేరు కలిగినటువంటిది ఉంది అక్కడ ఆ హిమాలయ పర్వతాల దగ్గరనే. ఆ శరవణ తటాకం వైపు

శివుని యొక్క రుద్రవీర్య శక్తి అంతా కూడా ప్రవహిస్తూ ఉంటే సువర్ణంగా మారిపోయింది కదా, అవి బంగారు సువర్ణ ప్రభలతో కాంతితో నిండిపోయిందట. మొత్తం అంతా సువర్ణమయమే, మొత్తం అంతా కూడా రజతమయమే. అందుకే రజతాద్రి అని పేరు వచ్చింది. వెండి కొండ అని మన హిమాలయ పర్వతాలకు కూడా పేరే, ఎందుకంటే శివ వీర్య శక్తి అక్కడికి చేరిపోయిందిట. అలా చేరిపోగానే అప్పుడు ఏం జరిగిందండి, సగం ఎప్పుడైతే వెళ్ళిపోయిందో దేవతలందరూ నిరుత్సాహపడిపోయారు. ఇంతకీ శివవీర్యంతో పుట్టవలసినటువంటి వాడు పుట్టలేదు, ఈ సృష్టి అంతా ఇంకేం కావాలి, వాడు మనల్ని బతకనివ్వడు, ఆ తారకాసురుడు బ్రహ్మదేవా మీరే మార్గాన్ని చెప్పాలి మహానుభావ అన్నారు. అలా అనగానే అప్పుడు విష్ణుమూర్తుల వారు అన్నారు, అమ్మా గంగాదేవి నీ అందు ఇంకా మిగిలిపోయి ఉంది రుద్రవీర్య శక్తి, దానిని ఆ కనిపిస్తూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శరవణ తటాకంబుల వైపుకి వదిలిపెట్టు, నువ్వు గంగానదీ జలాలు అటువైపు ప్రవహించి శివశక్తిని ఆ శరవణ తటాకం వైపు ప్రవేశపెట్టు అన్నారు. దేవతలందరూ అన్నారు, పోయి పోయి రెల్లు పొదల్లో తీసుకుని వెళ్ళి శివవీర్యం ఉండాల్సిందా, ఎంత ఉన్నత స్థితిలో ఉండవలసినటువంటిది అంటే, అప్పుడు విష్ణుమూర్తుల వారు చెప్పారు, సనత్సుజాతుడు అని పేరు కలిగినటువంటి ఓ మహానుభావుడు ఉన్నాడు. ఆ మహానుభావుడు ఒకసారి ఆయన ధ్యానంలో ఉంటూ ఉండగా ఆయన కన్నుల ముందర పెద్ద యుద్ధం చేస్తున్నట్టు, రాక్షసులందరినీ సంహారం చేసేస్తున్నట్టు, మొత్తం రక్తమయమవుతున్నట్టు, ఒక చేతులతో కాదు 12 చేతులతో రాక్షస సంహారం చేస్తున్నట్టు, పెద్ద యుద్ధం చేస్తున్నట్టు ఆయనకి కలలు స్వప్నాలు ధ్యానంలో కూర్చుంటే ఇవే వస్తున్నాయట. ఆయన ఒకసారి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాట, నేను బ్రహ్మ మానస పుత్రుడు అయిన సనస్సుజాతుడు, తండ్రి గారు నాకు ఎందుకు ఇటువంటి స్వప్నాలు వస్తున్నాయి అని అంటే, నాయనా నువ్వు చదివినటువంటి వేద వేదాంగాల పురాణాలలో రాక్షస సంహార ఘట్టాలు ఉన్నాయి, అవి నీ మనసు నిండుగా పూర్తిగా చేరిపోయి ఉన్నాయి, అందువల్ల నీకు అటువంటి భావనలతో నువ్వు నిండిపోయి ఉన్నావు అని, అందువల్ల నువ్వు విచారించవలదు, నీకు ఇంకొక జన్మనెత్తవలసినటువంటి అవసరం వస్తుంది, సమయం వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది అన్నారు. ఆయన ఒకసారి హిమాలయ పర్వత ప్రాంతాలలో తపస్సు చేసుకుంటున్నాడు ఈ సనస్సు జాతుల వారు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా అక్కడికి విహారానికై వచ్చారట. అలా విహారానికి రాగానే ఆ పరమేశ్వరుడు అక్కడ నిలబడి ఉన్నట్ట, నాయన సనస్సుజాత నీకు అభయం ఇవ్వడానికి వచ్చాను అన్నట్ట. అలా చూసి ఇలా ఉరుకున్నట్ట, ఇంత నిర్లక్ష్యమా నీకు, సాక్షాత్తు కైలాసాన్ని పరిపాలించేటువంటి వాడినయ్యా, సకల సృష్టికి కారణమైనటువంటి వాడిని, నేను పార్వతీదేవితో సగా వస్తే నీవు నన్ను మన్నించవేమిటి అన్నట్ట. నీవు వేరు నేను వేరునా, నాలో ఉన్నదే నీవు నీలో ఉన్నదే నేను, అందువల్ల శివోహం శివోహం శివోహం, ఇక్కడ ఎక్కడ వేరున్నది అన్నట్ట. ఏమి బ్రహ్మజ్ఞానం అయ్యా, నీలాంటి మహానుభావులను కదా నేను బిడ్డలుగా కనవలసింది, మాకు కొడుకువై పుడతావేమిటి అన్నాడైన పరమేశ్వరుడు. కొడుకునై నీకు మాత్రమే పుడతాను అని, ఇదిగో ఇక్కడ నేనున్నాను అంది అమ్మవారు, కొడుకునై పుడతానని ఆయన ఒక్కడికి అంటున్నావేమిటి అని. అమ్మా ఇంత బ్రహ్మజ్ఞానాన్ని కలిపి మళ్ళీ ఇంత తెలుసుకుని మళ్ళీ నేను గర్భవాసం చేయలేను, కడుపులో ఉండలేను, స్త్రీ గర్భవాసం అందు నేను ఉండలేను, కాబట్టి అందరి సకల ప్రాణులు పుట్టినట్టుగా నేను పుట్టను, అందువల్ల పరమేశ్వరుడికి మాత్రమే నేను కుమారుడనే జన్మిస్తానన్నట. అమ్మ లేకుండా బిడ్డెక్కడున్నాడయ్యా, అందువల్ల నేను లేకుండా నువ్వు ఎలా జన్మించగలవు, అయితే సనస్సుజాత నాకు మార్గం ఏమిటి, నీ వంటి మహాతేజోనిధిని పరమేశ్వరుడు అక్కడే బిడగగంటేలాగా నువ్వు నాయందు కూడా ఉండాలి కదా అనంటే, అమ్మా ఒకప్పుడు శరవణుడు అనే పేరు కలిగినటువంటి మహర్షి మిమ్మల్ని వచ్చి వరం అడిగాడు అమ్మవారిని. ఏమని వరం అడిగాడు అంటే, నీవు జలరూపంబులతో ఉండాలి, గంగాదేవి ఇంతవరకు అనేక జలరూపాలతో ఉంది ఆవిడ, కానీ నీవు జలరూపాలతో ఉండాలి, నేను శరవణములు అనే పేరుతో నేను అక్కడ ఉంటాను, నీ తటాకమునందు నేను మొలచి ఉంటాను, నీవు శరవణ తటాకానివై సాక్షాత్తు నీవు గౌరీ స్వరూపానివై అందులో ఉండాలి, శరవణ తటాకంలో అనగానే నీ కొరకు నేను జగన్మోహిని అవతారాన్ని విష్ణుమూర్తి ధరించినప్పుడు ఈ పరమేశ్వరుల వారు ఆయనతో వెళ్ళిపోతారు, అప్పుడు వచ్చి నేను శరవణ తటాకాన్ని అయిపోతానని అమ్మవారు శరవణ తటాకం అయిపోయింది హిమాలయ పర్వతాల దగ్గర. ఆ శరవణ మహర్షి ఆ రెల్లు పొదలు అయిపోయాట, అమ్మవారు ఎప్పుడైతే అప్పుడు అన్నదట ఆవిడ, అయితే ఆ శరవణ జలములలో నీవు కుమారుడవై పుట్టు రుద్రవీర్య సంభవుడవై నువ్వు సనస్సుజాత అనగానే, అంతా ఆ వరం కారణంగా ఆ సనత్సుజాతుడే శివవీర్య అమ్మవారి యొక్క దివ్య తేజోస్వరూపుడై పుట్టబోతున్నాడు. ఈ దేవతలందరికీ కూడా విష్ణుమూర్తి ఆ చరిత్రను చెప్పి, గంగా నీవు సాక్షాత్తు పరమేశ్వరి రూపంపైనటువంటి పరమేశ్వరి అమ్మవారి రాజరాజేశ్వరీదేవి శరవణ తటాకంగా మారిపోయింది, అందులోనికి శివవీర్యాన్ని కనుక నీవు వదిలిపెట్టినట్లయితే గాంగేయుడనే పేరు ఈ పుట్టబోయే కుమారస్వామికి వస్తుంది,

గర్భంలో వాసం చేసేది అక్కడనే, ఎక్కడ శరవణ తటాకంలో. అందువల్ల ఇక్కడ గర్భవాసం చేస్తుంటే అక్కడ అమ్మవారికి వేవుళ్ళు వస్తున్నాయి, అమ్మవారి స్వరూపం కదా ఇక్కడ. అందువల్ల గంగాదేవిని ఎప్పుడైతే విష్ణుమూర్తుల వారు అలా ఆమెకు కర్తవ్యాన్ని బోధించారో ఆ తల్లి విడిచిపెట్టేసింది. నాకు గంగేయుడనే పేరు వచ్చింది కదా, ఇంకా గంగ కుమారుడు పుట్టబోయేవాడు అన్నారు కదా, అభయం నాకు చాలు, శ్రీమన్నారాయణ అన్నారు. అంతా శివ వీర్య తేజస్సు అద్భుత రూపంపై అదుగో సాగిపోతుందట. అలా సాగిపోయి తిన్నగా గంగమ్మ పరవళ్లతో ఉరుకులతో మెరుకులతో ఆ తల్లి తిన్నగా శరవణ తటాకం వైపు శివవీర్యాన్ని తెచ్చి అక్కడికి కాస్త చేర్చివేసిందిట. పార్వతీదేవి యొక్క గర్భంలోనికి శివ తేజస్సు చేరిపోయింది. అలా చేరిపోయిన తర్వాత ఇక్కడ ఏమైపోయిందండి, ఆ రెల్లు దుబ్బులన్నీ కూడా కాంతివంతమైపోయాయి. అసలే సువర్ణమయమైంది, దానికి తోడు శివ రుద్ర వీర్యాగ్ని చేరుకున్నది అక్కడికి. అలా చేరుకోగానే సుభద నక్షత్ర గ్రహములు శోభిలంగా, సుభద నక్షత్ర గ్రహములు శోభిలంగా, జగములెల్ల శాంతియుత తేజమున.

సమస్త శుభ నక్షత్రాది గ్రహములన్నీ కూడా ఉచ్చస్థితిలో ప్రకాశిస్తూ ఉండగా, ప్రపంచమంతా కూడా తెలియనటువంటి శాంతియుతమైనటువంటి వాతావరణంతో నిండిపోగా, పార్వతి పరమేశ్వరుల యొక్క దివ్య వీర్య శక్తి అది అంతా కూడా ఒక బాలుని రూపంలో పుట్టేటువంటి శుభగడియలు దగ్గరైనాయట. మహాభారతంలో ధర్మరాజు గారికి అరణ్యవాసంలో వ్యాస భగవానుల వారు స్వయంగా చెప్తారు, రాజ్యాన్ని పోగొట్టుకుని ఉన్నావు, బిడ్డలు దూరం అయిపోయి ఉన్నారు, అయిన వాళ్ళందరూ దూరం అయిపోయి ఉన్నారు, ఐశ్వర్యాన్ని అంతా పోగొట్టుకుని ఉన్నావు, మిత్రుత్వాన్ని నరుపుతూ ఉన్నాయి రాహువు కేతువు, ఈ దోషాలన్నీ పరిహారం అయిపోవాలంటే నువ్వు కుమార జననాన్ని వినవలసింది అని చెప్తూ ఆ కుమార జననంలో అప్పుడు ఏం జరిగిందో చెప్తున్నారన్నమాట. ఆ పరమేశ్వరుని యొక్క పార్వతీదేవి యొక్క దివ్యమైనటువంటి వీర్య శక్తి వచ్చి ఆ రెల్లు పొదలలో ఎప్పుడు చేరిందట,

शुक्लायां प्रतिपद्यासि द्वितीयां समीकृतं. మొదటి రోజున అక్కడికి చేరిందట, రెండవ రోజున ఒక బుడగ ఆకారంలో నిండిపోయిందట. ఒక అద్భుతమైనటువంటి గోళ రూపంతో, కాంతివంతంగా ఉన్న గోళ రూపంలో మారిపోయిందట. ఎప్పుడు? విదయతి నాడు. తృతీయస్యాం చ సాకారః, మూడవ రోజునాడు. అంటే మూడవదేంటి? విదయ, తదియ, చవితి. ఆ చవితి నాడు ఎలా కనిపించిందట? సాకారః, ఏదో ఒక శిశువు యొక్క రూపం కనబడుతోంది. ఒక మానవ శిశువు ఎలా అయితే జన్మిస్తున్నాడో అలాగ కుమారస్వామి దివ్య దేవతా స్వరూపంతో ఏమైందిటండి, చిన్న ఆకారం కనబడుతోంది. ఆకారం ఎలా కనబడుతోందంట? సర్వలక్షణ లక్షితగా.

చతుర్థ్యాం చతుర్థ్యాం పరిపూర్ణాంగః. అంతవరకు ఏదో శిశువు ఆకారం కనబడుతోంది, కానీ చవితి నాడు పరిపూర్ణమైనటువంటి కాళ్ళు చేతులు ముఖంబులు అన్ని ఆకారం కనబడుతుంది. ఆ గోళంలో నుంచి అద్భుతమైన కాంతివంతమైన గోళంలో నుంచి షణ్ముఖో ద్వాదశే క్షణ, దూరం నుంచి చూసే వాళ్ళకి కనబడుతుంది 6 ముఖాలు 12 కళ్ళు. అప్పటికింకా ఇంకా ఆ దేహంలో ఉండేటువంటి అవయవాలని పూర్తిగా కనిపించడం లేదు. పంచమ్యా పరమ పవిత్రమైన మార్గశిర మాసంలో పాడ్యమి నుంచి పంచమి వరకు ఏమైందిట, పంచమి నాడు ఎలా ఉన్నట్టయిన అలంకృతస్తూ ఆ రూపానికి సర్వాలంకారాలతో ఇంకా బిడ్డ పుట్టలేదు, ఆ అలంకారాలన్నీ కనబడుతూ ఉన్నాయట. షష్ట్యాంచ సముద్ధితాఘ మార్గశిర శుద్ధ షష్ఠి నాడు, సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఆయన మహానుభావుడు విశాఖ నక్షత్రయుక్త దివ్య మంగళమైనటువంటి స్వరూపంలో శ్వేత తామ్రేణ హిరణ్మయాంగ. అమ్మ అయ్యగారేమో తెల్లగా ఉంటారు, పరమేశ్వరుడు తెలుపు, అమ్మవారు ఎలా ఉంటారు గౌరీదేవి కాస్త ఎర్రగా గోధుమ రంగులో ఉంటుందిట. అందువల్ల ఆయన తెలుపుని ఎరుపుని కూడా కలుపుకున్నటువంటి బంగారపు రంగులో హిరణ్మయాంగ అని మహాభారతంలో చెప్పారు. శ్రీ సుబ్రహ్మణ్య దేవతాభ్యో నమో నమః, అదే తెలుగులో అయినట్లయితే ఈ శ్లోకానికి అనువాదం అన్నమాట. వెలయపాడియే, ఆ వీర్యం ఎప్పుడైతే వచ్చి రెల్లు పొదలలో ఆ శరవణ తటాకమునందుబడినదో ఇక్కడ ఏమిందిటండి, వెలయపాడియే ఆయన ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటున్నాడు. ఈవిడ అబ్బా అంటుందిట, ఇదేమిటే పార్వతి నీకెందుకు వేవిళ్ళు వస్తున్నాయి అనుకోకుండా ఇప్పుడే అంటున్నట, ఏమోనండి అందట. విదయలందు శరవణము ముదము హెచ్చే, అక్కడ అమ్మవారి యొక్క స్వరూపం కదా శరవణము, దానికి సంతోషం వచ్చి తరంగితమవుతోందిట. చవితి పంచమియందు చవుల గోరే, ఏమే దేవీ శక్తులారా ఏమైనా పలహారాలు ఉన్నాయేమో పుల్ల పుల్లగా తెచ్చిపెట్టండి అంటోందిటండి అమ్మవారు. ఇదేమిటమ్మా ఆశ్చర్యంగా, కడుపున బిడ్డ లేడు, ఎంత నవమాసాలు మోసింది లేదు, ఏదీ లేని వేవిళ్ల వాళ్ళల్లాగా ఇలా వేవిళ్ళు పడుతూ నానా రకాల చవులు కోరుతున్నావేమిటమ్మా గౌరమ్మ అని వాళ్ళు అంటూ ఉంటే, షష్ఠియందు ఆర్ముఖముల సృష్టి గౌరీ శంకరుల ఫలము స్కందుడాయే. మొట్టమొదటి పేరు కుమారస్వామి వారికి స్కందుడు అని పేరు, ఎందుకంటే పరమేశ్వరుడి యొక్క తేజస్సులో పార్వతీ తేజస్సు పరమేశ్వరుడి యొక్క తేజస్సు మూలమై పుట్టట్టు ఆయన. స్కందము అంటే మూలము అని అర్థం. అందువల్ల మొట్టమొదటి పేరు ఆయనకి పార్వతీ పరమేశ్వరుల తనయుడుగా మొదటి పేరు కలిగింది, అందువల్ల స్కందుడు స్కందుడు అన్నారట. ఆ పైన ఏమన్నారట, గంగాదేవిలా చూసిందట మరి నేను అని. అప్పుడు అందువల్ల ఓ గంగేయాహ అన్నారట, ఓ గంగానదీమ పుత్రుడా అని. అలా అన్న తరువాత పొలతి పార్వతిని రాడు పొద్దు జనని ఆ భవానికి పాలు.

అక్కడ గోళాకారంలో ఉన్నటువంటి ఆ శరవణముల మధ్య ఉన్నటువంటి ఆ శరవణ తటాకము నుండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అవతరించేటువంటి సమయమైంది.

మార్గశిర శుద్ధ షష్ఠి నాడు విశాఖ నక్షత్ర యుక్తమైనటువంటి శుభలగ్నంలో 12 భుజములతో 6 ముఖంబులతో 12 ఆయుధంబులతో రెల్లు పొదలలో శార్వాణి పరిపూర్ణ స్వరూపమైన శరవణ సరోవరములో రెల్లు పొదల్లో అగ్ని సూర్యుడు 1 కోటి మంది కలిసిన కాంతులతో. 1 కోటి మంది అగ్నులు 1 కోటి మంది సూర్యులు కలిస్తే ఎటువంటి తేజస్సు కలిగిన వారవుతారో అటువంటి తేజస్సుతో గౌరీశంకరుల పుత్రుడైనటువంటి స్కందుడు జన్మించాడు. ఆయనను గాంగేయుడని కొందరు కీర్తించగా ఆ పైన కుమారస్వామి అని లోకాలన్నీ కూడా పూజించగా అప్పుడేం జరిగిందంటే పుట్టినటువంటి వాడు 6 ముఖాలతో క్యారు క్యారుమని ఎప్పుడైతే ఏడుస్తూ ఉన్నాడో అమ్మ ఎవరైనా పాలివ్వండి అమ్మ ఎవరైనా పాలివ్వండి అని అంటున్నంత దేవతలందరూ కూడా ఆ సమయంలో కృత్తికలు జ్యోతిష చక్రంలో ఉన్నటువంటి నక్షత్రాలు వాళ్ళు. ఆ కృత్తికలు 6 వెళ్ళిపోతూ ఉన్నారట. వాళ్ళు ఈ పిల్లాన్ని చూడగానే వాళ్లకు తెలియకుండానే ఈ పిల్లవాడికి పాలివ్వాలనిపించిందిట. దేవతలందరూ అన్నారు వెళ్ళి పాలిచి ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు వాడు ఆకలిని బాపండి పార్వతీ అమ్మవారు వచ్చేటప్పటికి ఆలస్యం అవుతుంది అన్నారట. మాకేమిటైతే అన్నారట వాళ్ళు మీకేం కావాలి అన్నారు. వాడు మా పిల్లవాడు అంటే మేము పాలిస్తాం అన్నారట. సరేనమ్మా ముందర మీరు ఆ సన్మానాన్ని పొందాలి అని అంటే పాలివ్వాలి కదా పసివాడి ఆకలి బాపిన తర్వాత మీకు ఆ కీర్తి వస్తుంది అన్నారు. 6 ముఖములతో ఉన్న షణ్ముఖునికి ఈ 6 కృత్తికలు కూడా వచ్చి ఆ కృత్తికా నక్షత్ర యుక్తమైన శుభలగ్నంలో వారికి క్షీరములు ఇచ్చారు. అందువల్ల సమస్త దేవతలు కూడా కార్తికేయుడు అని కీర్తించడం జరిగింది. అలా కీర్తించిన తరువాత నారదుల వారు పరుగులు పెట్టారు. అమ్మ పార్వతి దేవన్నారు అమ్మో నేను లేవలేను అందుట. అదేమిటమ్మా అక్కడ పిల్లవాడు పుడితే నువ్వు ఇక్కడ లేవలేకపోవడం ఏమిటి అన్నారు. అప్పుడు పరమేశ్వరుడు అన్నాడు ఏమిటి నారద విశేషాలు. అన్నీ విశేషాలే స్వామి అన్నీ విశిష్టాలే స్వామి మీ ఇద్దరి తేజో సంభవుడైనటువంటి కుమారుడు అక్కడ జన్మించాడు ఏడుస్తున్నాడు పిల్లవాడు పాలకయ్య అనగానే వెంటనే బయలుదేరండి అందుట. ఆవిడ నందివాహనారూఢుడై ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు అక్కడకు రాగానే ఏం జరిగిందిటండి తిన్నగా వచ్చి తల్లిదండ్రుల యొక్క ఒడిలోనికి చేరాటండి. అలా చేరారు. స్కందమూర్తి యొక్క జననం జరిగింది. మహావైభవంగా జరిగిన తరువాత పరమానంద భరితులై కుమారస్వామి అనేటువంటి పేరుతో ముందుగా తండ్రి గారు పిలిచారు. ఆ తరువాత బ్రహ్మణ్య శక్తిని కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన సుబ్రహ్మణ్యుడు అనేటువంటి పేరుతో ఆయన కీర్తింపబడ్డాడు. అట్టి అవతరించినటువంటి కుమారస్వామి వారు తారకాసుర సంహారం చేసి సమస్త లోకాలను రక్షించారు. సుబ్రహ్మణ్యాయ దేవాయ శివాయ శివాత్మజే బ్రహ్మాండవాగ దేవాయ నాగరాజ.

0: మీరింతవరకు శ్రీమతి జయంతి సావిత్రి గారి స్కందోత్పత్తి హరికథాగానం విన్నారు. శ్రీ కొత్తకూట శంకర్ వయలిన్, శ్రీ వన్నూరు స్వామి మృదంగ సహకారం. ఈనాటి హరికథాగానం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

సమయం 11:00 వస్తోంది. కొద్ది క్షణాల్లో ముందుగా హిందీలోను 11:05 ఆంగ్లంలోనూ వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: During the Assembly of North Macedonia, President Murmu conveyed the goodwill of 1.4 billion Indians. She described North Macedonia as an important partner in building a stable, multipolar and prosperous global future. After concluding her visit to North Macedonia, she will travel to Romania. Hockey India has announced the 20-member squad for the upcoming FIH Men's World Cup in Belgium and the Netherlands to be held from the 15th of next month. Ace defender and drag flicker Harmanpreet Singh will lead the Indian side. And that is the end of this news bulletin.
1: Akashavani Visakhapatnam Kendram. Repati Prasara Visheshalu. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం బృందగానం వింటారు. 6 గంటల 10 నిమిషాలకు భక్తిరంజన్ కార్యక్రమంలో ముకుందమాల ధమ్మపదం ప్రసారమవుతాయి. 6 గంటల 30 నిమిషాలకు చింతన కార్యక్రమంలో బౌద్ధ సూక్తులు వింటారు. వ్యాఖ్యాత శ్రీ బెందాళం కృష్ణారావు. 6 గంటల 35 నిమిషాలకు పొలం పనుల కార్యక్రమంలో నీటి కుంటలు ఉపయోగాలు ఈ అంశం గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే వివరాలు వింటారు. 7 గంటలకు ప్రసార విశేషాలు. 7 గంటల 15 నిమిషాలకు ఉదయ సమీరాల్లో నేటి మాట శీర్షికన శ్రీ దాశరథి కృష్ణమాచార్య రాగతి పండరి గారుల జయంతి సందర్భంగా వారి ఇరువురి జీవిత విశేషాలు తెలుసుకుంటారు. అనంతరం పుస్తక సమీక్ష ప్రసారమవుతుంది. ఇందులో డాక్టర్ బండి సత్యనారాయణ గారి వ్యాస సంపుటి దృష్టి ఇంకా శ్రీ భాగవతుల సత్యనారాయణమూర్తి గారి కథా సంపుటి సంపెంగలపై సమీక్ష వింటారు. సమీక్షకులు డాక్టర్ కేజీ వేణు. ఆ తర్వాత పుష్పాంజలి సమాచారవాణి మొదలైన అంశాలు వింటారు. ఉదయ సమీరాల్లో భాగంగా కర్ణాటక సంగీతం కార్యక్రమం ఉదయం 8:35. ఇందులో ఎన్ రమణి గారి వేణుగానం ప్రసారమవుతుంది. పాటల పల్లకి 8:59. 10 గంటలకు ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల్లో భాగంగా వ్యర్థం నుంచి విలువైన వనరుగా గుర్రపు డెక్కతో ఉపాధి ఈ అంశంపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. 10:15 పాటల పల్లకి, 11 గంటలకు మధురిమ పాత తెలుగు సినిమా పాటలు, 12:40 కార్మికుల కార్యక్రమం విశాఖపట్నం ఆకాశవాణి కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది. ఇందులో ముందుగా కార్మికుల్లో మానసిక ఒత్తిడి అనే అంశంపై డాక్టర్ క్రాంతికారి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు. అనంతరం ఆశయం ఆచరణ నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ అంగజాల లక్ష్మణరావు, నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు. మధ్యాహ్నం 1:30 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా శీర్షికన ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటలు వినవచ్చు. 2:30 వాతావరణ సమాచారం. అనంతరం ఒకే గాయకుడు లేదా గాయని గానం చేసిన కొన్ని లలిత గీతాలు వింటారు. ఇక రేపటి సాయంత్రం ప్రసారంలో ముందుగా 5 గంటలకు యువవాణి యువజనుల కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు, 5:55 ఉద్యోగ వార్తలు, 6 గంటలకు సమాచారవాణి వాతావరణ వివరాలు, 6:10 ప్రాంతీయ వార్తలు, రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం, ప్రేరణ, వ్యక్తిత్వం అనే అంశాలపై వ్యాఖ్యానంతో కూడిన చిత్రగీతాలు వినవచ్చు. 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా ఉత్తర కోస్తాలో ప్రకృతి వైపరీత్యాల సమయంలో చెరుకు సాగులో జాగ్రత్తలు ఈ అంశం గురించి అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహాయ సంచాలకులు డాక్టర్ సిహెచ్ ముకుందరావు గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. అనంతరం జానపద గీతం. ఆ తర్వాత వ్యవసాయ సమాచారంలో రొయ్యల పెంపకంలో చెరువుల తయారీ, పిల్లల ఎంపికలో జాగ్రత్తల గురించి తెలుసుకుంటారు. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుంచి, 8:00 రాత్రి 9:30 స్వరమాలిక సినిమా పాటలు, 8:15 రేపటి పార్లమెంట్ కార్యకలాపాలపై సమీక్ష ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతుంది, 9:15 స్పాట్లైట్, రాత్రి 10:00 పార్లమెంట్లో రేపటి ప్రశ్నోత్తరాల కార్యక్రమ రికార్డింగ్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతుంది. ఇవి రేపటి ప్రసార విశేషాలు. ఇప్పుడు వాతావరణ సమాచారం. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ రాత్రి అందించిన సమాచారం ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32.1 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.6 డిగ్రీల సెల్సియస్. విమానాశ్రయం వద్ద నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.8 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం 2 ప్రాంతాల్లో కూడా చెదురుమదురుగా కురిసినట్టు నమోదైంది. రాగల 24 గంటల్లో విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటూ 1-2 సార్లు వర్షం కానీ వర్షపు జల్లులు కానీ పడే అవకాశం ఉంది. ఇక రాగల 5 రోజుల వరకు కోస్తాంధ్ర, యానాం తీర ప్రాంతాల్లో చేపలు పట్టేవారికి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరికలు ఏమీ లేవు. విశాఖపట్నం వాత్

వాతావరణ కేంద్రం వారు ఈ రాత్రి అందించిన వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 11:14:25. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ ఎఫ్ఎం 102 మెగాహెర్ట్స్పై ఈనాటి మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.